ಕಲಿತು ವರೆಯ್ಯಮ್ಮ.

రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 డిసెంబర్ 13వ తేదీన శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

విద్యార్థులారా, జీవితము చాలా విలువైనటువంటిది. జీవితము కంటే ప్రాణము మరింత విలువైనటువంటిది. అయితే ప్రాణమును కూడాను లెక్క చేయక మానవుడు సాధించవలసినటువంటి విషయములు ఎన్నియో ఉన్నవి. ఒకటిని సాధించినంత మాత్రమున తృప్తి పడేటువంటి స్వభావము కాదు మానవునిది. ఇంకను ఎన్నియో సాధించవలనని మానవుడు కలలు కంటుంటాడు. ఉదాత్తమైనటువంటి యొక్క ఆదర్శమునకు జీవితాన్ని అంకితము చేసేటువంటి స్వభావము నేటి యువకులలో కానరాదు. మానవుడు తన నిత్య జీవితములో స్వార్థ నిమిత్తమై అనేక ప్రయత్నములతో అనేక సాధనలతో శ్రమించి పనిచేస్తుంటాడు. అయితే తన ప్రధానమైన కర్తవ్యం ఏమిటో గుర్తించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము చేయటం లేదు. కాలము చాలా విలువైనటువంటిది. ఇలాంటి కాలమును మనం ఏ విధముగా ఉపయోగించుకోవాలి, ఏ విధముగా దీనిని అనుభవించాలి, ఏ విధముగా దీనిని సార్థకత గావించాలి అనేటువంటి ప్రశ్నలు ఈనాటి యువకుని యందు ఏమాత్రము కూడాను కనిపించవు. కాలము యొక్క సద్వినియోగమే కాయము యొక్క ప్రధాన ధర్మమని, ఈ ధర్మము యొక్క మర్మమే జీవితము యొక్క కర్మనని గుర్తించాలి. భగవంతుడనగా కేవలం ప్రత్యేకమైన స్వరూపాన్ని ధరించినటువంటి తత్వము కాదు, ప్రకృతియే పరమాత్మ స్వరూపము. ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించినప్పుడు ఈ ప్రకృతి యందు ఒక జీవుడైనటువంటి వ్యక్తి కూడాను ఏ విధంగా వర్తించాలి అని అర్థమవుతుంది. నమి పార్థాస్తి కర్తవ్యం, త్రిశులోకేషు కించిన నానవార్తమావర్తవ్యం, వర్తయేవచ కర్మణి. అర్జున, ఈ ప్రపంచం వలన నాకు కలిగేటువంటి ఫలితమేమీ లేదు. ఈ ప్రపంచమునందు నా నిమిత్తమై నేను చేసేటువంటి పనులు ఏమాత్రమూ లేవు. నేను ఏది చేసినా జగత్తు కోసం, పెద్దలను అనుసరించటము, పిల్లల యొక్క స్వభావము, భారతదేశం యొక్క ప్రభావము, నేనే నా కర్తవ్యాన్ని అనుసరించకుండినా లోకము చిన్నాభిన్నమవుతుంది. మానవులు వారి వారి బాధ్యతను వారు గుర్తించుకోలేకపోతారు. కనుకనే వారి వారి బాధ్యతలను వారి వారి కర్తవ్యాలను గుర్తింపజేసే నిమిత్తమై నేను కర్మరహితుడనై కూడాను కర్మలాచరిస్తున్నాను. ఇక్కడ భగవంతుడు స్వరూప స్వభావములతో తన కర్తవ్యాన్ని నిరూపిస్తున్నాడా, లేక తన సృష్టి అయిన ప్రకృతి ద్వారా ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాడా? భూమి గంటకు 1000 మైళ్ళ వేగముతో తిరుగుతూ ఉంటుండాలి. ఇది ఈ విధముగా తిరగటములో ఉండినటువంటి అంతరార్థమేమిటి? ఈ విధముగా భూమి తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుచున్నది. ఈ ప్రకృతి ఎందున్నటువంటి జీవులు పగలంతయుకుడను పనిచేసి రాత్రి విశ్రాంతి పొందే నిమిత్తమై రాత్రిని కూడాను ఏర్పరుస్తూ వచ్చాడు భగవంతుడు. కర్మ విశ్రాంతి ఎండనీడల యొక్క సంబంధము. పనిచేసేటువంటి ప్రతి జీవికి కూడాను విశ్రాంతి అత్యవసరము. భూమి ఏ తిరగకుండినా కనుకనే భూమి తన చుట్టూ తాను తిరగటం చేతనే రాత్రింపగలు ఏర్పడుచున్నదనేటువంటిది ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని గుర్తింపచేస్తుంది. ఈ విధంగా ప్రకృతి తన చుట్టూ తాను తిరగటం చేత తనకు లభించేటువంటి ఫలితం ఏమాత్రమో లేదు.
కేవలం రాత్రిం పగలు కలిగినంత మాత్రమున జీవరాశులు తమ యొక్క నిత్య జీవితంను ఏ రీతిగా సాగించగలరు? ఇది అసాధ్యమని గుర్తించి తిరిగి ఈ భూమి సూర్యుని చుట్టూ గంటకు 66,000 మైళ్ళు చుట్టూ తిరుగుతూ ఉండాలి వేగముతో. తన చుట్టూ తాను తిరగటమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా నువ్వు తిరగటం చేత ఇక్కడ ఋతువులు ఏర్పడుతూ వచ్చాయి. ఈ ఋతువుల వల్ల లభించినటువంటి ఫలితం ఏమిటి? తద్వారా వర్ష ఋతువు రావటము, వర్షములు కురియటము, పంటలు పండటము, తిండి తీర్థాదులను అందించటము, జీవరాశులను పోషించటము జరుగుతూ వచ్చింది. కనుక ఈ భూమి తన కర్తవ్యం ద్వారా స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరించి జగత్తునకు తగినటువంటి సుఖ సౌభాగ్యాలను అందించడానికి పూనుకోవటం, ఇది ప్రతి వ్యక్తి కూడాను ఒక గుణపాఠం. ప్రకృతి పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తులు కూడాను ఈ ప్రకృతి యొక్క పద్ధతిని అనుసరించుతూ పోయిన ప్రపంచమునకు ఎట్టి ఇబ్బందులు కూడాను ఉండేటివి కావు. ఈ మాతృమూర్తి అయినటువంటి ప్రకృతి యొక్క తత్వాన్ని, ప్రవర్తనను పుత్రమూర్తులైనటువంటి యొక్క వ్యక్తులు అనుసరించుతూ పోవటము, ఇది ప్రధాన కర్తవ్యం. ముఖ్యముగా యువకులకు దేహపోషణ ప్రధాన ధర్మము. ఈ దేహం అనేటువంటిది దృఢమైనటువంటిదిగా ఉండినప్పుడే తన ఎందుండినటువంటి దివ్యశక్తిని కాని జీవశక్తిని కాని వ్యక్తిత్వంగా ప్రకటించడానికి వీలవుతుంది. శరీర దారుఢ్యమే లేకుండినా జీవితము కేవలము భారయుతమవుతుంది. ఆరోగ్యమైన దేహమునందు ఆరోగ్యమైన మనసే ప్రకాశిస్తుంది. బలహీనమైన సమయమునందు కాని లేక అనారోగ్యము సంభవించిన సమయమునందు కాని ఆలోచించేటువంటి ఆలోచనలు అంత మంచివిగా ఉండవు. ఆరోగ్యహీనుడైనటువంటి వాని జీవితము కేవలము నిరుపయోగమైనదిగా వానికి తోస్తుంది. మానవ జీవితమునకు శారీర ఆరోగ్యము పునాది వంటిది. శరీరమనగా కేవలము కన్ను, ముక్కు, చెవులు, నోరు, తల, చేతులు, కడుపు, కాళ్ళు ఇవి మాత్రమే కాదు, ఇది మనసు, ఆత్మ, బుద్ధి, ఇంద్రియ, అంతఃకరణములతో కూడాను కూడినటువంటిది. ఇవి దేనికి అవియే తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వెళుతున్నాయి. ఈ దేహం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రపంచం. ఇది ఒక భువనగిరి అని కూడాను చెప్పవచ్చును. ప్రకృతి తమ తమ కర్తవ్యాన్ని విధిగా ఏ విధంగా నిర్వర్తించుచున్నదో అదే విధంగానే దేహము కూడాను తమ తమ కర్తవ్యాన్ని అంగముల ద్వారా నిర్వహిస్తూ వస్తుండాలి. సూర్యోదయ సూర్యాస్తమములు, ఋతువులు ఇవన్నీ కూడాను నియమానుసారము ఈ యొక్క జగత్తు జరుగుతున్నదనేటువంటిది ఋగ్వేదమునందున్నటువంటి ప్రమాణము. దీనిని భగవద్గీత యందు కూడాను అర్జున, దేహం అనేటువంటిది ఒక క్షేత్రము, ఒక రైతు పొలమును చక్కగా దున్ని మెత్తపరచి అందులో సజాతీయమైనటువంటి విత్తనములు నాటి కంచె కట్టి కాపాడుతూ వస్తాడు. భూమిలో విత్తనము నాటునంత వరకు కూడాను నిర్విరామ కృషి సలుపుతాడు రైతు. తదుపరి తాను విశ్రాంతి తీసుకుంటాడు. పంట పండిన తర్వాత తన ఇంటికి ఆనందంగా తెచ్చుకుంటాడు. అదే విధముగానే జీవుడనేటువంటి రైతు హృదయక్షేత్రమునందు ఒక విధమైనటువంటి పంటను పండించుకోవాలి. దీనిని ప్రేమచేత హృదయాన్ని మెత్తపరచాలి. ఇందులో పూర్వముండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, ఒక విధమైనటువంటి దుర్భావములు కూడాను ఈ మొక్కలుగా ఉండినటువంటి పెరిగి పారవేయాలి. తదుపరి సద్గుణములు, సదాలోచనలు, సత్ప్రవర్తనలు అనేటువంటి ఉత్తమమైనటువంటి విత్తనములు నాటాలి. తద్వారానే శాంతి, ఆనంద, సుఖములనేటువంటి పంటను తాను అందుకుంటాడు. అయితే ఈ భూమికి
ఒక బలవత్తరము గావించేటువంటి ఎరువును చల్లాలి. పంట అధికంగా పండవలనన్నా ఎరువును అధికంగా వెయ్యాలి. అదే మన విశ్వాసం. విశ్వాసము సరైనటువంటిదిగా ఉండినప్పుడే శాంతి సుఖ సంతోషములైనటువంటి పంట మనం ఆశించినట్టుగా పండుతుంది. ఒకనొక సమయంలో ఒక రైతు పంటను పండించి రైతులకంతా కూడాను, అనగా దానిని సాగించినటువంటి కూలీలకు పంటను అందిస్తూ వచ్చాడు. ఆ సమయంలో బుద్ధుడు ఆ ప్రదేశమునకు వచ్చి, అయ్యా వారితో పాటు నాకు కూడాను నీ ధాన్యమును అందించమన్నాడు. ఒరే పిచ్చి సన్యాసి, నీవు సోమరిపోతుగా తిరుగుతూ కష్టపడి పంటను పండించినటువంటి వారితో సమానంగా నీకు ఈ ధాన్యమును అందుకోవటానికి అధికారం లేదు. కష్టే ఫలి, కష్టించినటువంటి వానికే ఫలము దక్కుతుంది. ఏ విధమైనటువంటి కృషి సలపక నీకు ధాన్యములో భాగం కావాలనంటే ఇది నీకు లేని అధికారం అన్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, అయ్యా నేను కూడాను ఒక రైతునే అన్నాడు. నీ భూమి ఎక్కడ ఉంది అన్నాడు ఈ రైతు. నా దేహమే నా భూమి, దీనిలో నిరంతరము క్షణక్షణము కూడాను ప్రవేశించినటువంటి దుర్గుణములు దురాలోచనలనేటువంటి మొక్కలను ఒక విశ్రాంతి లేకుండా పెరికి వేస్తున్నాను. చింతనలు సదాలోచనములు అనేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బీజములు నాటుతున్నాను. నా విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లుతున్నాను. నా ప్రేమ జలమును కడుతున్నాను. నా క్రమశిక్షణ అనేటువంటి కంచెతో దానిని కాపాడుతున్నాను. కనుక రైతు సంగతి కంటే నాకు అధికంగా తెలుసును. బాహ్య ప్రపంచమునకు సంబంధించినటువంటి యొక్క భూమిని దున్నుకోవటమే నీ కర్తవ్యము. అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించేటువంటి యొక్క శరీర కృషి చేయటమే నా సంబంధము. దేహము కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైనటువంటిది, అసత్యమైనటువంటి నీటి పుడుగా భావించుకోరాదు. దేహము భువనేశ్వరుడు నిర్మించుకున్నటువంటి గృహము. ఇది ఏ భువనపతికి ఒక గుడి, ఇది ఒక క్షేత్రము. క్షేత్రమనగా భూమి మాత్రమే కాదు, భగవంతుడు నివాసం జరిపేటువంటి ఒక పుణ్యక్షేత్రము. దేహము అనిత్యమనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఋషులు కూడాను సాక్షాత్కారమును పొందేంత వరకు కూడాను దేహమును ఆధారం చేసుకుని దేహం ద్వారానే వారి ఇట్టి పవిత్రమైనటువంటి దివ్యస్థితిని అందుకోగలిగారు. కనుక ఈ దేహమునకు మూడు విధములైనటువంటి అంగములుంటున్నవి. ఇవే త్రికరణములు అని, మనసు, వాక్కు, చేతులు అనగా క్రియలు. ఈ మూడింటి ద్వారా మనము పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే ఈ దేహం అనేటువంటి దేవాలయము సార్థకత నొందటమే కాకుండా ఈ దేవాలయం నందున్నటువంటి ఆత్మస్వరూపుని దర్శించడానికి అర్హులమవుతామని. త్రికరణ శుద్ధి మనకు అత్యవసరం. మన పలుకులు తేనె లొలకాలి, మన మనసు మధురమై ప్రవహించాలి, మన కాయము కర్తవ్యములో లీనమైపోవాలి. అప్పుడే ఈ కాంతిరూపుడైనటువంటి ఆత్మతత్వము మనకు ప్రకాశిస్తుంది. మన వాక్కులు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించరాదు. ఇది సార్థకమైనటువంటి యొక్క పలుకులుగా ఇందులో ప్రవహించాలి. పరులను నొప్పించక, పరులను బాధ పెట్టక, పరులను అవమానపరచక, పరులను ఆనంద పెట్టేటువంటి పలుకులు మన వాక్కు ద్వారా వెలువడాలి. కనుకనే ఈ వాక్కునకు ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కూడాను ఏర్పరిచారు. నిరంతరము వాక్కుల చేత మనము ఈ నాలుకను ఉపయోగించుకోలేము. కనుక ఈ వాక్కును గాన రూపంలో కూడాను ప్రవేశపెట్టచ్చు అన్నారు. కనుక యువకులకు పాటలు అత్యవసరం, మాటలు కూడాను అవసరము. ఈ మాటలు కేవలం నాలుక నుండి వెలువడేటువంటివి, పాటలు మనసు నుండి ఆవిర్భవించేటువంటివి. ఇంకా ఆటలు, అవే మన కర్మలు. యువకులైన విద్యార్థులు నిరంతరము కూడాను పుస్తకమును చేతబట్టి చదవటం అనేటువంటిది ఇది ఒక చెడ్డ అభ్యాసం. మధ్య మధ్య ఈ మనసుకు విశ్రాంతి నందించాలి. విశ్రాంతి అనగా మరుపు వేసుకుని పండుకోవటం కాదు. విశ్రాంతి ఒక్క పని నుండి మరొక పని లేక దీన్ని మార్చటం. ఒకే పని యందు ఉండినప్పుడు మనసు ఒక విధమైనటువంటి యొక్క విసుగును చెందుతుంది, విశ్రాంతి రహితమవుతుంది. ఈ విశ్రాంతి రహితమైనప్పుడు అనేక విధములుగా కూడాను కొన్ని
అపార్థములు కూడాను మన నుండి ఆవిర్భవిస్తాయి. కనుక ఒక పని మనము చేసిన తర్వాత మరొక పని లోపల ఈ పని యొక్క దీనిని విశ్రాంతిగా మనం అందుకోవాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను గ్రంథమును పట్టుకుని చదివేటువంటి వాడు సరి అయినటువంటి స్థితిలో ఉండడు. మధ్య మధ్య ఆటలు, మధ్య మధ్య పాటలు, మధ్య మధ్య మాటలు ఈ ఆటలతో జత చేర్పాలి, ఈ పాఠములతో జత చేర్పాలి. కనుక విద్యార్థులకు విశ్రాంతి అనేటువంటిది కూడాను అత్యవసరం. ఆ విశ్రాంతిని మరొక రీతిలో మనము అనుభవించడానికి ఉండేటువంటి అవకాశమే ఈ ఆటలు పాటలు. ఈ పాటలలో మనకు విజయము కాని లేక ఆటలలో మనకు అపజయము కాని కలగవచ్చు. ఈ జయాపజయములకు మనం ఏమాత్రం కూడాను వెన్నీయరాదు. ఇది నీ కర్తవ్యమని గుర్తించి ఈ ఆటలలో పాటలలో నీవు ప్రవేశించాలి. ఆట పాటల వల్ల ఒక దేహము చక్కని ఆరోగ్యాన్ని అందుకుంటుంది. ఈ ఆట పాటలు కూడాను మితిమీరినటువంటివిగా ఉండకూడదు. మితిమీరిన పాటలు గాని మితిమీరిన ఆటలు గాని మతి తప్పి నడుస్తుంది. అన్నిటి యందు ఒక విధమైనటువంటి హద్దును ఉంచుకోవాలి మనం. నా శ్రేయో నియమం వినా, ఈ నియమమే లేకపోతే మనకు శ్రేయస్సును మనం పొందలేము. ఒక ఆట ఆడుతున్నాం, ఒక ఫుట్బాల్ ఆడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం, వాలీబాల్ ఆడుతున్నాం, ఇది మనకు ఉత్సాహాన్ని అందించేటువంటి పనులు. ఇందులోనే ఉత్సాహంలోనే ఒక విశ్రాంతి కూడా ఉంటుండాలి. దేహమునందు చెమటలకు ఆరుతున్నప్పటికీ ఆటలలో ఉన్నటువంటి ఉత్సాహం చేత అదే వారికి ఒక విశ్రాంతిగా రూపొందుతుంది. యవ్వన సమయమునందు ఎంత చెమటలు మనము కారుస్తామో ఉద్దాప్యము లోపల అంత రక్తాన్ని మనం పోషించుకుంటాం. కనుక యువకులైనటువంటి యొక్క మీరు శ్రమించి పనిచేసి చెమటను అధికంగా మీరు కార్చాలి. అప్పుడే దానికి తగినటువంటి యొక్క విశ్రాంతి మీకు లభిస్తుంది, ఆరోగ్యం కూడా కలుగుతుంది. మనము ఆటలలో కొంత అపజయం అయినప్పటికీ అపజయాన్ని కూడాను ఆనందంతో స్వీకరించాలి. కారణమేమనగా ఆటలలో అపజయం అయినప్పటికీ ఈ ఆటల వల్ల నీకు ధైర్యము, సాహసము, ఆరోగ్యము నీకు ఫలితంగా చేకూరినాయి. అన్నింటికంటే ఆటలలో మనకు ఓర్పును మనం అధికంగా సాధించవచ్చు. ఈ ఆటల యందు ఓర్పే లేకపోతే మనం ఆటలు ఆడలేము. ఆటల వల్ల మనం ఆరోగ్యాన్ని ఎంతైనా మనం అభివృద్ధి గావించుకోవచ్చు. ఈ ఆరోగ్యమైన దేహముతో ఆనందమైన చర్యలు మనం పాల్గొనవచ్చు. కనుక మన విద్యార్థులకు పాఠములతో పాటు, ఆటలతో పాటు, పాటలతో పాటు కొన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కూడాను అత్యవసరము. ముఖ్యంగా మనము మాటలను చాలా వరకు అదుపులో పెట్టుకోవాలి. అందుకోసమనే మనం పాటలను అభివృద్ధి పరచుకోవాలి. ఈ పాటల వల్ల హృదయము కరిగింప చేయొచ్చు. హృదయం కరిగినప్పుడు ఆత్మ కదులుతుంది. ఈ హృదయాన్ని కదిలించి, ఆత్మను మెదిలించి, మనసును కరిగింపజేసేటువంటి ఒక తత్వము ఒక్క పాటల యందు మాత్రమే ఉంటుండాలి. కనుకనే ప్రతి ఉదయము కూడాను పాటలు భజన రూపంలో మనం ప్రారంభిస్తున్నాము. మన పాఠములు ప్రారంభమునకు మునపే పాటల ద్వారా మనము పాఠములను ప్రారంభిస్తున్నాం. మనస్సు మరిపింప చేయటానికి ఒక భగవంతుని యొక్క ప్రార్థనలు అత్యవసరమైనటువంటివి. ధ్యానము చేస్తాము, జపము చేస్తాము, తపము చేస్తాము. ఇవన్నీ కూడాను చేసేంత వరకు మాత్రమే ఈ మనస్సు స్వాధీనంలో ఉంచుకోవచ్చును. ఈ సాధనలు జరిగిన తర్వాత మనస్సు తిరిగి యథాప్రకారంగా సంచరిస్తుంది. కానీ నిరంతరం కూడాను మనస్సును అదుపులో ఉంచుకోవాలంటే ఒక దైవ చింతన ద్వారా ఇది ఎంతైనా సులభంగా మనం చేసుకోవచ్చు. ఈ ఆటలు కూడాను తమకు తాము ఆనందాన్ని అందుకోవటమే కాకుండా ప్రేక్షకులకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి అవకాశం కూడా ఉంటుండాలి. నవంబర్ 21వ తేదీ మీ ఆటలు ఎన్ని వేల మందికి ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అందించిందో అనుభవించినటువంటి వ్యక్తులకే గుర్తు. ఆటలలో కూడాను ఆధ్యాత్మికము ఒక అంతర్వాహినిగా ఉంటుండాలి. దేహమును అదుపులో నుంచుకుని క్రమముతో కదిలించుతూ చూచుల వారలకి ఇంపుగా సొంపుగా నుండినట్టుగా ఈ విధమైనటువంటి దృశ్యము నేత్రానందమే కాకుండా హృదయానందాన్ని కూడాను చేకూరుస్తుంది. కనుక ఈ ఆరోగ్య నిమిత్తమై ఆటలు ఆడుకుంటున్నామనేటువంటిదే కాకుండా ఆనంద నిమిత్తమై కూడాను ఆటలు ఆడుకుంటున్నామనేటువంటి విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఆరోగ్యము అందాన్ని చేకూరుస్తుంది, అందము ఆనందాన్ని అందిస్తుంది.
అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. కనుక ఇట్టి జీవిత మకరందాన్ని మనం గ్రోలడానికి ఆటలు పాటలు ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈ విధమైనటువంటి దీని ద్వారా మనము దేహ పుష్టిని సంతుష్టిని మనము పొందవచ్చు. ఆరోగ్యము లేనటువంటి మానవుడు అనేక ఆపోహలకు గురి అవుతాడు, వారిలో అనుమానము అధికమవుతుంది. ఒక చిన్న ఉదాహరణము, ఒక వ్యక్తి శ్రీమంతుడైనటువంటి వ్యక్తి తన ఇంటిలో భోజనం చేస్తూ వచ్చాడు. ఆనాడు విద్యుత్ శక్తులు అనేటువంటిది లేకపోవటం చేత తైల దీపముతో ముందు పెట్టుకుని తాను భోంచేస్తున్నాడు. ఈ యొక్క ఇంటి కప్పు పైన ఎక్కడో ఒక బల్లి తిరుగాడుతూ ఉండినట్టుగా ఉన్నది. ఈ శ్రీమంతుడు ఏ విధమైనటువంటి కర్మలను ఆచరించడంలో తన కాయమును ప్రవేశపెట్టలేదు. అతను శ్రీమంతుడు మాత్రమే కాని ఆరోగ్యవంతుడు కాదు. కనుక ఆరోగ్యవంతుడు కాకపోవటం చేత ఇతనికి అనేక విధమైనటువంటి అనుమానాలు అధికమవుతూ వచ్చాయి. ఆ దీపం వెలుతురు లోపల తాను తింటూ ఉంటే బల్లి తిరుగాడినటువంటిది ఆ నీడలో కంచంలో కనిపించింది. మరి దానిని కలిపాడు, అన్నంను భుజించాడు. భుజించిన తరువాత అయ్యో నేను బల్లిని మింగివేసినానే అనుకున్నాడు. ఆనాటి నుంచి రోగము మితిమీరిపోయింది. అనేక మంది వైద్యులను పిలిపించాడు, వైద్యము చేసుకున్నాడు. ఇది పుట్టిన రోగం కాదు, పెట్టుకున్న రోగం. కనుక ఇది ఏమాత్రం మందులు కూడాను అది నివారణ కాలేదు. ఈ రహస్యాన్ని గుర్తించినటువంటి ఒక వైద్యుడు శ్రీమంతుని దగ్గర ప్రవేశించి, అయ్యా నీ రోగమును నేను ఒక్క దినంలో నివారణ చేస్తానన్నాడు. ఒక చచ్చిపోయినటువంటి బల్లిని తీసుకొచ్చి ఇతనికి వామిటింగ్ కోసం ఒక విధమైనటువంటి మందుని ఇచ్చి, అది అతను వామిటింగ్ చేసుకుని కన్నులు మూసుకుని సుఖంగా ఉన్నప్పుడు దాంట్లో ఈ బల్లిని చేర్చాడు. నీ కడుపులో పోయినటువంటి బల్లి బయట వచ్చింది, ఇంక నీకే భయము లేదు అన్నాడు. తృప్తి పడి అతని ఆనాటి నుండి రోగం నివారణ అయిపోయింది. అనుమానమే ఒక పెద్ద రోగము. అనుమానం రావడానికి బలహీనతే కారణము. బలహీనతకు మనము సరైనటువంటి శారీరకమైనటువంటి యొక్క కర్మలు ఆచరించకపోవటమే మూలము. మన మనసును ఎప్పుడు కూడాను కొంత మారుస్తూ రావాలి. అనగా దైవ విషయమునందు మాత్రము కాదు, మనము చేసే పనులు యందు కొంత మనసును అటు ఇటు లక్ష్యమును వేరుగా మార్చాలి. ఒక జట్కా బండి లోపల ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ జట్కా వాడు దానిని బాగా తోలుతున్నాడు. అది స్పీడ్ గానే ఒక వేగంగానే వెళ్లిపోతుండాలి. ఒక రైల్వే స్థలానికి వస్తానే దానిని అమితంగా కొట్టటము వీడికి సహజము. జట్కాలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కొంత దయామయుడు. తాను చెప్పాడు, అయ్యా అది స్పీడ్ గానే వేగంగానే పోతుండాలి, దాన్ని ఎందుకు నీవు ఇంత బలవంతంగా కొడుతున్నావు అని అడిగాడు. సార్, మా గుర్రం యొక్క సంగతి మీకు తెలియదు అన్నాడు. స్థలానికి వస్తానే దాని దృష్టి అంతా కూడా ఆ తెల్లని స్తంభం పైన పోతుంది, కనుక బెదిరికొని వస్తుంది. ఆ దృష్టిని మరల్చి కోసం దాన్ని కొడతాను. కొట్టేటప్పటికి దెబ్బలపైన మనసు మరుస్తుంది, అది వెళ్లిపోతుంది అన్నాడు. కనుక మనకు ఒక విధమైనటువంటి యొక్క ఆలోచనలు ఎందుకని, ఒక విధమైనటువంటి విరక్తి ఎందుకని, నిరాశలు ఎందుకని ఉండిన సమయం లోపల దానిని మరొక దీంట్లోపల మనం మనసును మార్చుకోవాలి. మనము నిరంతరము చదువుతున్నటువంటి మనసును మరొక ఆటలపైన మరల్చినప్పుడే మనకు చక్కని విశ్రాంతి చిక్కుతుంది. ఆటలపైన అలసినప్పుడు తక్షణమే పాటలపైన మరల్చినప్పుడు ఇక్కడ మరి విశ్రాంతి చిక్కుతుంది. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి అలసట జరిగినప్పుడు దానిని మరొక దానిపైన మరల్చుకోవటమే, ఇదియే ఒక విధమైనటువంటి మనసును అరికట్టడము అని చెప్తూ వచ్చారు. మనసును అరికట్టడం అంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. అరికట్టడం అంటే ఈ విధమైనటువంటి మార్పులు చేసుకోవటమే దీనిని అరికట్టడం. యువకులైనటువంటి మీరు ఈ మూడింటి యందు మాత్రమే మీరు మార్పులు తెలుసుకోవాలి. పాఠముల యందు, పాటల యందు, ఆటల యందు, ఈ మూడింటి యందు మాత్రమే. దీనిని తప్పితే అది, అది తప్పితే ఇది. ఈ రకంలో మీ మనసును కొంతవరకును విశ్రాంతిగా అభివృద్ధి పరచుకున్నప్పుడే దేహం పుష్టి మనసు సంతుష్టి రెండింటిని కూడా మీరు పొందవచ్చు. కనుకనే మనసు చాలా జిగుప్స పొందినప్పుడు, నిరాశతో కృంగినప్పుడు, స్పృహలో లొంగినప్పుడు, జీవితమే నిరర్థకమనేటువంటి భావం వెలువడినప్పుడు భగవంతుని యొక్క స్మరణను మనము అభివృద్ధి పరచుకోవటానికి ప్రయత్నించాలి. ఒకనొక సమయంలో రాధను, ఇంటిలో అత్తామామలు, భర్త, గ్రామస్తులు కూడాను అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, సత్యభామ కూడాను హింసిస్తూ వచ్చింది. రాధ కృష్ణుణ్ణి వశము చేసుకున్నదని అనేక విధమైనటువంటి ఆపోహల చేత నిందల పాలైపోయింది. అలాంటి సమయం లోపల తాను జమునా తీరమున ఇసుక దిన్నెలపైన తాను ఎదురు పొదలలో కూర్చోవటము, నీడలు లేవు,
అలాంటి సమయంలో కృష్ణుణ్ణి ప్రార్థించుకోవటం. రెండవ వ్యక్తి అక్కడ లేదు, ఉన్న వ్యక్తి తాను కృష్ణుడు, కృష్ణుడే రెండవ వ్యక్తి. కానీ ఈ కృష్ణుడు కంటికి కనిపించేవాడు కాదు, మనసును కదిలించేవాడు, హృదయాన్ని మెదిలించేవాడు. కాబట్టి కదిలించి మెదిలించేటువంటి కృష్ణుణ్ణి కనిపింప చేసుకోవాలని తాను ఆరాటపడేటువంటిది. చాలా నిరాశతో కూర్చున్నటువంటి రాధ కృష్ణుణ్ణి పిలిచేది. దేనికోసం పిలుస్తూ వచ్చింది? దర్శనమివ్వు అని పిలుస్తుందా? కాదు. కనిపించకపోయినా పర్వాలేదు కృష్ణ, నీ యొక్క గానమును వినిపించు అనేటువంటిది.

అనగా వేదసారమంత తీసి. వేదసారం అనగానే జ్ఞానరసం. నాద బ్రహ్మముగను మార్చి, నాద బ్రహ్మం అనగానే శబ్ద బ్రహ్మము. వేణువందు తిరుగబోసి, వేణువనగా దేహము,

పలుకుతేనెలు అంటే నీ పలుకులు కూడాను చాలా మృదువుగా ఉంటుండాలి. అక్కడ పలుకు, ఇక్కడ హృదయము, ఇక్కడ చేతలు, ఇక్కడనే ఉండేటువంటి త్రికరణ శుద్ధి. దేహము ఒక వేణువు, వేణువుకు నవరంధ్రములుంటున్నాయి, దేహమునకు కూడాను నవరంధ్రములుంటున్నాయి. ఇంతేకాదు ఆ యొక్క వేణువునందు హాలో ఏమీ ఉండదు, తొర్రగా ఒట్టి లొట్టగా ఉంటుంటాను. కనుక నా ఈ దేహం అనేటువంటి వేణువునందు కూడాను విషయవాసనో లేక అహంకారమో మమకారమో ఏదీ లేకుండా ఇది ఒట్టి లొట్టగా చేయి. అలాంటి సమయంలో నీవు ఏ ఇంద్రియమనేటువంటి రంధ్రం పైన పెట్టినా కాని అది గానంగానే ఉంటాయి. ఈ తొర్రలో ఏమి అడ్డం వచ్చినప్పటికీ అపస్వరంగా పోతుంది. అనగా నా దేహములో ఏ అభిమానమకార అహంకారములు అడ్డు వచ్చినప్పటికీ నాది కేవలం వ్యర్థమైన జీవితంగా అవుతుంది. కనుక ఈ దేహం అనేటువంటి ఒక లొట్ట అయినటువంటి యొక్క ఈ వేణువునందు బ్రహ్మరూపమైనటువంటి యొక్క నాదశబ్దము అనగా బ్రహ్మతత్వమైనటువంటి విషయాన్ని, ఈ వేదసారమనేటువంటి జ్ఞానాన్ని అటు ఇటు తిరగబోయమని చెప్పింది. తిరగబోయటం అంటే ఏమిటి దీని అర్థము? హోటల్లో ఎక్కడైనా మనం వెళితే ఒక చిన్న కప్పు ఒక లోటాతో కాఫీ తెచ్చిస్తాడు వాడు. అది మనకంత సరిగా తెలియదు కాని హోటల్ వాడు ఒకే తిరగబోస్తుంటుంటాడు. తిరగబోయటం వల్ల ఏమైపోయింది, కాఫీ చల్లబడుతుంది, ఆ వేడి తగ్గుతుంది. కనుక కృష్ణ ఈ జ్ఞానరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఈ వేణువులో తిరగబోస్తే నా హృదయ ఆవేదన అనేటువంటిది చల్లబడుతుంది అని. కనుక ఈ విధముగా పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటిది ఈ గాన మాధుర్యము. కనుక ఇలాంటి గానముతో మనం హృదయాన్ని పావనం చెయ్యాలి, మాటను కూడాను సార్థకం చేసుకోవాలి. ఆటలతో దేహాన్ని పవిత్రము గావించుకుని ఒక పుష్టిని మనం అందుకోవాలి. ఎందుకనగా పాత్ర భద్రంగా ఉండినప్పుడే అందులో పదార్థం కూడాను భద్రంగా ఉంటుంది. కనుక లౌకిక జ్ఞానము కాని ఆధ్యాత్మిక జ్ఞానము కాని ఇది ఒక రసోవై సహా రసస్వరూపమైనటువంటిదిగా ఉండినప్పుడు, దేహం అనేటువంటిది చక్కని ఆరోగ్యవంతంగా ఉండినప్పుడే ఇందులో దీనికి సరి అయిన స్థానము చెక్కుతుంది. వీటితోనే మీరు మర్చిపోకుండా ఇవి పునఃపున మీరు దీనిని అప్పుడప్పుడు దీనిని తగినటువంటి రీతిగా తరబీది చేసుకుంటూ అభివృద్ధి పరచుకోవాలి. కేవలం ఏదో ఒక ప్రదర్శన కోసం మనం నేర్చుకున్నట్టువంటివిగా మనం భావించకుండా మా యొక్క పవిత్రత కోసం నేర్చుకున్నటువంటివని తెల్లవారి సాయంకాలం వీటిని మర్చిపోకుండా తిరిగి పునరుచ్చరణ చేయాలి. ప్రదర్శన కోసం నేర్చుకున్నటువంటిది అప్పటికప్పుడు మనం భుజించవచ్చును, కానీ అది నిదానంగా దానిని జీర్ణించుకోవాలి. పశువులు పంటల్లో చేరి అందినదంతా త్వరత్వరగా తినేసేస్తాయి, కానీ తిరిగి స్వస్థానంలోకి వచ్చి కూర్చున్న తర్వాత కొంచెం కొంచెం తీసి చక్కగా నెమురు వేస్తాయి. కొత్తగా తిని నెమురు వేయదు, తినే దానినే తిరిగి తెప్పించుకుని నెమురు వేస్తుంది. ఆ నెమురు వేసినప్పుడే దానికి జీర్ణశక్తి ఏర్పడుతుంది. కనుక మీరు ప్రదర్శన కోసమని రాత్రింపగలు శ్రమపడి దానిని అనుభవించారు, ఆ అనుభవించినటువంటి దానిని మీకు కాలం చిక్కినప్పుడంతా తిరిగి తెచ్చుకుని నెమరి వేసి జీర్ణించుకోవాలి. అది చతుష్పాద పశువు, ఇది ద్విపాస పశువు అంతే. కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. నరజన్మమును కూడా ఒక జంతువుగా పోల్చుకున్నారు. కోసమని మనం దీన్ని మర్చిపోకుండా దీనిని అభివృద్ధి పరచుకోవాలి. ముఖ్యంగా ఈ దేహం యొక్క ఆరోగ్యము భగవంతుని దేవాలయం అనేటువంటి భావంతో దీన్ని పెంచుకోవాలి. ఆ భావంతోనే దీని ఆరోగ్యాన్ని మనం కోరాలి, కానీ అన్యదా మనం దీనిని కోరడానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇది పవిత్రమైన క్షేత్రంగా మనం విశ్వసించాలి. కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో దీవో దేవ సనాతన, ఈ సనాతనమైనటువంటి దేవుడు దేహమనే దేవాలయము లోపల ప్రతిష్ట అయి ఉంటున్నాడు, దాన్ని పరిశుద్ధం గావించుకోవాలి. కనుక దేవాలయం అనేటువంటిదే మనకు సరి అయినటువంటి యొక్క హెల్త్. ఈ ఆరోగ్యమనేటువంటి దేవాలయం లోపల ఆనందమనేటువంటి వెల్త్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి. కనుక మనం ఇప్పుడు హెల్త్ వెల్త్ ఈ రెండింటినీ మనం లక్ష్యంలో పెంచుకోవాలి. ఈనాడు ఆధ్యాత్మికంగా అధికంగా చెప్పేటువంటి సమయం కాదు. ఏదో ఆటపాటల మాటలతో మన మానవత్వమునకు లభించినటువంటి జీవతత్వాన్ని దేహతత్వాన్ని దీని పటుత్వమును దివ్యత్వాన్ని పవిత్రతను కూడాను గుర్తింపు చేసుకోవటానికి ఈ ఆటలు ఒక విధమైనటువంటి చిహ్నంగా మనకు తేలినాయి. మనం ఏది చేసినా అన్నింటి ఎందుకు కూడాను ఆధ్యాత్మికమనేటువంటిది లక్ష్యం అనుసరించుకోవాలి. విద్యార్థులారా,
దీనిలో ముఖ్యంగా మీకు తెలపవలసినటువంటిది స్వామి స్వామి స్వామి. ఏ విద్యార్థిని అడిగినా కానీ నీకేం కావాలంటే స్వామి కావాలి. నిజమే, స్వామి కావాలని ఆశిస్తున్నారు. కానీ స్వామితో పాటు స్వామి ఆజ్ఞను కూడా స్వీకరించాలి. స్వామి కావాలని ఆశిస్తున్నారే కానీ స్వామి యొక్క ఆశయాలు కానీ స్వామి యొక్క ఆజ్ఞలు కానీ అంతగా పాటించటం లేదు. ఎవరు నిజమైనటువంటి భక్తులు అనేటువంటి దాన్ని నిర్ణయించాలంటే దీనికి ఒక్కటే ఒకటి ప్రమాణం. రైతు తన పంటనంతా పండించి మూటలు గట్టి ఇంటికి తెచ్చుకునే ముందుగా తూరు పోస్తాడు, గాలికి వదులుతాడు. ఈ గట్టి గింజలంతా నిలిచిపోతాయి, తోలు గింజలంతా గాలిలో కొట్టుకుని పోతాయి. అప్పుడు గట్టి గింజలు మాత్రమే సంచుల్లో పోసుకుని మూట కట్టుకుని ఇంటికి తెచ్చుకుంటాడు. అనగా నిలిచినటువంటివే భారమైనటువంటివి గింజలు, ఇది గట్టి, అది పొట్టు. అదే విధముగానే మాకు స్వామి స్వామి అని ఆశించేటువంటి భక్తుల యొక్క విషయం లోపల మనము ఈ టెస్ట్ ను మనం యోచించుకున్నప్పుడు స్వామి ఎదురుగా ఉండినప్పుడు మనం ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత, ఏ విధమైనటువంటి యొక్క బిహేవియర్ చేత, ఏ విధమైనటువంటి ఆచరణ చేత మనము మన యొక్క క్రమశిక్షణను అనుభవిస్తామో, స్వామి లేనప్పుడు కూడాను అదే క్రమశిక్షణ అనుభవించిన వాడు నిజమైన భక్తుడు. కాబట్టి నా ఎదురుగా ఒక విధిగా, రెండు వెనుక ఇంకొక రీతిగా ఉండటము ఇది కేవలము ఒక యాక్ట్ అని చెప్పవచ్చు. సత్యమో లేక మర్మమో మీకు తెలియనంత వరకు మీరు నటించవచ్చును, కానీ నేటి నుండి అయినా కూడాను ఎక్కడ పోయినా ఎక్కడ ఉండినా ఏ విధంగా ఉండినా స్వామి ఆశయాలు ఏమిటి, నా కోసం కాదు మీకోసమే, మంచి మాటలతో మంచి జీవితాన్ని గడిపి మంచి ప్రవర్తనతో ఉండి మంచిగా జీవించమని చెప్పటము నా నిమిత్తమా కాదు మీ నిమిత్తమే. స్వామికి ఎవరు ప్రీతి అంటే మంచి మాటలను ఉపయోగించి పరులను నొప్పించకుండా శాంతంగా మాట్లాడేటువంటి వాడు. హృదయము లోపల దుర్భావములు కాని దుశ్చింతలు కాని దుశ్చర్యలు చేయకుండా ఉండటమే స్వామికి ఇష్టము. శారీరకంగా మంచి పనులు చేయటము, పవిత్రమైనటువంటి యొక్క దీనిలో ప్రవేశించటము, పరులను ఏ విధంగా కూడా హింసించకుండా ఉండేటువంటి చర్యల్లో ఉండాలి. కనుక ఈ మాటల చేత, ఈ మనసు చేత, చర్యల చేత పవిత్రాన్ని గావించుకున్నటువంటి వాడు స్వామికి అతి ప్రీతి. కనుక స్వామి ప్రీతికి మీరు గురి కావాలంటే ఈ మూడింటిని శ్రమంజీని కూడా భరించుకొని మీరు దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి. ఇది కూడాను ఒక నిజమైనటువంటి ఒక కసరత్తుగా మీరు భావించండి. ఈ ఎక్సర్సైజ్ లో మీరు పాస్ అయినటువంటి వాళ్లే మిగతా అన్నింటిలో కూడాను పాస్ కాగలరు. కనుక ఇందులో మాత్రం అన్ని రిమార్క్స్ పెట్టుకుని ఏ ఏ క్లాసుల్లోనూ మార్క్స్ అంతా వచ్చినాయంటే అది నేను ఒప్పుకోను. మనోవాక్యమునందు ఏ విధమైన రిమార్కులు రాకుండా చూసుకోండి, అది నాకు నచ్చేటువంటి మార్కులు. కనుక ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తుంచుకోండి, ఆనందాన్ని అభివృద్ధి పరచుకోండి, ఆరోగ్యంతో జీవించండి. ప్రేమ ముదిత మనసికో.

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 డిసెంబర్13వ తేదీన శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబావారు తమ విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: వర్తమానము చక్కగా ఉంటే దేశము సుభిక్షముగా ఉంటుంది. ఈ వర్తమానము చాలా ప్రధానమైనది. ఇది నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఇది ఆమ్ని ప్రెజెంట్. ఎందుకనగా గతము యొక్క ఫలితమే ఈ వర్తమానములో వస్తున్నది. వర్తమానములో చేసే ఫలితమే భవిష్యత్తులో వస్తుంది. కనుక వర్తమానం చక్కగా ఉంటే దేశము సుభిక్షముగా ఉంటుంది. పెద్దలు ఎవరూ కూడను దీనిని గుర్తించటానికి ప్రయత్నించటము లేదు. అన్నింటినీ నియమించే మానవుడు ఈనాడు అధోగతికి దిగజారిపోతున్నాడు. అన్నింటికంటే తెలివైనవాడు మానవుడు. భూమికి విలువనిచ్చేది మానవుడే. అందరికీ విలువనిచ్చే మానవునికి విలువ లేకుండా పోయింది. తన విలువ తాను తెలుసుకోలేకపోతే ఏమి ప్రయోజనము? ఇది కేవలము మూర్ఖత్వముగానే ఉంటున్నది. మొట్టమొదట ఈ అహంకారాన్ని, ఆడంబరాన్ని అణగద్రొక్కాలి. ప్యూరిటీ, డివినిటీని పెంచాలి. సహనము, సానుభూతితో జీవించాలి. తోటి మానవునితో మనము ప్రేమతో సంచరించాలి. అదే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.

0: నిరాశా నిస్పృహలు, దిక్కుతోచనివ్వని చీకట్లు ఎక్కడ ఆనందోత్సాహాల తన్మయత్వంగా పరిణమిస్తాయో, ప్రచారార్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా వైద్యపరమైన అద్భుతాలు ఎక్కడ నిత్యకృత్యమో, ఏ విధమైన రుసుములు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేనిదెక్కడో, ధనికుల పేదల, భారతీయుల విదేశీయుల, హిందువుల క్రైస్తవుల, సిక్కుల లేక మహమ్మదీయుల, ఆస్తికుల నాస్తికుల అనే వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ చికిత్స అందేది ఎక్కడో, విశ్వంలోని ప్రేమ సహానుభూతి వితరణశీలం రాశీభూతమై ఎక్కడ ఒకే ఒక నామంతో ప్రకాశిస్తూ ఉంటాయో, అదే శ్రీ సత్యసాయి ఆరోగ్య వ్యవస్థ. ప్రియ శ్రోతలారా, సాయిరాం. ప్రేమ సాధించిన వైద్యపరమైన అద్భుతాలు పేరిట మేము మీకందిస్తున్న ధారావాహికకు సుస్వాగతం. పుట్టపర్తి, వైట్ఫీల్డ్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు భారతదేశంలోకెల్లా అత్యుత్తమమైన ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులలో చికిత్స పొంది స్వస్థులైన వారు వాటిని ప్రేమగా వ్యాధులు నివారించే ఆధునిక దేవాలయాలు అని పేర్కొంటూ ఉంటారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్స పొంది రోగ విముక్తులైన కొందరి గాథలను మీకు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నాం.
1: అదిగో వచ్చేస్తున్నాడు,
2: ఇంకో క్షణంలో ఇక్కడే ఉంటాడు.
1: అదిగో కారు చప్పుడవుతోంది కూడా. ఆగయా ఆగయా, అరే దారివండి, హట్ హట్.
3: జహంగీర్, మన జహంగీర్ నడుస్తున్నాడు. మాషాల్లా, ఇక్కడి నుండి పోయినప్పుడు కాళ్ళు చచ్చుబడి కదల్లేని స్థితిలో మంచం మీద మోసుకుపోయినవాడు నడుస్తూ వచ్చాడు. అరే వాహ్, క్యా కమాల్ హోగ్యా.
4: అవును, అద్భుతమే. అది జరిగినది పుట్టపర్తిలోని ప్రశాంతి గ్రామంలో ఉన్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ లో. దేశ భాష కుల మత వర్ణ లింగ వివక్ష లేకుండా చికిత్సనందించే ఆసుపత్రి ఒకటి ఉండడమే ఓ అద్భుతం. అటువంటి ఆ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు కూడా ఆశ్చర్యపడేలా రోగులు కోలుకున్న పరమాద్భుతమైన సందర్భాలు అనేకం. వాటిలో జహంగీర్ కేసు ఒకటి. ప్రమాదంలో వెన్నుపూస చితికిపోయి కాళ్లు రెండూ చచ్చుపడిపోయిన జహంగీర్ పునర్జన్మ ఎత్తిన గాథను మనమీనాటి ప్రేమ సాధించిన వైద్యపరమైన అద్భుతాలు మెడికల్ మార్వెల్స్ ఆఫ్ లవ్ ధారావాహికలో విందాము.
5: సలాం సాబ్, మాది కలకత్తా శివార్లోని మోహన్ నగర్. నేను తాపీ పని చేస్తాను. నెలకో 3,000 దొరుకుతాయండి, దానితోనే 5 పోషించాలి. నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు నేను డైమండ్ హార్బర్ దగ్గర ఒక స్కూల్ బిల్డింగ్ కి ప్లాస్టింగ్ చేస్తున్నాను. మా ఇంటి నుంచి ఆ స్కూల్కి 25 కిలోమీటర్లు. రోజులాగే పొద్దున్నే టిఫిన్ చేసి 6:30 సైకిల్పై బయలుదేరాను. 8:30 అయ్యేసరికి స్కూల్కి చేరుకున్నాను. అక్కడ 2 పని నడుస్తోంది. అది 2007 ఆగస్టు 6. ఆ రోజును నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పటిలాగే వెదురుకర్రలతో కట్టిన మంచమీద నిలబడి ముందు రోజు కట్టిన ఇటుక గోడకు సిమెంటు మెత్తే పని మొదలుపెట్టాను. ఒక పక్క పూర్తి కాగానే మరో పక్కనున్న మంచమీదకు మారాలి. ముందు జాగ్రత్తగా కాలు ఆంచి చూసి మంచే నా బరువు ఆపుతుందనుకుని దానిమీదకు చేరాను. కాని జరిగేది జరగక మానదు కదా. ఒక్కసారి మంచె విరిగి దభాలన కింద పడ్డాను.
6: యా అల్లా, జహంగీర్ బాయ్ పడిపోయాడు.
7: చలో చలో చూడండి రా, ఎక్కడ దెబ్బ తగిలిందో.
6: జహంగీర్ జహంగీర్, అయ్యో స్పృహ తప్ప పడిపోయాడు. పదండి ఆసుపత్రి తీసుకుపోదాం.
7: పట్టండి సలీం, నువ్వు అక్కడ పట్టుకో.
4: మహమూద్ నువ్వు ఇక్కడ జాగ్రత్త, నువ్వు పదండి.

0: ప్రాణభయం అంటే ఏమిటో అప్పుడే నాకు తెలిసింది. కాళ్ల కింద కర్ర విరిగిన చప్పుడు వినబడగానే ఏం జరగబోతుందో తెలిసి ముచ్చెమటలు పట్టాయి. చేతిలోని తాపి జారి కింద పడింది. పైనున్న రాటను పట్టుకుంటే ప్రమాదం తప్పేదేమో కాని మరుక్షణంలో నేను పట్టుతప్పి కింద పడ్డాను. అప్పుడేమైందో నాకు తెలియదు. తర్వాత తెలిసింది, ఆ ప్రమాదంలో నా వెన్ను విరిగి నడుము కింది భాగంలో భరించలేని నొప్పితో గిలగిలలాడాను. నా కాళ్లు చచ్చుబడిపోయాయి.
1: వెన్నుకు దెబ్బ తగిలి బిలబిలలాడుతున్న జహంగీర్ను చికిత్స కోసం ఒకదాని తర్వాత మరొకటిగా కలకత్తాలోని ఆసుపత్రులన్నిటికీ తీసుకుపోయారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు అతనిది చాలా గడ్డు కేసేనన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ కు 6 లక్షల దాకా ఖర్చవుతుందన్నారు. కాని పూర్తిగా నయమవుతుందని గ్యారంటీ ఇవ్వలేమన్నారు. నెలకు 3,000 దాటని సంపాదనతో జహంగీరు అంత సొమ్ము ఎక్కడి నుండి తీగలడు? అయినా ఆశ చావక కుటుంబ సభ్యులు అతన్ని స్ట్రెచర్పై పడుకోబెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
0: ఏ ఆసుపత్రికి వెళ్లినా నయం కావడం కష్టమనే మాట విని విని నాకు ఇక చావు తప్ప మరో మార్గం లేదనిపించిందండి. మంచం దిగలేను. నా అంతట నేను ఏ పక్కకి బతికిలలేను. బాత్రూంకి వెళ్లాలన్నా స్నానం చేయాలన్నా అన్నీ మంచం మీదే. ఎందుకొచ్చింది ఈ బతుకు? చనిపోవడమే మేలనిపించేది. రోజులు అలా భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు మా ఊరివాడే ఒక ఆయన నన్ను చూడ్డానికి వచ్చాడు. మాటల సందర్భంలో పుట్టపర్తిలో ఉన్న ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చాడు. ఆసుపత్రి పేరు అదేమిటి? శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడిసిన్ అని గాబోలు చెప్పాడు. మూత్రకోశ వ్యాధి చికిత్స కోసం తాను అక్కడికే వెళ్లాట. తనకు పూర్తిగా నయమైందిటి కూడాను. నీలాంటి కేసులకి మంచి వైద్యం అక్కడ దొరుకుతుంది, తప్పకుండా వెళ్ళు అని మరీ మరీ చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఆ ఆసుపత్రిలో అన్నీ ఉచితమేట, పైసా కూడా ఖర్చు కాదన్నాడు. మందులు, ఆహారం, చికిత్స ఒకటేమిటి, దేనికి? మాటల సందర్భంలో పుట్టపర్తిలో ఉన్న ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చాడు. ఆసుపత్రి పేరు అదేమిటి?

0: ఒకటేమిటి, దేనికి డబ్బు తీసుకోరట.
1: నమ్మే మాటేనా?
0: మర్యాదకు సరేలండి అని చెప్పి ఆయన్ని పంపేస్తా.
2: కాని క్రమంగా జహంగీర్ పరిస్థితి మరింత దుర్భరమైంది. ఇక లాభం లేదని చివరి ప్రయత్నంగా పుట్టపర్తి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రమాదం జరిగిన నెల్లాళ్లకు అంటే 2007 సెప్టెంబర్ 11వ తేదీనాడు తమ్ముడిని వెంట పెట్టుకుని హౌరా నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు.

0: వారిద్దరూ విజయవాడలో దిగి అక్కడి నుండి ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో పుట్టపర్తి చేరుకున్నారు. జహంగీర్ ప్రయాణమంతా వెదురుతో చేసిన స్ట్రెచర్ పైనే జరిగింది. ప్రయాణం చేస్తున్నంతసేపు జహంగీర్ బాధను పళ్ల బిగున ఓదార్చుకున్నాడు. కాని ఆసుపత్రిలో ప్రాథమిక పరీక్ష చేసిన తక్షణమే తనను ఆసుపత్రిలో చేర్చుకోవడం అతను బాధ మర్చిపోయేలా చేసింది.
1: నన్ను ఆసుపత్రిలో చేర్చుకుంటామనగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. సగం బెంగ తీరిపోయింది. ఆ పైన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామని చెప్పగానే నాకు చాలా పరమానందమైంది. ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలా రోగికి ధైర్యం కలిగించే మాట ఇన్నాళ్లకి మొదటిసారి అక్కడే విన్నాను. మరో 3 వారాల్లో 5 అక్టోబర్ ఆపరేషన్ చేస్తారని నా తమ్ముడు చెప్పాడు.
0: ఇప్పుడు డాక్టర్ కైలాశ్రావు గారి మాటల్లో విందాం.
2: జహంగీర్ హాస్ రిసీవ్డ్ ఎన్ ఇంజరీ టు ది L1 వర్టిబ్రే ఫ్రాక్చర్.
3: జహంగీర్ ను పరీక్షించి ఎక్స్రే తీసి చూడగానే అతనికి నడుము కింద భాగంలో వెన్నుముకలో ఉండే వెన్నుపూస ఒకటి పూర్తిగా చితికిపోయిందని కనుక్కున్నాం. ఆ వెన్నుపూసను వైద్య పరిభాషలో L1 అంటారు. చితికిపోయిన ఆ వెన్నుపూస ముక్కలు తగిలి వెన్నుపాము దెబ్బతింది. నరాలు దెబ్బతిన్న కారణంగా అతని కాళ్లు చచ్చిపడ్డాయి. ఆపరేషన్ చేసినప్పుడు మేము దెబ్బతిన్న వెన్నుపూస ముక్కలు జాగ్రత్తగా తొలగించాం. ఆ స్థానంలో మెటల్ రాడ్లు స్క్రూలు బిగించి వెన్నుపాముపై ఒత్తిడి పడకుండా చేశాం. ఆపరేషన్ చేయడానికి సుమారు 10 గంటలు పట్టింది.
0: ఆపరేషన్ జరిగాక జహంగీర్ వేగంగా కోలుకోవడం డాక్టర్లతో సహా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపరేషన్ జరిగిన సుమారు 10 వారాలకు అంటే 2007 డిసెంబర్ 12 జహంగీర్ మొదటిసారిగా మంచం మీద నుండి లేవగలిగాడు. ఆ రోజు నుండి అతనికి 3 నెలల పాటు ఫిజియోథెరపీ చేశారు. అంటే వెన్నులోని కండరాలకు బలం రావడానికి అవసరమైన కసరత్తు చేయించారు. అతనికి శస్త్రచికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన డాక్టర్ వాసుకి జహంగీర్ పూర్తిగా కోలుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ,
4: లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, దిస్ టైప్ ఆఫ్ రికవరీ ఫ్రమ్ ఏ టోటల్ పారాప్లీజియా ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది రేర్ కేసెస్ ఇన్ మెడికల్ హిస్టరీ.
5: ఇటువంటి కేసుల్లో రోగి ఇంత బాగా కోలుకోవడం నేను మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి కేసు గురించి ఇంతవరకు ఏ వైద్య గ్రంథంలో గాని వైద్య విషయాల పత్రికలో గాని ప్రచురించబడలేదు. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో రోగి కోలుకోవడం పాక్షికంగానే ఉంటుంది. పూర్తిగా పూర్వస్థితికి రావడం చాలా అరుదు. ప్రపంచం మొత్తం మీద పూర్తిగా నయమైన కేసు అంటే 100,000 కేసుల్లో ఒకే ఒక్కటి ఉంటుంది. జహంగీర్ కేసులో గమనించాల్సింది ఏమిటంటే అతని నడకలో అస్సలు ఏమీ తేడా కనిపించదు. జహంగీర్ కేసు విషయంలో నేను చెప్పగలిగింది ఒక్కటే, భగవాన్ బాబావారి ఈ ఆసుపత్రిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో ఇది ఒకటి. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేసి రోగికి కొత్త జీవితాన్ని ఇవ్వడం వైద్యునికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తి, ఆ సంతోషం ఎలాంటివో అవి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఏమైనా మాలాంటి వైద్యులను తన పరికరాలుగా ఎంపిక చేసుకున్నందుకు భగవాన్ కు మేము సదా కృతజ్ఞులమై ఉంటాం. మా ద్వారా బాబా సందేశం వ్యాప్తి చెందడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. వారి సంకల్పాన్ని నెరవేరుస్తూ భగవాన్ సమీపంలో ఉండగలగడం నిజంగా మా అదృష్టం.

0: to a patient purely because of Bhagwan's grace.
1: Shri Satya Sai Institute of Higher Medical Sciences lo Yemukala Chikitsa Vibhagam Adhipati Dr. Kailas Rao drushtilo Vennamukaku anta pedda debba tagili poorthiga nayamaina arudaina kesullo Jahangir kesu okati. Dr. Vasuki annatlu adi nijanga o adbhutame tappa maroti kaadu. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు సాధిస్తున్న అద్భుతాలకు కారణం వాటి వెనుకనున్న నిర్మలమైన ప్రేమ, సేవాతత్పరతలే. ప్రేమకున్న శక్తి అపారమైనదని భగవాన్ పదే పదే చెప్తూ ఉంటారు. నిర్మలము, నిష్కల్మషము అయిన ప్రేమ సాగరం లోతు కనుగొనడం ఎవరికి సాధ్యం? కాని ఎవరైనా ఆ సాగరంలోని ఓ నీటి బిందువునైనా దర్శించాలనుకుంటే ప్రశాంతి గ్రామ్లో ఉన్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ ను సందర్శిస్తే చాలు. ఆ సత్యాన్ని స్వయంగా తెలుసుకున్న జహంగీర్ కృతజ్ఞతతో కళ్లనీళ్ల పర్యంతమవుతాడు.
2: ఈ ఆసుపత్రి నాకు మళ్లీ బతుకునిచ్చింది. ఇక్కడి వైద్యుల పుణ్యమా అని నేను తిరిగి నడవగలుగుతున్నాను, పనికి వెళ్లగలుగుతున్నాను. అసలు నేను ఇక్కడకు వచ్చి ఈ ఆసుపత్రిని చూసినప్పుడు ఇదేదో గుడిలా ఉందే కాని ఆసుపత్రిలా లేదేమిటి అనుకున్నాను. అప్పుడైతే పొరపాటు పడ్డాను, కాని ఇప్పుడు నిశ్చయంగా చెప్పగలను, ఇది ముమ్మాటికీ ఆలయమే, చికిత్సాలయం, పేదరోగుల పాలిట చికిత్సాలయం.

ప్రియమైన శ్రోతలారా, సాయిరాం. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన జహంగీర్ గాథను మీరు విన్నారు. మానవాళి సంక్షేమం పట్ల అపారమైన ఆసక్తితో, వితరణాశీలంతో కరుణా సముద్రలైన భగవాన్ సంకల్పం మేరకు వెలసిన ఈ చికిత్సాలయంలో వేలాది మంది ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తున్నారు. వైద్యం కోసం ఫీజులు చెల్లించడమనే మాటే లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి వేలాది మంది రోగులకు ఆశాకిరణంగా ప్రకాశిస్తోంది. ప్రపంచంలో మరే ఆసుపత్రిలోనూ లేని విధంగా ఇక్కడ చికిత్స పొందే వారి శరీరాలే కాక వారి హృదయాలు కూడా ఆరోగ్యవంతం కావడం విశేషం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి ఒకసారి విద్యార్థులనుద్దేశించి వారి బాధ్యతల గురించి చెబుతూ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటూ పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్, నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ, నీ హస్తయుగంబు మోడ్పి పరమాత్మని భక్తితో కొల్వలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకముల్ కదమానవా అంటూ దేశమున స్థితిశీలమై పడి ఉన్న ఆధ్యాత్మిక ధర్మమును నేడు గతిశీలము చేయవలసి ఉన్నది అన్నారు. దీనిని సర్వమానవుల హృదయములందు ప్రవేశించేటట్లుగా చేయవలసిన బాధ్యత విద్యార్థులదే. భారతీయ దృక్పథంలో మానవుడు పురోగమించుచున్నది అసత్యం నుంచి సత్యానికి కాదు, సత్యము నుంచి సత్యమునకు పురోగమించుచున్నాడనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించడం అత్యవసరం. ఆధ్యాత్మిక ధర్మము భారతీయుల యొక్క పూర్వార్జితము. ఇందులో సర్వమానవులకు సమానమైన అధికారం ఉంది. అయితే ఇట్టి సమత్వమైన ఈశ్వరత్వాన్ని, పవిత్రమైన ఆధ్యాత్మిక ధర్మాన్ని ఈనాడు గుర్తించలేని వ్యక్తులుగా తయారవ్వడం మన భారతీయుల యొక్క దౌర్భాగ్యం. ఈశ్వర సృష్టి అయిన గాలి సర్వులకు సమానమైనట్టు ఈ ఆధ్యాత్మిక ధర్మము అందరికీ అనుకూలమై ఒక పెన్నిధిగా ఏ విధమైన అడ్డు లేక ఆప్యాయంగా ఉండేటటువంటిదిగా రూపొందించారు. త్రిగుణముల యొక్క ప్రకృతికి వశమైన సామాన్యమైన మానవ సమాజమునందే దివ్య మానవ సమాజమును ఆవిర్భవింపచేయటమే గీత యొక్క లక్ష్యం. గుణకారణమైన సమాజముగా రూపొందక ఈశ్వరమైన దివ్య సమాజంగా రూపొందింపచేయటం ఈనాడు ఎంతో అవసరం. ఇదియే గీత యొక్క రేఖాచిత్రం. ఇట్టి పవిత్రమైన సమాజము ఈనాడు భారతదేశమునందు ఏర్పడిననే దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన ప్రాచీన సంస్కృతిని కొంతవరకు అందుకోటానికి అవకాశం ఉంటుంది. ఈనాడు కేవలం సమాజమంటే వివిధ వర్గాలతో కూడిన సమూహంగా ఏర్పడుతోంది. సమాజమనే సార్థక నామమును అందుకొనుటకు దీనికి ఏమాత్రం అధికారం లేదు. స్వార్థరహితమైన వ్యక్తుల యొక్క సమూహమే సమాజమని చెప్పటానికి అవకాశం ఉంది. సమస్త మానవులు ఒక్క బాటపై నడిచి ఒక్క మాటపై నిలచినటువంటి తత్వానికే సమాజము అనే సార్థక నామం. స్వార్థమైన గుణ కర్మలతో కూడిన సమాజంలో ధర్మమునకి ఏమాత్రం అవకాశమే లేదు. కనుక ఇట్టి అధర్మానికి పాల్పడి అనేక విధములుగా సమాజాన్ని క్షీణింపచేయటమే కాక యావద్దేశమును అపవిత్రం కావించే కృత్యములు ఈనాడు వ్యక్తులయందు అభివృద్ధి అయిపోతున్నాయి. ప్రేమస్వరూపులారా, మానవుడు విడివిడిగా జీవించుటకు వీల్లేదు. ఈశ్వరునితో అల్లుకోబడినటువంటి వాడు. కనుక ఇట్టి సమన్వయమైన, సమత్వమైన, ఏకమైన, దివ్యత్వమైన మానవ సమాజాన్ని స్థాపించటానికి మనం ఈనాడు పూనుకోవాలి. కనుకనే అర్జున, నీవిట్టి పవిత్రమైన సమాజ స్థాపనకై కొంతవరకు ప్రయత్నించుట అవసరం అన్నాడు కృష్ణుడు. లోకమున ఎవరెవరు ఏ ఏ భావములతో ఏ ఏ మార్గమును అవలంబించి నన్ను కోరి అర్థించుచున్నారో అట్టివారికై నేను అట్టి మార్గములో అట్టి భావమునందే ఫలితమును అందించుటకు సంసిద్ధుడనై ఉన్నాను. కనుకే ఇక్కడ కృష్ణుడు ప్రణిపాతేనా అన్నాడు. ఇక్కడ పాతము, నిపాతము, ప్రణిపాతము అనే మూడు పదాలున్నాయి. పాతం అనగా పడడం, నిపాతం అనగా లెస్సగా పడటం, ప్రణిపాతం అనగా పూర్తిగా పడడం. అనగా మనం పెద్దలకు నమస్కరించే సమయంలో వంగి నమస్కరించటం పాతం, పాదములపై శిరస్సును పెట్టి నమస్కరించటం నిపాతం, సాష్టాంగమున నఖశిఖ పర్యంతం భూమికి తగిలేటట్లుగా నమస్కరించటం ప్రణిపాతం.
ఇదియే శరణాగతి లక్షణమని చెప్పబడింది. అహంకారాన్ని నిర్మూలించుకునే తత్వమే ఈ ప్రణిపాతం యొక్క అంతరార్థం. అహంకారము మానవుని యందు ఉన్నంతవరకు ఆత్మదర్శనం అతనికి అప్రాప్తమే. కనుక ఇట్టి అహంకార నిర్మూలన వల్ల ధర్మము యొక్క అంతరార్థాన్ని కూడా మానవుడు గుర్తించటానికి వీలవుతుందని కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ధర్మస్వరూపము యొక్క లక్షణములను నీవు గుర్తించినప్పుడే ధర్మ ప్రచారం కాని, ధర్మ ప్రబోధ కాని, ధర్మాచరణ కాని చేయటానికి అధికారివవుతావు. కనుక ఇట్టి ధర్మమును నీవు అవలంబించుటకై శ్రద్ధ వహించాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు అర్జున. కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు, నిస్సంశయము కూడా ఒకవైపున ఉండాలి. ఈ నిస్సంశయము, శ్రద్ధ రెండింటినీ రెండు అష్టాక్షర నామములుగా అందుకో అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది 8 అక్షరములతో కూడినటువంటిది. ఇది ఒకవైపున, మరొక వైపున సంశయాత్మ వినశ్యతి, ఇది 8 అక్షరములతో కూడినదే. మనకి ఈ లోకమునందు గంగ, యమున, గోదావరి, సరస్వతి ఇలాంటి పవిత్రమైన నదులు అనంతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇట్టి అగాధమైన నదులు అనంతమైన సముద్రంలో చేరు నిమిత్తమై అతి వేగంగా ప్రయాణం సల్పుతూ ఉంటాయి. కాని ఈ నదులకు ఇటువైపు అటువైపు గట్టులే లేకపోతే మానవత్వాన్ని కొంతవరకు నిర్మూలం కూడా చేసేస్తాయి. కనుకే ప్రవాహానికి గట్లు ఎంతవసరమో, ఈ మానవ జీవిత ప్రవాహానికి శ్రద్ధ అనేది ఒక గట్టు, అసంశయం అనేది మరొక గట్టు. ఈ శ్రద్ధ, విశ్వాసము అనే రెండు గట్టుల లోపలే మన జీవిత ప్రవాహము అనుగ్రహ సాగరంలోకి ప్రవేశించాలి.

కనుక ప్రతి మానవునికి శ్రద్ధ అత్యవసరం. శ్రద్ధ లేకపోతే ఎట్టి చిన్న కార్యంలో కూడా విజయాన్ని సాధించటానికి వీలవదు. విశ్వాసమన్నదే మానవుని యొక్క శ్వాస. ఈ విశ్వాసమే లేకపోతే క్షణకాలమైన సామాన్య జీవితమైన జీవించటానికే వీలుకాదు. కనుక శ్రద్ధ, విశ్వాసములు ప్రధానమైన చక్రములుగా భావించి నీ జీవితమనే రథమును అనుగ్రహమనే గమ్యానికి చేర్చుకో అన్నాడు. అయితే లోకమునందు సామాన్య మానవులు మొదలుకుని సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు అయిన పరమహంసల వరకు సాధనలు సలుపుతూనే ఉన్నారు. ఈ సాధకులు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని. ఈ నాలుగు తెగలవారు కూడా భగవంతుని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, భగవంతుని ప్రేమకై, అనుగ్రహానికై పాటుపడుతూ ఉంటారు. అయితే అందరినీ నేను ప్రేమిస్తున్నాను, అందరినీ అన్ని విధాలుగా అనుగ్రహిస్తున్నాను, కాని వారి వారి భావములను, గుణకర్మలను బట్టి వారి వారికి ఫలితములు అందించటానికి సంసిద్ధంగా ఉన్నాను. ఆర్తి అనబడే సాధకులు తమ బాధలను, కష్టాలను, దుఃఖాలను నివారణ చేయమని ప్రార్థిస్తారు. కనుక అట్టి ప్రార్థనలను పురస్కరించుకుని నేను అట్టి వారిని అనుగ్రహిస్తాను. అతనికి నాకు ఉన్న సన్నిహిత సంబంధం అంతే. ఇతడు ప్రార్థించడము, నేను ఆ ప్రార్థనలను అనుగ్రహించి సఫలం చేయటం అంతే. అతనికి నాకు ఉన్న సంబంధం ఏమాత్రమూ ముందుకు అభివృద్ధి కాదు. అర్థార్థి అనేవాడు ధనకనక వస్తువాహనాలను ఆశించి నన్ను ప్రార్థిస్తాడు. ఇవి సఫలమాయనా అతడు అహంకారములో ప్రవేశిస్తాడు. ఇవి విఫలమాయనా నన్ను దూషిస్తాడు, క్రోధం పూంతాడు. కనుక వీనికి నాకు ఉన్న సన్నిహిత సంబంధం కూడా ఇంతే. ఇక జిజ్ఞాసకి నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఎలాంటిదంటే, నా యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకునే నిమిత్తమై, నా యొక్క పూర్ణత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై అనేక ప్రయత్నాలు చేస్తాడు. అది శ్రమతో కూడినది కనుక కొంతకాలం మాత్రం ఈ విధంగా ప్రయత్నించి తర్వాత విసుగెత్తి వేసారి తాను విరమించుకోవటానికి పూనుకుంటాడు. ఏ నూటికో కోటికో ఒక్కడు మాత్రమే దీనిని ఫలింపచేసుకుని నన్ను పొందగలుగుతున్నాడు. పూర్తిగా నన్ను చేరేవాడు ఎవరనగా ఒక్క జ్ఞాని మాత్రమే. అయితే ఈ జ్ఞానము సర్వసామాన్యమైన మానవునికి లభిస్తుందా అని సందేహించక్కర్లేదు. జ్ఞానమనగా బహుళ గ్రంథ పరిచయం కాదు, వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను చక్కగా నిర్వర్తించటం కాదు, సర్వశాస్త్రములు గుర్తించటము, సర్వ వేదములు వల్లించటమూ కాదు. ఏ చిన్న కార్యం చేసినప్పటికీ ఈశ్వరార్పిత బుద్ధితో చేసేటువంటిదే జ్ఞానం అన్నాడు కృష్ణుడు. మన నిత్య జీవితంలో ఏ కోటీశ్వరుడైనా, కూటి పేదయైనా, ఏ స్త్రీ అయినా, పురుషుడైనా, విద్యావంతుడైనా, విద్యాహీనుడైనా జ్ఞానతత్వములో ప్రవేశించుట అతి సులభం. జ్ఞానయోగ కర్మాదులతో దీనికి ఏ సంబంధమూ లేదు. యజ్ఞయాగాది జప హోమాదులతో దీనికి అవసరమూ లేదు. ఏది చేసినా నీవు భుజించే సమయంలో కూడా ఇది భగవత్ప్రీత్యార్థం అని భుజిస్తే అది నాకు చెందిపోతుంది. అది కూడా ఒక జ్ఞానయజ్ఞమే. ఏ పని చేసినా అది భగవత్ప్రీత్యార్థకమైన భక్తిగానే రూపొందుతుంది. మనం ఈనాడు ప్రతి కర్మను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించటానికి పూనుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్. ఈ విధమైన జ్ఞానమును ప్రతి మానవుడు పొందటానికి సదవకాశం ఉంది. ఇది సులభోపాయంగా కూడా ఉంది. కనుక అర్జున, ఇట్టి పవిత్రమైన, సులభమైన, సన్నిహితమైన, సమరసమైన జ్ఞానాన్ని నీవు జగత్తునకు వ్యాపింపచేయటానికి సంసిద్ధుడవు కమ్ము అన్నాడు కృష్ణుడు. ఈ జ్ఞానమును పొందే నిమిత్తమై మొట్టమొదట ధర్మాన్ని గుర్తించమన్నాడు కృష్ణుడు. ఇక్కడ గురుశిష్య సంబంధమనున్నది సన్నిహితమై, వాత్సల్యభరితమై, అనుగ్రహమై, ఆనందమయమై ఉండేటటువంటిదిగా నిరూపించాడు. కృష్ణుడు ఇక్కడ మరొక చక్కని ఆదర్శాన్ని కూడా అందించాడు. అర్జున,
గురువు బోధించే అధికారి మాత్రమే కాని దానిని అనుసరించి ఆచరించి అనుష్ఠించి ఆనందించాల్సిన వంటివాడు నీవే, అది నీ బాధ్యత అన్నాడు. గురువు కేవలం గైడ్ పోస్ట్ వంటివాడు. ఈ మార్గంలో ప్రయాణమైతే మెడ్రాస్ చేరవచ్చును, ఈ మార్గంలో ప్రయాణం చేస్తే బెంగళూరుకు వెళ్లొచ్చు, ఈ మార్గంలో ప్రయాణం చేస్తే చిత్తూరొస్తుంది అని గైడ్ పోస్ట్ ఆ మార్గాలను ఎలా అయితే నిరూపిస్తుందో ఆ విధంగానే గురువు బంధరహితమైన ఆనంద నిలయానికి సంబంధించిన మార్గాన్ని నిరూపిస్తూ వస్తాడు, సూచిస్తాడు. కేవలం ఈ వైపున మద్రాసుకు పోవచ్చును అని నిరూపించిన తక్షణమే ఆ మద్రాసు మార్గన్నందున్న ఎత్తుపల్లాలు గైడ్ పోస్టుకేమాత్రం తెలియవు. ఈ బాధ్యత, బాధలు, సుఖములు నీకు చెందినవే తప్ప గైడ్ పోస్టుకు ఏమాత్రం చెందవు. గైడ్ పోస్ట్ సాక్షీభూతమైనటువంటిది, కనుకనే నేను సాక్షీభూతుడను, నీకు మార్గమును నిరూపించగలనే కాని ఆచరించాల్సిన బాధ్యత నీది అని తెలిపాడు కృష్ణుడు. ఈ విధంగా స్వామి ఎంతో ప్రేమతో విద్యార్థులకు అనుగ్రహించిన గీతా ప్రవచనాల విశేషాలను మరికొన్నింటిని రేపు కథలో విందాం. వేసవి శిక్షణ తరగతులలో స్వామి భగవద్గీతను గురించి ఎంతో విశదంగా విద్యార్థులకు, భక్తులకు అర్థమయ్యే విధంగా ఎన్నో విశేషాలను సులభంగా చిన్న చిన్న ఉదాహరణలతో తెలిపారు. 1979 వేసవి శిక్షణ తరగతులలో స్వామి ఇచ్చిన ఉపదేశాల నుంచి కొన్ని విశేషాలను మనం వింటున్నాం.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 6వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: యూనివర్సిటీ యూనియన్ పత్రికలో నేను రాసిన కొన్ని కవితలు, వ్యంగ్య రచనలు, హాస్య కవితలు, శ్లేష కవితలు మొదలైన కొన్ని కన్నడ రచనలు ప్రచురించేవారు. మాండ్యాకు చెందిన ఒక సాహసవంతుడైన యువకుడు ఈ రచనలన్నింటినీ సేకరించి తన సొంత ఖర్చుతో యద్వా తద్వా అనే పేరుతో ప్రచురింపజేశాడు. కన్నడంలో నేను రాసిన అల్లోల కల్లోల, ఉపాయ వేదాంత, అణుకు మిణుకు మొదలైన వాటిల్లో ఇలాంటి చెణుకులు పుష్కలంగా ఉన్నాయి. గాలిగోపుర, శంఖవాద్య, గృహదారణ్యక, రంగనాయకి అంటే ఒకరోజు కూలి సంపాదించే శ్రామిక జీవుని చరిత్ర, చెంగూలి చెలువ అంటే ఒక సామాన్య గుమాస్తా చక్రదృష్టి వ్యక్తిగత జీవితంపై అధ్యయనం. ఈ నవలలన్నీ కూడా బాగా విషాదభరితమైనవి. ప్రతి పుట, అందులోని ప్రతి పాత్ర వైఖరి కూడా పాఠకుని నవ్వటమా ఏడవటమా అనే సమస్యలో పడవేస్తుంది. అనర్థకోశ ఒక ఫిక్షనరీ కూడా నేను సొంతంగా చేసిన ఒక ప్రయోగమే. ఇందులో పాత మాటలకు కొత్త అర్థాలు మాత్రమే కాకుండా ప్రస్తుత కాలంలో వాడుక కోసం కొత్త కొత్త పదాలను సృష్టించడం జరిగింది. పాతకాలపు సామెతలను సమకాలిక ప్రయోగార్హాలుగా చేయటం కూడా జరిగింది. చరిత్ర అధ్యాపకుడిగా అశోకునిపై కన్నడంలో ఒక ప్రత్యేక గ్రంథం, సోషల్ ఆంథ్రపాలజీపైన, వివాహ వ్యవస్థపైన కన్నడంలో పుస్తకాలు రచించాను. ఆంగ్లంలో కేరళ ఇన్ కర్ణాటక, లాస్ట్ రాజాస్ ఆఫ్ కూర్గ్ అనే పరిశోధనా వ్యాసాలు రాశాను. మా పెద్ద కుమారుడైన నారాయణమూర్తి బెంగళూరు కేంద్రీయ కళాశాల నుండి జియాలజీ ఆనర్స్ పట్టా తీసుకోవడం జరిగింది. అతను కళాశాల హాస్టల్లోనే ఉంటూ చదువుకునేవాడు. అక్కడ హెల్త్ విజిటర్గా ఉన్న డాక్టర్ ఎం శివరాం గారు మా అబ్బాయికి బాగా పరిచయస్తులైనారు. ఈ డాక్టర్ గారు మానసిక శాస్త్రంలో చాలా ఆసక్తి కలవాడు. చక్కని చురుకైన హాస్యోక్తులకు, అద్భుతమైన తెలివితేటలకు అతను బాగా పేరెన్నికగన్నవాడు. పురాణ గాథలకు చక్కని వివరణ రాసినవాడు, సునిశ్చితమైన పరిశీలన గలవాడు, చక్కని హాస్యగాడుగా ప్రఖ్యాతి చెందినటువంటి కైలాసానికి ఈయన చాలా దగ్గర స్నేహితుడు, బాల్యమిత్రుడు. ఈ డాక్టరు శివరాం చాలా సాహసంతో కొరవంజి అనే హాస్య మాసపత్రికను ప్రారంభించాడు. గ్రామీణ భారతదేశంలో సోది చెప్పే వాళ్లను కొరవంజి అని అంటారు. ఈ మాసపత్రికను ప్రారంభించే ముందు డాక్టర్ శివరాం గారు మా అబ్బాయి మూర్తిని కలుసుకుని ఈ పత్రిక నిర్వహణ విషయంలో నా సహాయం కావాలని తెలియజేశారు. ఇతరులను బాధపెట్టకుండా మనసులకు హత్తుకుపోయి రంజింపజేయడానికి మీ సునిశ్చితమైన హాస్యం సువర్ణావకాశం అంటూ నాకు వారు జాబు రాశారు. నేను సంతోషంగా డాక్టర్ శివరాంతో చేతులు కలిపాను. దాదాపు 10 సంవత్సరాలకు పైగా పొంగిపొరలే ఉత్సాహంతో ప్రతీ నెలా కూడా సగానికి పైగా నా హాస్యరచనలే కొరవంజీ పేజీలను ఆక్రమించేవి. ఛాందసభావాలకు సంబంధించిన రచనలైతే నా పేరు రుద్రమ్మగాను, అందుకు వ్యతిరేకమైన రచనలైతే నా కలం పేరు శ్రీమతి కేసరి అని ఉండేది. నేను కనిపెట్టిన ఎన్నో సాహితీ కల్పనలకు, కొత్త కొత్త సాహితీ ప్రక్రియలకు పాటలి, నాక, తారక మొదలైన ఎన్నో రకరకాల పేర్లు పెడుతూ ఉండేవాడిని. డాక్టర్ శివరాం, నేను ఒకే శరీరానికి 2 భుజాలుగా కలిసి పనిచేశాం. ఆర్కేర్ లక్ష్మణ్, నాడిగ్ వంటి ప్రఖ్యాత కార్టూనిస్టులను మా విద్యార్థులుగా వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం మాకు లభించింది. ఒకసారి హిందూ దినపత్రికలో ప్రఖ్యాత కార్టూనిస్టు శంకరు అతని పేరుతోనే శంకర్స్ వీక్లీని ప్రారంభించబోతున్నాడని చదివాను. ఆ పత్రిక ప్రారంభోత్సవ సంచిక జవహర్లాల్ నెహ్రూ గారిచే ఆవిష్కరింపబడుతుందని విన్నాను.
1: అతను బ్రిటిష్ పత్రిక పంచ్లో చారివారియా శీర్షికలాగా శంకర్స్ వీక్లీలో ఏమైనా ప్రచురించదలిచాడేమో కనుక్కుందామని
0: అతనికి ఒక జాబు రాశాను. అందుకోసం కొన్ని మసాలా, వ్యంగ్య, హాస్య రచనలను నేను పంపుతానని అతనికి రాశాను. అది నిజంగా నా అహంభావాన్ని ప్రదర్శించే సాహసమని ఒప్పుకు తీరాలి.
1: శంకర్ నా ఉత్తరానికి జవాబుగా పంచ్ పత్రికలో చారువారియా శీర్షిక పేరెన్నికగన్న ప్రఖ్యాత సంపాదక మండలిచే నిర్వహించబడుతున్నదని, అంతేకాక తన వారపత్రిక పాఠకులకు ఆంగ్ల భాషలో ఆ శీర్షిక అర్థం కావటం కష్టమేమోనని అభిప్రాయంతో ఆ శీర్షిక గురించి ఆలోచించడం లేదని రాశాడు. కన్నడంలో ప్రచురించబడుతున్న కొరవంజి పత్రికలో నేను ఉరిగాళు అనే శీర్షికకు ఇటువంటి రచనల్ని పంపుతున్నానని జవాబిస్తూ మచ్చుకి కొన్ని రచనల్ని పంపించాను.
0: రెండవ సంచిక ప్రచురించడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందే నా ఉత్తరం రచనలు అతనికి అందటం, ఆ కొద్ది రోజుల్లోనే
1: మియర్ ప్రాటల్ ఒట్టి వగరబోతు మాటలు అనే శీర్షిక కింద ప్రచురింపబడిన
0: నా రచనలతో పోస్టుమ్యాన్ నా చేతికి శంకర్స్ వీక్లీ అందించడం జరిగింది. ఇక అప్పటి నుండి మూడో పేజీ దిగువ భాగాన శంకరే స్వయంగా గీసిన కార్టూన్తో నా శీర్షిక విధిగా ప్రచురింపబడుతూ వచ్చింది. మహారాజా కళాశాలలు సైకాలజీ విభాగానికి చెందిన తన ప్రయోగశాలలో తెల్ల ఎలుకలతో ప్రయోగాలు చేసుకుంటూనే ఒక వ్యక్తి నన్ను నిశితంగా గమనిస్తూ ఉండేవాడు. అతనే డాక్టర్ గోపాలస్వామి ఎంవి. వద్దని తిరస్కరించకుండా ఎన్నో బాధ్యతలను ప్రతిదీ ఎంతో ఆసక్తితో అభిరుచితో నిర్వర్తించటమే కాకుండా మరిన్ని పనులు పురమాయించమని కోరే ఒంటెలాంటి అధ్యాపకుడు అని ప్రిన్సిపల్ జేసీ రోలో నన్ను ప్రశంసించటాన్ని ఒకసారి గోపాలస్వామిగారు వినడం తటస్థించింది. దాంతో ఆయన మరో భారాన్ని కూడా నా నెత్తిన వేయడానికి నిశ్చయించుకున్నారు.
1: హాలెండ్లో మనస్తత్వ శాస్త్రవేత్తల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తూ శ్రీ గోపాలస్వామి మైసూరుకు ఒక చిన్న ఫిలిప్స్ ట్రాన్స్మీటర్ తీసుకొచ్చారు. పురపాలక సంస్థ ధన సహాయంతో ప్రతిరోజూ సామాన్యునికి అందుబాటులో ఉండేలాగా ఒక గంట సేపు విద్యా విషయక కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని ఆయన ఆశించారు. నేను ఆ బాధ్యతను నిర్వహించడానికి సరైన వ్యక్తినని ఆయన భావించారు. సామాన్య మానవునికై నిర్వహించబడుతున్న ఆ కార్యక్రమాలను ప్రసారం చేయడం కోసం నేను ఆయనతో కలిసి గంటల కొద్దీ కాలం గడుపుతూ ఉండేవాడిని. కళాకారులతో ప్రసంగకర్తలతో కార్యక్రమాల వ్యవధి నిర్ణయించడం, ఆయా కార్యక్రమాలు నిర్వహించడంలో కాలం గడపటం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ కళాకారులకు ప్రసంగకర్తలకు గోపాలస్వామిగారు కేవలం కొబ్బరికాయ, తాంబూలం, టాంగా ఖర్చు మాత్రమే ఇవ్వగలిగేవారు. కొన్నాళ్లు ఎంతో శ్రద్ధతో ప్రయాసతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాక షార్ట్వేవ్ ట్రాన్స్మిషన్లో ఎక్కువసేపు ప్రసారాలు ఎక్కువ నిధులతో నిర్వహించడానికి ఆయనకు అనుమతి లభించింది. అందువల్ల వివిధములైన ప్రసారాలను ప్రసారం చెయ్యడానికి అవకాశం లభించింది. ఒకరోజు కళాశాలలో థింక్ బ్యాంక్ వంటి మా విశ్రాంతి గదిలో అందరం కూర్చుని ఉండగా గోపాలస్వామిగారు మా గదిలోకి వచ్చి వారికి తలనొప్పిగా పరిణమించిన ఒక సమస్యను మా ముందుంచారు. ఆ సమస్య ఏమిటంటే ప్రసార కేంద్రానికి ఒక భారతీయ పేరును నిర్ణయించటం, అందుకు నేను సూచించిన పేరు ఆయనకు నచ్చటం, ఆ పేరు మొత్తం భారతదేశంలోని అన్ని రేడియో కేంద్రాలకి పెట్టడం జరిగింది. ఆ పేరేమిటో తెలిసిందా? ఆకాశవాణి. అప్పటి నుండి ఇక ఆ రేడియో కేంద్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయమని ఆయన నన్ను కోరారు. అవి యుద్ధం జరుగుతున్న రోజులు. శత్రువు చాలా దగ్గరగా మలేషియా వరకు మన వార్తలు వినగలిగేటంత దగ్గరగా వచ్చేశాడు. అందువల్ల ముఖ్యంగా వార్తలు చదివేటప్పుడు అతి జాగ్రత్తగా ప్రతి పదం ఆచితూచి వాడాల్సి వచ్చేది. నేను ఆ వార్తలను ఎలా తయారు చేసేవాడినో తెలుసా? మా ఇంట్లో బాగా ముసిలిదై పాతబడిపోయిన జెనిత్ రేడియో ఉండేది. అతి జాగ్రత్తగా శ్రద్ధగా ఢిల్లీ వార్తలను చెవులు రిక్కించి వినేవాడిని. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలను సంగ్రహించి కన్నడంలోకి అనువదించి గబగబా చేతితో కాగితంపై రాసి వార్తలు చదివే హెచ్కే రంగనాథ్ అనే విద్యార్థితో పంపించేవాడిని. అతను బీఎస్ఏ సైకిల్పై ప్రయాణం చేసి 2 మైళ్ల దూరంలో ఉన్న ఆకాశవాణి కేంద్రానికి చేరుకునేవాడు. ప్రతిరోజూ ఇదంతా ఒక అగ్ని పరీక్షలాగా ఉండేది. కాని ఆ అగ్నిశిఖలను సాహసంతో ఎదుర్కొని మా కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసేవాళ్లం. అయినా కూడా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు దొర్లుతూనే ఉండేవి. ఒకసారి వార్తల్లో జనరల్ హేవెల్ కావేరీ ఆనకట్టకు దిగువ భాగాన ఉన్న బృందావన్ గార్డెన్స్ కు వెళ్లారని చదవటం జరిగింది. అలా ఆ వార్తను చదవటం, వార్తల్లో చేర్చటం తప్పని చాలా ఆలస్యంగా తెలిసింది. మరోసారి వార్తలు చదివే వ్యక్తి శ్రోతృగళ్ అని చదవటానికి బదులుగా శత్రుగళ్ అని చదవటంతో చాలామంది నన్ను చీవట్లు పెట్టారు. 1942 ఆగస్టు 19వ తేదీన కూడా ఉదయం యథాప్రకారంగా జెనిత్లో ఢిల్లీ వార్తల్ని విని అనువాదం చేసి మామూలుగా ప్రసార కేంద్రానికి వార్తలు చదివే వ్యక్తితో పంపించాను. మా కేంద్రం నుండి ప్రసారమైన వార్తల్లో మహాత్మాగాంధీ ఇంకా మరికొంతమంది నాయకులు అరెస్టైనట్లుగా వినడం జరిగింది. దారి పొడుగునా ముర్దాబాద్ అనే నినాదాలు వినబడుతున్నాయి. అప్పుడు నేనింట్లోనే ఉన్నాను. మా విద్యార్థి అయిన కిష్టప్ప స్వయంగా నాయకత్వం వహిస్తున్న విద్యార్థుల గుంపు ఉద్రేకంతో ముర్దాబాద్ ముర్దాబాద్ అని కేకలు పెడుతూ వస్తున్నారు. నాకు అకస్మాత్తుగా చాలా ఆందోళన కలిగింది. ఒకవేళ నేను నా జెనిత్ సరిగా వినలేదా, వార్తలు వినటంలో ఏమైనా పొరపాటు జరిగిందా అని నాకు చాలా కంగారుగా అనిపించింది. కంగారు వల్ల నాకు నోట మాట రావడం లేదు, ఏ మాటా వినిపించడం లేదు. ఇంతలో మరాఠీలో వార్తలు రావడం, మేము ప్రసారం చేసిన వార్త సరైనదేనని ధృవపడటం జరిగింది. నన్ను గట్టిగా కుదుపుతూ వార్తలు విను అని మా చిన్నబ్బాయి అనడంతో నేను ఆ షాక్ నుండి తేరుకున్నాను. ఇలాంటి ఆందోళనకరమైన భయంకరమైన సంఘటనలు కొన్ని జరిగినప్పటికీ కూడా మేమంతా మొత్తం మీద చాలా సరదాగా హాయిగా ఉండేవాళ్లం. కొత్త కొత్త ప్రయోగాలు ఇంకా ఏమేం చేద్దామా, ఇంకా బాగా వార్తలు ఎలా ప్రసారం చేద్దామా అని ఆలోచిస్తూ సరదాగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉండేవాళ్లం. దర్శకుడైన డాక్టర్ గోపాలస్వామి కార్యక్రమాల నిర్వహణలో ప్రత్యేకంగా చాలా వ్యక్తిగతమైన ఆసక్తి ఉత్సాహం చూపించేవారు. నేను చెప్పే సలహాలను దిద్దుబాట్లను సహృదయంతో స్వీకరించేవారు. మేము ఏదైనా క్లిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆయన చాలా ఆదుర్దాగా ఉండేవారు. ఒకసారి మేము చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సిండ్రెల్లా నాటకం ప్రసారం చేసినప్పుడు ఆయన మనస్తత్వ శాస్త్రవేత్త కావడం వల్ల ఎవరైనా గర్విష్ఠి తండ్రికి 3 కుమార్తెలు ఉండటం, వారిలో 3వ కుమార్తెకు దాదాపు సిండ్రెల్లా వంటి దురవస్థలో ఉండటం వల్ల ఆ తండ్రిని ఈ నాటకం నొప్పించవచ్చునని ఆయన భయం. మరో సందర్భంలో బాగా ప్రచారం ఇచ్చి బాగా రిహార్సల్స్ చేసి ప్రసారానికి సిద్ధంగా ఉన్న ఒక సంగీత కార్యక్రమాన్ని కూడా నిలిపివేయమని ఆయన కోరడం జరిగింది. ఆ సంగీత కార్యక్రమాన్ని మేము వరుసగా దసరా పండుగ 9 ఉదయం వేళ ప్రసారం చెయ్యాలని నిశ్చయించాం. ఆ విధంగానే 4 వరుసగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశాం. శ్రోతలు కూడా ఆ కార్యక్రమాన్ని ఎంతగానో శ్లాఘించారు. 5వ రోజున అమ్మవారి మరో పవిత్రనామంపై గానం ప్రసారం కావలసి ఉంది. కాని ఆ పేరు ఒక ప్రముఖుని భార్యదని, ఆయన వింటే బాగుండదని భయపడి గోపాలస్వామిగారు ఆ సంగీత కార్యక్రమాన్ని ప్రసారం చెయ్యకుండా నిలిపేశారు. అంచేత ఇక నేను ఆయన్ను ఎదిరించే సాహసం చెయ్యాల్సి వచ్చింది. దాంతో బాగా కోపం వచ్చిన డైరెక్టర్ గారు నా స్థానంలో మహారాజా కళాశాలకే చెందిన మరొక అధ్యాపకుణ్ణి సహాయ దర్శకుడుగా నియమించారు. శ్రోతలు నాపై సానుభూతి కురిపిస్తూ ఉత్తరాలు గుప్పించడంతో నన్ను మైసూరుకు 200 మైళ్ల దూరాన ఉన్న ఒక ప్రాంతంలోని ఇంటర్మీడియట్ కళాశాలకు తోసిపారేశారు. అక్కడ మలేరియా వ్యాధి తీవ్రంగా ప్రబలి ఉండేది. ఆ ప్రాంతంలో పనిచేసేవారికి క్వినైన్ పొట్లాలు కొనుక్కోవడం కోసం అదనంగా కొంత పైకాన్ని ముట్టచెప్పేవారు. అటువంటి ప్రదేశానికి నన్ను ఫుట్బాల్లాగా తన్నేశారు. కాని అతి త్వరలోనే తిరిగి ఆట ప్రారంభమైంది. ఇక నాకు షిమోగా వెళ్లక తప్పలేదు. అక్కడున్న 2.5 సంవత్సరాల కాలంలోనూ నా హృదయానికి తగిలిన గాయాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అక్కడి ప్రజలకు వారి మాతృభాష పట్ల అభిమానం తీవ్రతరం చెయ్యటానికి 3 విధాలుగా ప్రయత్నం చేశాను. మైసూరు దిగువ ప్రాంతాల్లోని సాంస్కృతిక సాహిత్య సంస్థలు వసంతోత్సవాలు మాత్రమే కాకుండా కుండపోతగా ఉరుములు మెరుపులతో వర్షించే ఋతుపవనాల ఆగమనాన్ని సూచించే పండుగను కూడా ఉత్సాహంగా జరుపుకోవాలని నేను సూచించాను. నైరుతి ఋతుపవనాలు కురిపించే జలధారలతో తుంగభద్ర, కావేరి నదులు పుష్కలంగా నీటితో నిండి సమృద్దిగా మంచినీటిని, వ్యవసాయదారులకు కావలసిన నీటిని అందివ్వడంతో పంటలు చక్కగా పండి భూమంతా ఆకుపచ్చ తివాచీ పరిచినట్లుగా చక్కని చిక్కని పచ్చికతో ప్రకృతిమాత ఆకుపచ్చని చీర ధరించిందా అన్నట్లు కన్నుల పండుగగా ఉంటుంది. వనాలు కూడా వర్షధారలతో తడిసి పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ప్రతి ఇల్లు పచ్చగా ఆనందంతో శోభిల్లుతూ ఉంటుంది. ఈ వర్ష ఆగమన మహోత్సవాన్ని నేను యువకవి పరమేశ్వర్ భట్, షిమోగా కర్ణాటక సంఘ కార్యనిర్వాహకుడైన విష్ణుభట్, ముగ్గురు త్రిమూర్తుల్లాగా కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంతో సంబరంగా జరిపేవాళ్లం. అప్పుడు నా పేరు బ్రహ్మభట్ అనే మారుపేరుతో ఉండేది. ఈ ఆలోచన అందరి ఆమోదాన్ని పొందటమే కాకుండా క్రమంగా షిమోగా కన్నడ సంఘానికి క్యాలెండర్లో ఆ దినం సెలవు దినంగా ప్రకటించారు కూడా. ఔత్సాహిక కళాకారులంతా కలిసి 3 గంటల నోటీసులు అప్పటికప్పుడు నాటకాన్ని తయారు చేసుకుని 3/4 గంట సేపు నాటికను ప్రదర్శించడం మరొక కొత్త ప్రయోగం. గ్రామీణాభివృద్ది కార్యక్రమాల్లో కళాశాలల తరపున, విశ్వవిద్యాలయం తరపున ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వటం ముందు నుండి నాకు అలవాటే కాబట్టి మా బృందం ప్రదర్శించిన నాటికలకు ఉత్తమ బహుమతి లభించింది. అది నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. ఇక పథకం కూడా చాలా విజయవంతమైంది. మరొక నూతన ప్రయోగం ఏమిటంటే జోక్ క్రాకర్స్ డే, అంటే జోకుల టపాకాయలు పేల్చుకునే రోజు. ప్రతి సంవత్సరం దీపావళి నాడు ఈ జోకుల టపాకాయలు పేల్చుకునే దినంగా పాటించేవాళ్లం. ఈ కార్యక్రమాన్ని నేను హాస్య చటాకీ అనేవాడిని. రంగురంగుల కాంతులతో, డమడమ చప్పుళ్లతో ప్రమాదభరితంగా పేలే టపాకాయల బదులు ఇలా ప్రమోదభరితంగా హాస్యోక్తుల టపాకాయలు పేల్చుకుని సరదాగా నవ్వుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లం. షిమోగాలోని కన్నడ సంఘం వాళ్లు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను సమ్మతింపజేసి వారికి ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం జోకులు పేల్చటానికి కేటాయించేవారు. సరదాగా ఉండే లావుపాటి వ్యక్తులు, ఒక పోలీసు ఆఫీసరు, ఒక ప్రొఫెసరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక వ్యాపారి, ఒక పన్నులు వసూలు చేసే అధికారి, ఓ వ్యవసాయదారుడు, ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఈ జోకుల కార్యక్రమంలో సరదాగా పాలు పంచుకునేవారు. ఇలా హాస్యభరితంగా మహోత్సాహంతో దీపావళి నాడు జోకుల టపాకాయలు సరదాగా పేల్చుకుని కడుపుబ్బా నవ్వి నవ్వి నొప్పెడుతున్న డొక్కలతో అందరం ఇళ్లకు చేరేవాళ్లం. ఈ కార్యక్రమం బెంగుళూరు మహానగరం కన్నడ సాహిత్య అకాడమీ దాకా అంటుకుపోయింది. 1946 సంవత్సరంలో బెంగుళూరులోని ఇంటర్మీడియట్ కళాశాలకు నన్ను బదిలీ చేశారు. ఆంగ్ల సాహిత్యం ఆనర్స్ డిగ్రీ విద్యార్థులకు కేంద్రీయ కళాశాలలు బ్రిటిష్ రాజ్యాంగం మరియు సాంఘిక చరిత్ర గురించి కూడా ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉండేది. మా పెద్దబ్బాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో రీసెర్చ్ స్కాలర్గా తన చదువు ముగించాడు. 2వవాడైన వెంకటాద్రి బెంగళూరు ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. మైసూరులో ఉన్న ఇంటిని అమ్మేసి బెంగళూరులో నగర రణగణధ్వనులకు దూరంగా, కళాశాలకు దగ్గరగా కొరవంజి, శంకర్స్ వీక్లీలకు నా రచనలు పంపటానికి వీలుగా ఉండేలాగా ఒక కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉన్నాను.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 6వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఆనందం ఆనందం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయికృష్ణుని భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి వరుస

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: నందగోపాల్, నందగోపాల్, నందముకుంద శ్యామగోపాల్, రాధామాధవ రాధేగోపాల్, భక్త ఉద్ధార పర్తిగోపాల్, సాయిగోపాల్ సాయిగోపాల్, సాయిగోపాల్ సత్య సాయిగోపాల్.
0: ఈ భజన కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్షతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, చతుర్షతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఈ భజన లాలిపాటలాగా ధ్వనిస్తుంది. యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి ఒడిలో పెట్టుకుని పాడుతున్నట్లు అనిపిస్తుంది. గోపాల గోవింద ఇలాంటి పదాలలోని గకారం జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానాన్ని అర్థించే వారిని పరిపాలించేవాడు గోపాలుడు. గోపికలు గోపాలురు జ్ఞానం పొందాలన్న బలీయమైన కోరిక కలవారు. స్వామి విద్యార్థులు కూడా అంతే. వేద పాఠశాల ప్రారంభం నుండి, బృందావనంలో కాలేజీ పెట్టినప్పటి నుండి స్వామి విద్యార్థులకు స్వయంగా ఉత్తరాలు రాసేవారు. మీరంతా గోపాలురుగా రూపొందాలని, ఆనాటి గోపికల వలె మధుర భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని స్వామి కాంక్షించేవారు. తమ ఆశ్రమానికి అందుకే బృందావనం అని నామకరణం చేశారు. అటువంటి వాతావరణాన్ని కల్పించారు. సాయికృష్ణుడు తన విద్యార్థులతో ఆటలాడేవారు. అక్కడ గోకులం కూడా స్థాపించారు. గోవులకు మేత వేయడం, పాలు పితకడం, వాటి యోగక్షేమాలు చూసుకోవడం అంతా విద్యార్థులే చేసేవారు. అక్కడ శ్రీకృష్ణ విగ్రహాన్ని కూడా స్థాపించారు. దీనంతటికీ ఒక అంతరార్థం ఉంది. స్వామి విద్యార్థులను గోపాలురుగా, అంటే జ్ఞానార్జన చేసేవారుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే శ్రీకృష్ణుణ్ణి జగద్గురువు అంటారు. కృష్ణం వందే జగద్గురుం. ఈ 14 లోకాలలోనూ సమస్త జీవుల భూత వర్తమాన భవిష్యత్తులను ఎరిగినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే ఈ సృష్టిలో ఏకైక పండితుడు. పండిత అంటే పరమాత్మ యొక్క బ్రహ్మాండములోని తత్వమును తెలిసినవాడు. శ్రీరాముడు ఆత్మస్వరూపుడు, శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞాన స్వరూపుడు. శ్రీకృష్ణుడు గురు భగవాన్ గా పిలువబడుతున్నాడు. ఆయన జగద్గురువే కాదు, భగవాన్ కూడా. జగద్గురువుగా అర్జునునికి గీతను బోధించాడు. ఆత్మజ్ఞానమునకు ధారయైనదే రాధ. ఆత్మజ్ఞానమునకు మూలము శ్రీకృష్ణుడు. రాధాకృష్ణ నామాన్ని నీవు జపిస్తే నీవు ఆత్మజ్ఞానాన్ని కోరుతున్నట్లు అర్థం చేసుకోవాలి. స్వామివారు ఒక సందర్భంలో, భజన ఎందుకు చేస్తాము, చేతులతో ఎందుకు తాళం వేస్తాము, దానికి కారణం వివరించారు. మనం ఒక చెట్టు కింద కూర్చున్నాము. ఆ చెట్టు మీద పక్షులు చేరి అలజడి చేస్తున్నాయి. మనం చప్పట్లు కొడితే అవి ఎగిరిపోతాయి. అలాగే జీవితమనే వృక్షం మీద కామక్రోధాది అరిషడ్ వర్గాలు చేరి అలజడి చేస్తుంటాయి. వాటిని పారద్రోలడానికి మనం చేతులతో తాళం వేస్తూ రామ కృష్ణ గోవింద అని నామస్మరణ చేయాలి అన్నారు. అప్పుడు మనలోని దుర్గుణాలన్నీ పారిపోతాయి. శ్రీ బర్డోలయ్ గారు స్వామి చిరకాల భక్తులు, స్వామి కళాశాలలో సేవలందించిన వారు కూడా. ఆయన సోదరుని కుటుంబం అస్సాంలో ఉండేది. ఆయన పిల్లలు ఒక ఇంటిలో భజనకు వెళ్లేవారు ప్రతి గురువారం రోజు. ఒక గురువారం నాడు ఆ ఇంటి యజమాని మరణించాడు. శవం అక్కడే ఉంది. ఆ పిల్లలు ఆ ఇంటి లోపలికి వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు, భజన చేయడంలో తప్పేముంది, భజన ప్రారంభించండి అంది. ఈ బర్డోలై సోదరుని పిల్లలు భజన మొదలుపెట్టారు. మధ్యలో వారు తాళం వేస్తున్న చప్పుడుతో పాటు మరొకరు కూడా తాళం వేస్తున్నట్లు శబ్దం వినపడింది. అది మరెవరో కాదు, ఆ చనిపోయిన శవం. లేచి కూర్చొని భజనలో పాల్గొన్నది. అంటే ఆ మరణించిన వ్యక్తి తిరిగి జీవించాడు. తరువాత అతన్ని ప్రశ్నించినప్పుడు, మీరు భజన చేస్తుండగా స్వామి వచ్చి నన్ను నిద్రలేపారు. నీకు కొంతకాలం ఆయువు పొడిగిస్తున్నాను, సత్కర్మాచరణతో సార్థకం చేసుకో అని స్వామి చెప్పారన్నాడు ఆ వ్యక్తి. ఈ విధంగా అతడు భజనలో పాల్గొన్నాడు. తరువాత మరికొన్ని సంవత్సరాలు అతడు జీవించాడు. ఆ ఇంటి వారెంతో ఆనందించారు. బర్డోలయ్ గారు ఈ విషయాన్ని పంచుకున్నారు. ఒక గ్రంథంలో కూడా ఈ సంఘటనను గురించి రాయబడింది. ఈ సంఘటన భగవన్ నామము యొక్క శక్తిని తెలియజేస్తుంది. భజన లేక నామస్మరణ చేయడం వల్ల మనకు ఎప్పుడు ఏ అనుగ్రహాన్ని చూపుతాడో భగవంతుడు మనకు తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో సేవలందిస్తున్న
శ్రీ విజయసారథి గారు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ఒకసారి నేను బెంగళూరు నుండి పుట్టపర్తికి నా కారులో వస్తుండగా బాగేపల్లి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. పెద్ద లారీ నా కారును గుద్దేసి 20 అడుగుల దూరం కారును లాక్కుపోయింది. నేను కారులో ఉన్నాను. స్వామి అని బిగ్గరగా పిలిచాను. మనం ఏదైనా కర్మ చేసినప్పుడు కాలానుగుణంగా దాని ఫలితం వస్తుంది. పంచభూతాలను ప్రార్థించితే వాటి టైం వాటికి ఉంటుంది. అష్టదిక్పాలకులను ప్రార్థించితే వారి సమయం వారికి ఉంటుంది. అయితే సత్యసాయి భగవానునికి అంత సమయం అక్కరలేదు. ఆర్తితో పిలిచిన మరుక్షణమే ఆదుకుంటారు. కారులో ఉన్న నాకేమీ కాలేదు. కారుకు కొద్దిగా గీతలు పడ్డాయి. ఇన్సూరెన్స్ ద్వారా అది కూడా బాగు చేయించాను. భగవన్ నామం యొక్క శక్తి అంతటి మహత్తరమైనది అని శ్రీ విజయసారథి గారు తెలియజేశారు. భక్తోద్ధార పర్తిగోపాల్ అన్న పంక్తికి ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. పర్తిగోపాల్, పర్తి రామ, పర్తి కృష్ణ, పర్తి శివ అన్నట్లు మన సాయి భగవానుడు సకల దేవతాతీత స్వరూపుడు. శివుడు సత్యస్వరూపుడు, కృష్ణుడు ప్రేమస్వరూపుడు. ఈశ్వర్ సత్య హై, ఈశ్వర్ ప్రేమ హై అని మనం పాడుతాము. కాని ఈశ్వర్ సత్యస్వరూప హై, ఈశ్వర్ ప్రేమ స్వరూప హై అని పాడము. సత్యమే ఈశ్వరుడు, ప్రేమయే ఈశ్వరుడు. ఈశ్వరాంబ తనయ సాక్షాత్తు సత్యము, సాక్షాత్తు ప్రేమ. రూపం వేరు, స్వరూపం వేరు. ఆ స్వరూపంలోనే ఇమిడిపోకుండా దానికి అతీతంగా ఉండేవాడు సత్య అనగా సత్యసాయి. అన్ని దేవీదేవతా రూపనామాలకు అతీతంగా ఉండేవాడు సత్యం ఒక్కడే. సత్యసాయి సామ్రాజ్యంలో విద్యార్థుల అదృష్టం మాటలతో వర్ణించలేనిది. సత్యసాయి భగవానునిలోని కృష్ణతత్వం విద్యార్థులు బాగా అనుభవించారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలివచ్చే ఆ నందుని కుమారుడు కృష్ణుడు ఆనందబాలునిగా శ్రీ సత్యసాయిగా అవతరించారని స్వామివారు ఈ పద్యంలో ప్రకటించారు. ఒక సందర్భంలో స్వామి బృందావనం బాయ్స్ హాస్టల్కి వచ్చినప్పుడు శ్రీకృష్ణావతారం గురించి, కృష్ణలీలలను గురించి ప్రసంగించారు. చిత్రకారులు శ్రీకృష్ణుడు కిరీటం ధరించినట్లుగా, నెమలిపించాన్ని ధరించినట్లుగా చిత్రిస్తూ ఉంటారు. కృష్ణుడు ఎప్పుడూ కిరీటం ధరించడు అంటూ తన చేతి రుమాలు తీసుకుని కృష్ణుడు ఎట్లా తలపాగా కట్టుకున్నాడో స్వయంగా అట్లా కట్టుకుని చూపించారు. అడవిలో ఎన్నో నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి కాబట్టి నెమలిపించాన్ని అలంకారంగా ధరించేవాడని చెప్పారు. ఈ సంఘటనలను గుర్తు చేసుకుంటే ఆనాటి కృష్ణుడే ఈ సాయికృష్ణునిగా అవతరించాడని మనకు అర్థమవుతుంది. బాలకృష్ణుని లీలలన్నీ సాయికృష్ణుడు కూడా చూపించాడు. బాలకృష్ణుడు ఎందరో రాక్షసులను సంహరించాడు. పెరిగి పెద్దవాడైన తరువాత తాను చంపకుండా పాండవులతో, ముఖ్యంగా అర్జునునితో చంపించాడు. రాక్షసత్వం తాను నిర్మూలించాడు. మానవత్వంలోని దానవత్వాన్ని అర్జునునితో నిర్మూలింపజేశాడు. కౌరవులలోని లోభబుద్ధిని అంతరింపజేశాడు. ఆనాడు దుష్ట సంహారం జరిపించాడు. నేడు సత్యసాయి కృష్ణుడు దుష్టులలోని దుష్టత్వాన్ని తొలగించి వారిని సన్మార్గవర్తనులుగా రూపొందిస్తున్నారు. ఈ అవతారంలో సంహారకాండ చేపట్టితే ఒక్క మానవుడు కూడా మిగలకపోవచ్చు. అందుకే చమత్కారంతో జనులను ఆకర్షించి, వారిలో సంస్కారం కలిగించి, వారిచే పరోపకారం చేయించి కడపటికి సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తున్నారు. అది కూడా అర్హులకు మాత్రమే. భజనల ద్వారా, సేవల ద్వారా మానవ హృదయం సంస్కరింపబడుతోంది. కనుక భజన లేక నామస్మరణయే ఈ కలియుగంలో తరించే మార్గం. గోపాల, రాధ ఇత్యాది నామాలను ఉచ్చరించినప్పుడు అందలి అర్థాన్ని, అంతరార్థాన్ని భావన చేయాలి. అప్పుడే ఆ అరగంట అయినా మన హృదయాలు పరవశించిపోతాయి.
మనలను ఉన్నత లోకాలకు కొనిపోతాయి. భారత భాగవతాది గ్రంథాలలోని అంతరార్థాలు గ్రహించగలగాలంటే సత్యసాయి సాహిత్యాన్ని మనం పఠించాలి. ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మరొక్కసారి మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా నందగోపాల్ నందగోపాల్ అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చే వారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి.
1: ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. అవధాని ఆసు కవితాశక్తి, సజ్జస్ఫురణ మరియు ధారణాపటిమకు అపూర్వ నిదర్శనం. ఈనాటి అష్టావధానం కార్యక్రమంలో 8 అంశాలపై పృచ్ఛకులు వారి ప్రశ్నలను అవధానిపై సంధిస్తారు. వాటికి అవధాని వరుసగా సమాధానాలను ఇస్తారు. అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, పృచ్ఛకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూర్ణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి.

0: కొండల పాటంబుగ పగులగొట్టి వజ్రివిధమునం మేటి శుభంబులగూర్చుచు ఘాటపు భక్తులను గాచు గణపతి గొలుతున్. చేరగలేదు తారుని ప్రసిద్ధ బుధేంద్రుల కవ్య సంహతిని తిరిగ చూడలేదు భవదీయ కృపాత్త కవిత్వతత్వ విస్తార మనోంబుజాతులు అవధానములన్ సలుపంగ కాంచుటన్ కోరిక గల్గె చేయనది కూరిమినంగనుమమ్మ భారతీ. ప్రేమ తేనియల్ చిలికించి విశ్వజనుల సర్వవిధముల సతతంబు సంస్కరింప పుట్టపర్తిలో వెలసిన పుణ్యమూర్తి సత్యసాయీశ జగదీశ శరణు శరణు. పాండితీధనులైనట్టి ప్రష్టలారా రసికులెల్లరూ మెచ్చు తెరగున పృచ్ఛ చేసి ఈవధానమును రంజిల్లజేయ తొడుగా నిల్వుడని మిమ్ము వేడుకుందు. ఈ సుప్రసిద్ధమైన రేడియో సాయి నిలయంలో స్వామి యొక్క పాదధూళితో పునీతమైనటువంటి స్థలంలో ఈరోజు అస్తావధానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేడు గురు పౌర్ణమి. గతంలో స్వామి భౌతికంగా ఉన్నప్పుడు ఎన్నో బోధలను మనం చక్క చేసేటువంటి వారు. వారి యొక్క ప్రతి మాట మనకు బంగారు బాట, ముత్యాల మూట, తేనెల తీట. స్వామిని గురించి ఒక చిన్న పద్యం ఈ సందర్భంలో వారు చెప్పినటువంటి బోధలను గుర్తు చేసుకుంటూ చెప్పడం జరిగింది. దర్శన స్పర్శనముల ఉదార మధుర భాషణల చేతము రిపింప భక్తజనుల పర్తినవతారమెత్తిన పరమ పురుషు జ్ఞానఖని ప్రతి మాట బంగారు బాట తనివి తీర్చడి తళుకు ముత్యాల మూట. ఇక వ్యవధాన్ని ప్రారంభిద్దాం. సాయిరాం, సమస్య నుండి మీ పృచ్ఛను ప్రారంభించండి. వరుసగా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను.
1: అవధాని గారు, నేను ఇస్తున్న ఈ సమస్యను పూరించండి. సత్యమెట్లవును శ్రీ సత్యసాయి మాట.
0: చాలా విచిత్రమైనటువంటి సమస్య. స్వామి పేరు సత్యసాయిబాబా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఆయన సత్యస్వరూపుడు. ఆయన ఏది పలికినా సత్యమే. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా ఆయనకు కరతలామలకం. అటువంటప్పుడు సత్యం ఎట్లవుతుంది ఆయన మాట అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దాన్ని నేను సమర్థవంతంగా పూరించడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను.
0: మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను.
0: మొదటి పాదం. ఇది మొదటి పాదం అండి. రెండో ఆవర్తనంలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. మూడో ఆవర్తనంలో మూడో పాదం చెప్పడం జరుగుతుంది. దాంతో సమస్యాపూర్ణం అయిపోతుంది.
3: అవధాని గారు, అద్భుతంగా మొట్టమొదటి సమస్యకి మొదటి పాదంతో మొదలుపెట్టారు. అయితే దీంట్లో నాకు చిన్న అనుమానం ఏమిటంటే, ఎందరో మహామహులకే జవాబందని ఒక చిక్కు ప్రశ్న నేను వేధిస్తున్నది. దానికి మీ దగ్గర నుంచి నేను జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, కోడి ముందా గుడ్డు ముందా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న సంధించారు అయ్యా. కోడి నోట్లోంచి ప్రసవించదు, వెనక నుండి ప్రసవిస్తుంది. ఏ ప్రాణి అయినా వెనక నుంచి ప్రసవిస్తుంది జంతువు, అందుకోసం కోడి ముందు ఉంటుంది, గుడ్డు వెనక ఉంటుంది. సర్వజనీయమైనటువంటి విశ్వజనీయమైనటువంటి విషయం.
1: అవధాని గారు, ఎస్తాక్షరిలో 13వ అక్షరం నం.
0: స్వీకరించాను.
4: అవధాని గారు, దత్తపదిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది, విశేషంగాని కరము వరము నరము పరము. మరి మన సత్యసాయి భగవానుని ప్రబోధనుంచి కొన్ని ఆణిముత్యాలని అలా జాలువార్చండి.
0: తప్పకుండా. స్వామి యొక్క బోధలు అనంతం, వాటిలో ఒక చిన్న అంశాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది. కరముగా ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమప్ప వా. మొదటి పాదం మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమప్ప వా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన దివ్య సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: తప్పకుండా. రాసుకోండి.
2: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో. చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో.
6: అవధాని గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నిషేధాక్షరిలో స్వామివారు ప్రపంచానికి నేర్పించినటువంటి సేవా ప్రేమల గురించి ఒక పద్యాన్ని చెప్పండి. మొదటి అక్షరం మీ ఇష్టం.
0: చక్కటి అంశాన్ని ఇచ్చారు. మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఈ ప్రేమ సేవను గురించిన విషయాలు చాలా నిక్షిప్తమై ఉన్నవి, కానీ చాలా మంది వాటిని అవగతం చేసుకోలేదు. స్వామి ప్రపంచానికి వాటి యొక్క విలువను వక్కాణించి స్వయంగా తాను ఆచరించి బోధించడం జరిగిందన్నమాట. అది విశేషమైనటువంటి విషయం వారి అవతారంలో. సరే చెబుతాను. మొదటి అక్షరం నాకే ఇచ్చారు అంతే కదా?
6: అవునండి, మొదటి అక్షరం మీ ఇష్టం.
0: రైట్. ప్రే
6: రాణి సిద్ధమండి.
2: మన్
6: మన్ చాని సిద్ధమండి.
2: సే
6: తాని సిద్ధమండి.
2: వన్
6: ఆహా సే వన్ మాని సిద్ధమండి.
2: జ
6: నాని సిద్ధం.
2: గ
6: జ గ మాని సిద్ధం.
2: తి
6: జగతి లాని సిద్ధమండి.
0: కి మొదటి పాదం పూర్తయిపోయింది.
2: ప్రేమన్ సేవన్ జగతికి.
1: అవధాని గారు, ఆరో అక్షరం పూ.
0: ఆరో అక్షరం పూ కదా, స్వీకరించాను.
3: అన్ని మీరు ఎలా స్వీకరిస్తూ ఉంటే మరి స్వీకరించండి ఏమిటి చెప్పండి. అయితే
0: ఈ మేధస్సులు కూర్చోబెట్టుకుంటాను, తర్వాత ధారణ చేసి మొత్తం బాధ చెప్పడం జరుగుతుంది.
3: అదే అదే ఆ విషయంలోనే అక్కడికి వస్తున్నాను. మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా అవధానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, దీనికి ఏమైనా లైసెన్స్ కానీ కావాలా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న వేశారు. అవధానం చేయడానికి ఏ లైసెన్సు అవసరం లేదు. అవధానికి ఇంట్రెస్ట్, పృచ్ఛకులకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, సెన్స్ ఉంటే సరిపోతుంది. ఒక్క విషయం, ఆ సెన్స్ కూడా లైసెన్స్ కాకూడదు. అబద్ధాలను పలికే సెన్స్ కాకూడదు అన్నమాట. ఆ సెన్స్ కాకుండా సరిపోతుంది, చక్క అవధానాన్ని నిర్వహించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనికి ఏ లైసెన్స్ అవసరం లేదు.
3: సాయిరా.
7: అవధాని గారు, మరి పురాణ కాలక్షేపంకి వచ్చేసరికి ఒక చక్కని పద్యం ఉంది, దాన్ని మీరు విశదీకరించి అర్థం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను.
0: తప్పకుండా.
7: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్.

0: చక్కని పద్యం చదివారు స్వామి. ఎన్నోసార్లు ఈ పద్యాన్ని చదివి మనకు భావాన్ని కూడా విశదీకరించారు. దీని భావం ఏంటంటే ఈ దేహము
1: అవధాని గారు అక్షరం
0: స్వీకరించా. ఈ దేహము పంచభూతాలతో నిర్మింపబడినది. ఆ పంచభూతాలు ఏమిటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, ఐదుతో నిర్మింపబడ్డది. ఈ విధంగా నిర్మింపబడ్డటువంటి ఏ ప్రాణి యొక్క శరీరమైనా ఎన్నటికైనా నశించాల్సిందే. అట్లా కాకుండా మనం మాయలు పడి ఏమనుకుంటామంటే ఎప్పుడు ఉంటాం ప్రపంచంలో స్థిరంగా అని అనుకుంటాం అనమాట. అది నిజమైంది కాదు అని స్వామి నొక్కి వక్కాణించారు. తర్వాత దేహి నిరావయుండు, మనం దేహం, దేహంలో ప్రత్యేక ఆత్మ, ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉంటాడనమాట. అందుకోసం ఆత్మకు ఏ రోగము, ఏ బాధ అనేటువంటిది ఉండదు. బాధ ఏమైనా ఉన్నా, రోగం ఏమైనా సోకినా కానీ మా దేహానికి మాత్రమే అట్లా. అందుకోసం ఈ దేహికి మోహము అనేటువంటిది, ఈ ఆత్మకు మోహం అనేటువంటిది, బంధాలు అనేటువంటివి ఇవి ఉండవు. దేహానికి మాత్రమే ఇవి ఉంటుంటవి. అందుకోసం ఈ దేహి అనేవాడు ఆత్మ అనేటువంటిది భగవంతుని యొక్క రూపమే అంశ అన్నమాట. ఆ విషయాన్ని స్వామి స్పష్టీకరించి ఈ దేహం మీద మోహాన్ని వదులుకోండి బాబా, మీరందరూ కూడా దేహం మీద మోహాన్ని వదులుకొని ఆ భగవంతుణ్ణి చేరడానికి, తర్వాత మీ ఆత్మదర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ఎన్నోసార్లు స్వామి చెప్పారు ఈ విషయాన్ని. ఇది దీని యొక్క భావం.
2: నా అప్రస్తుత ప్రసంగాన్ని మీరు మరి ఓర్చుకోవాలి, లేకపోతే నా సమస్యలు మరి పూర్తి కావు. ఎంచదంటే
0: తప్పకుండా
2: నేను ఒక కుక్కని పెంచుకుందాం అనుకుంటున్నాను. అయితే మొరిగే కుక్కని పెంచుకునేదా, లేదా అరిచే కరిచే కుక్కని పెంచుకునేదా?
0: ఇదే ఏమిటి అంటే మా ఇంట్లో అయితే కరిచే కుక్కను పెంచుకుంటాను, మీ ఇంట్లో అయితే మొరిగే కుక్కను పెంచుకోండి. ఎందుకంటే మా ఇంట్లో మరిగే కుక్కను పెంచుకుంటే ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఇంట్లో దొంగతనాలు చేయవచ్చు, ఏమైనా ఇబ్బందికరమైన పనులు జరగవచ్చు. మీ ఇంట్లో అయితే నేను వచ్చడానికి ఇబ్బంది అవుతుంది కరిచే కుక్కను పెంచుకుంటే. అందుకోసం ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
1: అవధాని గారు 19వ అక్షరం చే
0: స్వీకరించాను. ఓకే
3: అవధాని గారు, మరి ఆ ప్రశ్నకి అద్భుతంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మరి బాల వికాస్ గురించి ఒక పద్యం సంధించండి.
0: తప్పకుండా స్వామి ఉక్క ఇవ్వంగనదే మ్రాన ఇవ్వంగదు అనేటువంటి సూక్తిని అనుసరించి చిన్నపిల్లలను సన్మార్గంలో పెట్టడానికి బాల వికాసం స్థాపించడం జరిగింది అనమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది ఆ బాల వికాసులు చేరి శీలవంతులుగా దిద్దబడుతున్నారు. రాసుకోండి. మట్టి ముద్దను గైకొని ప్రతిమ చేయు చతురమతి వలె మది కల్మశంబులేని బాలకుల చేర్చి నైతిక పాఠములను కరుపు బాల వికాసేవ గురుతరంగు.
3: బహు చక్కగా చెప్పారు.
0: స్వీకరించాను. ఇక ప్రథమావర్తనం అయిపోయింది మనది, ద్వితీయావర్తనానికి పోతున్నాం అనమాట. రెండో రౌండ్ లో ఈ సమస్య దత్తపది వర్ణన నిషేధాక్షరులలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. వినండి. మొదటి పాదం. తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటి గను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. తిరుపతి వలె పత్తి జగతి వెలుగు, ఇది రెండవ పాదం అండి. ఇంకో పాదం చెప్తే సమస్య మొత్తం పూరించబడుతుంది. అప్పుడు దీని యొక్క భావాన్ని పూర్తిగా మీరు గ్రహించగలుగుతారు. దాంట్లో ఉన్న వైరుధ్యం తొలగిపోతుంది.
4: మరి దత్తపదిలో రెండో పాదాన్ని సమకూరుస్తారా
0: సార్? తప్పకుండా. మొదటి పాదం కరముగా ప్రేమ పూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్పవా అన్న అక్కడ నరముతోనే బిగిన కావాలి, ప్రారంభించాలే. రెండో పాదం వానరముల బోలే చెంచల మనంబుల వీడిరవంత గూడ
4: అంటే మనం తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం అంతానే.
0: చివరి అక్షరం కా గుర్తుంచుకోండి. మూడవ పాదంలో మూడవ ఆవర్తనంలో ఇంకో ఆ కాకు కంటిన్యూటీ అయ్యేటువంటి పాదం చెప్పి పూరించడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఆవర్తనం నాలుగో చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకు మొత్తం అవగతం అవుతుంది.
2: అవధాని గారు మాటల మూటల్ని మీరు పంచుతున్నారు, మాటకి మూటకి పోలికేమిటి?
0: చక్కటి ప్రశ్న అడిగారు. మాట ఏదైనా మంచిది ఉంటే చెప్పుకోవాలి మాటను. తర్వాత మూట అన్నారే, మూట ఉంటే దాచుకోవాలి. కొన్ని రహస్యంగా ఉంచుకునేటువంటి ఉంటావు అన్నమాట. మూటను ప్రదర్శించకూడదు. ఆ మూటను ప్రదర్శిస్తే ఎవరు దొంగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోవచ్చు, అటువంటి అనర్థాలు జరగవచ్చు. అందుకోసం దాన్ని దాచుకోవాలి. మాటలుంటే మంచివి, ఇతరులతో పంచుకోవాలి. అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన విశ్వ సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: ఇప్పటికే ఒక పాదం చెప్పాను నేను, అయితే రెండో పాదం చెప్తాను. స్వీకరించాను. తొమ్మిదవ అక్షరం నీ కదా, స్వీకరించాను. మీ పాదం తీసుకోండి. రెండవ పాదం చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొందమందుతో వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్. వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్.
2: అవధాని గారు, సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడ్డని తెలుసును, స్త్రీ పురుషులకు కూడా ఏమైనా అంటే గ్రహణాలు పడతాయా?
0: అది పురుషునికి పడుతుంది, స్త్రీకి కాదు. ఎందుకంటే పెళ్లిలో వధువు యొక్క పాణిగ్రహణం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కొంచెం స్వేచ్ఛ తగ్గిపోయి గ్రహణం స్వల్పంగా గ్రహణం పట్టినట్టే అవుతుంది. అప్పటిదాకా ఫ్రీగా వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తిరిగేటువంటి వాడికి కట్టుబాట్లుండి సమయానికి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. అది చిన్న గ్రహణం లాంటిదే.
6: రెండో పాదం మన నిషేధాక్షరిలో మొదటి పాదం మీరు ప్రేమన్ సేవన్ జగతికి అని పూరించారు, రెండో పాదంలో మొదటి అక్షరం కా నిషేధం అండి.
0: కా నిషేధం కదా, ధీ వేసుకోండి.
6: రెండోది ప్రాసస్థానం,
0: ప్రాసస్థానం కాబట్టి నాకే అవకాశం. మా
6: కా నిషేధం అండి. మరి
0: తి
6: ఇప్పుడు యతి స్థానం అండి.
0: ఆ పాదం ఏమిటంటే ధీమతియై తెలియజేసి తెల్లంబుగని.
5: వెరీ.
1: అవధాని గారు 18వ అక్షరం రిమ్.
0: 18 రిమ్ కదా, స్వీకరించాను.
4: అవధాని గారు పురాణ కాలక్షేపంలో స్వామివారి మీద కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారు రాసిన పద్యం ఇది, చాలా చక్కని పద్యం, మీరు వర్ణింప కోరుతున్నాను. పుట్టుట ఏ ఎరుంగని ప్రభుండవు

చాలా చక్కటి పద్యం కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు చెప్పినటువంటిది. ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి, సర్వత్రా విశ్వమంతా నిండి ఉండేటువంటి వాడు అన్నమాట. అటువంటి భగవంతుడికి పుట్టుక ఏమిటి మరణమేమిటి ఆశ్చర్యకరమైన విషయమే. కానీ మనల్ని ఉద్ధరించడానికి ఆయన మనమిది ప్రేమతోని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను ఇవ్వడానికి ఆ విధంగా అవతరించడం జరుగుతుందన్నమాట. అంటే అవతరించుట అంటే దిగిరావడం అన్నమాట. అది ఎలా ఏమంటున్నారంటే ఇక్కడ ఎందుకు ఆ విధంగా వస్తారంటే మాపయిన్ కరుణ పుట్టుటగాదే, మన మీద దయ జనించి ప్రేమ జనించి పుట్టడం అవుతుంది తప్ప వేరే తీరు కాదు. అసలు వాస్తవానికి భగవంతుడు పుట్టిన రోజు అంటే వేదాలు పుట్టిన రోజు. వేదం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే వేదం, తేడా లేదు. అందుకోసం ప్రత్యేకంగా స్వామి భగవాన్ సత్యసాయిబాబా వారు ఇక్కడ పుట్టపర్తిలో అవతరించి ప్రశాంత నిలయంలో కాలు పెట్టినటువంటి రోజు ఏమిటి అంటే ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమతోని మనను మురిపించినటువంటి రోజు అన్నమాట. అంతే తప్ప ఆ జన్మదినాన్ని మనం ఆ సంతోషంతో జరుపుకుంటాం తప్ప. ఆయన అన్నాడు, స్వామి అన్నారు, నాకు పుట్టినరోజు ఏంటి, నాకు ఆనందం ఏమిటి, ఎప్పుడూ ఆనందమే నాకు, వేరే తీరు కాదు. అసలు వాస్తవానికి భగవంతుడు పుట్టిన రోజు అంటే వేదాలు పుట్టిన రోజు. వేదం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే వేదం, తేడా లేదు.

0: స్వామి అన్నారు, నాకు పుట్టినరోజేంటి, నాకు ఆనందం ఏమిటి, ఎప్పుడూ ఆనందమే నాకు అని చెప్పారన్నమాట. అందుకోసం వారు ఈ ప్రశాంతి నిలయంలో కాలు పెట్టిన రోజే ఏదైతే ఉన్నదో మనల్ని అందరినీ మురిపించడానికి ప్రారంభించినటువంటి రోజు అని చక్కగా మనకు కరుణశ్రీ గారు చెప్పారు. ఆనందాన్ని మీరు కోలుకోవాలి కానీ నేను ఆనంద స్వరూపుణ్ణి ఎప్పుడు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, మనలో మనమాట, మీరు సారా తాగుతారా?
0: ఏవో ఇంత మాట అన్నారు, ఎప్పుడూ తాగుతుంటాను, చాలా బాగా తాగుతుంటాను. పోతే భారత భాగవత రామాయణాలు స్వామి యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి యొక్క కవితామృతాన్ని మన సారా త్రాగుతాను.
2: అవధాని గారు, ఒకటవ అక్షరం ప్రే.
0: ఒకటి ప్రే కదా, సరే స్వీకరించాను.
3: అవధాని గారు, ఆసువుల్లో మరి స్వామివారి అద్భుత కార్యక్రమం ఉంది కదా, సేవాదళ్, దాని మీద ఒక పద్యం చెప్పి స్వామివారికి అర్పించండి.
0: తప్పకుండా. సేవాదళ్ అనేటువంటిది మనలో సేవాభావాన్ని, త్యాగభావాన్ని, ప్రేమను త్యాగాన్ని రెండుంటి సమ్మిళితం చేసి సేవ చేయడంలోని చేయడంతో మనం ఉన్నత స్థితిని పొందుతామని చెప్పి ఈ సేవాదళ విభాగాన్ని స్వామి ప్రారంభించడం జరిగింది. రాసుకోండి. సేవయను కమలదళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వైవిలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్. మళ్ళీ చెప్తాను. సేవయను కమలదళములె సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వైవిలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్.
1: అద్భుతం. అవధాని గారు, నాకి సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. అప్పు ఒక పెద్ద సమస్య కదా?
0: సమస్య
1: అయితే ఎలాంటి అప్పు అయితే సమస్య
0: చెప్తాను. అప్పు పెద్ద సమస్యే, కానీ దాంట్లో మునిగినప్పుడు సమస్య. మునగకుండా ఉంటే, పై పైన ఉంటే పర్వాలేదు. ఏంటంటే అప్పు అంటే నీటికి కూడా ఒక అర్థం ఉన్నది. నీటిలో మునిగితే సమస్య, నీటిలో మునిగితే ఉక్కిరి బిక్కిరై చనిపోయే అవకాశం ఉంది. అట్లాగే మన శక్తికి మించిన అప్పైనప్పుడు దాంట్లో మునిగిపోతే ఉక్కిరి బిక్కిరైపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఆ సందర్భంలో అది సమస్యే.
2: అవధాని గారు, నాలుగవ అక్షరం ధా.
0: నాలుగు ధా కదా, స్వీకరించాను. మనం చేస్తున్న అవధానంలో మనం మూడవ ఆవర్తనకు వచ్చాము. మూడవ ఆవర్తనలో సమస్యకు మూడవ పాదని చెబుతాను. తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటి గను తిరుపతి వలెపర్తి జగతి వెలుగు అని మనసాయి మాట సత్యమయే ఘన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. సత్యస్వరూపుడు, ఆయనే సత్యం అయినటువంటి వారి యొక్క మాట అసత్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ సత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట అనేదానికి అక్కడ వైరుధ్యం కరిగించేటువంటి ఒక ఆరు పెట్టడం వల్ల మొత్తం వైరుధ్యం తొలగిపోయింది అన్నమాట. ఇక్కడ ఇది తర్వాత దీన్ని మళ్ళీ ధారణ బట్టి చెబుతాను. ఇక
4: మరి
0: ఇది మూడవ ఆవర్తనము. దత్తపది మీకు మూడవ పాదం ఇవ్వాల్సి ఉంది, అది రాసుకోండి
4: తప్పకుండా.
0: మొదటి రెండు పాదాలు కూడా చదివి దాని కంటిన్యూషన్లో చెప్పడం జరుగుతుంది. కరముగా ప్రేమపూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరములవోలె చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండా. రెండో పాదాన్ని కాతోని వదిలాను, వరాన్ని

0: దాల్చకుండా.
1: మదాని గారు
0: మదం మదాన్ని దాల్చకుండా అర్థం. మదిభాసిల సేవలు చేసి వెల్గుడి కావరమును దాల్చకుండా, మదిభాసిల సేవలు చేసి వెల్గుడి. ఇది మూడవ పాదం అండి.
1: అవధాని గారు ఏడవ అక్షరం రూ కింద అణామత్తు.
0: రుణో రుణో అంటారు అన్నమాట. పూర్ణుడు ఆ విధంగా అనమాట. ఉదీర్ణుడు వాటిలో వస్తుంది. అంతే రుణు కదా స్వీకరించారు.
2: అవధాని గారు ఏమిటో సమస్యలు. అర్ధ గాడిది ఎవరిని అంటారు
0: ఇప్పుడు? ఇక్కడ మీరు ఏదైతే సభా క్రమశిక్షణ అనుసరించి మాట్లాడుతున్నారో ఆ విధంగా కాకుండా అడ్డంగా సభా క్రమశిక్షణను వ్యతిరేకిస్తూ ఎవరైతే మాట్లాడుతుంటారో ఏమిటంటే ఇతరులను నొప్పించే విధంగా కానీ ఇతరులను విమర్శించే విధంగా కానీ మాట్లాడే వాళ్ళని అడ్డగాడిదలు అంటారు.
2: సమస్య తీరింది.
3: అవధాని గారు వర్ణంలో మూడో పాదం.
0: వర్ణంలో మూడో పాదం కదా. ఇప్పటికీ రెండు పాదాలు చెప్పాను, మూడో పాదం చెప్తాను రాసుకోండి. మొదటి రెండు పాదాలను కూడా ఒకసారి మళ్ళీ అనుకోని మూడో పాదం చెప్తాను. ఆ విధంగా చదవడం వల్ల భావం మీకు స్పష్టమవుతుంది అన్నమాట.

0: ఇదిగ స్వీయ ధర్మమున్ వీడి చరించు వారలను ప్రేమదలిర్పగ సంస్కరింప బల్. సమధర్మాన్ని విడిచిపెట్టి ఎవరైతే నడుస్తున్నారో వాళ్లను సంస్కరింపడానికి అని బల్. బల్తోని అయిపోయింది పాదాంతం. తర్వాత నాలుగో పాదంతో పూర్తి చేయడం జరుగుతుంది.
1: అవధాని గారు, 16వ అక్షరం సం.
0: 16వ అక్షరం
1: సం.
0: సం ఉంది కదా, సమ్ ఉంటేనే కంటిన్యూ అవుతుంది అవధానం. ఇంకా కొంత ఉన్నది అని అర్థం.
2: సమ్ ఉంటేనే తోషం వస్తుంది.
0: సమ్ ఉంటేనే ప్రపంచం నడుస్తుంది.
3: గురువుకి శిష్యుడికి ఉన్న సామ్యం ఏమిటి?
0: చాలా చక్కగా అడిగారు. ఏంటంటే శిష్యుడు విని నేర్చుకుంటాడు. గురువుగారు పాఠాలు చెబుతుంటే విని నేర్చుకుంటాడు. గురువుగారు శిష్యునికి పాఠాలు చెప్పడానికి చదివి సిద్ధం ఏదైతే ఉన్నదో నేర్చుకుంటాడు. ఆ విధంగా ఆయన యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అది గురువునికి శిష్యునికి ఉన్న తేడా.
1: అవధాని గారు, 20వ అక్షరం తా.
0: 20 తా స్వీకరించాను.
4: అవధాని గారి నిషేధాక్షరిలో మూడో పాదం. ఇప్పటికి రెండు మూడు పూర్తి చేశారు. మూడో
0: అయ్యా, రెండు పాదాలే నిషేధం.
4: అవునండి,
0: ఇక్కడ మూడవ పాదాన్ని చెప్తాను.
4: చెప్పండి.
0: రెండవ పాదంలో నీతో అంతం చేశాను. ఆ నీతోని కలిపి ఇక్కడ చెప్తే అర్థవంతంగా వస్తుంది. అది నిస్సీమ ప్రేమం వెలిగిన లేక నిస్సీమ ప్రేమం వెలిగెడి అని కూడా చెప్పుకోవచ్చు.
4: బాగుందండి.
3: ఈ రోజుల్లోని మనం సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో పెద్ద సమస్య, ఇన్ని సమస్యలే కదా చూస్తున్నాను నేను, మన ఇంటికి అతిథులు రాకుండా ఏం చేయాలి?
0: అంటే మీకు అతిథులు రావడం ఇష్టం లేదన్నమాట. భార్యాభర్తలు పిల్లలు మాత్రం ఉండాలి, వేరే వాళ్లతో సంబంధాలు అవసరం
3: లేదనుకుంటారు.
0: సరే, మీ ఆ విధంగా కోరుకున్నప్పుడు దానికి సొల్యూషన్ నేను చెప్తాను, పరిష్కారం. ఇంటి ముందర ఒక బోర్డు పెట్టాలి. ఆ బోర్డు మీద నా భార్య బ్రహ్మ రాక్షసి అని రాచి సరిపోతుంది. ఇంత దూరంగానే ఎక్కడ మీద పడుతుందో ఏమైతుందో గయ్యాలి అని చెప్పి అంటే ఆ పని చేయండి. వీటికి ఎవరు అతిథులు రాకుండా ఉంటారు.
3: బాగుంది జవాబు.
2: అవధాని గారు, పురాణ కాలక్షేప సమయం. ఇది మూడో పద్యం, చక్కని పద్యం. మీ విశ్లేషణ కోరుతున్నాం.

0: చక్కని పద్యం స్వామి చెప్పినటువంటిది. వాస్తవం అసలు ఇది, మనము ఒక మొక్కను కాని తీగను కాని అది వంకర రాకుండా వంకరగా పెరగకుండా దాన్ని దిద్దవచ్చు, మనం సరిచేసే అవకాశం ఉంది. తర్వాత రాయినైనా కానీ పరికరాలను తీసుకొని నున్నగా ఉండేటట్టు దాన్ని తయారు చేసుకోవచ్చు, అక్రత్వాన్ని తొలగించి. కానీ ఈ మనసు అనేది ఉంది కదా, దీని మీద చెడు ప్రభావం పడడం వల్ల, దుస్సాంగత్యం వల్ల అది చెడిపోయినప్పుడు దాన్ని దిద్దడం కష్టమైన పనే అసలు వాస్తవానికి. అందుకోసమే అటువంటి దిద్దే అవకాశం మనకు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి, మనస్సులో కల్మష విషయాలు చొరవకుండా ఉండడానికి, మంచి విషయాలే చొరవడానికి అవకాశం ఉండేటట్టు చిన్నతనం నుండే బాల వికాస్ అనే కార్యక్రమాన్ని పెట్టి వాళ్లలో మంచి ఏంటంటే, స్వామి ఒక విషయం చెప్పారు ఏంటంటే, పూర్తిగా ఉండినటువంటి మనస్సులో ఏం చొరగొట్టలేము మనం, అది ఖాళీ ఉంటేనే చొరగొట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అది ఖాళీగా ఉన్నప్పుడే మంచి విషయాలను దాన్ని నింపడానికి, అంటే చెడు విషయాలు ఒకసారి నింపిన తర్వాత ఖాళీ చేయడం కష్టం అవుతుంది, ఆ విధంగా నింపి మంచి శీలవంతం తయారు చేయడానికి బాల వికాసను స్వామి స్థాపించడం జరిగిందన్నమాట. అది అందుకోసం మనస్సును ఒకసారి కల్మషమైన మనస్సును సరిదిద్దడం కష్టమైన పని అని స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట.
1: అవధాని గారు, రెండవ అక్షరం మా,
0: రెండవ అక్షరం మా స్వీకరించా.
2: అవధాని గారు, మైదానం చేసిన రాజెవరు?
0: మైదానము చేసిన రాజెవరు? మైదానం అంటే ప్లే గ్రౌండ్ కాదండి, ఇక్కడ మై అంటే శరీరము, శరీర దానం చేసిన రాజు ఎవరు? శివ చక్రవర్తి అండి. కథ ఉన్నది, ఆవురాన్ని డేగ అనుసరిస్తూ వస్తుందన్నమాట. అప్పుడు శివ చక్రవర్తి యొక్క ఆశ్రమాలలో చొచ్చినప్పుడు అప్పుడు ఆ వేటగాడు వచ్చి అడుగుతాడు, ఇక్కడ ఉందా అంటే, మన భారతంలో చెప్పినది ఒక ప్రాణి యొక్క రక్షణ చేయడానికి అబద్ధం వాడినా తప్పులేదని చెప్పి ఆయన వచ్చి అడుగుతాడు, ఇది నాకు ఆహారం అండి, మీరెట్లా దాచుకుంటే ఎట్లా అని చెప్పి. అప్పుడేదైతే ఉందో ఆయన దానికి సరి అయినటువంటి యొక్క మాంసాన్ని తన శరీరం నుండి కోసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది త్యాగం ఆయన చేసిన, అందుకోసం మైదానం శరీరాన్ని దానం చేశాడు.
3: అవధాని గారు, స్వామివారు చెప్పిన 9 భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. ఆ శ్రవణం అనేది సత్సంగాలు విన్నా జన్మ ధరించిపోతుంది. నేను ఆ సత్సంగం మీద ఒక పద్యం చెప్పమని కోరుతున్నాను మిమ్మల్ని.
0: చాలా చక్కని అంశం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు చెప్పారు. స్వామి దాన్ని ప్రవేశపెట్టి అందరితోని చేయించారు, తాను స్వయంగా చేసి చూపించి మనకు ఆదర్శప్రాయులైనారు. ఆ సత్సంగాలు ప్రతి సమితిలో, ప్రతి భజన మండలిలో ఏదో ఒక రంగం జరుగుతున్నది. సరే, రాసుకోండి పద్యాన్ని. మట్టిని చేరిన ఇనుమును పట్టు తృప్పు, అది అగ్నివడి అంతంబౌ, దిట్టంబుగ సాంగత్యమే గట్టిగ గుణములను మార్చు గద గమనింపం. సాంగత్య బలం వల్ల ఇప్పటికి మన చెడు మార్గంలో ఉన్నా కానీ మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దుర్గుణాలుంటే ఈ తప్పు అని గ్రహించి మళ్ళీ సద్గుణాలను అలవరుచుకోవడం జరుగుతుందన్నమాట. అది సాంగత్యం యొక్క, సత్సంగం యొక్క ప్రభావం.
1: అవధాని గారు, 8వ అక్షరం డ.
0: 8 డ.
2: అవధాని గారు, దానాల్లో కల్లా గొప్ప దానం ఏది?
0: చక్కగా అడిగారు. దానాల్లో కల్లా గొప్ప దానం ఏది అంటున్నారు కదా, నిదానం గొప్ప దానం అండి అసలు. ఎందుకంటే మనం పార్లమెంట్లో చూసినా, అసెంబ్లీలో చూసినా సహనం అనేటువంటిది లేదు. వ్యతిరేక పక్షం వాడు ఏదైనా మాట్లాడితే అది సరి అయిందైనా అసత్యమైనా సత్యమైనా వెంటనే ఆవేశానికి వచ్చి సహనం లేకుండా విమర్శించడము, గోల జరగడము, కొన్ని చోట్ల కుర్చీలతో ఏదైతేనేదో దాడి చేయడం కూడా జరుగుతుందన్నమాట. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నిదానం లేకపోవడం, సహనం లేకపోవడం. స్వామి చెప్పారు సహనమన్నదే కదా చక్కదనము అని స్వామి చెప్పారు. అందుకోసం అది చాలా ముఖ్యమండి. అసలు ఎందుకంటే మనం వేరే బయట అన్నదానం చేసినా విద్యాదానం చేసిన అన్నదానం కంటే కూడా విద్యాదానం చాలా గొప్పది అన్నారు. సరే ఇవన్నీ గొప్పవే, కానీ అవి చేసినా చేయకున్నా ఈ నిదానం అనేది లేకపోవడం వల్ల వ్యక్తుల మధ్యలో స్పర్ధలు ఏర్పడుతున్నాయి, దేశాల మధ్యలో ఏదైనా యుద్ధాలు వస్తున్నాయి, ప్రపంచ యుద్ధాలకు కూడా కారణం అదే అవుతుంది. అందుకోసం నిదానం అనేటువంటిది వ్యక్తికి ఉన్నప్పుడు ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
2: చాలా బాగా చెప్పారు
1: అవధాని గారు. 11వ అక్షరం శ్వ.
0: 11వ అక్షరం శ్వ గ్రహించాను. ఇక మనం నిర్వహిస్తున్నటువంటి అవధానంలో మూడు ఆవర్తనలు అయిపోయినవి. దాంట్లో సమస్య మూడు పాదాలు చెప్పి పూరించడం జరిగింది. ఇక మనకు మిగిలినటువంటివి దత్తవధి, వర్ణన, నిషేధాక్షరి, నాలుగవ పాదాలు చెప్పాల్సినవి అన్నమాట. అది ఒక్కొక్కటి చెప్పేస్తాను.
2: ఎలాగ
0: దత్తపదిలో మొదటి మూడు పాదాలు ఒకసారి అనుకుందాం. కరముగా ప్రేమపూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్ప వానరముల వోలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కవరమును దల్చకుండా మదిభాసిల సేవలు చేసి వెల్గుడి. ఆ విధంగా చేయడం వల్ల లాభం ఏముంటుంది అనేటువంటిది చివరి పాదంలో చెప్పడం జరుగుతుంది. పరమున ఆ విధంగా చేయడం వల్ల పరమున ఈ భవంబునను వాసులు మేలని సాయి పల్కెడిన్. పరమున ఈ భవంబునను వాసులు మేలని సాయి పల్కెడిన్. ఈ విధమైనటువంటి ప్రవర్తనతోని మన యొక్క ఈ జన్మలో తర్వాత వచ్చే జన్మల కూడా ఏదైతేనో ఇప్పుడు మేలే జరుగుతుంది, శుభం జరుగుతుందని స్వామి చెప్పారు.
2: అవధాని గారు మీరు గీత చదివారా?
0: గీత చదవకేంటి? ఉద్ధవ గీత చదివాను, భగవద్గీత చదివాను, శివగీత చదివాను, గోపికా గీతలు చదివాను. ఒక్క నుదుటి గీత మాత్రం చదవలేదు, అంతే. యోగాభ్యాసం చేయలేదు, సిద్ధపురుషుణ్ణి కాను, అందుకోసం ఆ నుదుటి గీత చదవడం మాత్రం నాకు సాధ్యం కాలేదండి.
1: అవధాని గారు 17వ అక్షరం స్క.
0: గ్రహించాను.
4: అవధాని గారు వర్ణంలో ఆఖరి పాదం నాలుగో పాదం
0: చెబుతాను. ఒకసారి పై అనుకొని మళ్ళీ మనం దాని అంతంగా చెప్తే భావం చక్క స్ఫురిస్తుంది. చీడలు పట్ట ఎంతయును చేటును పైరులు పొంద మందుతో విడగజేయవానినవి వెల్గడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చరించు వారలను ప్రేమదలిర్పగ సంస్కరింపబల్ జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. అర్థము సుస్పష్టము ఏంటంటే మొక్కలకు చీడపడితే మనము మందులను వేసి దాన్ని తొలగిస్తాం. ఆ విధంగానే వ్యక్తులలో దుర్భావాలు, దుష్ప్రవర్తనలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి స్వామి ప్రేమతోని ఎన్నో బోధనలు చేసి ఏదైతే ఉందో వాటిని ఈ విధంగా చెయ్యని ఇతరులకు చెప్పడం కాకుండా తాను మొదటికి చేసి ఇతరులకు ఎగ్జాంపుల్ అయినారు, ఉదాహరణ అయినారన్నమాట. ఆ విధానం కోసం ఎన్నో రీతులుగా మేలుబంతి అయ్యి, మేలుబంతి అంటే ఏంటంటే చూచిరా పిల్లలు నేర్పేటప్పుడు చక్కటి రాత రావాలని చెప్పి మీద ఎగ్జామ్ ఒక చక్కటి లైన్ ఉంటుంది అన్నమాట, దాన్ని మేలుబంతి అంటారు. మేలుబంతి అంటారు, దాన్ని బట్టి కింద రాయడం జరుగుతుంది. అంటే ఆయన మనకు సుప్రీం ఎగ్జాంపుల్ అన్నమాట ప్రపంచానికి. అందుకోసం బల్జాడల మేలుబంతిగా చలంగిన ఆ విధంగా తను ఎగ్జాంపుల్ అయి మళ్ళీ ఆయన ఫార్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి ఆ విధంగా. అందుకోసం ఆ విధంగా మనకు ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఉదాహరణ అయినటువంటి ఒక స్వామికి కోటి దండాలని చెప్పడం జరుగుతుంది.
1: అవధాని గారు, 15వ అక్షరం ల.
0: 15 ల స్వీకరించాను.
2: అవధాని గారు, మిమ్మల్ని గారిని ముఖ్యమంత్రిగా చేస్తే మీరేం చేస్తారు?
0: ఇప్పటికీ ఎవరూ చేయనటువంటి పని చేస్తాను. అదేమిటంటే తరగతులలో పాఠ్యాంశంగా అవధానాన్ని పెట్టడం.
2: దీనివల్ల ఫలితం ఏంటంటారు?
0: ఫలితము అవధానం వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది. కొందరు అనుకుంటారు కదా అంటే కేవలంగా ఇది పండితులు చేసే పనే, పండితులకు కవితలకే అర్థమవుతుందని చెప్పి. అవధానం అంటే అసలు ఏకాగ్రత అన్నమాట. ఏకాగ్రత వాస్తవానికి ఏకాగ్రత అనేటువంటిది వేదంలో అవధానం అనే శబ్దం ఉంది కదా, దాని నుండి సాహిత్య అవధానం ఇది ప్రారంభమైంది. దాన్ని వెంకటాద్రి గారు తర్వాత సాహిత్యంలో ఈ 8 అంశాలతో రూపొందించారు. ఏమిటి అవి? ఇప్పుడు మనం వాడేటువంటి సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ కాలక్షేపము, ఇంకా ఆశువులని చెప్పి ఇంకా కొందరు పుష్పగణన, ఘంటాగణనము, చదరంగము, ఇటువంటి ఎన్నిటిని పెట్టుకున్నారు. అప్రస్త ప్రసంగం వీటిలో ఈ వీటిల్లో కొన్ని 8 అంశాలను మాత్రం ఏర్కొని చేయడం జరిగిందన్నమాట. దానికి ఏదైతే ఉన్నదో ధారణ, తర్వాత అయితే అన్నిటికీ ధారణ, ఆశు కవిత ధార, తర్వాత సద్యస్ఫురణ అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది అయితే ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేటువంటిది అన్నమాట. ఎంత గొప్ప పండితులు అవధాని ముందర ఉన్నగాని వాళ్లకు జంకే అవసరం లేదు. తర్వాత ఏదైనా పొరపాటైనా స్వీకరించడం జరుగుతుంది, దాన్ని స్వీకరించి సరి చేసుకుంటారు. కానీ ఆ విధంగా ధైర్యం అనేటువంటిది, ఆ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాడు అవధానం చేస్తాడు అన్నమాట. అయితే ప్రయోజనం ఏమిటి అంటే 3 విషయాలు ఉంటాయి. కనీసం విద్యార్థికి అవసరమే ఏకాగ్రత అనేటువంటిది. ఆ ఏకాగ్రత ఉన్నటువంటి వాడు ఎక్కువ మార్కులు సంపాదిస్తాడు, తక్కువ ఉన్నటువంటి వాడు తక్కువ మార్కులు సంపాదిస్తాడు. అంటే వినేటప్పుడు సరి వినడం, శ్రవణం, తర్వాత దాన్ని అన్నదాన్ని విన్నదాన్ని సరిగ్గా మళ్ళీ ఒకసారి, తర్వాత ప్రాక్టీస్ లో పెట్టడం అనమాట, నిధిధ్యాస అంటారు. అవి లేకపోవడం వల్లనే మనం చేసే ప్రతి పనిలో కూడా జ్ఞాపక శక్తి నశించి గుర్తు రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులకైతే తప్పనిసరి ఆ విధంగా గుర్తు లేకపోవడం వల్ల వాళ్ళ అచీవ్మెంట్, వాళ్ళ యొక్క సాధన తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది అందరికీ అవసరమే అవధానం అనేటువంటిది. అదే
1: అవధాని గారు, 12వ అక్షరం జ.
0: 12 జ స్వీకరించండి.
3: ఇక నిషేధాక్షరిలో చివరి పాదం అండి.
0: చివరి పాదం కదా, నిస్సీమ ప్రేమన్ వెలిగిన స్వామి ప్రేమావతార వందన శతముల్. ఇక ఈ అవధానంలో 4 పాదాలు కూడా చెప్పవలసినటువంటి పద్యాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, తర్వాత వ్యస్తాక్షరి ఎప్పుడెప్పుడు అడుగుతూనే ఉన్నారు, దాదాపు అయిపోయినవి అనుకుంటాను. ఆశువులు కూడా ఇప్పటికి 3 అడిగారు, ఇంకొక అంశం మిగిలింది. పురాణ కాలక్షేపం ఒక అంశం మిగిలింది. వారు వరుసగా వాటిని అడగవచ్చు. అడిగితే ఆశువు శీర్షిక ఇస్తే దాని మీద ఒక పద్యం చెబుతాను. పురాణ కాలక్షేపానికి ఒక పద్యాన్ని చదివితే దానికి వివరణ ఇస్తాను. అంతటితో అవధానం పూర్తయిపోతుంది. ఆ ప్రస్తుతంలో ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు, సమాధానం చెప్తాను.
2: ఎలాగా ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి,
0: నేను కూడా ఉంటాను చెప్పడానికి.
1: అవధాని గారు, 14వ అక్షరం బు.
0: స్వీకరించండి.
5: మరి అవధాని గారు, పురాణ కాలక్షేపంలో ఆఖరి పద్యం
0: చదవండి, చదవండి.
5: అద్భుతమైన పద్యం, దీనికి వర్ణన కోరుతున్నాం. సాధనలు చేసి ఫలమేమి శమములేక, యోగమును చేసి ఫలమేమి ఓర్పులేక, జపము చేసిన ఫలమేమి శాంతి లేక చవిటి భూమిని దున్నిన ఛాయగాదే.
0: స్వామి, సాధన అంటే ఏమిటి, మనల్ని మనం ఎట్లా సంస్కరించుకోవాలనేటువంటి ఎన్నో మార్గాలు చెప్పారు. అసలు త్యజదుజ్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం అని చెప్పారు. కానీ నేను రోజు సాయి గాయత్రి చెప్తున్నాను, ఓంకారం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి, ఒక సందర్భం వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి సాధన ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుందన్నమాట. అప్పుడు అంత సాధన చేసినా కానీ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల పిడ మార్గాలను పట్టడం జరుగుతుందన్నమాట. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక ఇతరులు వస్తారు, మన ముందర స్వీటే ఉంటుంది, తినకూడదు, నీకు డయాబెటీస్ పేషెంట్ అంటే, కానీ వీడి మనసు ఆగదన్నమాట ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. ఆ విధంగా సాధన చేసినటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ పిడ మార్గంలో పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా జరగడం వల్ల అంటే చూపుల వల్ల కానీ, తర్వాత మన జిఫచాపల్యం వల్ల కానీ, తర్వాత వినికిడి వల్ల కానీ, వినరాని వాటిని వినాలి అని అనిపిస్తుంది వీడికి ఇంద్రియ నిగ్రహం లేకుండా. ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వల్ల ఏదైతే ఉన్నదో వాడు చేసిన సాధన కూడా దండగా అని స్వామి చెప్పేది అన్నమాట. రెండవది యోగాభ్యాసం చేశాడు, యోగాభ్యాసం చేశాడు కానీ ఓర్పు అనేటువంటిది ఉండదు. ఓర్పు లేకుండా యోగాభ్యాసం చేసి లాభమే ఉండదు సన్నిధంగా, అది అన్నమాట. ఇంకొకటి మూడవది, జపము చేసిన ఫలమే శాంతి లేక, జపం చేయడం వల్ల ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం కొద్ది సేవ చేయడం వల్ల శాంతి అనేటువంటిది కలగాలి. కానీ శాంతి ఎంతమంది కలుగుతుంది, కొంతమందికే కలుగుతుంది అనమాట. మనశ్శాంతి కలగాలి అంటే మనస్సు ఎక్కడెక్కడికో పరిగెత్తుంటుంది, కానీ ఇక్కడ జపం మాత్రం చేస్తుంటాడు, అది లాభం లేదు. దానికి ఏదైతే రిస్ట్రిక్ట్ అయి ఉండాలన్నమాట. ఆ విధంగా చేయకుంటే లాభం లేదు అని స్వామి చెప్తున్నారు, జపం యొక్క ఫలితం శాంతిని పొందడం. తర్వాత ఈ విధంగా అవి చేసి కూడా, సాధన యోగము జపం చేసి కూడా ఫలితాన్ని పొందకుంటే అది రైతు చవిటి నేలను దున్నడం వల్ల ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రైతు చవిటి నేలను దున్నితే ఏమి మనకు ఫలితం ఏముండదు, ఏం ధాన్యం రాదు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, ఇక చివరిది ఐదవ అక్షరం, చివరి అక్షరం ప్ర.
0: ఐదో అక్షరం ప్ర స్వీకరించాను.
2: అవధాని గారు, నా ఆఖరి సంశయం ప్రశ్న
0: చెప్పండి,
2: మీ మతం ఏంటి?
0: నా మతమా? నా మతం కూడా అవసరం ఉందా అవధానంలో మీకు? ఇక్కడ అన్ని మతాలకు అతీతమైనటువంటి ఒక కార్యక్రమం ఇది. నా మతం ఒకటే, సర్వసమ్మతమైన ప్రేమ మతం, సాయి మతం.
3: అవధాని గారు, మరి ఆ స్కూల్లో ఇప్పటిదాకా బాల వికాస్ గురించి, సేవాదల గురించి, సత్సంగం గురించి అద్భుతమైన పద్యాలు చెప్పారు. ఇప్పుడు మహిళా విభాగం గురించి ఒక పద్యం చెప్పమని కోరుతున్నారు
0: స్వామి. ఏంటంటే మహిళలకు కూడా చక్కని సందేశాలు ఇచ్చారు అరుంధతిని, అహల్యను, ద్రౌపదిని, వీళ్ళందరినీ కూడా ఉదాహరణలు తీసుకుంటూ చక్కని సందేశాలు ఇచ్చారు. పాతివ్రత్యం యొక్క మహిమను గురించి చెప్పారు, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఇతరులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి. అందుకోసం కేవలంగా మగవారి యొక్క ప్రాధాన్యతే కాదు, ఆడవాళ్ల యొక్క ప్రాధాన్యత కూడా సంఘంలో ఉందనేటువంటి చెప్పారు. అయితే సరే చెప్తాను, చూసుకోండి, వినండి, రాసుకోండి. ధన రుణ విద్యుత్ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్మనే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్. స్వామి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇది స్వామి సందేశమైన సొంతంది కాదు, నా సొంత పద్యంలో పెట్టా, కానీ సందేశం మాత్రం స్వామిదే. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు క్షితినాడమగల్ మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్.
3: అదే గారు, దీంతో నాలుగు ఆవర్తనలు పూర్తయ్యాయి కదా, మరి ధారణ
0: తప్పకుండా ఈ నాలుగు పద్యాలను వ్యస్తాక్షరిని కూడా ధారణ పడదాను
3: చెప్పండి.
0: దాంతో ఈ అవధానం పూర్తవుతుంది. మీరిచ్చిన సమస్య సత్యమెట్లౌను శ్రీ సత్య సాయి మాట. స్వామి కొంతకాలం క్రితమే, 20-25 సంవత్సరాల క్రితమే చెప్పారు అసలు. అంటే తూర్పు జన్మని పడమర జన్మని విడిపోయి ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు జోస్యం. తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటిగను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. చిన్నతనంలో ఈ విషయాన్ని చెప్పారు. అనిన మనసాయి మాట సత్యమయ్యే కన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. ఇక దత్తపది. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరముల ఓలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండ మది భాసిల సేవలు చేసి వెల్గుడి పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. దత్తపది అయిపోయింది. ఇక వర్ణనా

స్వీయధర్మమున్ పీడిచరించు వారలను ప్రేమదలిప్పగ సంస్కరింప బల్జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. ఇక నిషేధాక్షరి, స్వామి ప్రపంచానికి సేవ అంటేమిటి, ప్రేమ అంటేమిటి విశదీకరించి చెప్పి తను ఆచరించి మనకు మార్గదర్శకుడై మనలను ఆచరించేలాగా చేశారన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రేమం సేవం జగతికి ధీమతి అయి తెలియజేసి తెల్లం

0: కయా దస్తాక్షరి మీరు 20 అక్షరాలు ఇచ్చారు, ఆ 20 అక్షరాలు ఒక పాదంలో ఉత్పలమాల ఒక పాదంలో ఉన్నవన్నమాట. అవి వాటిని చెప్తాను. ప్రేమ సుధా ప్రపూర్ణుడయి విశ్వజనంబుల సంస్కరించత. ఇంతటితో ధారణ పూర్తి అయిపోయింది, అవధానం కూడా పూర్తి అయిపోయింది. ఈ అవధానము ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే అడగవచ్చు.
1: ఆ స్కూల్లో ఇంకో ప్రశ్న ఉంది నాకు. మరి స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అందరికీ చెప్పి సేవలో అందరినీ తరించమన్నారు. ఆ స్వామి సేవ మీద ఒక పద్యం చెప్పండి. మీరు
0: స్వామి తను చెప్పడమే కాక చేసి చూపించి మనతో చేయించినటువంటి మహనీయుడు, అద్భుతమైన అవతారం. భవబంధంబుల చిక్కి భవబంధంబుల చిక్కి జీవనపు శోభందక్కి జీవించు మానవ సంఘంబులనుద్ధరింప తగు విన్నాణంబునందించి ఉత్సవమే పారగ ప్రేమ వైద్య జల విద్యాదానములు చేసి మానవతాదిప్తులతో వెలుంగు బుధవంద్యా సత్య సాయీశ్వర. ఇక ఎవరైనా పృచ్చకులు ఏమైనా అడగదలుచుకుంటే అడగవచ్చు. మీరు అడగకుంటే దీన్ని సమాప్తం చేస్తాను. చక్కగా అవధానం అన్ని ఆవర్తన సరి జరిగినవి. స్వామి కృపా కటాక్షముల చల్లగ చూడగా పృచ్ఛకాళియున్ సాయము చేయుచుండగను.

0: ఇప్పటి వరకు ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. ఈ అవధానం మీరు విన్నది నిర్వహించిన వారు అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, ప్రిచ్చకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూరణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి. ఇంతటితో ఈ అష్టావధానం కార్యక్రమం పూర్తి అయినది.
1: ఇంతవరకు మీరు 2017 గురుపౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఇప్పుడు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులు అందించిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ వింటారు.

0: సరిగిట ఝుమ్తరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము గణాలందరికి అధిపతి అయిన గణాధిపతి గురించి ప్రార్థించుకున్నాము.
2: చక్కగా పాడడం పెద్దన్నయ్య.
1: ఇప్పుడు దేవతలందరికీ అధిపతి అయిన దేవాధిపతి అయిన మన స్వామి గురించి ఒక మంచి పాట పాడుకుందాం రా.
2: మధురంగా పాడుకుందాం పదా.

0: భగవాన్ బాబావారి దివ్య చరణాల విందమలకు సహస్ర శతకోటి నమస్సుమాంజనులు సమర్పిస్తూ ఈనాడు మనం మన దేవదేవునికి జన్మనిచ్చి పెంచిన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి మరియు మాతృవాత్సల్యాన్ని పంచి ఇచ్చిన కరణ సుబ్బమ్మ గారి దివ్య చరిత్రను బుర్రకథగా చెప్పుకుంటున్నాము.
1: ఓహో,
0: అంతేకాకుండా ఇద్దరి తల్లుల ముద్దుల కొడుకైన మన స్వామి గురించి కూడా చెప్పుకుంటున్నాం రా.
1: శభాష అన్నయ్య, ఆ దేవదేవునికి జన్మనిచ్చిన దేవుడమ్మ చరిత్రని ఈ రోజు మనం బుర్రకథ రూపంలో చెప్పుకుంటున్నాం.
0: అవును,
1: నిజంగా మనది కోటి జన్మల పుణ్య ఫలం రా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఆ తల్లి తనిలో సమకాలికులుగా పుట్టాం మనం.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పారా.
2: వినరా సోదర ఈశ్వరమ్మ కథ వినుల విందుగను, జయము జయము శ్రీశ్వరాంబకు జయము దివ్విజయము. కథను విన్న మన భక్త కోటికి

0: కొండ జుంతరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా
1: కొండమ్మ రాజు గారి చిన్న చెల్లెలైన వెంకట సుబ్బమ్మ గారికి,
2: ఆహా,
1: సుబ్బరాజు గారికి వివాహం జరిగింది.
2: ఓహో,
1: అది 1895 సంవత్సరం.
2: అంటే 1890 అన్నమాట.
1: కరెక్ట్ గా చెప్పేవారా. సుబ్బరాజు గారు ఈశ్వరునికి గుడి కట్టించిన అనధికారంలో ఆయనకు ఒక చిన్న కుమార్తె కలిగింది. ఈశ్వరుని అనుగ్రహం వల్ల కలిగిన ఆడపిల్ల కనుక ఈశ్వరమ్మ అని నామకరణం చేశారా.
2: ఎంతటి పవిత్రమైన నామకరణం అది.
1: ఆ చిన్ని బాలిక అందచందాలు చూడరా,
2: చెప్పరా అబ్బాయి,

0: ఈశ్వరమ్మ గారికి 5 ఏళ్ల వయసు నిండుగానే వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ కలిసి పుట్టపర్తి చేరారు. ఇక్కడే స్థిరపడిపోయారురా.
1: ఎంత అదృష్టవంతులు వాళ్ళంతా.
0: అవునరా. అయితే ఇక్కడ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలరా.
1: వెరీ ఇంపార్టెంట్ విషయమా? ఏమిటరా అది?
0: ఈశ్వరమ్మ గారు కారణ జన్మురాలురా.
1: అవునురా.
0: ఆమె ఎవరంటే?
1: ఎవర్రా?

0: శ్రీరామచంద్రుని తల్లి
1: పరమున దేవకిగా
0: శ్రీకృష్ణ పరమాత్మని తల్లి
1: కలిలో దేవగిరం మరా
0: షిరిడి సాయిబాబా తల్లిగా
1: ఆ నలుగురు కలిసి నాణ్యమైన ఆలో

0: సరిత.
1: అదితి, కౌసల్య, దేవకి, దేవగిరమ్మలు
2: ఆహా
1: వారి వారి అంశములను ఈశ్వరమ్మలో ఇన్ముడింపచేసి దేవుడమ్మగారు రూపొందించి మరలా చరితార్థులయ్యారా.
2: వాళ్ళంతా దైవ మాతలు అమ్మవి,
1: అంతా దైవలీలలు కూడా.
2: అవునురా.
1: శ్రీరామచంద్రుడు కౌశల్యని, శ్రీకృష్ణుడు దేవకిని, శిరిడీ బాబా వారు దేవగిరమ్మని తమ మాతృమూర్తులుగా ఎంచుకున్నట్లే సాక్షాత్ అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈశ్వరమ్మ గారిని తమ మాతృమూర్తిగా ఎంచుకున్నారరా.
2: ఎంతటి అదృష్టవంతులు ఈశ్వరమ్మ గారు!
1: ఎంతటి వారికి అంతటి ఉన్నతమైన జన్మరా.

0: సముద్రంలో రత్నాలన్నీ ఒక్క చోటుకే చేరుతాయంటారు.
1: అవునరా.
0: అలాగే రత్నాకర వంశంలోని రత్నాలలో ఒకరైన శ్రీ పెద వెంకమరాజు గారికి నామగిరమ్మ గంగమ్మ అనే ఈశ్వరమ్మతో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పారా. అత్త మామలైన శ్రీమతి లక్ష్మమ్మ గారు శ్రీ కొండమరాజు గారి కనుసన్నరలో అణకుగా మెలుగుతూ అటు మీసరగండ వంశానికి ఇటు రత్నాకర వంశానికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిందిరా ఈశ్వరమ్మ.
1: ఆమె మరి దైవ మాతరా.
0: అవునరా. ఆమె సంసారం పిల్లా పాపలతో చల్లగా ఉంది.
1: ఓహో.
0: ఒకనాడు మన ఈశ్వరమ్మ నీళ్ల కోసం నూతి వద్దకు వెళ్లి నూతిలో చేదవేసిందిరా.
1: వీడవడండి బాబు, నూతి వద్దకు వెళ్లి చేదేయకపోతే బంతేస్తారటండి.
0: అంతలో ఆకాశంలో మెరిసింది నీలి రంగు గోళమొకటి. గిర్రును తిరుగుతూ వచ్చి ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించింది.
1: ఓహో.
0: ఈశ్వరమ్మ స్పృహ తప్పింది.
1: అయ్యో.
0: దీని పండితులు ప్రాచీన శాస్త్ర గ్రంథాలు పరిశీలించి ఇది ప్రసవానికి సంబంధించింది కాదు, కేవలం ప్రవేశమే అని తేల్చారా.
1: ఇదంతా చూస్తుంటే పెద్ద మిరాకిల్లా ఉందిరా.
0: ఇంకా ముందుందిరా. ఈశ్వరమ్మ గారు అస్తమ గర్భం దాల్చారు. క్రమేపీ నెలలు నిండుతున్నాయి. అయితే ఒక శుభ ముహూర్తమున మన తల్లి ఈశ్వరమ్మ ఎటువంటి బిడ్డకి జన్మనిచ్చిందో వినరా.

0: దేవకి అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మించాడు.
1: ఆహా,
0: ఈశ్వరమ్మ అష్టమ గర్భంలో సాయి కృష్ణుడు జన్మించాడు.
1: బాగా పోల్చావు.
0: అది 1926 కార్తీక మాసం సోమవారం నాడు స్వామివారు జన్మించారు.
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: స్వామి సోమవారం జన్మించారు.
0: అవును,
1: నేను శనివారం జన్మించాను.
0: ఓహో,
1: మరి నువ్వే వారం జన్మించావురా?
0: నేను ఆదివారం సండే పుట్టానురా.
1: ఏమిటి, ఆదివారం పుట్టావా?
0: అవును.
1: అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ రా.
0: ఇదేమిట్రా మరీ దారుణంగా మాట్లాడుతున్నావు?
1: ఆదివారం పుట్టడానికి ఛాన్సే లేదు.
0: మరీ దారుణంగా ఉందిరా, ఆదివారం ఎందుకు పుట్టకూడదురా నేను?
1: ఎందుకంటే ఆదివారం ఇస్ ఏ పబ్లిక్ హాలిడే రా.
0: అయ్యో,
1: ఆఫీసులు బందు, షాపులు బందు, స్కూళ్లు బందు, హాస్పిటల్ బందు, కాబట్టి నీ పుట్టుక కూడా బందే.
0: బాగుందిరా నీ లాజిక్. కథలోకెళ్ళాం పద ఇక.
1: పదరా.
0: ఈ విధంగా స్వామివారు పుట్టాక సత్యనారాయణ వ్రత కథ ప్రసాదం తిన్న తరువాత ఈశ్వరమ్మ గారికి బాలు పుట్టారు.
1: అవునురా.
0: ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మవారు కనుక మరియు కరణం సుబ్బమ్మ గారి ప్రోద్బలం చేత ఆ చిన్ని బాలునికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారా.
1: ఎంతటి చక్కని నామకరణం రా.
0: పుట్టిన పున్నమి చంద్రునికి పురిటిలోనే ఒక పాము పాన్ప వేసిందిరా. పామును చూసి లక్ష్మమ్మ వారు కెవ్వుమిన కేక వేశారు. అందరూ పరువు పరును వచ్చారు, కానీ అక్కడ పాము కనపడలేదురా.
1: అసలు అది పామైతే కదరా.
0: మరి ఏమిట్రా అది?
1: సాక్షాత్తు ఆ ఆదిశేషుడే శేషశాయికి పాన్పు పట్టడానికి ఆదిశేషుడు రూపంలో వచ్చాడురా.
0: ఆహా, బాలభానుని పోలినటువంటి ఆ బాలసాయిని ఊయల్లో వేసి మన అమ్మ ఈశ్వరమ్మ తన్మయత్వంలో ఏ విధంగా జోల పాట పాడుతుందో వినరా.

0: ఆ చిన్ని బాలుడు దినదిన ప్రవర్ధమానుడే పెరుగుతున్నాడు రా. 9వ ఏడు రాగానే బడిలో వేశారు యథావిధిగా. అయితే బడిలో బాలసాయి తన తోటి విద్యార్థులకి తన సంచి నుండి మిఠాయిలు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్లు, బలపాలు వగేరాలు తీసి ఇస్తుండేవారా.
1: ఏమిటి స్వామి బలపాలు ఇచ్చేవాళ్ళ?
0: అవును.
1: అరే భలే ఛాన్స్ మిస్ అయిపోయాను రా. నేనే స్వామి క్లాస్మేట్ అంటే ఎంత బాగుండేదిరా.
0: నువ్వు స్వామి క్లాస్మేట్ అయితే నీకేమిట్రా బెనిఫిట్?
1: ఏముందిరా, మా టీచర్ గారు ఒకరోజు హోంవర్క్ కడకుండా ఉంటే మా ఊరి అమ్మవారికి 10 బలపాలు ఇస్తానని మొక్కున్నాను రా.
0: మరి టీచర్ హోంవర్క్ అడిగారా?
1: టీచర్ గారు హోంవర్క్ అడగలేదు. 10 బలపాలు ఇవ్వాలిగా అమ్మవారికి.
0: మరి మొక్కు తీర్చాలరా.
1: 10 బలపాలు ఇచ్చే స్తోమత మన దగ్గర ఎక్కడుందిరా?
0: మరి బలపాలు ఇవ్వాలి మరి.
1: అందుకే ఉన్న ఒక్క బలపాన్ని 10 ముక్కలు చేసి అమ్మవారు కల్పించి వెనక్కు తీరకుండా పరిగెత్తాను రా బాబు.
0: దేవాంతకుండా ఉన్నావరా. అయితే స్వామికి ఇవన్నీ ఎవరిస్తున్నారు అని తోటి విద్యార్థులు అడిగితే అవన్నీ తనకి గ్రామదేవత అందిస్తుంది అని చెప్పేవారా.
1: ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే దేవతలు తక్షణం అమలు జరపాల్సిందే.
0: అవునరా. ఈ విధంగానే పాఠశాలలో బడిలు చదువుకుంటూ ఉండగా మన స్వామివారు అందరి విద్యార్థులకి భజన పాటలు నేర్పుతుండేవారా.
1: భజన పాటలా? అవెలా ఉంటాయా?

0: సత్యం చేసే అద్భుత లీలలు చూసి అపార్థం చేసుకున్నాడు తల్లిదండ్రులు.
1: అయ్యయ్యో,
0: ఒకనాడు సత్యాన్ని నిలదీశారు వెంకమ్మరాజు గారు.
1: ఏమన్నా?
0: తానెవరో చెప్పమని.
1: దానికి సత్యం ఏం జవాబు చెప్పాడు?
0: అది 1940వ సంవత్సరం, మన స్వామి వారు డిక్లరేషన్ ఇచ్చిన రోజురా. ఇక మీకు నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పని నెరవేర్చే సమయం ఆసనం అయ్యింది అంటూ ఏమంటున్నారో విన్నరా?
1: చెప్పరా.

0: బాలసాయికి భక్తులు పెరుగుతున్నారా?
1: అది క్వైట్ ఆబ్వియస్ అని చెప్పాలా?
0: నేర్పుతో వారి బాధలు గాథలు వింటూ వారందరినీ తగిన విధంగా ఆనందింప చేస్తున్నారు.
1: మన స్వామి ఇప్పుడు చేసేది అదే కదా.
0: భజనలు పాటలు మారుమోగుతున్నాయి.
1: ఆహా,
0: ఒకనాడు ఈశ్వరమ్మ గారు స్వామి గురించి భక్తులను అడగ్గా ఆ భక్తులు, అమ్మ ఈశ్వరమ్మ తల్లి, మన స్వామి ఎవ్వరికి అందిన తీర్థుకి ఎదిగిపోయారు తల్లి.
1: ఆహా,
0: భక్తులు స్వామిని గురుపీఠం మీద కూర్చోబెట్టి ఏ విధంగా స్తుతిస్తున్నారో వినవమ్మా.

0: ఈశ్వరమ్మ గారు సకల సద్గుణ సంపన్నురాలు,
1: ఆహా,
0: అచ్చమైన ఆదరణ, స్వచ్ఛమైన కరుణ, దయార్ద్ర హృదయ, సహనశీలి, శాంత స్వభావిని, కల్లా కపట మెరుగని కరుణామూర్తి, అమృతమూర్తి, ఆనందమూర్తి. అయితే సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలు తీసుకువెళ్లారా?
1: అందుకనే అంటారా,
0: ఏమిని,
1: మానస సరోవరంలోనే ఉంటాయి రాజహంసలని.
0: నిజమేరా.
2: కర వంశపు రాజమాత సమతకు మమ

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇకపోతే మనం కరణ సుబ్బమ్మ గారు చెప్పుకోవాలరా.
1: అవునరా.
0: సుబ్బమ్మ గారు గ్రామ కరణం గారేనా లక్ష్మీనారాయణరావు గారి మొదటి భార్య.
1: ఆహా.
0: గ్రామస్తులందరూ ప్రేమతో గౌరవంతో కరణ సుబ్బమ్మ గారు అని పిలిచేవారందరూ.
1: ఓహో.
0: ఆమె ముఖంలో లక్ష్మి కళ ఉట్టుపడేదిరా.
1: ఆహా.
0: పావన స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ ఆమె.
1: సుబ్బమ్మ గారు సాయంకాలం వేళ పప్పు, కూర, పులుసు, అన్నం, మాప, కుమాప, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌగేపే అన్నీ కలిపి స్వామికి, తన చిన్ని తండ్రికి, మన స్వామికి చక్కగా ముద్దుగా ముద్దలు కలిపి, ఇది ఈశ్వరమ్మ గారిది, ఇది పెదవెంకరాజు గారిది, ఇది కొండమరాజు గారిది అని ముచ్చటగా పెట్టేవాళ్ళురా.
0: అయితే ఇది కిట్టని చుట్టుపక్కల వాళ్ళు, ఆప్యాయ ఆత్మీయులు, చుట్టుపక్కల ఉండే బంధువులు అందరూ ఆమెను చూసి చీదరించుకునేవారురా.
1: అయ్యో.
0: అయితే సుబ్బమ్మ గారికి ఇవన్నీ సముద్రంలో వర్షాలు లాంటివిరా.
1: అవునురా.
0: అయితే ఒకనాడు ఇలానే స్వామికి ఇష్టమైన పకోడాలు చేసి స్వామివారికి పెడుతూ ఉండగా స్వామిని పిలిచి, నాన్నా సత్యన్, నోరు తెరువు, పకోడి పెడతా అని చెప్పి అడిగింది. అప్పుడు స్వామి నోరు తెరిచారు. ఆనాడు ద్వాపర యుగంలో యశోదాదేవికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్టుగానే ఆ బ్రహ్మాండమంతా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతల భూర్ భువత్ సువర్ మహర్జన స్తభ సత్య చతుర్దశ భువనాలు మొత్తం బ్రహ్మాండమంతా తన నోటిలో కరణ సుబ్బమ్మ గారి చూపించారురా.
1: ఆనాటి భక్తులంతా ఈశ్వరమ్మ గారు దేవకి అని, కరణ సుబ్బమ్మ గారు యశోద అని పోల్చేవారురా.
0: ఎంత చక్కగా పోల్చేవారురా. కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమే కాకుండా స్వామి కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులందరికీ పగలనక రాత్రనక వండి వార్చి వడ్డించేవారురా.
1: అదిగా నిజమైన భక్తి అంటే.
0: అందుకనే స్వామి ఆమెను ఉంచుకోలేదురా.
1: మన స్వామిది ఎప్పుడూ అప్పర్ హ్యాండేరా.
0: ఆమె తన అంతిమ దశలో స్వామి వచ్చే వరకు కొన్ని ఊపిరితో ఉండి, స్వామి వచ్చి తన నోట్లో తులసి తీర్థం పోసే వరకు ఉండి, ఆ తరువాతే కన్ను మూశారు, స్వామిలు ఐక్యమయ్యారురా.
1: రుణానుబంధం అంటే ఇదేరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: స్వామి దేవుడని అనట అనట ప్రపంచమంతా తెలిసిందిరా.
1: అందుకేనట్రా అక్కడక్కడ ఫారినర్స్ కూడా కనిపిస్తున్నారు.
0: అవునరా, భక్తులందరూ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకనే కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమని దర్శనం అందరికి భక్తులందరికీ అందాలని ఒక కుటీరం నిర్మించారు. ఆ తర్వాత స్వామి అక్కడే ఉండిపోయారా. అయితే ఇలా భక్తులందరూ స్వామిని దర్శించుకుని తమ ప్రదేశాలకు రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండేవారు. ఇది తెలిసిన ఈశ్వరమ్మ గారి గుండెలు కలత చెందిందిరా.
1: అవునరా,
0: ఆమె తన తనయుడు తనకి దూరం అయిపోతాడమన్న బెంగతో ఒకరోజు స్వామిని చేరి
1: ఏమన్నారా
0: ఏమన్నారో మన పెద్దనే చెప్తాడు, వినరా.

0: మహాసాధ్వి ఈశ్వరమ్మ గారు స్వామిని తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో మూడు కోరికలు కోరారా?
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: ఈ కలికాల ప్రభావం చేత మనుషుల ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయిరా.
0: ఇప్పుడు ఏమైందిరా?
1: ఈ రోజుల్లో అబ్బాయి పుట్టగానే జ్యోతిష్యం దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు.
0: ఏమని?
1: అబ్బాయి చేతిలో అమెరికా వెళ్లే రేఖలున్నాయా అని.
0: ఒకవేళ అమ్మాయి పుడితే?
1: అమ్మాయికి అమెరికా అల్లుడు వచ్చే రేఖలున్నాయా అని.
0: ఓహో, చివరికి అమెరికాయే టార్గెట్ అన్నమాట.
1: అవునరా.
0: అయితే ఒక చిన్న సందేహం రా.
1: ఏమిట్రా?
0: ఒకవేళ రేఖలే లేకపోతే ఏం చేస్తారా?
1: ఏం చేస్తారా? బ్లేడ్ తీసుకుని చేతులు కోసుకుంటారంతే.
0: అందుకే స్వామి అంటారా?
1: ఏమని?
0: విద్య నేర్చుకోవటానికి విదేశాలకు వెళ్లొచ్చు, కానీ ఉన్నత విద్య నేర్చుకుని దాన్ని విదేశాలలో తాకట్టు పెట్టి హైటెక్ బిచ్చగలలాగా మాత్రం మారద్దని.
1: చక్కగా చెప్పారు.
0: అయితే ఈశ్వరమ్మ గారు మాత్రం తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో స్వామిని మూడు కోరికలు కోరారు.
1: అవునరా.
0: ఆ మూడు కోరికలు సతీ సమేతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనుసంధానమై అవినాభావ సంబంధం కలవై ఉన్నాయిరా.
1: అదేలారా?
0: ఇది కేవలం రచయిత అనుభూతి మాత్రమే.
1: ఓహో.
0: మొదటిది బ్రహ్మ సృష్టికర్త, ఆయన భార్య చదువుల తల్లి సరస్వతి. అందుకని పుట్టపర్తిలో స్కూల్ పెట్టించమని కోరింది.
1: స్కూలే కాదురా, మన స్వామి ఏకంగా యూనివర్సిటీనే స్థాపించారు.
0: రెండవది విష్ణువు, ఆయన భార్య లక్ష్మి. లక్ష్మి అంటే ఈశ్వరమ్మ గారి దృష్టిలో కేవలం డబ్బనే కాదురా.
1: మరి ఇంకేంట్రా?
0: లక్ష్మి అంటే విషహరిణి బాధహరిణి అని కూడా అర్థం ఉంది.
1: ఓహో.
0: అందుకనే పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టించమని కోరింది.
1: మన స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్నే కట్టించారా.
0: మూడవది మహేశ్వరుడు, ఆయన భార్య గంగ. భగీరథుడువై గంగను పర్తికి తీసుకురా స్వామి అని కోరిందిరా.
1: మన ఈశ్వరమ్మ గారి పేరు కూడా గంగమ్మే కదరా.
0: అవునరా. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతి స్వరూపమే కదరా మన స్వామి.
1: అవునరా.
0: ఆనాడు మహాసాధ్వి ఈశ్వరమ్మ కోరిన కోరికల ప్రతిరూపాలే ఈనాటి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సాయి గంగా ప్రాజెక్ట్ రా.
1: అవునరా.
0: ఇలా ముచ్చటగా మూడు కోరికలు కోరి చివరగా స్వామిని చేరి.
1: చేరి ఏమన్నారా?
0: స్వామి, మీరు ఎన్ని ప్రదేశాలు విదేశాలు తిరిగినా ఉన్న గడ్డని కన్న తల్లిని పుట్టపర్తిని మాత్రం వదిలిపెట్టి వెళ్లొద్దు నా తండ్రి, అలా అని నాకు మాట ఇవ్వు అని కోరింది.
1: మరి స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా?
0: ఈశ్వరామ్మకి స్వామి మాట ఇచ్చారురా.
1: ఏమని?
0: పుట్టపర్తి వదిలి పెట్టనని, వదిలి వెళ్ళనని.
1: ఓహో.
0: అయితే తల్లి కోరింది, తనేని హృదయం కరిగి ద్రవించింది.
1: బాగా చెప్పేవారు.
0: దేవుడి దివాణంలో దేని కొరత? అమ్మ అడిగిందే తడవుగా ఆచరించి చూపించారు మన స్వామి.
1: అవును.
0: ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మ తల్లి.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: ప్రతి భావి జీవితంలోనూ ఏదో ఒక ఫన్నీ ఈవెంట్ జరిగే ఉంటుందిరా.
1: ఓహో, అయితే మరి నీ జీవితంలో అటువంటి ఫన్నీ ఈవెంట్ ఏంటో చెప్పరా కాస్త.
0: ఏముందిరా, మొన్న మధ్య మా చిన్న తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా.
1: అయ్యో, రూపాయి బిళ్ళ మింగేశాడా? మరైతే ఏమైందిరా తర్వాత?
0: అప్పుడు నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య, తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పద అన్నాను.
1: మరి మీ అన్నయ్య ఏమన్నాడరా?
0: నువ్వు నోరు మూయరా, వాడు రూపాయి బిల్లే మింగేశాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 100 మింగుతాడు అన్నాడరా.
1: బాగుందిరా, దేవంతుకుడరా మీ అన్నయ్య. కథలోకి వెళ్దాం పద.
0: పదరా.
1: ఈశ్వరమ్మ గారే మనసు స్వామిమయమైంది. ఆమె ఆసాధ్యాస అంతా స్వామి.
0: అవునరా,
1: భక్తులు స్వామి చేసే మహిమలు లీలలు ఈశ్వరమ్మ గారితో పరమానందంతో చెబితే ఆమె మాత్రం పరధ్యానంగా వినేదిరా.
0: ఎందుకనిరా?
1: కారణం, బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది కనుక.
0: అంతేరా.
1: అమ్మ, కమ్మని పదం అమ్మ, ప్రథమ స్నానం, గంగా స్నానం, అమృతపానం, కార్తీక దీపం పరమ పవిత్రంరా అమ్మ. బొమ్మ గీసి చూపలేనంత మహోన్నత స్థితి గల సిరి సంపదరా అమ్మ పదం అమ్మతనం.
0: ఆహా,
1: అయినా భక్తులకి స్వామి ఆకలితో పనేమిట్రా? అదే ఆ తల్లి ఆవేదన. భక్తులకి స్వామి దేవుడైనా ఆ తల్లికి తనుడే కదరా.
0: మహా బాగా చెప్పారు.

0: ఈశ్వర అమ్మగారు మితభాషిణి,
1: ఆహా,
0: పరభాషయుగని పల్లెటూరు గృహిణిగా.
1: నిజంరా,
0: పరదేశీయులు పరభాషీయులు ఈశ్వరమ్మగారిని పలకరిస్తే ఆమె మాత్రం తన హృదయ భాషతో ఏమనేవారో తెలుసా?
1: ఏమనేవారా?

0: బ్రహ్మ అన్ని పనులు తాను చేయలేకనే అమ్మని సృష్టించాడు.
1: అవునురా,
0: బ్రహ్మ చేసే పనులు అమ్మ చేయగలదు, కాని అమ్మ చేసే పనులు ఆ బ్రహ్మ చేయలేడురా. స్వామి నారాయణ సేవ చేస్తూ పుట్టపర్తి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలందరికీ ఈశ్వరమ్మ గారి చేత బట్టలు పెట్టించేవారు.
1: ఓహో,
0: ఆ చీరలు అందుకున్న ప్రజల మోములు వర్ణించలేమురా.
1: మొన్న కొడైకెనాల్లో కూడా స్వామి నారాయణ సేవ చేశారా?
0: ఈ రోజు కూడా స్వామి ఇక్కడ నారాయణ సేవ చేశారా?
1: వాళ్ళ మొహాలు చూస్తే ఎంతటి ఆనందంతో వెళ్లి వేసిపోతున్నారా.
0: ఆనందం అంతా చూసి ఈశ్వరమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లేవి. ఆనంద బాష్పాలతో ఈశ్వరమ్మ మనస్సు ఏమంటుందో వినరా.

0: కాంతినిచ్చే సూర్యునికైనా గ్రహణం తప్పదురా.
1: అవునురా.
0: ఈ శ్రమ గారి తమ్ముడు అల్లుడు ఒక్కరే. ఆయన మరణించారు.
1: అయ్యో పాపం.
0: అప్పుడు తన కూతురిని మన్మరాలని తన వద్దకు తీసుకుని సాకింది ఈశ్వరమ్మ. గోరు చుట్టుపై రోగటి పోటనట్లు అనతి కారణంలో పెద్ద వెంకమరాజు గారు కూడా పరోపదించారు.
1: ఎంతటి కష్టం వచ్చి పడిందిరా.
0: ఈశ్వరమ్మ గారి మనస్సు అస్తవ్యస్తమైంది.
1: అంతే
0: కష్టాల కడలో ఊగిసలాడుతున్న ఈశ్వరమ్మ జీవిత నౌకకి చుక్కాని లైట్ హౌస్ తానే అయ్యి ఉడుదుడుకులన్నింటినీ సరిచేస్తారా మన స్వామి.
1: ఆహా
0: అమ్మ, ఈశ్వరమ్మ నీది మహోన్నతమైన చరితం తల్లి.
2: మహోన్నత

0: అది 1972వ సంవత్సరం మే నెలలో బృందావనంలో సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయిరా.
1: ఓహో,
0: స్వామితో పాటు ఈశ్వరమ్మ గారు కూడా బృందావనంలోనే ఉన్నారు. అయితే 4 రోజులుగా జ్వరంతో ఒడి నొప్పులతో బాధపడుతున్న ఆ మాతృదేవతకి స్వామి రత్న ఖచ్చిత కిరీట ధారి కోదండరామునిగా దర్శనమిచ్చారా.
1: ఎంతటి భాగ్యశాలిగా ఈశ్వరమ్మ గారు.
0: అంతేకాకుండా తన మహిమాన్విత స్పర్శతో ఈశ్వరమ్మ గారిని ఉపశమనింపజేశారా. ఎంతటి వారికమ్మా ఈ భాగ్యము.

0: స్వామి, గోదండరామునిగా దర్శనమిచ్చిన సంగతిని, ఆ అనుభూతిని మరునాడు పెద్ద బొట్టుగారితో చెప్పారు ఈశ్వరమ్మ గారు.
1: ఆహా,
0: అంతటి మహద్భాగ్యాన్ని పొందిన ఈశ్వరమ్మ గారిని పెద్ద బొట్టుగారు కొనియాడారు.
1: అంతే కదా,
0: అంతటి అనుభూతులు అందరికి దక్కవు. అరుదైన వారికి, అమ్మలాంటి వారికి ఆ భాగ్యాలు సొంతంరా.
1: అవునరా.
0: అయితే సోదరా, అది 1972 మే నెల 6వ తేదీ చరిత్ర పుటల్లో నల్ల సిరాతో రాయవలసిన రోజురా. ఉదయం నగర సంకీర్తన ముగిసింది. స్వామి ప్రభాత దర్శనమిచ్చి స్నానానికి వెళ్లారు. ఈశ్వరమ్మ గారు స్నానం ముగించుకుని పట్టు చీర ధరించి వరండాలో కూర్చున్నారు. అంతలో స్వామి స్వామి అంటూ అక్కడ ఒరిగిపోయారు. వస్తున్నా వస్తున్నా గృహం మాయి అంటూ ఒక్క ఉదుటిన స్వామి అమ్మని చేరారు. అంతే అమ్మ అంతమ శ్వాస వదిలారు. స్వామిలో ఐక్యమైపోయారు.

అవని రాలిపోయింది ఒక తార, అంబరాన వెలిగింది దివ్య తార. పవిత్రాత్మ అంతిమ దశలో పరమాత్మనే కోరుకుంటుందంటారు. పక్కనే కూతురు మనుమరాలు ఉన్న వారిని పిలవక స్వామినే తలిచారు ఈశ్వరమ్మ.

లేకుంటే ఎంచే సూర్యుడు ఆగిపోయాడు. అయిష్టంగానే భక్తులంతా గగ్గోలు పెడుతున్నారు. ఆకాశం దుఃఖిస్తోంది, అవని సమస్తం విలపిస్తోంది. ఈశ్వరమ్మ మనకి లేరు ఇక భౌతికంగా.

0: అమ్మా, ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా. ఎందుకంటే
1: అవునరా, ఈశ్వరమ్మ గారు పరమపదించి ఇప్పటికీ 37 సంవత్సరాలైనా ఆమె మన కళ్ళ ముందు భౌతికంగా లేకపోయినా ఈనాటికి స్వామి వద్దకు వచ్చి అమృత గడియలను గడిపి తిరిగి వెళ్తున్నారా. ఆమె స్మృతికి చిహ్నంగా స్వామి 6వ తేదీన ఈశ్వరమ్మ డేగా డిక్లేర్ చేశారు.
0: అంతేకాకుండా మొన్న 1వ తారీఖున కొడైకెనాల్లో ఈశ్వరమ్మ గారిది పంచలోహ విగ్రహాన్ని తూర్పు దిక్కుగా ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే అమ్మ దర్శనం చేసుకునేటట్టుగా కొడైకెనాల్ లేక్ ని చూస్తూ ఉండేటట్టుగా స్వామి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

0: మాతృ దేవోభవ.
1: తల్లికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారా? తండ్రి యోగంలో మొదటిసారిగా చెప్పేది ఆ తల్లేరా?
0: పితృదేవోభవ.
1: అవసరమైనప్పుడు తండ్రి స్థానంలో ఆ తల్లే తన తనయులను పోషిస్తుందిరా.
0: ఆచార్య దేవోభవ.
1: 40 మంది ఉపాధ్యాయులు 40 మంది విద్యార్థులకు నేర్పే పాఠాలను ఒక్క తల్లి తన 10 మంది పిల్లలకు నేర్పుతుందిరా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా.
1: అవునమ్మా.
0: విద్యాలయాల నువ్వు, వైద్యాలయాల నువ్వు, నవ్వులో నువ్వు, పువ్వులో నువ్వు, సాయి గంగలో నువ్వు, ఆకాశ నువ్వు, అఖిలం నువ్వు, మా గుండెల నిండా నువ్వమ్మా.
1: అవునమ్మా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్ను అర్థిస్తున్నాము. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా. నువ్వు కళ్ళు కన్న పుట్టే పరిస్థితి ఎంతగా మారిపోయిందో చూద్దుగానివమ్మా.
2: ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా ఈశ్వరమ్మా.
3: ఒక్కసారి మరల నువ్వు పుట్టవ.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయాన్ నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు. చూడు,

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి.
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను ఛార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ 1st week ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా, ఎవరు గుర్తు చేయాలా, నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది 1st ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే 1st యూత్కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోజ్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్ కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేక వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్ అవును కదా, 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది 1st గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మీరు చేయండి. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టమని. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత సరే ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్లో మేము ఇన్ఫార్మల్గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తాము తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్. సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్ చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత. అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ఎస్ మేడం నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆన్ అయ్యే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది ఫుల్ వరల్డ్ వైడ్, అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని. ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండేది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేము అనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టపర్తిలో చేసేకి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకి అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాము. స్వామి ఒకసారి స్వామి అడిగినారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు. నేను చెప్పినాను, స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు స్వామి, మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లేతో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడూ కుల్వంత్ హాల్లో చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలి సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాల, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాము. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేమందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాము, వేరే వేరే కాంటాక్ట్స్ తో ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలని. అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము. కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఆ క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
0: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
2: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతుంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్, స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని, కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు అవి ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను మేడం అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది. సరే అయితే వెళ్ళిరా, అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉండింది, ఫోన్ నంబర్ ఉండింది, వాల్ అక్కడ టవర్ లో, అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను, ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను. ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని. అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరే కదా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు. నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్, మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే, ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తా. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది. అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు, కానీ నాకు అట్లా థాట్, నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తా. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10,

0: యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు, కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12 o'clock 1 o'clock ఇప్పుడు కొడతా ఉంది. ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది. అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉందని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని ఎక్కినారు. నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏవి అవ్వకూడదు, ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది, కానీ పెద్ద కవర్ బయటది అది బ్రేక్ అయింది, బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే, ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది, తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్పినాను మీరు వైర్ మార్చుకోండి. బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు, ఒకది నాకు నచ్చింది అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 డేస్ నుంచి ఆ లైట్ ఉంది, ఎన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపూర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. అండ్ ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది, రాత్రి చూస్తే ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు, అట్లా ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5 years 10 years తర్వాత కూడా నేను రావచ్చు అని రిప్లై చేసుకుంటాను. ఎట్లా ఇన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా? సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
1: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ గాని సంఘటన గాని ఏదైనా జరిగిందా ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
0: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను, అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు. సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపీనాథ్ మేడం అన్నట్టు. మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకు ఆ థాట్ వచ్చింది, ఆ అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని ఎందుకో. అందుకే నేను చెప్తున్నాను ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ, కానీ దొరికింది. 2 days తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఇమెయిల్తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, ఆ లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది. సో లెటర్

0: దట్ కూడా స్వామి అప్పుడు తయారు చేసినారు గోల్డెన్ జూబిలీని. దట్ మీన్స్ కే స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాది 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయం. మేమే భక్తులు చెప్పాలా, స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలి, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా నాకు ద ప్రెజెన్స్ ఆఫ్ స్వామి, వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జులై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చరల్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము, నా ఐడియా ఉంది. మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 days. ఓన్లీ నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైం. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్ తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్ లో ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th ఈవినింగ్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practice 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్ కి, మీరు డివోషన్తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది. సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారు అంతే నేను లాస్ట్ లో చెప్పి వెళ్ళినాను. తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం, అది ఆ చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని, వాళ్ళకి నిరాశ ఉంటుంది స్వామి ఏం చెప్పలేదని, వాళ్ళ అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో, ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు, ఎందుకంటే నేను చెప్పినాను మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
1: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
0: మేము స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు, ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా. ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాక్. ఒకసారి నాకు గుర్తుంది ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్నీ ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక టూ స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామినే స్లోలీ అలౌ చేస్తా. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి 80s లో స్వామి యాక్సెప్ట్ చేస్తారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో. 86 లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వీ విల్ బికమ్ వాట్ యు కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం, ఆడపిల్లలకి కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషన్ అట్లా నాకు అనిపించదు, నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీజ్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68 లో ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు, కానీ స్వామి అట్లా. స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
3: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తాను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను. మళ్ళీ 2 ఇయర్స్ హై స్కూలింగ్ చేశాను, ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు. అప్పుడు స్కూల్ స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనీ ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది నా సిస్టర్ నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపీ లాగా అని. మళ్ళీ 2 ఇయర్స్ నేను, నా సిస్టర్ 1 ఇయర్. మేము హై స్కూల్ ఫినిష్ చేసిన తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను, అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనామస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను, స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, నేను ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, నేను వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినాను, స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసాయని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాను, ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని. మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే సరే చెయ్యి అని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను, అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85లో. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను కానీ నేను రాలేదు, ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్ లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్ లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు. నేను చెప్తున్నాను, లేదు మేడం నేను ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు కదా అందుకే, లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాం, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు ఈ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్లి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్ నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయమను. సో నాకు చెప్పినారు జాయిన్ చేయి అని చెప్పినారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను. అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలని నా పిహెచ్డీ థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే సొంతంగా, నా థీసిస్ నేనే టైప్ చేశాను, ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది, ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేస్తున్నారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్, నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. ఏ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏమి లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్ గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామి డైరెక్టర్.
3: మరి నిన్ననొచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
0: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్పినారు ఆ డ్రామా ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు, సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాల. తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాల, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాం. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి, ఎందుకంటే స్వామికి అక్కడి నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఆ ఎక్స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది, ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేసినారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్తో పని చేయాలా స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్ మేము రావాలా, కానీ క్యాంపస్లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది, ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు బాగా ప్రేమమిచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
2: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
4: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజీలో జాయిన్ అయినాను, నవంబర్ 26th సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం బాటనీ ఇంటర్వ్యూకి, నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్ తో అమ్మాయి వెళ్లిపోవడం నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్ట్లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, స్వాతి సహా అని నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు తను తీసుకెళ్లింది, కూర్చున్నాం జయమా మేడం పక్కన కూర్చున్నాను, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్ అండ్ దెన్ 91లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 91లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశంకి ఇవ్వాలి కార్డు అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా ఫస్ట్. వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్ వాడు, స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబుని తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్ ఇట్లా అప్పటికి అలవ్ చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డ్ తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను. అసలు ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ చూడడమే కాదు, నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సాయిరామ్.
3: జువాల్జీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
5: నా పేరు రమాసుందరి అండి. నేను 1972 స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయినా. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సాయి డివోటీస్ అనమాట. స్వామితో అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. చాలా ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవము అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారు అనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటువంటి లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి దీంట్లోకి వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్ లోకి వచ్చారు. అక్కడ నడుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడున్నారన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో అన్నమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెలు, మా నాన్నగారు, మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లెకి సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి బృందం ఎంచుకున్నాను అనుకుంటాను. వాళ్ళు నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మ ఏమైంది ఏమని తెలియదు, నాకు తెలియదు. స్వామి ఊళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడినసరికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైన ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ముడిలో తల పెట్టుకుని పడుకొని ఉండిందనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొనియండి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా స్వామి అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆనందం నాకు తెలియటం లేదు. నేను దాగనన్నా లేనో అనుకున్నాను. నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువ అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి 2 బస్సులు ఫెయిల్ అయినాయి. టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడ స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. స్వామి స్పీడ్గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. తర్వాత మా అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెంప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దానికి నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
2: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వి యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వి యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండ్రీ, అప్పుడు భగవంతం గారు బాలకృష్ణ అని, వాళ్ల వెనుక నిల్చుకున్నారు స్వామి. నిల్చుకుని నాకు ఇట్లా 2 చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే, నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి, మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలు ఉండేవి. పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళని ఎవరింట్లో వదిలి వాళ్ళని తీసుకొని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు. కర్నూలులో చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ బీఎస్సీ హోమ్ సైన్స్ తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా నాది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను. మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే. నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలరు చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదే విధంగా వాళ్ళు చేయించిచ్చారు. ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.
3: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
7: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
8: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత అందరు రమక్క ఎలా ఉన్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు సుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరికొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బేచమ్మ అంటే అలాగే. ఎంత ఎంత ఆనందం అంటే నిజంగా నేను అనుకున్నాను, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం. నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్. నాకు చాలు, ఎక్కడికి వెళ్ళాలనేది నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
2: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
9: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను. తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయాలని చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు. నేను కొన్ని డాన్స్ తెలుసుకోవడం మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదని చెప్పారు అన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నా తక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి సిస్టర్ బర్త్డేకి పుట్టపర్తిలో జంతువు నామ నర జన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించింది అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనక్కి వచ్చి మాకందరు చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్రపూచినప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అదే మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి మొత్తగా హాస్టల్ కిచెన్ వెన్ వైపు రోడ్ సమ్ము లేకున్నాం. నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమ్ము లేదు, స్వామి గారిని వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పాను అనమాట. తర్వాత మేడం చెప్పే జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకొస్తాం, ముందు గేట్ పండి వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రం ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారు అనమాట. సరే సో నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బి అండ్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపెన్ వాజ్, బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ అండ్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్. ఒక రిపేర్ చేసామాట, ఏదో చిన్నగా విసికేసి రాలేసి ఏదో ఒక రిపేర్ చేసాం. స్వామి ఒక ఆడగాని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తదేమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తదా ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్డు రిపేర్ చేశాం కదా స్వామికి. దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీ ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశారన్నమాట. పొద్దులేగానే ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడింది. అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తే కాగితం తీసాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్లా వచ్చారు చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అటుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారన్నమాట. నాకు అనిపింది ఏంటంటే స్వామి అంత హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ సౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 64th సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేశాము. ఏదో మాసం బాధ ఉన్నమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకొని ఇలా దండం పెట్టుకున్నాను. స్వామి ఇలాగా ప్రశ్న తెచ్చామట, స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడము స్వామి నాకు తీవ్రంగా నవ్వు చూసారన్నమాట. నేను తల ఉంచుకున్నా స్టూడెంట్ పక్కన చెప్పారు వెంకట్ స్వామి నేను నీ వైపు చూస్తున్నారు బ్లెస్డ్ చూడు చూడు అని అనమాట. అప్పుడు నాకు అనిపి మనం మన మనసులో ఎంత ఫీల్ అవుతాం స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి కొత్త హాస్టల్ కొత్త డైనింగ్ హాల్ ఇంటాగ్రేషన్కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము. అది వైకుంఠ ఏకాదశి స్వామి వచ్చారన్నమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే ఇంకే వైకుంఠము, నేను ఉన్నప్పుడు మీరందరికీ భోజనం చేస్తున్న ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను మీరున్నారు మీరందరూ కలిసి భోజనం చేస్తున్నారని ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామిలో చెప్తే అదొక అవును కదా మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసు అలాగే తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించారు ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారన్నమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే స్వామి వచ్చినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ ద పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ గానీ క్లీనింగ్ గానీ డెకరేషన్ గానీ అందరూ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసారు. స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది, స్వామి స్వయంగా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరాం.
3: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
10: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్కి వచ్చాను. అక్కడ బీఏ ఎంఏ రెండూ చేశాను. నేను 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని. స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్ గా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేడ్ ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరాం.
11: సాయిరాం. నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్ లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్లని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యం తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి. అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్లం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్ని చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీబాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరామ్, నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగుపెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరామ్ అండి.
12: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
13: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్ లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్ తో మన అమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామీస్ గ్రేస్. నేను పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఆర్ ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈ రోజు క్యాంపస్ కు వస్తే చాలా హ్యాపీగా ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు ఆల్ మై సిస్టర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కమ్ ఆల్సో. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
3: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
14: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరు హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పర్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తానో రానో అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించాను అని చెప్తే మా పెద్దనాన్న మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాన్ని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే నాకు మ్యారేజ్ సెట్ అయింది. పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షన్ హాల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షన్ హాల్ వేరే దొరికింది. దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకుని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మ కన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా గానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్ మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా గానీ వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుతుందా, అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామి ఉంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఏం చేయట్లేదు. కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివిటీ, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్ కి 50 ఇయర్స్, అది కోఇన్సిడెన్స్ గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తానని అనుకుంటున్నాను. అందరికీ గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికీ బెస్ట్ విషెస్.
2: శ్రీమతి పల్లవి గారు.
15: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటే స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్కి నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాప ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుప్రతికి అవెస్ట్ 9, D4, D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి, వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావనలో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్కడ వెళ్ళండి ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమెది ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అంటే సడన్ గా స్వామి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదల్ లేదు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ అంటే స్కార్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్. అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐఎమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. సాయిరామ్.
3: శ్రీమతి ఉషా చెరువురి.
16: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డు పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం ఉన్నది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్. స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూస్తే అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్. బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి. స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. గానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించింది అంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవరు మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్లో, ఏంటంటే ఏమి మారదు, ఎప్పుడు ఏమి మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అనమాట. సాయిరామ్.
2: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
17: సరామ్. మీ పేరు సంధ్యా ప్రేమశంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990 to 93 బ్యాచ్ నల్లి నేను చదువు. ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు. మాకు తెలుగును అట్లా వస్తులేదు, అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఓ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి అతను లెటర్ ఇచ్చి నేను. సో నేను రాసినది ననుగు మళ్ళీ మాలినికు కావాలి, సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరుదు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు. నేను ఎంపీసీ రాసి నేను, వాళ్ళు ఎంపీసీ. 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి, ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసాను నేను, ఎందుకంటే మా పేరే లేదు. మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేశారు. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినాలి మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన ఎంపీసీ రాసిన లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది అక్కడ వెళ్ళి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్ళి చూసినది బీసీ రిజినల్లీ నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది ఎక్కడెప్పుడు అట్లాస్ట్ ఈ ఇద్దరులకే సిక్త్ అంతే అడ్మిషన్ అయిపోయింది కదా అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు వాళ్ళు ఓకే చెప్పినారు స్వామి లాట్స్ తీసుకున్నారు కదా అప్పుడు నన్ పేరు చూసి బీజెడ్సినల్లి లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్.

0: So that much happiness I felt. So this is my, I can say this is my best experience in my life. Ante antaru vala kushiga unnaru, my classmates, my batchmates andaru vachinaru. Kushi ante kushi, cannot express in words. Sai Ram, thank you.
1: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
2: సాయిరామ్ సిస్టర్స్, నా పేరు ప్రశాంతి బుడ్డిగా, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్ లో 1995 నుంచి 2000 వరకు చదివాను. బీఎస్సీ హోమ్ సైన్స్, ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. మాస్ మ్యారేజెస్ స్వామి 2000 మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిల మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం, వాళ్ళు అడిగారు, స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది ఆ మాస్ మ్యారేజెస్ లో. నాకు కూడా ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే, నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట, లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు, మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి, పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితే లేదు, వాకర్ తో నడిచేవాళ్ళు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము, ఎందుకంటే మనకి మళ్లీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చైర్ తప్పించి నేను ఆవిడ కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్లీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో, కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే, స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికే అని అర్థం, ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే, ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి, అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 February 29 ఆవిడకు విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 తర్వాత ఆవిడ చనిపోయారు. సో విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని, ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు, అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా, అమ్మో అంత వద్దు, చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తో, ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు, అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు, స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు, మీ భర్త పేరేమిటి అని. నేను రాధాకృష్ణ అంటే, స్వామి తెలుసు స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరి రెండోసారి అడిగారు. మళ్లీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ, విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ, ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు, నేను ఏమీ స్వామితో మాట్లాడినా ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అని నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21 కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు, అదే 2 ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
1: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
3: నిజం లలిత.
1: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
3: తప్పకుండా.
4: డ్రామా చేసి, డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్, వేరే ప్రోగ్రామ్స్ 22 జూలై ప్రశాంత్ నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్ more than 15 years back ఈ స్క్రిప్ట్ నేను రాశాను. అని షిర్డి సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి.
1: విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు

0: గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ, యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఇనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చంటే, ఒక నిరంజన మేడం చెప్పినారు మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది. సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడిబాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది, కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడే స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్పర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది, అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే, కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను, ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను ఓకే స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
1: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి, అదేంటంటే అప్పుడు షిరిడి బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని, చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
2: అవునా?
1: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాలు ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
3: సాయిరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపూర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993, అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ We've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patil ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it. But Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like we felt the presence of Bhagwan in our college, and I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
4: Om Shri Sai Ram. Sadhguru Sai natakanni maa Rajeshwari madam gare rasi direct chesaru. అసలు ఈ నాటకాన్ని 10 ఏళ్ల కిందటే ప్రదర్శించాల్సింది. అప్పుడు వేయలేకపోయినా నాటకానికి స్వామి ఆశీస్సులు లభించాయి. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కానీ రిహార్సల్స్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని

0: స్వామి, తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి, ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కొచ్చి ఒక్కొక్కరి కళ్లల్లోకి సూటిగా చూస్తూ, చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కళ అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునేవారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతులమీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయ్ అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
1: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: షిరిడీ సాయి నాటకంలో లతాశర్మ తప్ప మిగిలిన పాత్రదారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
3: సాయిరామ్, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd BCOM హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడి సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవ్వరూ ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్లా అనిపించారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే నిజంగా స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరామ్, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్గా ప్రతిసారి వేదాలో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాలో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేనేమంటున్నానంటే స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను, అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి, ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపట నీళ్లు వచ్చాయి. అంత హ్యాపీగా అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు కనిపించకూడదు, ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి. స్వామి వస్తున్నారు స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్ ప్రతి పాట ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు అక్కడుండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పటిలాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం హాస్టల్. ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సారమ్,
2: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
4: Come on, ladies. Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
5: సాంస్కృతిక కార్యక్రమాలలో ఇతర అంశాలు ప్రదర్శించిన విద్యార్థినుల అనుభూతులు కూడా ఇప్పుడు విందాం. కుమారి హర్షిణి.

0: నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైలి శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మే మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఐ హే ఆజ్ అది. సో చాలా రెలవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచే మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగరు, కోరస్ అందరికి ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటే లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాము, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాము ఇంకా సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,
2: take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take take

0: సాయం, నా పేరు నయన. ఈరోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈరోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి. దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేశాను కొన్ని రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు, సో నేను ఉండనని చెప్పాను. కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామి నువ్వు నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందర ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్, మాకు కూడా ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో. కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్ నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్నా స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది. ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేసినావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. ఆ డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సారాం. నా పేరు అలేఖ్య, నేను 3rd బీకామ్ ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియంలోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగా స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం లో గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో నేను 8 to 9:30 ఆడిటోరియంలో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 కి వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేసాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాంట్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాతే తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియం కి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మ్యామ్. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుంటే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము మేము ఇక్కడ కూర్చున్నాము అలా కూర్చున్నాము ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు కూడా ఆ ఎంతుజియాజం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారం.
1: కుమారి దివ్య.
0: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd BSc ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళుంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలేరండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది. అన్ని ఫొటోస్ చూసి స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో మాకు అనిపించింది, నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట, స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమొహన్నానా, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ మీ రూమ్ లోనే, మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి ఎన్ని అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందర రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడివిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సారు
1: కుమారి చిన్మయి.
3: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు, స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాశనం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
4: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
1: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the students of the Department of Performing Arts, Sri Satya Sai Institute of Higher Learning, will be offering a devotional music program titled Sai Divyarpanam. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato Sai Kulwant Sabha Mandapanlo Repati Sayankalam Karyakramam 4 Gantala 30 Nimishalaku Veda Patanamto Prarambhamavutundi. 5 Gantalaku Shri Satya Sai Unnata Vidya Samsthaloni Sangeeta Vibhaganiki Chendina Vidyarthulu సాయి దివ్యార్పణం పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

చౌగానమనంతం బ్రహ్మ. సత్యం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 డిసెంబర్ 13వ తేదీన శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

మంచి చెడ్డ నడత మనుజుని ఎందుండు పైకి కానరాదు బయటపడదు.

విద్యార్థులారా, జీవితము చాలా విలువైనటువంటిది. జీవితము కంటే ప్రాణము మరింత విలువైనటువంటిది. అయితే ప్రాణమును కూడాను లెక్క చేయక మానవుడు సాధించవలసినటువంటి విషయములు ఎన్నియో ఉన్నవి. ఒకటిని సాధించినంత మాత్రమున తృప్తిపడేటువంటి స్వభావము కాదు మానవునిది. ఇంకనూ ఎన్నియో సాధించవలనని మానవుడు కలలు కంటుంటాడు. ఉదాత్తమైనటువంటి యొక్క ఆదర్శమునకు జీవితాన్ని అంకితము చేసేటువంటి స్వభావము నేటి యువకులలో కానరాదు. మానవుడు తన నిత్య జీవితములో స్వార్థ నిమిత్తమై అనేక ప్రయత్నములతో అనేక సాధనలతో శ్రమించి పనిచేస్తుంటాడు. అయితే తన ప్రధానమైన కర్తవ్యం ఏమిటో గుర్తించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము చేయటం లేదు. కాలము చాలా విలువైనటువంటిది. ఇలాంటి కాలమును మనం ఏ విధముగా ఉపయోగించుకోవాలి, ఏ విధముగా దీనిని అనుభవించాలి, ఏ విధముగా దీనిని సార్థకత గావించాలి అనేటువంటి ప్రశ్నలు ఈనాటి యువకుని యందు ఏమాత్రము కూడాను కనిపించవు. కాలము యొక్క సద్వినియోగమే కాయము యొక్క ప్రధాన ధర్మమని, ఈ ధర్మము యొక్క మర్మమే జీవితము యొక్క కర్మనని గుర్తించాలి. భగవంతుడనగా కేవలం ప్రత్యేకమైన స్వరూపాన్ని ధరించినటువంటి తత్వము కాదు, ప్రకృతియే పరమాత్మ స్వరూపము. ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించినప్పుడు ఈ ప్రకృతి యందు ఒక జీవుడైనటువంటి వ్యక్తి కూడాను ఏ విధంగా వర్తించాలి అని అర్థమవుతుంది. నమి పార్థాస్తి కర్తవ్యం, త్రిశులోకేశుకించిన నానవార్తమవర్తవ్యం, వర్తయే వచకర్మణి. అర్జున, ఈ ప్రపంచం వలన నాకు కలిగేటువంటి ఫలితమేమీ లేదు. ఈ ప్రపంచమునందు నా నిమిత్తమై నేను చేసేటువంటి పనులు ఏమాత్రమూ లేవు. నేను ఏది చేసినా జగత్తు కోసం, పెద్దలను అనుసరించటము, పిల్లల యొక్క స్వభావము, భారతదేశం యొక్క ప్రభావము, నేనే నా కర్తవ్యాన్ని అనుసరించకుండినా లోకము చిన్నాభిన్నమవుతుంది. మానవులు వారి వారి బాధ్యతను వారు గుర్తించుకోలేకపోతారు. కనుకనే వారి వారి బాధ్యతలను వారి వారి కర్తవ్యాలను గుర్తింపజేసే నిమిత్తమై నేను కర్మరహితుడనై కూడాను కర్మలాచరిస్తున్నాను. ఇక్కడ భగవంతుడు స్వరూప స్వభావములతో తన కర్తవ్యాన్ని నిరూపిస్తున్నాడా, లేక తన సృష్టి అయిన ప్రకృతి ద్వారా ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాడా? భూమి గంటకు 1000 మైళ్ళ వేగముతో తిరుగుతూ ఉంటుండాలి. ఇది ఈ విధముగా తిరగటములో ఉండినటువంటి అంతరార్థమేమిటి? ఈ విధముగా భూమి తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుచున్నది. ఈ ప్రకృతి ఎందున్నటువంటి జీవులు పగలంతయుకుడను పనిచేసి రాత్రి విశ్రాంతి పొందే నిమిత్తమై రాత్రిని కూడాను ఏర్పరుస్తూ వచ్చాడు భగవంతుడు. కర్మ, విశ్రాంతి, ఎండనీడల యొక్క సంబంధము. పనిచేసేటువంటి ప్రతి జీవికి కూడాను విశ్రాంతి అత్యవసరము. భూమి ఏ తిరగకుండినా, కనుకనే భూమి తన చుట్టూ తాను తిరగటం చేతనే రాత్రింపగలు ఏర్పడుచున్నదనేటువంటిది ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని గుర్తింపచేస్తుంది. ఈ విధంగా ప్రకృతి తన చుట్టూ తాను తిరగటం చేత తనకు లభించేటువంటి ఫలితం ఏమాత్రమో లేదు. కేవలం రాత్రింపగలు కలిగినంత మాత్రమున జీవరాశులు
తమ యొక్క నిత్య జీవితమును ఏ రీతిగా సాగించగలరు? ఇది అసాధ్యమని గుర్తించి తిరిగి ఈ భూమి సూర్యుని చుట్టూ గంటకు 66,000 మైళ్ళు చుట్టూ తిరుగుతూ ఉండాలి వేగముతో. తన చుట్టూ తాను తిరగటమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా నువ్వు తిరగటం చేత ఇక్కడ ఋతువులు ఏర్పడుతూ వచ్చాయి. ఈ ఋతువుల వల్ల లభించినటువంటి ఫలితం ఏమిటి? తద్వారా వర్ష ఋతువు రావటము, వర్షములు కురియటము, పంటలు పండటము, తిండి తీర్థాదులను అందించటము, జీవరాశులను పోషించటము జరుగుతూ వచ్చింది. కనుక ఈ భూమి తన కర్తవ్యం ద్వారా స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరించి జగత్తునకు తగినటువంటి సుఖ సౌభాగ్యాలను అందించడానికి పూనుకోవటం, ఇది ప్రతి వ్యక్తి కూడాను ఒక గుణపాఠం. ప్రకృతి పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తులు కూడాను ఈ ప్రకృతి యొక్క పద్ధతిని అనుసరించుతూ పోయినా ప్రపంచమునకు ఎట్టి ఇబ్బందులు కూడాను ఉండేటివి కావు. ఈ మాతృమూర్తి అయినటువంటి ప్రకృతి యొక్క తత్వాన్ని, ప్రవర్తనను పుత్రమూర్తులైనటువంటి యొక్క వ్యక్తులు అనుసరించుతూ పోవటము ఇది ప్రధాన కర్తవ్యం. ముఖ్యముగా యువకులకు దేహపోషణ ప్రధాన ధర్మము. ఈ దేహం అనేటువంటిది దృఢమైనటువంటిదిగా ఉండినప్పుడే తన ఎందుండినటువంటి దివ్యశక్తిని కాని జీవశక్తిని కాని వ్యక్తిత్వంగా ప్రకటించడానికి వీలవుతుంది. శరీర దారుఢ్యమే లేకుండినా జీవితము కేవలము భారయుతమవుతుంది. ఆరోగ్యమైన దేహమునందు ఆరోగ్యమైన మనసే ప్రకాశిస్తుంది. బలహీనమైన సమయమునందు కాని లేక అనారోగ్యము సంభవించిన సమయమునందు కాని ఆలోచించేటువంటి ఆలోచనలు అంత మంచివిగా ఉండవు. ఆరోగ్యహీనుడైనటువంటి వాని జీవితము కేవలము నిరుపయోగమైనదిగా వానికి తోస్తుంది. మానవ జీవితమునకు శారీర ఆరోగ్యము పునాది వంటిది. శరీరమనగా కేవలము కన్ను, ముక్కు, చెవులు, నోరు, తల, చేతులు, కడుపు, కాళ్ళు ఇవి మాత్రమే కాదు, ఇది మనసు, ఆత్మ, బుద్ధి, ఇంద్రియ, అంతఃకరణములతో కూడాను కూడినటువంటిది. ఇవి దేనికి అవియే తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వెళుతున్నాయి. ఈ దేహం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రపంచం. ఇది ఒక భువనగిరి అని కూడాను చెప్పవచ్చును. ప్రకృతి తమ తమ కర్తవ్యాన్ని విధిగా ఏ విధంగా నిర్వర్తించుచున్నదో అదే విధముగానే దేహము కూడాను తమ తమ కర్తవ్యాన్ని అంగముల ద్వారా నిర్వహిస్తూ వస్తుండాలి. సూర్యోదయ సూర్యాస్తమములు, ఋతువులు ఇవన్నీ కూడాను నియమానుసారము ఈ యొక్క జగత్తు జరుగుతున్నదనేటువంటిది ఋగ్వేదమునందున్నటువంటి ప్రమాణము. దీనిని భగవద్గీత యందు కూడాను అర్జున, దేహమనేటువంటిది ఒక క్షేత్రము, ఒక రైతు పొలమును చక్కగా దున్ని మెత్తపరచి అందులో సజాతీయమైనటువంటి విత్తనములు నాటి కంచె కట్టి కాపాడుతూ వస్తాడు. భూమిలో విత్తనము నాటునంత వరకు కూడాను నిర్విరామ కృషి సలుపుతాడు రైతు. తదుపరి తాను విశ్రాంతి తీసుకుంటాడు. పంట పండిన తర్వాత తన ఇంటికి ఆనందంగా తెచ్చుకుంటాడు. అదే విధముగానే జీవుడనేటువంటి రైతు హృదయక్షేత్రమునందు ఒక విధమైనటువంటి పంటను పండించుకోవాలి. దీనిని ప్రేమ చేత హృదయాన్ని మెత్తపరచాలి. ఇందులో పూర్వం ఉండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, ఒక విధమైనటువంటి దుర్భావములు కూడాను ఈ మొక్కలుగా ఉండినటువంటి పెరిగి పారవేయాలి. తదుపరి సద్గుణములు, సదాలోచనలు, సత్ప్రవర్తనలు అనేటువంటి ఉత్తమమైనటువంటి విత్తనములు నాటాలి. తద్వారానే శాంతి, ఆనంద, సుఖములనేటువంటి పంటను తాను అందుకుంటాడు. అయితే ఈ భూమికి ఒక బలవత్తరము గావించేటువంటి ఎరువును చల్లాలి. పంట అధికంగా పండవలనన్నా
ఎరువును అధికంగా వెయ్యాలి. అదే మన విశ్వాసం. విశ్వాసము సరైనటువంటిదిగా ఉండినప్పుడే శాంతి సుఖ సంతోషములైనటువంటి పంట మనం ఆశించినట్టుగా పండుతుంది. ఒకనొక సమయంలో ఒక రైతు పంటను పండించి రైతులకంతా కూడాను అనగా దానిని సాగించినటువంటి కూలీలకు పంటను అందిస్తూ వచ్చాడు. ఆ సమయంలో బుద్ధుడు ఆ ప్రదేశమునకు వచ్చి, అయ్యా వారితో పాటు నాకు కూడాను నీ ధాన్యమును అందించమన్నాడు. ఒరే పిచ్చి సన్యాసి, నీవు సోమరిపోతుగా తిరుగుతూ కష్టపడి పంటను పండించినటువంటి వారితో సమానంగా నీకు ధాన్యమును అందుకోవటానికి అధికారం లేదు. కష్టే ఫలి, కష్టించినటువంటి వానికే ఫలము దక్కుతుంది. ఏ విధమైనటువంటి కృషి సలపక నీకు ధాన్యములో భాగం కావాలనంటే ఇది నీకు లేని అధికారం అన్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, అయ్యా నేను కూడాను ఒక రైతునే అన్నాడు. నీ భూమి ఎక్కడ ఉంది అన్నాడు ఈ రైతు. నా దేహమే నా భూమి, దీనిలో నిరంతరము క్షణక్షణము కూడాను ప్రవేశించినటువంటి దుర్గుణములు దురాలోచనలు అనేటువంటి మొక్కలను ఒక విశ్రాంతి లేకుండా పెరికి వేస్తున్నాను. చింతనలో సదాలోచనములు అనేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బీజములు నాటుతున్నాను. నా విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లుతున్నాను. నా ప్రేమ జలమును కడుతున్నాను. నా క్రమశిక్షణ అనేటువంటి కంచెతో దానిని కాపాడుతున్నాను. కనుక రైతు సంగతి కంటే నాకు అధికంగా తెలుసు. బాహ్య ప్రపంచమునకు సంబంధించినటువంటి యొక్క భూమిని దున్నుకోవటమే నీ కర్తవ్యము. అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించేటువంటి యొక్క శరీర కృషి చేయటమే నా సంబంధము. దేహము కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైనటువంటిది, అసత్యమైనటువంటి నీటి పుడుగా భావించుకోరాదు. దేహము భువనేశ్వరుడు నిర్మించుకున్నటువంటి గృహము. ఇది ఏ భువనపతికి ఒక గుడి, ఇది ఒక క్షేత్రము. క్షేత్రమనగా భూమి మాత్రమే కాదు, భగవంతుడు నివాసం జరిపేటువంటి ఒక పుణ్యక్షేత్రము. దేహము అనిత్యమనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఋషులు కూడాను సాక్షాత్కారమును పొందేంత వరకు కూడాను దేహమును ఆధారం చేసుకుని దేహం ద్వారానే వారి ఇట్టి పవిత్రమైనటువంటి దివ్యస్థితిని అందుకోగలిగారు. కనుక ఈ దేహమునకు మూడు విధములైనటువంటి అంగములు ఉంటున్నవి. ఇవే త్రికరణములు అని, మనసు, వాక్కు, చేతులు అనగా క్రియలు. ఈ మూడింటి ద్వారా మనము పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే ఈ దేహం అనేటువంటి దేవాలయము సార్థకత నొందటమే కాకుండా ఈ దేవాలయమునందున్నటువంటి ఆత్మస్వరూపుని దర్శించడానికి అర్హులమవుతామని. త్రికరణ శుద్ధి మనకు అత్యవసరము. మన పలుకులు తేని లొలకాలి, మన మనసు మధురమై ప్రవహించాలి, మన కాయము కర్తవ్యములో లీనమైపోవాలి. అప్పుడే ఈ కాంతిరూపుడైనటువంటి ఆత్మతత్వము మనకు ప్రకాశిస్తుంది. మన వాక్కులో ఎట్టి దోషములు కూడాను ప్రవేశించరాదు. ఇది సార్థకమైనటువంటి యొక్క పలుకులుగా ఇందులో ప్రవహించాలి. పరులను నొప్పించక, పరులను బాధ పెట్టక, పరులను అవమానపరచక, పరులను ఆనంద పెట్టేటువంటి పలుకులు మన వాక్కు ద్వారా వెలువడాలి. కనుకనే ఈ వాక్కునకు ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కూడాను ఏర్పరిచారు. నిరంతరము వాక్కుల చేత మనము ఈ నాలుకను ఉపయోగించుకోలేము. కనుక ఈ వాక్కును గాన రూపంలో కూడాను ప్రవేశపెట్టచ్చు అన్నారు. కనుక యువకులకు పాటలు అత్యవసరము, మాటలు కూడాను అవసరము. ఈ మాటలు కేవలము నాలుక నుండి వెలువడేటువంటివి, పాటలు మనసు నుండి ఆవిర్భవించేటువంటివి. ఇంకా ఆటలు అవే మన కర్మలు. యువకులైన విద్యార్థులు నిరంతరము కూడాను పుస్తకమును చేతబట్టి చదవటం అనేటువంటిది ఇది ఒక చెడ్డ అభ్యాసం. మధ్య మధ్య ఈ మనసుకు విశ్రాంతి నందించాలి. విశ్రాంతి అనగా మరుపు వేసుకుని పండుకోవటం కాదు విశ్రాంతి. ఒక్క పని నుండి మరొక పని లేకి దీన్ని మార్చటం. ఒకే పని యందు ఉండినప్పుడు మనసు ఒక విధమైనటువంటి యొక్క విసుగును చెందుతుంది, విశ్రాంతి రహితమవుతుంది. ఈ విశ్రాంతి రహితమైనప్పుడు అనేక విధములుగా కూడాను కొన్ని అపార్థములు కూడాను మన నుండి ఆవిర్భవిస్తాయి. కనుక ఒక పని మనము చేసిన తర్వాత
మరొక పని లోపల ఈ పని యొక్క దీనిని విశ్రాంతిగా మనం అందుకోవాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను గ్రంథమును పట్టుకుని చదివేటువంటి వాడు సరి అయినటువంటి స్థితిలో ఉండడు. మధ్య మధ్య ఆటలు, మధ్య మధ్య పాటలు, మధ్య మధ్య మాటలు, ఈ ఆటలతో జత చెప్పాలి, ఈ పాఠములతో జత చెప్పాలి. కనుక విద్యార్థులకు విశ్రాంతి అనేటువంటిది కూడాను అత్యవసరం. ఆ విశ్రాంతిని మరొక రీతిలో మనము అనుభవించడానికి ఉండేటువంటి అవకాశమే ఈ ఆటలు పాటలు. ఈ పాటలలో మనకు విజయము కాని లేక ఆటలలో మనకు అపజయము కాని కలగవచ్చు. ఈ జయాపజయములకు మనం ఏమాత్రం కూడాను వెన్నీయరాదు. ఇది నీ కర్తవ్యమని గుర్తించి ఈ ఆటలలో పాటలలో నీవు ప్రవేశించాలి. ఆట పాటల వల్ల ఒక దేహము చక్కని ఆరోగ్యాన్ని అందుకుంటుంది. ఆట పాటలు కూడాను మితిమీరినటువంటివిగా ఉండకూడదు. మితిమీరిన పాటలు గాని మితిమీరిన ఆటలు గాని మతి తప్పి నడుస్తుంది. అన్నిటి యందు ఒక విధమైనటువంటి హద్దును ఉంచుకోవాలి మనం. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే లేకపోతే మనకు శ్రేయస్సును మనం పొందలేము. ఒక ఆట ఆడుతున్నాం, ఒక ఫుట్బాల్ ఆడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం, వాలీబాల్ ఆడుతున్నాం, ఇది మనకు ఉత్సాహాన్ని అందించేటువంటి పనులు. ఇందులోనే ఉత్సాహంలోనే ఒక విశ్రాంతి కూడా ఉంటుండాలి. దేహమునందు చెమటలు కారుతున్నప్పటికీ ఆటలలో ఉన్నటువంటి ఉత్సాహం చేత అదే వారికి ఒక విశ్రాంతిగా రూపొందుతుంది. యవ్వన సమయమునందు ఎంత చెమటలు మనము కారుస్తామో ఉద్దాప్యము లోపల అంత రక్తాన్ని మనం పోషించుకుంటాం. కనుక యువకులైనటువంటి యొక్క మీరు శ్రమించి పనిచేసి చెమటను అధికంగా మీరు కార్చాలి. అప్పుడే దానికి తగినటువంటి యొక్క విశ్రాంతి మీకు లభిస్తుంది, ఆరోగ్యం కూడా కలుగుతుంది. మనము ఆటలలో కొంత అపజయం అయినప్పటికీ అపజయాన్ని కూడాను ఆనందంతో స్వీకరించాలి. కారణమేమనగా ఆటలలో అపజయం అయినప్పటికీ ఈ ఆటల వల్ల నీకు ధైర్యము, సాహసము, ఆరోగ్యము నీకు ఫలితంగా చేకూరినాయి. అన్నింటికంటే ఆటలలో మనకు ఓర్పును మనం అధికంగా సాధించవచ్చు. ఈ ఆటల యందు ఓర్పే లేకపోతే మనం ఆటలు ఆడలేము. ఆటల వల్ల మనం ఆరోగ్యాన్ని ఎంతైనా మనం అభివృద్ధి గావించుకోవచ్చు. ఈ ఆరోగ్యమైన దేహముతో ఆనందమైన చర్యలు మనం పాల్గొనవచ్చు. కనుక మన విద్యార్థులకు పాఠములతో పాటు, ఆటలతో పాటు, పాటలతో పాటు కొన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కూడాను అత్యవసరము. ముఖ్యంగా మనము మాటలను చాలా వరకు అదుపులో పెట్టుకోవాలి. అందుకోసమనే మనం పాటలను అభివృద్ధి పరచుకోవాలి. ఈ పాటల వల్ల హృదయము కరిగింప చేయొచ్చు. హృదయం కరిగినప్పుడు ఆత్మ కదులుతుంది. ఈ హృదయాన్ని కదిలించి ఆత్మను మెదిలించి మనసును కరిగింపజేసేటువంటి ఒక తత్వము ఒక్క పాటల యందు మాత్రమే ఉంటుండాలి. కనుకనే ప్రతి ఉదయము కూడాను పాటలు భజన రూపంలో మనం ప్రారంభిస్తున్నాము. మన పాఠములు ప్రారంభమునకు మునపే పాటల ద్వారా మనము పాఠములను ప్రారంభిస్తున్నాం. మనస్సు మరిపింప చేయటానికి ఒక భగవంతుని యొక్క ప్రార్థనలు అత్యవసరమైనటువంటివి. ధ్యానము చేస్తాము, జపము చేస్తాము, తపము చేస్తాము. ఇవన్నీ కూడాను చేసేంత వరకు మాత్రమే ఈ మనస్సు స్వాధీనంలో ఉంచుకోవచ్చును. ఈ సాధనలు జరిగిన తర్వాత మనస్సు తిరిగి యథాప్రకారంగా సంచరిస్తుంది. కానీ నిరంతరము కూడాను మనస్సును అదుపులో ఉంచుకోవాలంటే ఒక దైవ చింతన ద్వారా ఇది ఎంతైనా సులభంగా మనం చేసుకోవచ్చు. ఈ ఆటలు కూడాను తమకు తాము ఆనందాన్ని అందుకోవటమే కాకుండా ప్రేక్షకులకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి అవకాశం కూడా ఉంటుండాలి. నవంబర్ 21వ తేదీ మీ ఆటలు ఎన్ని వేల మందికి ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అందించిందో అనుభవించినటువంటి వ్యక్తులకే గుర్తు. ఆటలలో కూడాను ఆధ్యాత్మికము ఒక అంతర్వాహినిగా ఉంటుండాలి. దేహమును అదుపులో నుంచుకుని క్రమముతో కదిలించుతూ చూచుల వారలకి ఇంపుగా సొంపుగా నుండినట్టుగా ఈ విధమైనటువంటి దృశ్యము నేత్రానందమే కాకుండా హృదయానందాన్ని కూడాను చేకూరుస్తుంది. కనుక ఈ ఆరోగ్య నిమిత్తమై ఆటలు ఆడుకుంటున్నామనేటువంటిదే కాకుండా ఆనంద నిమిత్తమై కూడాను ఆటలు ఆడుకుంటున్నామనేటువంటి విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఆరోగ్యము అందాన్ని చేకూరుస్తుంది, అందము ఆనందాన్ని అందిస్తుంది. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. కనుక ఇట్టి జీవిత మకరందాన్ని మనం గ్రోలడానికి ఆటలు
పాటలు ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈ విధమైన దీని ద్వారా మనము దేహ పుష్టిని సంతుష్టిని మనము పొందవచ్చు. ఆరోగ్యము లేనటువంటి మానవుడు అనేక ఆపోహలకు గురి అవుతాడు, వారిలో అనుమానము అధికమవుతుంది. ఒక చిన్న ఉదాహరణము, ఒక వ్యక్తి శ్రీమంతుడైనటువంటి వ్యక్తి తన ఇంటిలో భోజనం చేస్తూ వచ్చాడు. ఆనాడు విద్యుత్ శక్తులు అనేటువంటిది లేకపోవటం చేత తైల దీపంతో ముందు పెట్టుకుని తాను భోంచేస్తున్నాడు. ఈ యొక్క ఇంటి కప్పు పైన ఎక్కడో ఒక బల్లి తిరుగాడుతూ ఉండినట్టుగా ఉన్నది. ఈ శ్రీమంతుడు ఏ విధమైనటువంటి కర్మలను ఆచరించడంలో తన ఖాయమును ప్రవేశపెట్టలేదు. అతను శ్రీమంతుడు మాత్రమే కాని ఆరోగ్యవంతుడు కాదు. కనుక ఆరోగ్యవంతుడు కాకపోవటం చేత ఇతనికి అనేక విధమైనటువంటి అనుమానాలు అధికమవుతూ వచ్చాయి. ఆ దీపం వెలుతురు లోపల తాను తింటూ ఉంటే బల్లి తిరుగాడినటువంటిది ఆ నీడలో కంచంలో కనిపించింది. మరి దానిని కలిపాడు, ఆ అన్నంను భుజించాడు. భుజించిన తరువాత అయ్యో నేను బల్లిని మింగివేసినానే అనుకున్నాడు. ఆనాటి నుంచి రోగము మితిమీరిపోయింది. అనేక మంది వైద్యులను పిలిపించాడు, వైద్యము చేసుకున్నాడు. ఇది పుట్టిన రోగం కాదు, పెట్టుకున్న రోగం. కనుక ఇది ఏమాత్రం మందులు కూడాను అది నివారణ కాలేదు. ఈ రహస్యాన్ని గుర్తించినటువంటి ఒక వైద్యుడు శ్రీమంతుని దగ్గర ప్రవేశించి, అయ్యా నీ రోగమును నేను ఒక్క దినంలో నివారణ చేస్తానన్నాడు. ఒక చచ్చిపోయినటువంటి బలిని తీసుకొచ్చి ఇతనికి వామిటింగ్ కోసం ఒక విధమైనటువంటి మందుని ఇచ్చి, అది అతను వామిటింగ్ చేసుకుని కన్నులు మూసుకుని స్పృహగా ఉన్నప్పుడు దాంట్లో ఈ బల్లిని చేర్చాడు. నీ కడుపులో పోయినటువంటి బల్లి బయట వచ్చింది, ఇంక నీకే భయము లేదు అన్నాడు. తృప్తి పడి అతని ఆనాటి నుండి రోగం నివారణ అయిపోయింది. అనుమానమే ఒక పెద్ద రోగము. అనుమానం రావడానికి బలహీనతే కారణము. బలహీనతకు మనము సరైనటువంటి శారీరకమైనటువంటి యొక్క కర్మలు ఆచరించకపోవటమే మూలము. మన మనసును ఎప్పుడు కూడాను కొంత మారుస్తూ రావాలి. అనగా దైవ విషయమునందు మాత్రము కాదు, మనము చేసే పనులు యందు కొంత మనసును అటు ఇటు లక్ష్యమును వేరుగా మార్చాలి. ఒక జట్కా బండి లోపల ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ జట్కా వాడు దానిని బాగా తోలుతున్నాడు. అది స్పీడ్ గానే ఒక వేగంగానే వెళ్లిపోతుండాలి. ఒక రైల్వే స్థలానికి వస్తానే దానిని అమితంగా కొట్టటము వీడికి సహజం. జట్కాలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కొంత దయామయుడు. తాను చెప్పాడు, అయ్యా అది స్పీడ్ గానే వేగంగానే పోతుండాలి, దాన్ని ఎందుకు నీవు ఇంత బలవంతంగా కొడుతున్నావు అని అడిగాడు. సార్, మా గుర్రం యొక్క సంగతి మీకు తెలియదు అన్నాడు. స్థలానికి వస్తానే దాని దృష్టి అంతా కూడాను ఆ తెల్లని స్తంభం పైన పోతుంది, కనుక బెదిరికొని వస్తుంది. ఆ దృష్టిని మరల్చే కోసం దాన్ని కొడతాను. కొట్టేటప్పటికి దెబ్బలపైన మనసు మరుస్తుంది, అది వెళ్లిపోతుంది అన్నాడు. కనుక మనకు ఒక విధమైనటువంటి యొక్క ఆలోచనలు ఎందుకని, ఒక విధమైనటువంటి విరక్తి ఎందుకని, నిరాశలు ఎందుకని ఉండిన సమయం లోపల దానిని మరొక దీంట్లోపల మనం మనసును మార్చుకోవాలి. మనం నిరంతరము చదువుతున్నటువంటి మనసును మరొక ఆటలపైన మరల్చినప్పుడే మనకు చక్కని విశ్రాంతి చిక్కుతుంది. ఆటలపైన అలసినప్పుడు తక్షణమే స్పీడ్ గానే వేగంగానే పోతుండాలి, దాన్ని ఎందుకు నీవు ఇంత బలవంతంగా కొడుతున్నావు అని అడిగాడు. మా గుర్రం యొక్క సంగతి మీకు తెలియదు అన్నాడు. తలానికి వస్తానే దాని దృష్టి అంతా కుటుంబం పైన పోతుంది, కనుక బెదిరికొని వస్తుంది. ఆ దృష్టిని మరల్చే కోసం దాన్ని కొడతాను. కొట్టే దెబ్బలపైన మనసు మరుస్తుంది.

మనకు చక్కని విశ్రాంతి చిక్కుతుంది. పాటల పైన అరిసినప్పుడు, తక్షణమే పాటల పైన మరల్చినప్పుడు ఇక్కడ మరి విశ్రాంతి చిక్కుతుంది. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి అలసట జరిగినప్పుడు దానిని మరొక దానిపైన మరల్చుకోవటమే, ఇదియే ఒక విధమైనటువంటి మనసును అరికట్టడము అని చెప్తూ వచ్చారు. మనసును అరికట్టడం అంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. అరికట్టడం అంటే ఈ విధమైనటువంటి మార్పులు చేసుకోవటమే దీనిని అరికట్టడం. యువకులైనటువంటి మీరు ఈ మూడింటి యందు మాత్రమే మీరు మార్పులు తెలుసుకోవాలి. పాఠముల యందు, పాటల యందు, ఆటల యందు, ఈ మూడింటి యందు మాత్రమే. దీనిని తప్పితే అది, అది తప్పితే ఇది. ఈ రకంలో మీ మనసును కొంతవరకును విశ్రాంతిగా అభివృద్ధి పరచుకున్నప్పుడే దేహం పుష్టి, మనసు సంతుష్టి రెండింటిని కూడా మీరు పొందవచ్చు. కనుకనే మనసు చాలా జిగుప్స పొందినప్పుడు, నిరాశతో కృంగినప్పుడు, స్పృహలో లొంగినప్పుడు, జీవితమే నిరర్థకమనేటువంటి భావం వెలువడినప్పుడు భగవంతుని యొక్క స్మరణను మనము అభివృద్ధి పరచుకోవటానికి ప్రయత్నించాలి. ఒకనొక సమయంలో రాధను, ఇంటిలో అత్తామామలు, భర్త, గ్రామస్తులు కూడాను అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, సత్యభామ కూడాను హింసిస్తూ వచ్చింది. రాధ కృష్ణుణ్ణి వశము చేసుకున్నదని అనేక విధమైనటువంటి ఆపోహల చేత నిందల పాలైపోయింది. అలాంటి సమయం లోపల తాను జమునా తీరమున ఇసుక దిన్నెలపైన తాను ఎదురు పొదలలో కూర్చోవటము, నీడలు లేవు, అలాంటి సమయంలో కృష్ణుణ్ణి ప్రార్థించుకోవటం. రెండవ వ్యక్తి అక్కడ లేదు, ఉన్న వ్యక్తి తాను, కృష్ణుడు. కృష్ణుడే రెండవ వ్యక్తి. కానీ ఈ కృష్ణుడు కంటికి కనిపించేవాడు కాదు, మనసును కదిలించేవాడు, హృదయాన్ని మెదిలించేవాడు. కాబట్టి కదిలించి మెదిలించేటువంటి కృష్ణుణ్ణి కనిపింప చేసుకోవాలని తాను ఆరాటపడేటువంటిది. చాలా నిరాశతో కూర్చున్నటువంటి రాధ కృష్ణుణ్ణి పిలిచేది. దేనికోసం పిలుస్తూ వచ్చింది? దర్శనమివ్వు అని పిలుస్తుందా? కాదు. కనిపించకపోయినా పర్వాలేదు కృష్ణ, నీ యొక్క గానమును వినిపించు అనేటువంటిది.

వేదసారమనగానే జ్ఞానరసం. నాద బ్రహ్మముగను మార్చి, నాద బ్రహ్మం అనగానే శబ్ద బ్రహ్మము. వేణువందు తిరుగబోసి, వేణువనగా దేహము,

0: లేకుండా ఇది ఒట్టి లొట్టగా చేయి.
1: అలాంటి సమయంలో నీవు ఏ ఇంద్రియమనేటువంటి రంధ్రం పైన పెట్టినా కాని అది గానంగానే ఉంటాయి. ఈ తొర్రలో ఏమి అడ్డం వచ్చినప్పటికీ అపస్వరంగా పోతుంది. అనగా నా దేహములో ఏ అభిమానమకార అహంకారములు అడ్డు వచ్చినప్పటికీ నాది కేవలం వ్యర్థమైన జీవితంగా అవుతుంది. కనుక ఈ దేహం అనేటువంటి ఒక లొట్ట అయినటువంటి యొక్క ఈ వేణువునందు బ్రహ్మరూపమైనటువంటి యొక్క నాదశబ్దము అనగా బ్రహ్మతత్వమైనటువంటి విషయాన్ని, ఈ వేదసారమనేటువంటి జ్ఞానాన్ని అటు ఇటు తిరగబోయమని చెప్పింది. తిరగబోయటం అంటే ఏమిటి దీని అర్థము? హోటల్లో ఎక్కడైనా మనం వెళితే ఒక చిన్న కప్పు ఒక లోటాతో కాఫీ తెచ్చిస్తాడు వాడు. అది మనకంత సరిగా తెలియదు కాని హోటల్ వాడు ఒకే తిరగబోస్తుంటుంటాడు. తిరగబోయటం వల్ల ఏమైపోయింది? కాఫీ చల్లబడుతుంది, ఆ వేడి తగ్గుతుంది. కనుక కృష్ణ, ఈ జ్ఞానరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఈ వేణువులో తిరగబోస్తే నా హృదయ ఆవేదన అనేటువంటిది చల్లబడుతుంది అని. కనుక ఈ విధముగా పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటిది ఈ గాన మాధుర్యము. కనుక ఇలాంటి గానముతో మనం హృదయాన్ని పావనం చెయ్యాలి, మాటను కూడాను సార్థకం చేసుకోవాలి. ఆటలతో దేహాన్ని పవిత్రం గావించుకుని ఒక పుష్టిని మనం అందుకోవాలి. ఎందుకనగా పాత్ర భద్రంగా ఉండినప్పుడే అందులో పదార్థం కూడాను భద్రంగా ఉంటుంది. కనుక లౌకిక జ్ఞానము కాని ఆధ్యాత్మిక జ్ఞానము కాని ఇది ఒక రసోవై సహా రసస్వరూపమైనటువంటిదిగా ఉండినప్పుడు, దేహం అనేటువంటిది చక్కని ఆరోగ్యవంతంగా ఉండినప్పుడే ఇందులో దీనికి సరి అయిన స్థానము చెక్కుతుంది. వీటితోనే మీరు మర్చిపోకుండా ఇవి పునఃపున మీరు దీనిని అప్పుడప్పుడు దీనిని తగినటువంటి రీతిగా తరబీది చేసుకుంటూ అభివృద్ధి పరచుకోవాలి. కేవలం ఏదో ఒక ప్రదర్శన కోసం మనం నేర్చుకున్నట్టువంటివిగా మనం భావించకుండా మా యొక్క పవిత్రత కోసం నేర్చుకున్నటువంటివని తెల్లవారి సాయంకాలం వీటిని మర్చిపోకుండా తిరిగి పునరుచ్చరణ చేయాలి. ప్రదర్శన కోసం నేర్చుకున్నటువంటిది అప్పటికప్పుడు మనం భుజించవచ్చును, కానీ అది నిదానంగా దానిని జీర్ణించుకోవాలి. పశువులు పంటల్లో చేరి అందినదంతా త్వర త్వరగా తినేసేస్తాయి, కానీ తిరిగి స్వస్థానంలోకి వచ్చి కూర్చున్న తర్వాత కొంచెం కొంచెం తీసి చక్కగా నెమురు వేస్తాయి. కొత్తగా తిని నెమురు వేయదు, తినే దానినే తిరిగి తెప్పించుకుని నెమురు వేస్తుంది. ఆ నెమురు వేసినప్పుడే దానికి జీర్ణశక్తి ఏర్పడుతుంది. కనుక మీరు ప్రదర్శన కోసమని రాత్రింపగలు శ్రమపడి దానిని అనుభవించారు, ఆ అనుభవించినటువంటి దానిని మీకు కాలం చిక్కినప్పుడంతా తిరిగి తెచ్చుకుని నెమరి వేసి జీర్ణించుకోవాలి. అది చతుష్పాద పశువు, ఇది ద్విపాస పశువు అంతే. కనుకని జంతువునాం నరజన్మ దుర్లభమన్నారు. నరజన్మమును కూడా ఒక జంతువుగా పోల్చుకున్నారు. కోసమని మనం దీన్ని మర్చిపోకుండా దీనిని అభివృద్ధి పరచుకోవాలి. ముఖ్యంగా ఈ దేహం యొక్క ఆరోగ్యము భగవంతుని దేవాలయం అనేటువంటి భావంతో దీన్ని పెంచుకోవాలి. ఆ భావంతోనే దీని ఆరోగ్యాన్ని మనం కోరాలి, కానీ అన్యదా మనం దీనిని కోరడానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇది పవిత్రమైన క్షేత్రంగా మనం విశ్వసించాలి. కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో దీవో దేవ సనాతన. ఈ సనాతనమైనటువంటి దేవుడు దేహమనే దేవాలయము లోపల ప్రతిష్ట అయి ఉంటున్నాడు, దాన్ని పరిశుద్ధం గావించుకోవాలి. కనుక దేవాలయం అనేటువంటిదే మనకు సరి అయినటువంటి యొక్క హెల్త్. ఈ ఆరోగ్యమనేటువంటి దేవాలయం లోపల ఆనందమనేటువంటి వెల్త్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి. కనుక మనం ఇప్పుడు హెల్త్ వెల్త్ ఈ రెండింటినీ మనం లక్ష్యంలో పెంచుకోవాలి. ఈనాడు ఆధ్యాత్మికంగా అధికంగా చెప్పేటువంటి సమయం కాదు. ఏదో ఆటపాటల మాటలతో మన మానవత్వమునకు లభించినటువంటి జీవతత్వాన్ని, దేహతత్వాన్ని, దీని పటుత్వమును, దివ్యత్వాన్ని, పవిత్రతను కూడాను గుర్తింపు చేసుకోవటానికి ఈ ఆటలు ఒక విధమైనటువంటి చిహ్నంగా మనకు తేలినాయి. మనం ఏది చేసినా అన్నింటి ఎందు కూడాను ఆధ్యాత్మికమనేటువంటిది లక్ష్యం ఉంచుకోవాలి. విద్యార్థులారా, దీనిలో ముఖ్యంగా మీకు తెలపవలసినటువంటిది స్వామి స్వామి స్వామి. ఏ విద్యార్థిని అడిగినా కానీ నీకేం కావాలంటే స్వామి కావాలి. నిజమే, స్వామి కావాలని ఆశిస్తున్నారు, కానీ స్వామితో పాటు స్వామి ఆజ్ఞను కూడా స్వీకరించాలి. స్వామి కావాలని ఆశిస్తున్నారే కానీ స్వామి యొక్క ఆశయాలు కానీ స్వామి యొక్క ఆజ్ఞలు కానీ అంతగా పాటించటం లేదు. ఎవరు నిజమైనటువంటి భక్తులు అనేటువంటి దాన్ని నిర్ణయించాలంటే దీనికి ఒక్కటే ఒకటి ప్రమాణం, రైతు తన పంటనంతా పండి నుంచి మూటలు గట్టి ఇంటికి తెచ్చుకునే ముందుగా తూర్పు పోస్తాడు, గాలికి వదులుతాడు. ఈ గట్టి గింజలంతా నిలిచిపోతాయి, తోలు గింజలంతా గాలిలో కొట్టుకుని పోతాయి. అప్పుడు గట్టి గింజలు మాత్రమే సంచుల్లో పోసుకుని మూట కట్టుకుని ఇంటికి తెచ్చుకుంటాడు. అనగా నిలిచినటువంటివే భారమైనటువంటివి గింజలు, ఇది గట్టి, అది పొట్టు. అదే విధముగానే మాకు స్వామి స్వామి అని ఆశించేటువంటి భక్తుల యొక్క విషయం లోపల మనము ఈ టెస్ట్ ను మనం యోచించుకున్నప్పుడు, స్వామి ఎదురుగా ఉండినప్పుడు మనం ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత, ఏ విధమైనటువంటి యొక్క బిహేవియర్ చేత, ఏ విధమైనటువంటి ఆచరణ చేత మనము మన యొక్క క్రమశిక్షణను అనుభవిస్తామో, స్వామి లేనప్పుడు కూడాను అదే క్రమశిక్షణ అనుభవించిన వాడు నిజమైన భక్తుడు. కాబట్టి నా ఎదురుగా ఒక విధిగా, రెండు వెనుక ఇంకొక రీతిగా ఉండటము, ఇది కేవలము ఒక యాక్ట్ అని చెప్పవచ్చు. సత్యమో లేక మర్మమో మీకు తెలియనంత వరకు మీరు నటించవచ్చును, కానీ నేటి నుండి అయినా కూడాను ఎక్కడ పోయినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా ఉండినా స్వామి ఆశయాలు ఏమిటి? నా కోసం కాదు, మీకోసమే. మంచి మాటలతో మంచి జీవితాన్ని గడిపి మంచి ప్రవర్తనతో ఉండి మంచిగా జీవించమని చెప్పటము నా నిమిత్తమా? కాదు, మీ నిమిత్తమే. స్వామికి ఎవరు ప్రీతి అంటే మంచి మాటలను ఉపయోగించి పరులను నొప్పించకుండా శాంతంగా మాట్లాడేటువంటి వాడు. హృదయము లోపల దుర్భావములు కాని, దుశ్చింతలు కాని, దుశ్చర్యలు చేయకుండా ఉండటమే స్వామికి ఇష్టము. శారీరకంగా మంచి పనులు చేయటము, పవిత్రమైనటువంటి యొక్క దీనిలో ప్రవేశించటము, పరులను ఏ విధంగా కూడా హింసించకుండా ఉండేటువంటి చర్యల్లో ఉండాలి. కనుక ఈ మాటల చేత, ఈ మనసు చేత, చర్యల చేత పవిత్రాన్ని గావించుకున్నటువంటి వాడు స్వామికి అతి ప్రీతి. కనుక స్వామి ప్రీతికి మీరు గురి కావాలంటే ఈ మూడింటిని శ్రమంజీని కూడా భరించుకొని మీరు దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి. ఇది కూడాను ఒక నిజమైనటువంటి ఒక కసరత్తుగా మీరు భావించండి. ఈ ఎక్సర్సైజ్ లో మీరు పాస్ అయినటువంటి వాళ్లే మిగతా అన్నింటిలో కూడాను పాస్ కాగలరు. కనుక ఇందులో మాత్రం అన్ని రిమార్క్స్ పెట్టుకుని ఏ ఏ క్లాసుల్లోనూ మార్క్స్ అంతా వచ్చినాయంటే అది నేను ఒప్పుకోను. మనోవాక్యమునందు ఏ విధమైన రిమార్కులు రాకుండా చూసుకోండి, అది నాకు నచ్చేటువంటి మార్కులు. కనుక ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తుంచుకోండి, ఆనందాన్ని అభివృద్ధి పరచుకోండి, ఆరోగ్యంతో జీవించండి. ప్రేమ ముదిత మనసే కహో.

పలుకుతేనెలు అంటే నీ పలుకులు కూడాను చాలా మృదువుగా ఉంటుండాలి. అక్కడ పలుకు, ఇక్కడ హృదయము, ఇక్కడ చేతలు, ఇక్కడనే ఉండేటువంటి త్రికరణ శుద్ధి. దేహము ఒక వేణువు, వేణువుకు నవరంధ్రములుంటున్నాయి, దేహమునకు కూడాను నవరంధ్రములుంటున్నాయి. ఇంతేకాదు ఆ యొక్క వేణువునందు హాలో ఏమి ఉండదు, తొర్రగా ఒట్టి లొట్టగా ఉంటుంటాను. కనుక నా ఈ దేహం అనేటువంటి వేణువునందు కూడాను విషయవాసనో లేక అహంకారమో మమకారమో

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 డిసెంబర్ 13 తేదీన శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబావారు తమ విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: వర్తమానము చక్కగా ఉంటే దేశము సుభిక్షముగా ఉంటుంది. ఈ వర్తమానము చాలా ప్రధానమైనది. ఇది నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఇది ఆమ్నీ ప్రెజెంట్. ఎందుకనగా గతము యొక్క ఫలితమే ఈ వర్తమానములో వస్తున్నది. వర్తమానములో చేసే ఫలితమే భవిష్యత్తులో వస్తుంది. కనుక వర్తమానం చక్కగా ఉంటే దేశము సుభిక్షముగా ఉంటుంది. పెద్దలు ఎవరూ కూడను దీనిని గుర్తించటానికి ప్రయత్నించటములేదు. అన్నింటినీ నియమించే మానవుడు ఈనాడు అధోగతికి దిగజారిపోతున్నాడు. అన్నింటికంటే తెలివైనవాడు మానవుడు. భూమికి విలువనిచ్చేది మానవుడే. అందరికీ విలువనిచ్చే మానవునికి విలువ లేకుండా పోయింది. తన విలువ తాను తెలుసుకోలేకపోతే ఏమి ప్రయోజనము? ఇది కేవలము మూర్ఖత్వముగానే ఉంటున్నది. మొట్టమొదట ఈ అహంకారాన్ని, ఆడంబరాన్ని అణగద్రొక్కాలి. ప్యూరిటీ, డివినిటీని పెంచాలి. సహనము, సానుభూతితో జీవించాలి. తోటి మానవునితో మనము ప్రేమతో సంచరించాలి. అదే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.

0: నిరాశ నిస్పృహలు, దిక్కుతోచనివ్వని చీకట్లు ఎక్కడ ఆనందోత్సాహాల తన్మయత్వంగా పరిణమిస్తాయో, ప్రచారార్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా వైద్యపరమైన అద్భుతాలు ఎక్కడ నిత్యకృత్యమో, ఏ విధమైన రుసుములు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేనిదెక్కడో, ధనికుల పేదల, భారతీయుల విదేశీయుల, హిందువుల క్రైస్తవుల, సిక్కుల లేక మహమ్మదీయుల, ఆస్తికుల నాస్తికుల అనే వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి చికిత్స అందేది ఎక్కడో, విశ్వంలోని ప్రేమ సహానుభూతి వితరణశీలం రాశీభూతమై ఎక్కడ ఒకే ఒక నామంతో ప్రకాశిస్తూ ఉంటాయో, అదే శ్రీ సత్యసాయి ఆరోగ్య వ్యవస్థ. ప్రియశ్రోతలారా, సాయిరాం. ప్రేమ సాధించిన వైద్యపరమైన అద్భుతాలు పేరిట మేము మీకందిస్తున్న ధారావాహికకు సుస్వాగతం. పుట్టపర్తి, వైట్ఫీల్డ్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు భారతదేశంలోకెల్లా అత్యుత్తమమైన ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులలో చికిత్స పొంది స్వస్థులైన వారు వాటిని ప్రేమగా వ్యాధులు నివారించే ఆధునిక దేవాలయాలు అని పేర్కొంటూ ఉంటారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్స పొంది రోగ విముక్తులైన కొందరి గాథలను మీకు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నాం.
1: అదిగో వచ్చేస్తున్నాడు, ఇంకో క్షణంలో ఇక్కడే ఉంటాడు. అదిగో కారు చప్పుడవుతోంది కూడా.
2: ఆగయా ఆగయా, అరే దారివండి, హట్ హట్.
1: జహంగీర్, మన జహంగీర్ నడుస్తున్నాడు. మాషాల్లా, ఇక్కడి నుండి పోయినప్పుడు కాళ్ళు చచ్చుబడి కదల్లేని స్థితిలో మంచం మీద మోసుకుపోయినవాడు నడుస్తూ వచ్చాడు. అరే వాహ్, క్యా కమాల్ హోగ్యా.
3: అవును, అద్భుతమే. అది జరిగినది పుట్టపర్తిలోని ప్రశాంతి గ్రామ్లో ఉన్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ లో. దేశ భాష కుల మత వర్ణ లింగ వివక్ష లేకుండా చికిత్సనందించే ఆసుపత్రి ఒకటి ఉండడమే ఓ అద్భుతం. అటువంటి ఆ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు కూడా ఆశ్చర్యపడేలా రోగులు కోలుకున్న పరమాద్భుతమైన సందర్భాలు అనేకం. వాటిలో జహంగీర్ కేసు ఒకటి. ప్రమాదంలో వెన్నుపూస చితికిపోయి కాళ్లు రెండూ చచ్చుపడిపోయిన జహంగీర్ పునర్జన్మ ఎత్తిన గాథను మనం ఈనాటి ప్రేమ సాధించిన వైద్యపరమైన అద్భుతాలు మెడికల్ మార్వెల్స్ ఆఫ్ లవ్ ధారావాహికలో విందాము.
4: సలాం సాబ్, మాది కలకత్తా శివార్లోని మోహన్ నగర్. నేను తాపి పనిచేస్తాను. నెలకో 3,000 దొరుకుతాయండి, దానితోనే 5 పోషించాలి. నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు నేను డైమండ్ హార్బర్ దగ్గర ఒక స్కూల్ బిల్డింగ్ కి ప్లాస్టింగ్ చేస్తున్నాను. మా ఇంటి నుంచి ఆ స్కూల్కి 25 కిలోమీటర్లు. రోజులాగే పొద్దున్నే టిఫిన్ చేసి 6:30 సైకిల్పై బయలుదేరాను. 8:30 అయ్యేసరికి స్కూల్కి చేరుకున్నాను. అక్కడ 2 పని నడుస్తోంది. అది 2007 ఆగస్టు 6 ఆ రోజును నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పటిలాగే వెదురుకర్రలతో కట్టిన మంచమీద నిలబడి ముందు రోజు కట్టిన ఇటుక గోడకు సిమెంటు మెత్తే పని మొదలుపెట్టాను. ఒక పక్క పూర్తి కాగానే మరో పక్కనున్న మంచం మీదకు మారాలి. ముందు జాగ్రత్తగా కాలు ఆంచి చూసి మంచే నా బరువు ఆపుతుందనుకుని దానిమీదకు చేరాను. కాని జరిగేది జరక్క మానదు కదా, ఒక్కసారి మంచె విరిగి దభాలున కింద పడ్డాను.
1: యా అల్లా, జహంగీర్ బాయ్ పడిపోయాడు. చలో చలో చూడండిరా ఎక్కడ దెబ్బ తగిలిందో. జహంగీర్ జహంగీర్, అయ్యో స్పృహ తప్పి పడిపోయాడు. పదండి ఆసుపత్రి తీసుకుపోదాం.
5: పట్టండి సలీం, నువ్వు అక్కడ పట్టుకో.
2: మహమూద్ నువ్వు ఇక్కడ జాగ్రత్త, నువ్వు పనండి.

0: ప్రాణభయం అంటే ఏమిటో అప్పుడే నాకు తెలిసింది. కాళ్ల కింద కర్ర విరిగిన చప్పుడు వినబడగానే ఏం జరగబోతుందో తెలిసి ముచ్చెమటలు పట్టాయి. చేతిలోని తాపి జారి కింద పడింది. పైనున్న రాటను పట్టుకుంటే ప్రమాదం తప్పేదేమో కాని మరుక్షణంలో నేను పట్టు తప్పి కింద పడ్డాను. అప్పుడేమైందో నాకు తెలియదు. తర్వాత తెలిసింది, ఆ ప్రమాదంలో నా వెన్ను విరిగి నడుము కింది భాగంలో భరించలేని నొప్పితో గిలగిలలాడాను. నా కాళ్లు చచ్చుబడిపోయాయి.
1: వెన్నుకు దెబ్బ తగిలి విలవిలలాడుతున్న జహంగీర్ను చికిత్స కోసం ఒకదాని తర్వాత మరొకటిగా కలకత్తాలోని ఆసుపత్రులన్నిటికీ తీసుకుపోయారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు అతనిది చాలా గడ్డు కేసేనన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్కు 6 లక్షల దాకా ఖర్చవుతుందన్నారు. కాని పూర్తిగా నయమవుతుందని గ్యారంటీ ఇవ్వలేమన్నారు. నెలకు 3,000 దాటని సంపాదనతో జహంగీరు అంత సొమ్ము ఎక్కడి నుండి తీగలడు? అయినా ఆశ చావక కుటుంబ సభ్యులు అతన్ని స్ట్రెచర్పై పడుకోబెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
0: ఏ ఆసుపత్రికి వెళ్లినా నయం కావడం కష్టమనే మాట విని విని నాకు ఇక చావు తప్ప మరో మార్గం లేదనిపించిందండి. మంచం దిగలేను. నా అంతటా నేను ఏ పక్కకి బతికిలలేను. బాత్రూంకి వెళ్లాలన్నా స్నానం చేయాలన్నా అన్నీ మంచం మీదే. ఎందుకొచ్చింది ఈ బతుకు? చనిపోవడమే మేలనిపించేది. రోజులు అలా భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు మా ఊరివాడే ఒక ఆయన నన్ను చూడ్డానికి వచ్చాడు. మాటల సందర్భంలో పుట్టపర్తిలో ఉన్న ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చాడు. ఆసుపత్రి పేరు అదేమిటి? శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడిసిన్ అని గాబోలు చెప్పాడు. మూత్రకోశ వ్యాధి చికిత్స కోసం తాను అక్కడికే వెళ్లాట. తనకు పూర్తిగా నయమైందిటి కూడాను. నీలాంటి కేసులకి మంచి వైద్యం అక్కడ దొరుకుతుంది, తప్పకుండా వెళ్ళు అని మరీ మరీ చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఆ ఆసుపత్రిలో అన్నీ ఉచితమేట, పైసా కూడా ఖర్చు కాదన్నాడు. మందులు, ఆహారం, చికిత్స ఒకటేమిటి, దేనికి డబ్బు తీసుకోరట. నమ్మే మాటేనా? మర్యాదకు సరేలండి అని చెప్పి ఆయన్ని పంపేస్తా.
1: కాని క్రమంగా జహంగీర్ పరిస్థితి మరింత దుర్భరమైంది. ఇక లాభం లేదని చివరి ప్రయత్నంగా పుట్టపర్తి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రమాదం జరిగిన నెల్లాళ్లకు అంటే 2007 సెప్టెంబర్ 11వ తేదీనాడు తమ్ముడిని వెంట పెట్టుకుని హౌరా నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరాడు.

0: వారిద్దరూ విజయవాడలో దిగి అక్కడి నుండి ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో పుట్టపర్తి చేరుకున్నారు. జహంగీర్ ప్రయాణమంతా వెదురుతో చేసిన స్ట్రెచర్ పైనే జరిగింది. ప్రయాణం చేస్తున్నంతసేపు జహంగీర్ బాధను పళ్లబిగున ఓదార్చుకున్నాడు. కాని ఆసుపత్రిలో ప్రాథమిక పరీక్ష చేసిన తక్షణమే తనను ఆసుపత్రిలో చేర్చుకోవడం అతను బాధ మర్చిపోయేలా చేసింది.
1: నన్ను ఆసుపత్రిలో చేర్చుకుంటామనగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. సగం బెంగ తీరిపోయింది. ఆ పైన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామని చెప్పగానే నాకు చాలా పరమానందమైంది. ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలా రోగికి ధైర్యం కలిగించే మాట ఇన్నాళ్లకి మొదటిసారి అక్కడే విన్నాను. మరో 3 వారాల్లో 5 అక్టోబర్ ఆపరేషన్ చేస్తారని నా తమ్ముడు చెప్పాడు.
0: ఇప్పుడు డాక్టర్ కైలాశ్రావు గారి మాటల్లో విందాం.
2: జహంగీర్ హాస్ రిసీవ్డ్ ఎన్ ఇంజరీ టు ది L1 వర్టిబ్రే ఫ్రాక్చర్.
3: జహంగీర్ ను పరీక్షించి ఎక్స్రే తీసి చూడగానే అతనికి నడుము కింద భాగంలో వెన్నుముకలో ఉండే వెన్నుపూస ఒకటి పూర్తిగా చితికిపోయిందని కనుక్కున్నాం. ఆ వెన్నుపూసను వైద్య పరిభాషలో L1 అంటారు. చితికిపోయిన ఆ వెన్నుపూస ముక్కలు తగిలి వెన్నుపాము దెబ్బతింది. నరాలు దెబ్బతిన్న కారణంగా అతని కాళ్లు చచ్చిపడ్డాయి. ఆపరేషన్ చేసినప్పుడు మేము దెబ్బతిన్న వెన్నుపూస ముక్కలు జాగ్రత్తగా తొలగించాం. ఆ స్థానంలో మెటల్ రాడ్లు స్క్రూలు బిగించి వెన్నుపాముపై ఒత్తిడి పడకుండా చేశాం. ఆపరేషన్ చేయడానికి సుమారు 10 గంటలు పట్టింది.
0: ఆపరేషన్ జరిగాక జహంగీర్ వేగంగా కోలుకోవడం డాక్టర్లతో సహా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపరేషన్ జరిగిన సుమారు 10 వారాలకు అంటే 2007 డిసెంబర్ 12 జహంగీర్ మొదటిసారిగా మంచం మీద నుండి లేవగలిగాడు. ఆ రోజు నుండి అతనికి 3 నెలల పాటు ఫిజియోథెరపీ చేశారు. అంటే వెన్నులోని కండరాలకు బలం రావడానికి అవసరమైన కసరత్తు చేయించారు. అతనికి శస్త్రచికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన డాక్టర్ వాసుకి జహంగీర్ పూర్తిగా కోలుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ,
4: లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, దిస్ టైప్ ఆఫ్ రికవరీ ఫ్రమ్ ఏ టోటల్ పారాప్లీజియా ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది రేర్ కేసెస్ ఇన్ మెడికల్ హిస్టరీ.
5: ఇటువంటి కేసుల్లో రోగి ఇంత బాగా కోలుకోవడం నేను మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి కేసు గురించి ఇంతవరకు ఏ వైద్య గ్రంథంలో గాని వైద్య విషయాల పత్రికలో గాని ప్రచురించబడలేదు. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో రోగి కోలుకోవడం పాక్షికంగానే ఉంటుంది. పూర్తిగా పూర్వస్థితికి రావడం చాలా అరుదు. ప్రపంచం మొత్తం మీద పూర్తిగా నయమైన కేసు అంటే 100,000 కేసుల్లో ఒకే ఒక్కటి ఉంటుంది. జహంగీర్ కేసులో గమనించాల్సింది ఏమిటంటే అతని నడకలో అస్సలు ఏమీ తేడా కనిపించదు. జహంగీర్ కేసు విషయంలో నేను చెప్పగలిగింది ఒక్కటే, భగవాన్ బాబావారి ఈ ఆసుపత్రిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో ఇది ఒకటి. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేసి రోగికి కొత్త జీవితాన్ని ఇవ్వడం వైద్యునికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తి, ఆ సంతోషం ఎలాంటివో అవి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఏమైనా మాలాంటి వైద్యులను తన పరికరాలుగా ఎంపిక చేసుకున్నందుకు భగవాన్ కు మేము సదా కృతజ్ఞులమై ఉంటాం. మా ద్వారా బాబా సందేశం వ్యాప్తి చెందడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. వారి సంకల్పాన్ని నెరవేరుస్తూ భగవాన్ సమీపంలో ఉండగలగడం నిజంగా మా
4: అదృష్టం.
0: శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లో ఎముకల చికిత్సా విభాగం అధిపతి డాక్టర్ కైలాసరావు దృష్టిలో వెన్నెముకకు అంత పెద్ద దెబ్బ తగిలి పూర్తిగా నయమైన అరుదైన కేసుల్లో జహంగీర్ కేసు ఒకటి. డాక్టర్ వాసుకి అన్నట్లు అది నిజంగా ఓ అద్భుతమే తప్ప మరొకటి కాదు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు సాధిస్తున్న అద్భుతాలకు కారణం వాటి వెనుకనున్న నిర్మలమైన ప్రేమ, సేవాతత్పరతలే. ప్రేమకున్న శక్తి అపారమైనదని భగవాన్ పదే పదే చెప్తూ ఉంటారు. నిర్మలము, నిష్కల్మషము అయిన ప్రేమ సాగరం లోతు కనుగొనడం ఎవరికి సాధ్యం? కాని ఎవరైనా ఆ సాగరంలోని ఓ నీటి బిందువునైనా దర్శించాలనుకుంటే ప్రశాంతి గ్రామ్లో ఉన్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ ను సందర్శిస్తే చాలు. ఆ సత్యాన్ని స్వయంగా తెలుసుకున్న జహంగీర్ కృతజ్ఞతతో కళ్లనీళ్ల పర్యంతమవుతాడు.
1: ఈ ఆసుపత్రి నాకు మళ్లీ బతుకునిచ్చింది. ఇక్కడి వైద్యుల పుణ్యమా అని నేను తిరిగి నడవగలుగుతున్నాను, పనికి వెళ్లగలుగుతున్నాను. అసలు నేను ఇక్కడకు వచ్చి ఈ ఆసుపత్రిని చూసినప్పుడు ఇదేదో గుడిలా ఉందే కాని ఆసుపత్రిలా లేదేమిటి అనుకున్నాను. అప్పుడైతే పొరపాటు పడ్డాను, కాని ఇప్పుడు నిశ్చయంగా చెప్పగలను, ఇది ముమ్మాటికీ ఆలయమే, చికిత్సాలయం, పేదరోగుల పాలిట చికిత్సాలయం.

ప్రియమైన శ్రోతలారా, సాయిరాం. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన జహంగీర్ గాథను మీరు విన్నారు. మానవాళి సంక్షేమం పట్ల అపారమైన ఆసక్తితో, వితరణాశీలంతో కరుణాసముద్రలైన భగవాన్ సంకల్పం మేరకు వెలసిన ఈ చికిత్సాలయంలో వేలాది మంది ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తున్నారు. వైద్యం కోసం ఫీజులు చెల్లించడమనే మాటే లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి వేలాది మంది రోగులకు ఆశాకిరణంగా ప్రకాశిస్తోంది. ప్రపంచంలో మరే ఆసుపత్రిలోనూ లేని విధంగా ఇక్కడ చికిత్స పొందే వారి శరీరాలే కాక వారి హృదయాలు కూడా ఆరోగ్యవంతం కావడం విశేషం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి ఒకసారి విద్యార్థులనుద్దేశించి వారి బాధ్యతల గురించి చెబుతూ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటూ పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్ నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల నీ హస్తయుగంబు మోడ్పి పరమాత్మని భక్తితో కొల్వలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకముల్ కదమానవా అంటూ దేశమున స్థితిశీలమై పడి ఉన్న ఆధ్యాత్మిక ధర్మమును నేడు గతిశీలము చేయవలసి ఉన్నది అన్నారు. దీనిని సర్వమానవుల హృదయములందు ప్రవేశించేటట్లుగా చేయవలసిన బాధ్యత విద్యార్థులదే. భారతీయ దృక్పథంలో మానవుడు పురోగమించుచున్నది అసత్యం నుంచి సత్యానికి కాదు, సత్యము నుంచి సత్యమునకు పురోగమించుచున్నాడనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించడం అత్యవసరం. ఆధ్యాత్మిక ధర్మము భారతీయుల యొక్క పూర్వార్జితము. ఇందులో సర్వమానవులకు సమానమైన అధికారం ఉంది. అయితే ఇట్టి సమత్వమైన ఈశ్వరత్వాన్ని, పవిత్రమైన ఆధ్యాత్మిక ధర్మాన్ని ఈనాడు గుర్తించలేని వ్యక్తులుగా తయారవ్వడం మన భారతీయుల యొక్క దౌర్భాగ్యం. ఈశ్వర సృష్టి అయిన గాలి సర్వులకు సమానమైనట్టు ఈ ఆధ్యాత్మిక ధర్మము అందరికీ అనుకూలమై ఒక పెన్నిధిగా ఏ విధమైన అడ్డు లేక ఆప్యాయంగా ఉండేటటువంటిదిగా రూపొందించారు. త్రిగుణముల యొక్క ప్రకృతికి వశమైన సామాన్యమైన మానవ సమాజమునందే దివ్య మానవ సమాజమును ఆవిర్భవింపచేయటమే గీత యొక్క లక్ష్యం. గుణకారణమైన సమాజముగా రూపొందక ఈశ్వరమైన దివ్య సమాజంగా రూపొందింపచేయటం ఈనాడు ఎంతో అవసరం. ఇదియే గీత యొక్క రేఖాచిత్రం. ఇట్టి పవిత్రమైన సమాజము ఈనాడు భారతదేశమునందు ఏర్పడిననే దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన ప్రాచీన సంస్కృతిని కొంతవరకు అందుకోటానికి అవకాశం ఉంటుంది. ఈనాడు కేవలం సమాజమంటే వివిధ వర్గాలతో కూడిన సమూహంగా ఏర్పడుతోంది. సమాజమనే సార్థక నామమును అందుకొనుటకు దీనికి ఏమాత్రం అధికారం లేదు. స్వార్థరహితమైన వ్యక్తుల యొక్క సమూహమే సమాజమని చెప్పటానికి అవకాశం ఉంది. సమస్త మానవులు ఒక్క బాటపై నడిచి ఒక్క మాటపై నిలచినటువంటి తత్వానికే సమాజము అనే సార్థక నామం. స్వార్థమైన గుణ కర్మలతో కూడిన సమాజంలో ధర్మమునకి ఏమాత్రం అవకాశమే లేదు. కనుక ఇట్టి అధర్మానికి పాల్పడి అనేక విధములుగా సమాజాన్ని క్షీణింపచేయటమే కాక యావద్దేశమును అపవిత్రం కావించే కృత్యములు ఈనాడు వ్యక్తులయందు అభివృద్ధి అయిపోతున్నాయి. ప్రేమస్వరూపులారా, మానవుడు విడివిడిగా జీవించుటకు వీల్లేదు. ఈశ్వరునితో అల్లుకోబడినటువంటి వాడు. కనుక ఇట్టి సమన్వయమైన, సమత్వమైన, ఏకమైన, దివ్యత్వమైన మానవ సమాజాన్ని స్థాపించటానికి మనం ఈనాడు పూనుకోవాలి. కనుకనే అర్జున, నీవిట్టి పవిత్రమైన సమాజ స్థాపనకి కొంతవరకు ప్రయత్నించుట అవసరం అన్నాడు కృష్ణుడు. లోకమున ఎవరెవరు ఏ భావములతో ఏ మార్గమును అవలంబించి నన్ను కోరి అర్థించుచున్నారో అట్టి వారికై నేను అట్టి మార్గములో అట్టి భావమునందే ఫలితమును అందించుటకు సంసిద్ధుడనై ఉన్నాను. కనుకే ఇక్కడ కృష్ణుడు ప్రణిపాతేనా అన్నాడు. ఇక్కడ పాతము, నిపాతము, ప్రణిపాతము అనే మూడు పదాలున్నాయి. పాతం అనగా పడడం, నిపాతం అనగా లెస్సగా పడటం, ప్రణిపాతం అనగా పూర్తిగా పడడం. అనగా మనం పెద్దలకు నమస్కరించే సమయంలో వంగి నమస్కరించటం పాతం, పాదములపై శిరస్సును పెట్టి నమస్కరించటం నిపాతం. సాష్టాంగమున నఖశిక పర్యంతం భూమికి తగిలేటట్లుగా నమస్కరించటం ప్రణిపాతం.
ఇదియే శరణాగతి లక్షణమని చెప్పబడింది. అహంకారాన్ని నిర్మూలించుకునే తత్వమే ఈ ప్రణిపాతం యొక్క అంతరార్థం. అహంకారము మానవుడియందు ఉన్నంతవరకు ఆత్మదర్శనం అతనికి అప్రాప్తమే. కనుక ఇట్టి అహంకార నిర్మూలన వల్ల ధర్మము యొక్క అంతరార్థాన్ని కూడా మానవుడు గుర్తించటానికి వీలవుతుందని కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ధర్మస్వరూపము యొక్క లక్షణములను నీవు గుర్తించినప్పుడే ధర్మ ప్రచారం కాని, ధర్మ ప్రబోధ కాని, ధర్మాచరణ కాని చేయటానికి అధికారివవుతావు. కనుక ఇట్టి ధర్మమును నీవు అవలంబించుటకై శ్రద్ధ వహించాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు అర్జున. కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు, నిస్సంశయము కూడా ఒకవైపున ఉండాలి. ఈ నిస్సంశయము, శ్రద్ధ రెండింటినీ రెండు అష్టాక్షర నామములుగా అందుకో అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది 8 అక్షరములతో కూడినటువంటిది. ఇది ఒకవైపున, మరొక వైపున సంశయాత్మ వినశ్యతి, ఇది 8 అక్షరములతో కూడినదే. మనకీ లోకమునందు గంగ, యమున, గోదావరి, సరస్వతి ఇలాంటి పవిత్రమైన నదులు అనంతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇట్టి అగాధమైన నదులు అనంతమైన సముద్రంలో చేరు నిమిత్తమై అతి వేగంగా ప్రయాణం సల్పుతూ ఉంటాయి. కాని ఈ నదులకు ఇటువైపు అటువైపు గట్టులే లేకపోతే మానవత్వాన్ని కొంతవరకు నిర్మూలం కూడా చేసేస్తాయి. కనుకే ప్రవాహానికి గట్లు ఎంతవసరమో ఈ మానవ జీవిత ప్రవాహానికి శ్రద్ధ అనేది ఒక గట్టు, అసంశయం అనేది మరొక గట్టు. ఈ శ్రద్ధ, విశ్వాసము అనే రెండు గట్టుల లోపలే మన జీవిత ప్రవాహము అనుగ్రహ సాగరంలోకి ప్రవేశించాలి.

కనుక ప్రతి మానవునికి శ్రద్ధ అత్యవసరం. శ్రద్ధ లేకపోతే ఎట్టి చిన్న కార్యంలో కూడా విజయాన్ని సాధించటానికి వీలవ్వదు. విశ్వాసమన్నదే మానవుని యొక్క శ్వాస. ఈ విశ్వాసమే లేకపోతే క్షణకాలమైన సామాన్య జీవితమైన జీవించటానికే వీలుకాదు. కనుక శ్రద్ధ విశ్వాసములు ప్రధానమైన చక్రములుగా భావించి నీ జీవితమనే రథమును అనుగ్రహమనే గమ్యానికి చేర్చుకో అన్నాడు. అయితే లోకమునందు సామాన్య మానవులు మొదలుకుని సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు అయిన పరమహంసల వరకు సాధనలు సలుపుతూనే ఉన్నారు. ఈ సాధకులు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని. ఈ నాలుగు తెగలవారు కూడా భగవంతుని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, భగవంతుని ప్రేమకై, అనుగ్రహానికై పాటుపడుతూ ఉంటారు. అయితే అందరినీ నేను ప్రేమిస్తున్నాను, అందరినీ అన్ని విధాలుగా అనుగ్రహిస్తున్నాను, కాని వారి వారి భావములను, గుణకర్మలను బట్టి వారి వారికి ఫలితములు అందించటానికి సంసిద్ధంగా ఉన్నాను. ఆర్తి అనబడే సాధకులు తమ బాధలను, కష్టాలను, దుఃఖాలను నివారణ చేయమని ప్రార్థిస్తారు. కనుక అట్టి ప్రార్థనలను పురస్కరించుకుని నేను అట్టి వారిని అనుగ్రహిస్తాను. అతనికి నాకు ఉన్న సన్నిహిత సంబంధం అంతే. ఇతడు ప్రార్థించడము, నేను ఆ ప్రార్థనలను అనుగ్రహించి సఫలం చేయటం అంతే. అతనికి నాకు ఉన్న సంబంధం ఏమాత్రమూ ముందుకు అభివృద్ధి కాదు. అర్థార్థి అనేవాడు ధనకనక వస్తువాహనాలను ఆశించి నన్ను ప్రార్థిస్తాడు. ఇవి సఫలమాయినా అతడు అహంకారములో ప్రవేశిస్తాడు. ఇవి విఫలమాయినా నన్ను దూషిస్తాడు, క్రోధం పూంతాడు. కనుక వీనికి నాకు ఉన్న సన్నిహిత సంబంధం కూడా ఇంతే. ఇక జిజ్ఞాసికి నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఎలాంటిదంటే, నా యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకునే నిమిత్తమై, నా యొక్క పూర్ణత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై అనేక ప్రయత్నాలు చేస్తాడు. అది శ్రమతో కూడినది కనుక కొంతకాలం మాత్రం ఈ విధంగా ప్రయత్నించి తరువాత విసుగెత్తి వేసారి తాను విరమించుకోవటానికి పూనుకుంటాడు. ఏ నూటికో కోటికో ఒక్కడు మాత్రమే దీనిని ఫలింపచేసుకుని నన్ను పొందగలుగుతున్నాడు. పూర్తిగా నన్ను చేరేవాడు ఎవరనగా, ఒక్క జ్ఞాని మాత్రమే. అయితే ఈ జ్ఞానము సర్వసామాన్యమైన మానవునికి లభిస్తుందా అని సందేహించక్కర్లేదు. జ్ఞానమనగా బహుళ గ్రంథ పరిచయం కాదు. వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను చక్కగా నిర్వర్తించటం కాదు. సర్వశాస్త్రములు గుర్తించటము, సర్వ వేదములు వల్లించటమూ కాదు. ఏ చిన్న కార్యం చేసినప్పటికీ ఈశ్వరార్పిత బుద్ధితో చేసేటువంటిదే జ్ఞానం అన్నాడు కృష్ణుడు. మన నిత్య జీవితంలో ఏ కోటీశ్వరుడైనా, కూటి పేదయైనా, ఏ స్త్రీ అయినా, పురుషుడైనా, విద్యావంతుడైనా, విద్యాహీనుడైనా జ్ఞానతత్వములో ప్రవేశించుట అతి సులభం. జ్ఞానయోగ కర్మాదులతో దీనికి ఏ సంబంధమూ లేదు. యజ్ఞయాగాది జప హోమాదులతో దీనికి అవసరమూ లేదు. ఏది చేసినా నీవు భుజించే సమయంలో కూడా ఇది భగవత్ప్రీత్యార్థం అని భుజిస్తే అది నాకు చెందిపోతుంది. అది కూడా ఒక జ్ఞానయజ్ఞమే. ఏ పని చేసినా అది భగవత్ప్రీత్యార్థకమైన భక్తిగానే రూపొందుతుంది. మనం ఈనాడు ప్రతి కర్మను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించటానికి పూనుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్. ఈ విధమైన జ్ఞానమును ప్రతి మానవుడు పొందటానికి సదవకాశం ఉంది. ఇది సులభోపాయంగా కూడా ఉంది. కనుక అర్జున, ఇట్టి పవిత్రమైన, సులభమైన, సన్నిహితమైన, సమరసమైన జ్ఞానాన్ని నీవు జగత్తునకు వ్యాపింపచేయటానికి సంసిద్ధుడవు కమ్ము అన్నాడు కృష్ణుడు. ఈ జ్ఞానమును పొందే నిమిత్తమై మొట్టమొదట ధర్మాన్ని గుర్తించమన్నాడు కృష్ణుడు. ఇక్కడ గురుశిష్య సంబంధమనున్నది సన్నిహితమై, వాత్సల్యభరితమై, అనుగ్రహమై, ఆనందమయమై ఉండేటటువంటిదిగా నిరూపించాడు. కృష్ణుడు ఇక్కడ మరొక చక్కని ఆదర్శాన్ని కూడా అందించాడు. అర్జున,
గురువు బోధించే అధికారి మాత్రమే కాని దానిని అనుసరించి ఆచరించి అనుష్ఠించి ఆనందించాల్సిన వంటివాడు నీవే, అది నీ బాధ్యత అన్నాడు. గురువు కేవలం గైడ్ పోస్ట్ వంటివాడు. ఈ మార్గంలో ప్రయాణమైతే మెడ్రాస్ చేరవచ్చును, ఈ మార్గంలో ప్రయాణం చేస్తే బెంగళూరుకు వెళ్లొచ్చు, ఈ మార్గంలో ప్రయాణం చేస్తే చిత్తూరు వస్తుంది అని గైడ్ పోస్టు ఆ మార్గాలను ఎలా అయితే నిరూపిస్తుందో ఆ విధంగానే గురువు బంధరహితమైన ఆనంద నిలయానికి సంబంధించిన మార్గాన్ని నిరూపిస్తూ వస్తాడు, సూచిస్తాడు. కేవలం ఈ వైపున మద్రాసుకు పోవచ్చును అని నిరూపించిన తక్షణమే ఆ మద్రాసు మార్గం నందున్న ఎత్తుపల్లాలు గైడ్ పోస్టుకేమాత్రం తెలియవు. ఈ బాధ్యత, బాధలు, సుఖములు నీకు చెందినవే తప్ప గైడ్ పోస్టుకు ఏమాత్రం చెందవు. గైడ్ పోస్ట్ సాక్షీభూతమైనటువంటిది. కనుకనే నేను సాక్షీభూతుడను, నీకు మార్గమును నిరూపించగలనే కాని ఆచరించాల్సిన బాధ్యత నీది అని తెలిపాడు కృష్ణుడు. ఈ విధంగా స్వామి ఎంతో ప్రేమతో విద్యార్థులకు అనుగ్రహించిన గీతా ప్రవచనాల విశేషాలను మరికొన్నింటినీ రేపు కథలో విందాం. వేసవి శిక్షణా తరగతులలో స్వామి భగవద్గీతను గురించి ఎంతో విశదంగా విద్యార్థులకు, భక్తులకు అర్థమయ్యే విధంగా ఎన్నో విశేషాలను సులభంగా చిన్న చిన్న ఉదాహరణలతో తెలిపారు. 1979 వేసవి శిక్షణా తరగతులలో స్వామి ఇచ్చిన ఉపదేశాల నుంచి కొన్ని విశేషాలను మనం వింటున్నాం.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 6వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: యూనివర్సిటీ యూనియన్ పత్రికలో నేను రాసిన కొన్ని కవితలు, వ్యంగ్య రచనలు, హాస్య కవితలు, శ్లేష కవితలు మొదలైన కొన్ని కన్నడ రచనలు ప్రచురించేవారు. మాండ్యాకు చెందిన ఒక సాహసవంతుడైన యువకుడు ఈ రచనలన్నింటినీ సేకరించి తన సొంత ఖర్చుతో యద్వా తద్వా అనే పేరుతో ప్రచురింపజేశాడు. కన్నడంలో నేను రాసిన అల్లోల కల్లోల, ఉపాయ వేదాంత, అణుకు మిణుకు మొదలైన వాటిల్లో ఇలాంటి చెణుకులు పుష్కలంగా ఉన్నాయి. గాలిగోపుర, శంఖవాద్య, గృహదారణ్యక, రంగనాయకి అంటే ఒకరోజు కూలి సంపాదించే శ్రామిక జీవుని చరిత్ర, చెంగూలి చెలువ అంటే ఒక సామాన్య గుమాస్తా చక్రదృష్టి వ్యక్తిగత జీవితంపై అధ్యయనం. ఈ నవలలన్నీ కూడా బాగా విషాదభరితమైనవి. ప్రతి పుట, అందులోని ప్రతి పాత్ర వైఖరి కూడా పాఠకుని నవ్వటమా ఏడవటమా అనే సమస్యలో పడవేస్తుంది. అనర్థకోశ, ఒక ఫిక్షనరీ కూడా నేను సొంతంగా చేసిన ఒక ప్రయోగమే. ఇందులో పాత మాటలకు కొత్త అర్థాలు మాత్రమే కాకుండా ప్రస్తుత కాలంలో వాడుక కోసం కొత్త కొత్త పదాలను సృష్టించడం జరిగింది. పాతకాలపు సామెతలను సమకాలిక ప్రయోగార్హాలుగా చేయటం కూడా జరిగింది. చరిత్ర అధ్యాపకుడిగా అశోకునిపై కన్నడంలో ఒక ప్రత్యేక గ్రంథం, సోషల్ ఆంథ్రపాలజీపైన, వివాహ వ్యవస్థపైన కన్నడంలో పుస్తకాలు రచించాను. ఆంగ్లంలో కేరళ ఇన్ కర్ణాటక, లాస్ట్ రాజాస్ ఆఫ్ కూర్గ్ అనే పరిశోధనా వ్యాసాలు రాశాను. మా పెద్ద కుమారుడైన నారాయణమూర్తి బెంగళూరు కేంద్రీయ కళాశాల నుండి జియాలజీ ఆనర్స్ పట్టా తీసుకోవడం జరిగింది. అతను కళాశాల హాస్టల్లోనే ఉంటూ చదువుకునేవాడు. అక్కడ హెల్త్ విజిటర్గా ఉన్న డాక్టర్ ఎం శివరాం గారు మా అబ్బాయికి బాగా పరిచయస్తులైనారు. ఈ డాక్టర్ గారు మానసిక శాస్త్రంలో చాలా ఆసక్తి కలవాడు. చక్కని చురుకైన హాస్యోక్తులకు, అద్భుతమైన తెలివితేటలకు అతను బాగా పేరెన్నికగన్నవాడు. పురాణ గాథలకు చక్కని వివరణ రాసినవాడు, సునిశ్చితమైన పరిశీలన గలవాడు, చక్కని హాస్యగాడుగా ప్రఖ్యాతి చెందినటువంటి కైలాసానికి ఈయన చాలా దగ్గర స్నేహితుడు, బాల్యమిత్రుడు. ఈ డాక్టర్ శివరాం చాలా సాహసంతో కొరవంజి అనే హాస్య మాసపత్రికను ప్రారంభించాడు. గ్రామీణ భారతదేశంలో సోది చెప్పే వాళ్లను కొరవంజి అని అంటారు. ఈ మాసపత్రికను ప్రారంభించే ముందు డాక్టర్ శివరాం గారు మా అబ్బాయి మూర్తిని కలుసుకుని ఈ పత్రిక నిర్వహణ విషయంలో నా సహాయం కావాలని తెలియజేశారు. ఇతరులను బాధపెట్టకుండా మనసులకు హత్తుకుపోయి రంజింపజేయడానికి మీ సునిశ్చితమైన హాస్యం సువర్ణావకాశం అంటూ నాకు వారు జాబు రాశారు. నేను సంతోషంగా డాక్టర్ శివరాంతో చేతులు కలిపాను.
1: దాదాపు 10 సంవత్సరాలకు పైగా పొంగిపొరలే ఉత్సాహంతో ప్రతి నెలా కూడా సగానికి పైగా నా హాస్యరచనలే కొరవంజీ పేజీలను ఆక్రమించేవి. ఛాందసభావాలకు సంబంధించిన రచనలైతే నా పేరు రుద్రమ్మగాను, అందుకు వ్యతిరేకమైన రచనలైతే నా కలం పేరు శ్రీమతి కేసరి అని ఉండేది.
0: నేను కనిపెట్టిన ఎన్నో సాహితీ కల్పనలకు, కొత్త కొత్త సాహితీ ప్రక్రియలకు పాటలి, నాక, తారక మొదలైన ఎన్నో రకరకాల పేర్లు పెడుతూ ఉండేవాడిని. డాక్టర్ శివరాం, నేను ఒకే శరీరానికి 2 భుజాలుగా కలిసి పనిచేశాం. ఆర్కే లక్ష్మణ్, నాడిగ్ వంటి ప్రఖ్యాత కార్టూనిస్టులను మా విద్యార్థులుగా వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం మాకు లభించింది. ఒకసారి హిందూ దినపత్రికలో ప్రఖ్యాత కార్టూనిస్టు శంకరు అతని పేరుతోనే శంకర్స్ వీక్లీని ప్రారంభించబోతున్నాడని చదివాను. ఆ పత్రిక ప్రారంభోత్సవ సంచిక జవహర్లాల్ నెహ్రూ గారిచే ఆవిష్కరింపబడుతుందని విన్నాను.
1: అతను బ్రిటిష్ పత్రిక పంచ్లో చారివారియా శీర్షికలాగా శంకర్స్ వీక్లీలో ఏమైనా ప్రచురించదలిచాడేమో కనుక్కుందామని
0: అతనికి ఒక జాబు రాశాను. అందుకోసం కొన్ని మసాలా, వ్యంగ్య, హాస్య రచనలను నేను పంపుతానని అతనికి రాశాను. అది నిజంగా నా అహంభావాన్ని ప్రదర్శించే సాహసమని ఒప్పుకు తీరాలి.
1: శంకర్ నా ఉత్తరానికి జవాబుగా పంచ్ పత్రికలో చారువారియా శీర్షిక పేరెన్నికగన్న ప్రఖ్యాత సంపాదక మండలిచే నిర్వహించబడుతున్నదని, అంతేకాక తన వారపత్రిక పాఠకులకు ఆంగ్ల భాషలో ఆ శీర్షిక అర్థం కావటం కష్టమేమోనని అభిప్రాయంతో ఆ శీర్షిక గురించి ఆలోచించడం లేదని రాశాడు. కన్నడంలో ప్రచురించబడుతున్న కొరవంచి పత్రికలో నేను ఉరిగాలు అనే శీర్షికకు ఇటువంటి రచనల్ని పంపుతున్నానని జవాబిస్తూ మచ్చుకి కొన్ని రచనల్ని పంపించాను.
0: రెండవ సంచిక ప్రచురించడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందే నా ఉత్తరం రచనలు అతనికి అందటం, ఆ కొద్ది రోజుల్లోనే
1: మియర్ ప్రాటిల్ ఒట్టి వగరబోతు మాటలు అనే శీర్షిక కింద ప్రచురింపబడిన
0: నా రచనలతో పోస్టుమ్యాన్ నా చేతికి శంకర్స్ వీక్లీ అందించడం జరిగింది. ఇక అప్పటి నుండి మూడో పేజీ దిగువ భాగాన శంకరే స్వయంగా గీసిన కార్టూన్తో నా శీర్షిక విధిగా ప్రచురింపబడుతూ వచ్చింది. మహారాజా కళాశాలలు సైకాలజీ విభాగానికి చెందిన తన ప్రయోగశాలలో తెల్ల ఎలుకలతో ప్రయోగాలు చేసుకుంటూనే ఒక వ్యక్తి నన్ను నిశితంగా గమనిస్తూ ఉండేవాడు. అతనే డాక్టర్ గోపాలస్వామి, ఎంవి. వద్దని తిరస్కరించకుండా ఎన్నో బాధ్యతలను ప్రతీదీ ఎంతో ఆసక్తితో అభిరుచితో నిర్వర్తించటమే కాకుండా మరిన్ని పనులు పురమాయించమని కోరే ఒంటెలాంటి అధ్యాపకుడు అని ప్రిన్సిపల్ జేసీ రోలో నన్ను ప్రశంసించటాన్ని ఒకసారి గోపాలస్వామిగారు వినడం తటస్థించింది. దాంతో ఆయన మరో భారాన్ని కూడా నా నెత్తిన వేయటానికి నిశ్చయించుకున్నారు.
1: హాలెండ్లో మనస్తత్వ శాస్త్రవేత్తల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తూ శ్రీ గోపాలస్వామి మైసూరుకు ఒక చిన్న ఫిలిప్స్ ట్రాన్స్మీటర్ తీసుకొచ్చారు. పురపాలక సంస్థ ధన సహాయంతో ప్రతిరోజూ సామాన్యునికి అందుబాటులో ఉండేలాగా ఒక గంట సేపు విద్యా విషయక కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని ఆయన ఆశించారు. నేను ఆ బాధ్యతను నిర్వహించడానికి సరైన వ్యక్తినని ఆయన భావించారు. సామాన్య మానవునికై నిర్వహించబడుతున్న ఆ కార్యక్రమాలను ప్రసారం చేయడం కోసం నేను ఆయనతో కలిసి గంటల కొద్దీ కాలం గడుపుతూ ఉండేవాడిని. కళాకారులతో, ప్రసంగకర్తలతో కార్యక్రమాల వ్యవధి నిర్ణయించడం, ఆయా కార్యక్రమాలు నిర్వహించడంలో కాలం గడపటం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ కళాకారులకు, ప్రసంగకర్తలకు గోపాలస్వామిగారు కేవలం కొబ్బరికాయ, తాంబూలం, టాంగా ఖర్చు మాత్రమే ఇవ్వగలిగేవారు. కొన్నాళ్లు ఎంతో శ్రద్ధతో, ప్రయాసతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాక షార్ట్వేవ్ ట్రాన్స్మిషన్లో ఎక్కువసేపు ప్రసారాలు ఎక్కువ నిధులతో నిర్వహించడానికి ఆయనకు అనుమతి లభించింది. అందువల్ల వివిధములైన ప్రసారాలను ప్రసారం చెయ్యడానికి అవకాశం లభించింది. ఒకరోజు కళాశాలలో థింక్ బ్యాంక్ వంటి మా విశ్రాంతి గదిలో అందరం కూర్చుని ఉండగా గోపాలస్వామిగారు మా గదిలోకి వచ్చి వారికి తలనొప్పిగా పరిణమించిన ఒక సమస్యను మా ముందుంచారు. ఆ సమస్య ఏమిటంటే, ప్రసార కేంద్రానికి ఒక భారతీయ పేరును నిర్ణయించటం, అందుకు నేను సూచించిన పేరు ఆయనకు నచ్చటం, ఆ పేరు మొత్తం భారతదేశంలోని అన్ని రేడియో కేంద్రాలకి పెట్టడం జరిగింది. ఆ పేరేమిటో తెలిసిందా? ఆకాశవాణి. అప్పటి నుండి ఇక ఆ రేడియో కేంద్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయమని ఆయన నన్ను కోరారు. అవి యుద్ధం జరుగుతున్న రోజులు. శత్రువు చాలా దగ్గరగా, మలేషియా వరకు మన వార్తలు వినగలిగేటంత దగ్గరగా వచ్చేశాడు. అందువల్ల ముఖ్యంగా వార్తలు చదివేటప్పుడు అతి జాగ్రత్తగా ప్రతి పదం ఆచితూచి వాడాల్సి వచ్చేది. నేను ఆ వార్తలను ఎలా తయారు చేసేవాడినో తెలుసా? మా ఇంట్లో బాగా ముసిలిదై పాతబడిపోయిన జెనిత్ రేడియో ఉండేది. అతి జాగ్రత్తగా, శ్రద్ధగా ఢిల్లీ వార్తలను చెవులు రిక్కించి వినేవాడిని. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలను సంగ్రహించి కన్నడంలోకి అనువదించి గబగబా చేతితో కాగితంపై రాసి వార్తలు చదివే హెచ్కే రంగనాథ్ అనే విద్యార్థితో పంపించేవాడిని. అతను బీఎస్ఏ సైకిల్పై ప్రయాణం చేసి 2 మైళ్ల దూరంలో ఉన్న ఆకాశవాణి కేంద్రానికి చేరుకునేవాడు. ప్రతిరోజూ ఇదంతా ఒక అగ్ని పరీక్షలాగా ఉండేది. కానీ ఆ అగ్నిశిఖలను సాహసంతో ఎదుర్కొని మా కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసేవాళ్లం. అయినా కూడా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు దొర్లుతూనే ఉండేవి. ఒకసారి వార్తల్లో జనరల్ హేవెల్ కావేరీ ఆనకట్టకు దిగువ భాగాన ఉన్న బృందావన్ గార్డెన్స్ కు వెళ్లారని చదవటం జరిగింది. అలా ఆ వార్తను చదవటం, వార్తల్లో చేర్చటం తప్పని చాలా ఆలస్యంగా తెలిసింది. మరోసారి వార్తలు చదివే వ్యక్తి శ్రోతృగళ్ అని చదవటానికి బదులుగా శత్రుగళ్ అని చదవటంతో చాలామంది నన్ను చీవాట్లు పెట్టారు. 1942 ఆగస్టు 19వ తేదీన కూడా ఉదయం యథాప్రకారంగా జెనిత్లో ఢిల్లీ వార్తల్ని విని అనువాదం చేసి మామూలుగా ప్రసార కేంద్రానికి వార్తలు చదివే వ్యక్తితో పంపించాను. మా కేంద్రం నుండి ప్రసారమైన వార్తల్లో మహాత్మాగాంధీ ఇంకా మరికొంతమంది నాయకులు అరెస్టైనట్లుగా వినడం జరిగింది. దారి పొడుగునా ముర్దాబాద్ అనే నినాదాలు వినబడుతున్నాయి. అప్పుడు నేనింట్లోనే ఉన్నాను. మా విద్యార్థి అయిన కిష్టప్ప స్వయంగా నాయకత్వం వహిస్తున్న విద్యార్థుల గుంపు ఉద్రేకంతో ముర్దాబాద్ ముర్దాబాద్ అని కేకలు పెడుతూ వస్తున్నారు. నాకు అకస్మాత్తుగా చాలా ఆందోళన కలిగింది. ఒకవేళ నేను నా జెనిత్ సరిగా వినలేదా, వార్తలు వినటంలో ఏమైనా పొరపాటు జరిగిందా అని నాకు చాలా కంగారుగా అనిపించింది. కంగారు వల్ల నాకు నోట మాట రావడం లేదు, ఏమాటా వినిపించడం లేదు. ఇంతలో మరాఠీలో వార్తలు రావడం, మేము ప్రసారం చేసిన వార్త సరైనదేనని ధృవపడటం జరిగింది. నన్ను గట్టిగా కుదుపుతూ వార్తలు విను అని మా చిన్నబ్బాయి అనడంతో నేను ఆ షాక్ నుండి తేరుకున్నాను. ఇలాంటి ఆందోళనకరమైన భయంకరమైన సంఘటనలు కొన్ని జరిగినప్పటికీ కూడా మేమంతా మొత్తం మీద చాలా సరదాగా హాయిగా ఉండేవాళ్లం. కొత్త కొత్త ప్రయోగాలు ఇంకా ఏమేం చేద్దామా, ఇంకా బాగా వార్తలు ఎలా ప్రసారం చేద్దామా అని ఆలోచిస్తూ సరదాగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉండేవాళ్లం. దర్శకుడైన డాక్టర్ గోపాలస్వామి కార్యక్రమాల నిర్వహణలో ప్రత్యేకంగా చాలా వ్యక్తిగతమైన ఆసక్తి ఉత్సాహం చూపించేవారు. నేను చెప్పే సలహాలను దిద్దుబాట్లను సహృదయంతో స్వీకరించేవారు. మేము ఏదైనా క్లిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆయన చాలా ఆదుర్దాగా ఉండేవారు. ఒకసారి మేము చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సిండ్రెల్లా నాటకం ప్రసారం చేసినప్పుడు ఆయన మనస్తత్వ శాస్త్రవేత్త కావడం వల్ల ఎవరైనా గర్విష్ఠి తండ్రికి 3 కుమార్తెలు ఉండటం, వారిలో 3వ కుమార్తెకు దాదాపు సిండ్రెల్లా వంటి దురవస్థలో ఉండటం వల్ల ఆ తండ్రిని ఈ నాటకం నొప్పించవచ్చునని ఆయన భయం. మరో సందర్భంలో బాగా ప్రచారం ఇచ్చి బాగా రిహార్సల్స్ చేసి ప్రసారానికి సిద్ధంగా ఉన్న ఒక సంగీత కార్యక్రమాన్ని కూడా నిలిపివేయమని ఆయన కోరడం జరిగింది. ఆ సంగీత కార్యక్రమాన్ని మేము వరుసగా దసరా పండుగ 9 ఉదయం వేళ ప్రసారం చెయ్యాలని నిశ్చయించాం. ఆ విధంగానే 4 వరుసగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశాం. శ్రోతలు కూడా ఆ కార్యక్రమాన్ని ఎంతగానో శ్లాఘించారు. 5వ రోజున అమ్మవారి మరో పవిత్రనామంపై గానం ప్రసారం కావలసి ఉంది. కాని ఆ పేరు ఒక ప్రముఖుని భార్యదని, ఆయన వింటే బాగుండదని భయపడి గోపాలస్వామిగారు ఆ సంగీత కార్యక్రమాన్ని ప్రసారం చెయ్యకుండా నిలిపేశారు. అంచేత ఇక నేను ఆయన్ను ఎదిరించే సాహసం చెయ్యాల్సి వచ్చింది. దాంతో బాగా కోపం వచ్చిన డైరెక్టర్ గారు నా స్థానంలో మహారాజా కళాశాలకే చెందిన మరొక అధ్యాపకుణ్ణి సహాయ దర్శకుడుగా నియమించారు. శ్రోతలు నాపై సానుభూతి కురిపిస్తూ ఉత్తరాలు గుప్పించడంతోటి నన్ను మైసూరుకు 200 మైళ్ల దూరాన ఉన్న ఒక ప్రాంతంలోని ఇంటర్మీడియట్ కళాశాలకు తోసి పారేశారు. అక్కడ మలేరియా వ్యాధి తీవ్రంగా ప్రబలి ఉండేది. ఆ ప్రాంతంలో పనిచేసేవారికి క్వినైన్ పొట్లాలు కొనుక్కోవడం కోసం అదనంగా కొంత పైకాన్ని ముట్టచెప్పేవారు. అటువంటి ప్రదేశానికి నన్ను ఫుట్బాల్లాగా తన్నేశారు. కాని అతి త్వరలోనే తిరిగి ఆట ప్రారంభమైంది. ఇక నాకు షిమోగా వెళ్లక తప్పలేదు. అక్కడున్న 2.5 సంవత్సరాల కాలంలోనూ నా హృదయానికి తగిలిన గాయాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అక్కడి ప్రజలకు వారి మాతృభాష పట్ల అభిమానం తీవ్రతరం చెయ్యటానికి 3 విధాలుగా ప్రయత్నం చేశాను. మైసూరు దిగువ ప్రాంతాల్లోని సాంస్కృతిక సాహిత్య సంస్థలు వసంతోత్సవాలు మాత్రమే కాకుండా కుండపోతగా ఉరుములు మెరుపులతో వర్షించే ఋతుపవనాల ఆగమనాన్ని సూచించే పండుగను కూడా ఉత్సాహంగా జరుపుకోవాలని నేను సూచించాను. నైరుతి ఋతుపవనాలు కురిపించే జలధారలతో తుంగభద్ర, కావేరి నదులు పుష్కలంగా నీటితో నిండి సమృద్దిగా మంచినీటిని, వ్యవసాయదారులకు కావలసిన నీటిని అందివ్వడంతో పంటలు చక్కగా పండి భూమంతా ఆకుపచ్చ తివాచీ పరిచినట్లుగా, చక్కని చిక్కని పచ్చికతో ప్రకృతిమాత ఆకుపచ్చని చీర ధరించిందా అన్నట్లు కన్నుల పండుగగా ఉంటుంది. వనాలు కూడా వర్షధారలతో తడిసి పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ప్రతి ఇల్లు పచ్చగా ఆనందంతో శోభిల్లుతూ ఉంటుంది. ఈ వర్ష ఆగమన మహోత్సవాన్ని నేను యువకవి పరమేశ్వర్ భట్, షిమోగా కర్ణాటక సంఘ కార్యనిర్వాహకుడైన విష్ణుభట్, ముగ్గురు త్రిమూర్తుల్లాగా కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంతో సంబరంగా జరిపేవాళ్లం. అప్పుడు నా పేరు బ్రహ్మభట్ అనే మారుపేరుతో ఉండేది. ఈ ఆలోచన అందరి ఆమోదాన్ని పొందటమే కాకుండా క్రమంగా షిమోగా కన్నడ సంఘానికి క్యాలెండర్లో ఆ దినం సెలవు దినంగా ప్రకటించారు కూడా. ఔత్సాహిక కళాకారులంతా కలిసి 3 గంటల నోటీసులు అప్పటికప్పుడు నాటకాన్ని తయారు చేసుకుని 3/4 గంట సేపు నాటికను ప్రదర్శించడం మరొక కొత్త ప్రయోగం. గ్రామీణాభివృద్ది కార్యక్రమాల్లో కళాశాలల తరపున, విశ్వవిద్యాలయం తరపున ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వటం ముందు నుండి నాకు అలవాటే కాబట్టి మా బృందం ప్రదర్శించిన నాటికలకు ఉత్తమ బహుమతి లభించింది. అది నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. ఇక పథకం కూడా చాలా విజయవంతమైంది. మరొక నూతన ప్రయోగం ఏమిటంటే జోక్ క్రాకర్స్ డే, అంటే జోకుల టపాకాయలు పేల్చుకునే రోజు. ప్రతి సంవత్సరం దీపావళి నాడు ఈ జోకుల టపాకాయలు పేల్చుకునే దినంగా పాటించేవాళ్లం. ఈ కార్యక్రమాన్ని నేను హాస్య చటాకి అనేవాడిని. రంగురంగుల కాంతులతో, డమడమ చప్పుళ్లతో ప్రమాదభరితంగా పేలే టపాకాయల బదులు ఇలా ప్రమోదభరితంగా హాస్యోక్తుల టపాకాయలు పేల్చుకుని సరదాగా నవ్వుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లం. షిమోగాలోని కన్నడ సంఘం వాళ్లు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను సమ్మతింపజేసి వారికి ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం జోకులు పేల్చటానికి కేటాయించేవారు. సరదాగా ఉండే లావుపాటి వ్యక్తులు, ఒక పోలీసాఫీసరు, ఒక ప్రొఫెసరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక వ్యాపారి, ఒక పన్నులు వసూలు చేసే అధికారి, ఓ వ్యవసాయదారుడు, ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఈ జోకుల కార్యక్రమంలో సరదాగా పాలు పంచుకునేవారు. ఇలా హాస్యభరితంగా మహోత్సాహంతో దీపావళి నాడు జోకుల టపాకాయలు సరదాగా పేల్చుకుని కడుపుబ్బా నవ్వి నవ్వి నొప్పెడుతున్న డొక్కలతో అందరం ఇళ్లకు చేరేవాళ్లం. ఈ కార్యక్రమం బెంగుళూరు మహానగరం కన్నడ సాహిత్య అకాడమీ దాకా అంటుకుపోయింది. 1946 సంవత్సరంలో బెంగుళూరులోని ఇంటర్మీడియట్ కళాశాలకు నన్ను బదిలీ చేశారు. ఆంగ్ల సాహిత్యం ఆనర్స్ డిగ్రీ విద్యార్థులకు కేంద్రీయ కళాశాలలో బ్రిటిష్ రాజ్యాంగం మరియు సాంఘిక చరిత్ర గురించి కూడా ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉండేది. మా పెద్దబ్బాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో రీసెర్చ్ స్కాలర్గా తన చదువు ముగించాడు. 2వవాడైన వెంకటాద్రి బెంగళూరు ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. మైసూరులో ఉన్న ఇంటిని అమ్మేసి బెంగళూరులో నగర రణగణధ్వనులకు దూరంగా, కళాశాలకు దగ్గరగా కొరవంజి, శంకర్స్ వీక్లీలకు నా రచనలు పంపటానికి వీలుగా ఉండేలాగా ఒక కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉన్నాను.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవ్వింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 6వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: కొండంత దేవునికి అర్పణ బుద్ధితో తృణమో పణమో అర్పిస్తే చాలు. అందుకనే గీతాచార్యుడు పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా అర్పించి తరించు అన్నాడు. దీన్ని తెలిపే యోగక్షేమం వహామ్యహం అనే చిన్న కథను విందాం. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో దుర్యోధనునిచే ప్రేరేపింపబడి దూర్వాస మహర్షి తన 1000 మంది శిష్యులతో తమకు ఆతిథ్యమివ్వవలసిందని కోరాడు. ధర్మజుడు మహర్షిని, అతని శిష్యులను జలాశయమున స్నానమో జపములు ముగించుకుని రావలసినదని వినయ విధేయతలతో ప్రార్థించాడు. మహర్షి అతని శిష్యులను భోజనానికి ఆహ్వానించాడే కాని ధర్మజునికి ఏమి చెయ్యాలో తోచలేదు. వారందరూ ఆ రోజుకు అక్షయపాత్ర అందించిన ఆహారమును భుజించడమైనది. ఆ రోజుకు ఇక అక్షయపాత్ర ఎట్టి పదార్థములను ప్రసాదించదు. ఆ అరణ్యములో వీరందరికీ భోజనం ఎట్లు పెట్టగలడు? ద్రౌపదికి కష్టాల్లో కృష్ణుడే కనిపిస్తాడు. ఆమె ఆర్తితో కృష్ణ నీవే కాపాడాలి అని ప్రార్థించింది. కృష్ణుడు చిరునవ్వుతో వారి ముందు నిలిచాడు. అమ్మా, ద్రౌపది నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా కొంచెం ఆహారం పెట్టు అన్నాడు. ద్రౌపది, కృష్ణ నీవు కూడా మమ్మలను పరీక్షించడానికి వచ్చావా, నేనేమి ఇవ్వగలను అన్నది. కృష్ణుడు, అమ్మా ఏది, ఆ అక్షయపాత్రను ఇటు తీసుకురా అన్నాడు. ద్రౌపది అక్షయపాత్రను శ్రీకృష్ణునికిచ్చింది. కృష్ణుడు ఆ పాత్రను బాగా పరిశీలించి అట్టడుగున పాత్రకు అంటుకుని ఒక మెతుకు ఉండడం గమనించాడు. దానిని తీసి నోట్లో వేసుకున్నాడు. వెంటనే త్రేపాడు. అమ్మా, నా ఆకలి తీరింది, కడుపు నిండింది, నేను పోయి వస్తాను అన్నాడు. విశ్వవిరాట్ స్వరూపుని కడుపు నిండింది, ఇంకేమి. అక్కడ జలాశయంలో స్నానం చేసేవారందరూ త్రేపడం ప్రారంభించారు. ఇదేం వింత, సుష్ఠుగా భోజనం చేసినట్లు ఈ త్రేపులు అని ఆశ్చర్యపడ్డారు. దూర్వాస మహర్షి శిష్యులతో, మనం పాండవుల నివాసమునకు పోరాదు, మన కడుపు నిండి ఉండగా ఏ విధంగా భుజించగలం, మనం ఇక్కడి నుండే వెళ్లిపోదాం అన్నాడు. కొండంత దేవునికి అర్పణ బుద్ధితో తృణమో పణమో అర్పిస్తే చాలు. అందుకే గీతాచార్యుడు పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా అర్పించి తరించు అన్నాడు.

ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్వయంగా రచించిన వాహిని పరంపరలో ఒకటైన గీతావాహిని ఆధారంగా సాయిగీత ప్రబోధామృతం శీర్షికన అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలోని 33వ భాగంలో స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారి ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

శ్రోతలందరికీ సాదరమైన సాయిరాం. గీతావాహిని 18వ అధ్యాయము. స్వామి ఇందులో మొట్టమొదట శుక్ల కృష్ణ మార్గముల గురించి ప్రస్తావించారు. ఇది భగవద్గీతలోని 8వ అధ్యాయానికి రిలేట్ అవుతుంది. 8వ అధ్యాయంలో 26-28 శ్లోకాలను మనం గమనిస్తే శుక్లకృష్ణే గతి హ్యతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః అనేది 26వ శ్లోకమైతే, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీపరం స్థానముపైతి చాధ్యం అనేది 28వ శ్లోకం. ఈ రెండిటిలోని భావాలు స్వామి మనకి చాలా మనకు అర్థమయ్యే విధంగా ఇచ్చేశారు. ఈ 18వ అధ్యాయంలో ఉత్తరాయణ మార్గము పవిత్రమైన జ్ఞాన ప్రకాశం అవడంతో దానికి శుక్ల మార్గం అని పేరు. శుక్లము అంటే తెలుపు అని కూడా వస్తుంది. దక్షిణాయన మార్గము తమోమయమై అంధకారమై ఉన్నందువల్ల దానికి కృష్ణ మార్గం అని పేరు, అంటే నలుపు అని అర్థం వస్తుంది. ఎవరైతే శుక్ల మార్గంలో దేహం వదిలిపెడతారో ఇక వారికి జనన మరణాలు లేవు. బ్రహ్మానంద నిలయమైన కర్మరహితమైన మోక్షస్థానం పొందగలరు అన్నారు స్వామి. కృష్ణ మార్గంలో దేహం వీడిన వారికి తిరిగి జనన మరణ కారణమై దేహం ప్రాప్తిస్తుందని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ కృష్ణ శుక్ల మార్గాలనేవి స్వామి చెప్తున్నప్పుడే మనకి స్వామిచ్చిన ముందర ఇచ్చిన జ్ఞానం వల్లే మనకు కొంతవరకు అర్థమవుతుంది. ఏంటంటే ఇది ఒక సమయానికి సంబంధించింది అయి ఉండకపోవచ్చు. ఇది సమయం కన్నా కూడా జీవి స్థితిగతులు, జీవి స్థితి బట్టి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆత్మజ్ఞానంతో దేహం వీడిన వారు ఉత్తరాయణ మార్గ ప్రయాణికులని, ఆత్మజ్ఞానము లేక మూఢత్వంతో దేహం వీడిన వారు మళ్లీ తిరిగి వచ్చే మార్గంలో ఉన్నారు అని తెలుసుకోవాలి అని స్వామి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఈ ఉత్తరాయణానికి కృష్ణ శుక్లమార్గానికి కృష్ణ మార్గానికి డిఫరెన్స్ ఏమిటి అని అనుకున్నప్పుడు మనము ఉత్తరాయణము అని మార్గము అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వారి మార్గమని, అట్లాగే దక్షిణాయన మార్గం అంటే ఆత్మజ్ఞానం లేని వారు దేహం మాత్రమే తెలుసుకున్నవారు అటువంటి వారి మార్గమని మనం గమనించాలి. సత్వగుణము నిర్మలము ప్రకాశవంతము అయుండి అలాగే తమో గుణము అంధకారము కృష్ణ మార్గం అని, అంటే ఈ ముందుర చెప్పినవన్నీ కూడా అవి శుక్లపక్షము శుక్ల మార్గం విశేషాలు గుణాలు. ఏమిటవి? సత్వగుణము నిర్మలము ప్రకాశవంతము, మరి తమో గుణము అంధకారము కృష్ణ మార్గము అని తెలుసుకోవాలి మనం. అలాగే స్వామి మనకి యోగంలో చెప్పే ఇడా పింగళ అనే రెండు నాడులున్నాయి. ఎడవ పక్కన ఇడా, కుడి పక్కన పింగళ అని చెప్పారు. అయితే మహానుభావులైన యోగులు ఏం చేస్తారంటే వారు తన యోగశక్తితో సూర్యమార్గమైన పింగళనాడి మార్గంలో పెడతారట వాళ్ళు. అంటే వేరువేరు మార్గాల్లో వేరువేరు విధాలుగా చెప్పిన విషయాలను స్వామి ఇక్కడ ప్రస్తావించారు. యోగశక్తి లేక సామాన్య స్థితి కలవారు చంద్రమార్గం అనేబడి ఇడానాడి మార్గంలో పెడతారు అన్నారు. సో ఇడా పింగళ అన్న నాడి మార్గాలు కానీ ఉత్తరాయణ దక్షిణాయన అన్న కాలానికి సంబంధించిన మార్గాల్లో కనబడినట్టు కనబడినా కూడా ఏదైనా ముఖ్యంగా అది ఆత్మజ్ఞానము ఉండడము లేకపోవడము అన్న రెండు స్థితులు బట్టి ఉంది అనేది మనకి ఇంతవరకు అర్థమవుతుంది. ఇక ముందరికి వెళ్తూ స్వామి అన్నారు, సంయోగం అనేది జరిగితే ఈ ప్రపంచం, అంటే రెండు కలయిక అనేది జరిగితే దానికి వియోగమే అంతము అన్నారు. అంటే ఏది కలుస్తోందో, ముందర గనక రెండు విడివిడిగా ఉంటేనే వాటికి కలవడం అన్న మాట మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఒక రెండు కలుస్తుంటే దానికి వియోగం. స్వామి చాలాసార్లు చెప్పారు, ముఖ్యంగా ఒక వివాహం గురించి చెప్తూ, ఒక భర్త భార్య వారు భార్యాభర్తలా కలుసుకుని ఉండడం అనేది కాల ప్రవాహంలాగా వెళ్తున్న ఒక నదీ ప్రవాహంలో అక్కడ ఒక చెట్టు వేలాడుతూ ఉండడం వల్ల ఆ చెట్టు మించి ఒక రెండు కొమ్మలు, అంటే ఏంటంటే ఒక కొమ్మ ఎక్కడో పడింది, ఆ కొమ్మ కొట్టుకుంటూ వస్తోంది, ఈ లోపల ఇంకో కొమ్మ ఇంకో ఇక్కడ పడింది, ఈ రెండు కొమ్మలు కలిసి ఒక చోటికి కలవడం జరిగింది ఆ ప్రవాహం వల్ల. అలా కలిసి కొంత దూరం ప్రయాణిస్తాయి, తర్వాత మళ్లీ ఒక ప్రవాహపు జోరు ఒక విధంగా ఉండడం వల్ల, ఒక సూడో ఏదో ఉండడం వల్ల రెండు కూడా విడిపోతాయి. దీన్ని
ఈ మనుషులు కలయిక గురించి ఈ విధంగా చెప్పారు స్వామి. కాబట్టి సంయోగము అనేది దీనికి వియోగమే ఒక అంతము అన్న విషయం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. పుట్టిన వాళ్లందరూ గిట్టడము, గిట్టిన వాడు తిరిగి పుట్టడము, ఇవి ప్రకృతి నియమాలు. మనం చూస్తూనే ఉంటాం, ఏదన్నా పుట్టడం అంటూ జరిగితే దానికి గిట్టడం ఉంటుంది. మొదలు అంటూ ఉంటే తుది అనేది ఉంటే గనక ఆది అంతము, ఈ రెండు ఉండాల్సిందే. తుది మొదలు పుట్టి గిట్టగా అంటే రాకపోకడం లేకుండా ఉన్న స్థితి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం అనబడుతుంది అన్నారు. ఒకవేళ ఏదైనా గనక ఉంటే దానికి, ఒకవేళ పుట్టడమని లేకపోతే గిట్టడమని ఈ రెండు లేకపోతే అటువంటి దాన్ని ఏమంటారంటే అదే బ్రహ్మము, ఇదే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము అన్నారు. బ్రహ్మము సర్వవ్యాపక తత్వం కలవాడు గనక రాకపోకలకు వేరు స్థలమే ఉంది. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన, మనము ఒక సైంటిఫిక్ గా కూడా లాజికల్ గా కూడా మనం ఆలోచించి చూసుకోవచ్చు స్వామి చెప్తున్న విషయం. ఒకవేళ ఏదన్నా సర్వవ్యాపకము అవుతే, మనం గమనిస్తే గనక ఒక ఒక రూమ్ లో ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీకి కొన్ని బార్డర్స్ ఉన్నాయి, అందువల్ల దాన్ని కుర్చీ అంటున్నాం మనం. ఒకవేళ ఈ రూమ్ అంతా కుర్చీ ఆక్యుపై చేస్తుంటే దాన్ని కుర్చీ అనేవాళ్ళం కాదు. ఇక్కడ కుర్చీ ఉంది, ఈ కుర్చీకి బార్డర్స్ ఉన్నాయి, కాబట్టి ఈ కుర్చీని ఈ బార్డర్ లో ఇక్కడి నుంచి అక్కడికి నేను కదిలించగలను, కాబట్టి రాకపోకలు ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి కదిలించగలను. అదే గనక ఈ కుర్చీని నేను కరిగించేశాను అనుకుందాం ప్రస్తుతానికి, అదేమో ద్రవంలాగా తయారైంది అనుకుందాం. ఆ ద్రవంలాగా తయారైంది ఎలా ఉంది ఇప్పుడు? దానికి కూడా ఒక ఉంది, ఒకటి ప్రాబబ్లీ ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ దూరం విస్తారం అవుతుందేమో, ఇంతకుముందు కుర్చీ ఉన్న దానికన్నా కూడా అది పారుతుంది, కొంచెం పారి అటు ఇటు వెళ్ళగలుగుతుంది కొంతవరకు. కానీ ఇక్కడ పారి కొంత ఎంతవరకు అది ఉందో అంతవరకు పారుతుంది, ఎక్కడ దాని ఇది అయిపోతుందో అందులోని ద్రవము అక్కడ ఎండిపోతుంది, అక్కడ లేదది. కాబట్టి దానికి కూడా ఒక బార్డర్ అంటూ ఉంది. అదే దాన్ని గనక పారడాన్ని ఆ లిక్విడ్ ని కూడా గ్యాస్ చేసేస్తే, ఒక గాలి రూపంలోనో అట్లా ఆ విధంగా ఉంటే ఇక ఆ రూమ్ లో ఎక్కడన్నా కూడా వ్యాపిస్తుంది. కానీ దానికి కూడా లిమిటేషన్ ఉంది, ఎందుకంటే అక్కడ కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ ఉండే ఒక ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు ఒకవేళ గనక ఆ గాలి స్థితి కూడా మారిపోయి అది సంపూర్ణంగా ఆకాశతత్వం అయిపోయింది అనుకుందాం. అంటే ఆ ఆకాశం అంటే ఏంటండి, అక్కడ స్పేస్, ఆ రూమ్ లో స్పేస్, ఆ రూమ్ లో స్పేసే అది అయిపోతే ఇంకా స్పేస్ లో కలిసిపోయింది. స్పేస్ లో కలిసిపోతే స్పేస్ రూమ్ అంతా ఉంది, రూమ్ లో స్పేస్ లేని ఇంకో ఏమన్నా జగ ఉందా అనేది ప్రశ్న. లేదు కాబట్టి అది స్పేస్ అంతా అయిపోయింది. సర్వవ్యాపకము అంటే ఒక స్పేసే, పంచభూతాల్లో ఒకటైన ఈ ఆకాశతత్వమే మొత్తము నిండిపోయి ఉండదని మనం అనుకుంటుంటే దానికన్నా సూక్ష్మంగా ఉన్న పరమాత్మతత్వము, బ్రహ్మతత్వము, అది లేని ప్రదేశం ఉందా? ఓకే, సో ఇప్పుడు కుర్చీగా ఉన్నప్పుడు, ఘనంగా ఉన్నప్పుడు, ఘనీభవించినప్పుడు, కుర్చీగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి కదిలించగలిగానేమో, రాకపోకలున్నాయి కాబట్టి ఈ శరీరం నేననుకున్న ఘనం అనుకుంటే గనక అది రాకపోకలున్నాయి దానికి. ఈ మనస్సు అని ద్రవంలాగా మారే పారేదాన్ని నేననుకుంటే దానికి రాకపోకలున్నాయి. ఈ విజ్ఞానము లేక నేను అని ఒక కారణ శరీరం అనుకున్నా కూడా దానికి రాకపోకలు ఎంతో కొంత ఉన్నాయి, దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. దానికి కూడా ఒక ఎక్కడో అక్కడ ఒక ఎగ్జిస్టెన్స్, ఒక స్టార్టింగ్ ఉంది. కానీ ఒకవేళ గనక దాన్ని దాటి గనక వెళ్ళగలిగితే ఆత్మతత్వానికి దీనికి రాకపోకలు ఎక్కడున్నాయి, రాకపోకలు లేవు అని చెప్పడానికోసమని బ్రహ్మము సర్వవ్యాపక తత్వము గలవాడు కలవాడు గనక రాకపోకలకు వేరు స్థలమేది, వెళ్ళడానికి ఇంకా ప్లేస్ ఏది అని అడుగుతున్నారు. ఇక రాక పోక అన్న ఈ రెండు పదాలకి జగత్ అని కూడా చెప్పచ్చు. రాకపోక అనేది దానికి ఒక ఇక్కడి నుంచి అక్కడికి, అంటే రాక అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అని అడగాల్సి వస్తుంది. పోక ఇక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి అని అడగాల్సి వస్తుంది. ఎక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఎక్కడికి అని అడిగినప్పుడు ఇది జగత్ అవుతుంది, లేక రాకపోకలున్నాయి. ఇక్కడున్నది ఇక్కడే, అక్కడున్నది అక్కడే. పూర్ణమద పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ అశిష్యతే అని శాంతి మంత్రంలో చెప్పినట్టు శుక్లయజుర్వేదంలో. ఇక్కడ అంతా నిండి ఉన్న తత్వాన్ని ఇక్కడికి నుంచి మూమెంట్ ఎక్కడికి లేదు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇది జ్ఞానం అని చెప్తున్నారు స్వామి, ఇట్లా తెలియడం జ్ఞానము అంటున్నారు. మరి ఇది అందరికీ సాధ్యమైనటువంటి జ్ఞానము,
ఈ ప్రాప్తి అందరికీ అందుతుందా అని మనకి సంశయం పెట్టుకోవద్దు. అంటే మన సంగతి తెలుసు కాబట్టి స్వామికి, మనకి ఎటువంటి నేను ఆ లెవెల్లో లేను స్వామి, నాకు అసలు నేను దేహం తప్ప ఏమనుకోవట్లేదు, దీన్ని పోషిస్తూ రోజుకు 2-3 సార్లు దీంట్లో అన్నం పడేస్తూ లేక ఇక వీటిలోనే ఉంటున్నా నేను, ఈ మనస్సుకి దీనికున్న కోరికలను ఆ కోరికల్ని మీట్ అవడానికి నేను ఇదే రోజంతా దీనికోసం తాపత్రయపడుతున్నాను, ఇంతకు తప్ప నేనేం తెలియదు, ఆ నా విషయం ఎవరికి, బయట ఎంత చెప్పినా కూడా నా విషయం నాకు తెలుసు కాబట్టి, మీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి మనం దీన్ని నాకు ఉంటుందా స్వామి అని సంశయం పెట్టుకోద్దురా. నీకు తెలిసింది అతి తక్కువ, ఏమీ లేదు. నీ సంగతి నీది ఈ పాస్ట్ ఈ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు అని స్వామి చెప్తున్నారు కాబట్టి సంశయం పెట్టుకోద్దు. పైగా స్వామి సరే స్వామి ఎంత కష్టపడాలి చేయడానికంటేమో, ఇది శ్రమతోనో ప్రాప్తితోనో యోగ కర్మ వల్ల చేసేది కాదన్నారు స్వామి. అవన్నీ కొట్టుపడేశారు. మరి ఇంకా ఏంటి స్వామి అంటే, నిరంతరము నీ మనస్సు పరమాత్మలో లగ్నం చేయి, ఇదే చాలు అన్నారు. పరమాత్మలో లగ్నం చేయి అంటే ఏంటంటే ధ్యానంలో ఉండాలి, ఆ ధ్యానమే మాలిన్యమైన మనస్సును నిర్మలం చేస్తుంది అన్నారు. మాలిన్యంగా ఉన్న మనస్సు నిర్మలం చేస్తుంది ధ్యానం. ఆ నిర్మలమైన మనస్సు చిత్తశుద్ధి అని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు, అదే అందులోనే మోహనాశనం అవుతుంది అన్నారు. మనస్సు మాలిన్యాన్ని తీసేస్తే మోహనాశనం అవుతుంది. మనస్సు మాలిన్యం పోవాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం అంటే ఏమిటి అంటే మనస్సును తీసుకెళ్లి పరమాత్మలో లగ్నం చేయడమే ధ్యానము. ఇది స్వామి చెప్తున్నారు. మనస్సును నేను తీసుకెళ్లి పరమాత్మలో ఎక్కడో లగ్నం చేయడం అనేది మనకి మళ్లీ ఒక ఊహ అపోహ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా అటెన్షనే మనస్సు, నా చిత్త ఏకాగ్రతే మనస్సు. ధ్యానం కోసం నేను కూర్చున్నప్పుడు ఆ చిత్తాన్ని అటు ఇటు వెళ్లనీయకుండా, ఒకవేళ వెళ్తున్నా కూడా కొంచెం వెనకాలకి తీసుకొస్తూ, నేను అన్న హృదయతత్వం పైన పెట్టుకోవడము. అక్కడ కావాలంటే మన స్వామి పాదాలను హుచ్చుకుని స్వామి పాదాల మీదే పెట్టుకోవచ్చు ధ్యాస మొట్టమొదట. అలా పెట్టుకుంటూ వెళ్లడం వల్ల, ఆ ధ్యాస ఎక్కడికి వెళ్లినా మళ్లీ తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉండడం వల్ల, నేను అన్న తత్వంలో ఒకవేళ అట్లా ఉంచగలిగితే అదే జ్ఞాని మార్గము, అదే మోహనాశనం అయిపోతుందని స్వామి చెప్తున్నారు. ఇక మోహనాశనం కన్నా మించిన మోక్షం ఏమిటి అని అడిగారు స్వామి. మోహము అంటే ఏంటి, ఏది నాకున్న జ్ఞానాన్ని, నాకున్న అంటే నేనుగా ఉన్న జ్ఞానాన్ని కప్పేసి వేరే విధంగా చూపెడుతోందో ఇదే మోహము. ఈరోజు ఇదే మోహము. అది అందులోంచి ఆ మోహము అన్న ఒక తెర నుంచి క్రోధం పారితే అది ఒక అహంకారంగా మారుతోంది. అదే మోహము అన్న తెర నుండి లోభం దూరినప్పుడు అది మనకి మత్సరంగా మారుతోంది. ఈ రెండు క్రోధ లోభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకి కామం నుంచి పుట్టుకుని వస్తున్నాయి. కాబట్టి మొత్తానికి చేసి 6 రాక్షసులు, కామ క్రోధ లోభ మదమత్సరాలు మన్ని మోహానికి తీసుకొచ్చి మోహం వల్ల మనకి మోక్షం అందకుండా చేస్తున్నాయి. మోక్షం అంటే ఏది మనము అయి ఉన్నామో అది మనకి తెలియకుండా చేసేస్తున్నాయి, ఎవరికో తెలియకుండా చేసేస్తున్నాయి. ఈ మోహక్షయమైన వాడు ఎలాంటి మృత్యువు చేత దేహం వీడినా బ్రహ్మాక్యమే పొందుతాడు అని చెప్పారు స్వామి. ఎలాంటి మృత్యువు అంటే ఈ దేహం పడిపోతుంది, ఆటోమేటిక్ గా ఏదో పడిపోతుంది. మనము త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని రుద్రంలో చెప్తూ ఉంటాం. అంటే ఆ సమయం వచ్చినప్పుడు ఒక దోస పండు ఏ విధంగా తీగ నుంచి కింద పడిపోతుందో ఆ విధంగా నేను ఆటోమేటిక్ గా పడిపోవాలి స్వామి, నాకు అటువంటి ఒక స్థితి ఇవ్వండి, మోహన్ జ్ఞానస్థితి అని ప్రార్థించేది ఈ శ్లోకం. కాబట్టి మోహక్షయమైన వాడు మృత్యువు అన్న సమయం వచ్చినప్పుడు ఆ దోసకాయ ఆ పాదు నుంచి ఆ దోసకాయ విడిపడినట్టు ఈ ప్రపంచ సంసారము అన్న ఒక పాదు నుంచి ఈ శరీరం పడిపోతుంది, అది కంటిన్యూ అవుతుంది. ఆత్మతత్వం ఎప్పుడు ఉంది, అది కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవడం అంటే ఈ శరీరాన్ని త్యజించి, ఇది దహనం అయిపోయే శరీరాన్ని త్యజించి తాను అయి ఉన్న పరమాత్మ స్థితి బ్రహ్మస్థితి, బ్రహ్మస్థితిని అందులో ఐక్యం అయిపోవడము. నిజంగా ఐక్యమా అంటే అది ఎప్పుడు సెపరేట్ గా లేదు. అంటే దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక్క రూమ్ లో దాన్ని ఇంతకుముందు ఒక రూమ్ లాగా ఉంది, ఆ ఒక రూమ్ ను మధ్యలో ఒక గోడ కట్టేసాము, ఇప్పుడు 2 రూమ్స్ తయారైంది, అక్కడ ఒక రూమ్ ఇక్కడ ఒక రూమ్ అని. అటువైపు వెళ్ళడానికి తలుపు పెట్టుకున్నాం, ఇటువైపు వెళ్ళడానికి తలుపు పెట్టుకున్నాము, సాగిపోతుంది జీవితం. అయితే ఒకవేళ గనక ఒక రోజు ఎవరన్నా వచ్చి అయ్యా ఇక్కడ గోడ కట్టడానికి లేదు, రెండింటి మధ్యలో ఇది ఒక రూమ్ లానే ఉండాలి అని గోడ తీసేశారనుకోండి,
ఇప్పుడు ఎన్ని రూమ్స్ అయ్యాయి? ఇంతకుముందు అక్కడున్న స్థితి అంటే ఆ రూమ్ రూమ్ ఏ, ఇది రూమ్ బి అని అనుకుంటే రూమ్ ఏ స్పేస్ ఆకాశము రూమ్ బి స్పేస్ తో కొత్తగా ఏమైనా ప్రక్రియ జరిగిందా కలవడానికి అనేది ప్రశ్న వేస్తారు పెద్దలు. ఏ ప్రక్రియ జరగలేదు, ఎలా ఉందో అలా కలిసిపోయింది, కాబట్టి ఎప్పుడూ కలిసే ఉంది. సో మన దృష్టి గనక ఆ గోడ మీద ఉంటే కలవనట్టు కనబడుతుంది, మన దృష్టి గోడను దాటి ఉంటే కలిసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ బ్రహ్మము, ఈ లోపల ఉన్న బ్రహ్మము, ఈ లోపల అంటే ఈ శరీరం లోపల ఉన్న బ్రహ్మము, ఈ బయట విశ్వమంతా వ్యాపించి ఉన్న బ్రహ్మము, ఈ రెండు ఒకటేనా అని మనకి భావం దేనివల్ల కలుగుతుంది, దేనివల్ల ఇది ప్రశ్న మనకి సమాధానం దొరుకుతుంది అనుకుంటే, మన దృష్టి గనక ఈ గోడ అన్న దేహం పైన ఉన్నంత వరకు ఇది అది ఒకటని తెలియదు మనకి. అందుకనుక మరి జ్యోతి ధ్యానం చేస్తున్నప్పుడు, స్వామి చెప్పిన జ్యోతి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శరీరాన్ని దాటి మనము అంతా కలుపుకుంటూ విశ్వమంతా వ్యాపిస్తుంది జ్యోతి. అందులోనే మనకి ఏమర్థం అవుతుందంటే స్వామి ఏం చేస్తున్నారంటే, ఒరే నువ్వు ఈ జ్యోతివిరా, ఈ జ్యోతివే నువ్వై ఉన్నప్పుడు దాన్ని నీ లోపల ఈ గోడకి లిమిట్ చేయకు అని మనకి రోజు ఆ ధ్యాన స్థితికి మనకి అలవాటు చేసేది జ్యోతి మెడిటేషన్. కాబట్టి జ్యోతి మెడిటేషన్ మనందరము రోజు చేసుకుంటే మనకి మంచిదని స్వామి చెప్పారు. ఇదే జ్ఞానము అని చివరికి స్వామి అక్కడ చెప్తున్నారు. ఏంటంటే మోహక్షం అయిపోయినా, సో మొట్టమొదట ఈ ఆన్సర్ ఇచ్చారు కృష్ణ పరమాత్మ. ఏంటంటే నువ్వు మోహక్షయం గనక చేసుకుని నువ్వు మృత్యుతో దేహం పడిపోయినా కూడా నువ్వు బ్రహ్మైక్యమే పొందుతావు, ఇటువంటి స్థితి గణలో నువ్వు ఉంటే నువ్వు నీకు జ్ఞానం వచ్చినట్టేరా అని చెప్పారు. అయితే అర్జునుడు అక్కడితో ఊరుకోకుండా ఆయన అన్నట్ట, జ్ఞానం అంటే నాకు అర్థం కావడం లేదండి అన్నట్ట. ఆయన మళ్ళీ స్వామి రాశారు, కృష్ణ జ్ఞానం అంటే నాకు అర్థం కావట్లేదు, ఆచార్య ఇది నేను ఆచార్యుల ముఖం నుండి వింటే అటువంటి విషయమా, లేక నేను శాస్త్రాలు ఆ పుస్తకాలు తిరిగేస్తే అందులో ఉన్న విషయమా, లేక ఒక అనుభవజ్ఞుడి నుండి శ్రవణం చేయాలంటే, ఇక్కడ ఆచార్య ముఖము నుండి లేక అనుభవజ్ఞుడి నుండి అంటే రెండుగా చెప్తున్నారా స్వామి అంటే మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మొదట్లో చెప్పిన ఆచార్యు అంటే మన స్కూల్ మన పాఠశాలలో కాని మన ఒక శిక్షణా తరగతిలో గాని మామూలుగా మనకి చెప్తున్న టీచర్స్, వారి నుండి విన్న విషయమా, లేక ఒక సిలబస్ లో ఉన్న విషయమా శాస్త్రాల్లో ఉన్నది అంటే, లేక ఒక బయట మనకి తారసపడి జీవితం అంటే తెలిసిన వాడు అనుభవం ద్వారా మనకి నేర్పించిన విషయమా అంటే, మొత్తం చేసి ఏమిటి అంటే ఎక్కడి నుంచి వచ్చినదన్నా నేను విన్నదా నా లోపల లేకుండా అనేది. ఏ జ్ఞానం లభిస్తే మానవుడు భవబంధు విమోచనం పొందుతాడో కరుణతో చెప్పండి స్వామి అని. ఇంకా ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్తున్న కొద్దీ అర్జునుడు ఎంతో మంచి శిష్యుడు అవ్వడం చేత అది బాగా వంట పడుతోంది ఆయనకి. ఇంకా వంట పడుతున్న కొద్దీ ఇంకా బాగా అందులోని లోతు తెలిసి ఆయనకి ఆపుకోలేకపోతున్నాడు ఆ ప్రశ్నలు వేయడానికి అని అర్థం చేసుకోను. అప్పుడు పరమాత్మ అన్నట్టు, అర్జున విను, నువ్వు చెప్పేవన్నీ కూడా అప్పుడు ఆ సమయాలకి అవసరమైన జ్ఞానాలే అవన్నీ. అంటే ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ జియోగ్రఫీ మిగతా నృత్యము సంగీతము ఏం చెప్పుకున్నా కూడా ఇవన్నీ కూడా అప్పటికి అవసరం వచ్చేసామంటే అప్పటికి అంటే జీవితానికి పనికొచ్చేది ఫర్ ఎ లివింగ్. అయితే ఇవేవి భవబంధ భోజనాలు కావు, లైఫ్ కావు. ఇది నీకు ఈ జన్మ నుంచి ఈ జన్మ కర్మ చక్రాల నుంచి తప్పించే శక్తులు వీటికి లేవు, భవబంధ విమోచకాలు కావు. అయితే ఏది తెలిస్తే మానవులు జనన మరణ రూపమైన ఈ సంసార బంధం నుండి విముక్తులవుతారో అదే అనుభవ జ్ఞానము అని చెప్పారండి. అదే అనుభవ జ్ఞానము, ఇది చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ అనుభవ జ్ఞానం కలవారంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు స్వామి. ఆ అనుభవ జ్ఞానం కలవారే భవబంధాల నుండి దూరమై మోక్షార్హులు అవుతారయ్యా అని చెప్పి, తర్వాత ఈ శాస్త్ర జ్ఞానం ఆచార్యుల ద్వారా శ్రవణం చేస్తే కొంత సహాయం అవుతుంది, ఎందుకంటే ఆ దానిలోని కొన్ని విషయాలు తెలియడం వల్ల మనలో కొంతవరకు చిత్తశుద్ధి ఆల్రెడీ ఉంటే, ఆ డిజర్వ్డ్నెస్ మన దగ్గర ఉంటే, అర్హత మన దగ్గర ఉంటే అది మనకి పనిచేస్తుంది. అయితే అది నిజాకారము వాళ్ళు చూపెట్టలేరు, నిజాకారానికి కొన్ని పాయింటర్స్ మాత్రం ఇవ్వగలరు అనమాట వాళ్ళు, సహాయకారిగా ఉండొచ్చు. అనుభవ జ్ఞానంతో పాటు ఇంకోటి కూడా ఉంచుసా, అసూయరహితుడై ఉండాలన్నారు స్వామి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వేరే వారి పురోగతిని భరించలేని తత్వం అసూయ అండి. ఇది ఎందుకు వస్తోంది, నేను వేరే వారిగా చూస్తున్నాను కాబట్టి వారిని, కాబట్టి ఇది జ్ఞానానికి ఆపోజిట్, అజ్ఞానం అయిపోతుంది. కాబట్టి నీకు అనుభవం ఉన్నట్టు ఉండొచ్చు, నీకు ఒక విషయం తెలిసినట్టు తెలియచ్చు, కానీ ఇంకోళ్ళు నాకన్నా ఎక్కువ తెలుసు అనగానే అసూయ వస్తుంది. లేక వారిని పొగుడుతున్నారు, నిన్నటి వరకు నన్ను గురువు అన్నారు, ఈరోజు వేరే వారిని గురువు అంటున్నారు అనేసరికి అసూయ వచ్చేస్తుంది. కాబట్టి
కేవలం అనుభవం ఉంటేది కాదునైనా అనుభవ జ్ఞానంతో పాటు అసూయరహితుడే ఉండాలి అన్నారు. అనసూయ అన్న పదం ఉపయోగిస్తారు స్వామి. తర్వాత పరమరహస్యమైన ఆత్మతత్వాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడే పరిపూర్ణ జ్ఞాని అని చెప్పొచ్చు నైనా అన్నారండి. ఎవరు పరిపూర్ణ జ్ఞాని అంటే పరమరహస్యమైన ఆత్మతత్వం తెలుసుకున్నవారు వారే పరిపూర్ణ జ్ఞానం చెప్పొచ్చు. శ్రద్ధ లేకుండా ఏ చిన్న కార్యమైనా సాధించలేరు కాబట్టి శ్రద్ధావంతులు కూడా కావాలి అన్నారు. ఒక్కొక్కటి చెప్తున్నారు, జ్ఞానం అనుభవంతో వచ్చేది ఒకటి, అసూయరహితుడై ఉండాలి అది, ఆత్మతత్వం తెలుసుకుని ఉండాలి, శ్రద్ధ కంప్లీట్ గా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, శ్రద్ధావంతుడుగా ఉండాలి. మానవులే కాకుండా అంటే ఇప్పుడు శ్రద్ధ లేకుండా అన్నది పదం పైన విస్తారిస్తూ స్వామంటారు, మానవులు అనుకుంటున్నావు నువ్వు, మానవులే కాదయ్యా, ఒక చీమ, ఒక పశుపక్షి, మృగాదులు, క్రిమికీటకాలు అన్నీ కూడా ఈ శ్రద్ధ లేకుండా ఏమీ చేయలేవు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఆ చీమ ఒక షుగర్ చిన్న చిన్న పంచదార ముక్క తీసుకెళ్లాలంటే దానికి ఆ పలుకు ఆ తీసుకెళ్లాలంటే దానికి ఒక శ్రద్ధ కావాలి. అది ఎట్లా పట్టుకోవాలి, ఎలా క్యారీ చేయాలి, అక్కడ వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఎంతో కష్టపడుతుంది, శ్రమ పడుతుంది ఆ చీమ. దానికి ఎంత శ్రద్ధ లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తుంది, ఏ వింటర్ సీజన్ కు దేనికో దాచుకుంటోంది, అది ఎక్కడో 10 మందికి పంచడానికి దాచుకుంటోంది, ఎంతో శ్రద్ధ దానికి. కాబట్టి అటువంటి శ్రద్ధ లేకుండా ఎవరూ కూడా ఇవి చేయలేరు ప్రపంచంలో స్వామి మనకి బోధిస్తున్నారు. ఒకవేళ శ్రద్ధ లేకుండా చేస్తే ఫలితం అందదు, అందుకోలేరు అని చెప్పారు. నచమాం తాని కర్మాన్ని నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విత్ పరివర్తతే అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఇలా 9వ అధ్యాయంలో 9, 10, 11 శ్లోకాల్లో కొన్ని ఈ భావాలన్నీ స్వామి చూపెడతారు. బాబా సాక్షిమాత్రుడుగా నేనున్నాను, ఆ సాక్షిమాత్రుడుగా నీచేతనే ప్రకృతి స్థావర జంగమాలతో కూడిన ప్రపంచం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ అనేది, ఆత్మ అనేది సాక్షీభూతుడుగా ఉంటే ప్రకృతి స్థావర జంగమాలతో కలిసి, అంటే యానిమేట్ ఇనానిమేట్ విషయాలతో కలిసి ఇది ప్రపంచంగా తయారవుతోంది అని చెప్తున్నారు. ఈ హేతువు ద్వారానే ప్రపంచం నానా విధాలుగా ప్రవర్తిస్తోంది. సర్వోన్నతమైనదై సర్వభూత నియామకుడిగా ఉన్న నా తత్వము తెలుసుకోక మూడులు నన్ను సామాన్య మనుష్యునిగా తలుస్తున్నారు. ఇది స్వామి చెప్తున్న విషయం. అక్కడ ప్రపంచము ఇన్ని విధాలుగా, ఎందుకంటే ఈ సాక్షిభూతుడుగా ఉన్న తత్వాన్ని, ఆ సాక్షిభూతుడు పరమాత్మండి, మనలో ఉన్న సాక్షిభూతుడు నేను అని అనుకోవడమే అహంకారం. యాక్చువల్లీ ఇది అహంకారాన్ని మనము పోషిస్తున్నాము. మనము ఇది నేను అని తెలుసుకోలేకపోతున్నాము. నీలో ఉన్నవాడిని నేనేరా అని స్వామి చెప్తే మళ్ళీ ఎందుకు అని చెప్పాలి, అలా కూడా చెప్పలేరు అంటే ఇప్పుడు నీవు అన్న ఒక వ్యక్తిత్వానికి కూడా దానికి అస్తిత్వం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నువ్వే నేను, నేనే నువ్వు అని చెప్తారు స్వామి. కాని మనం అర్థం చేసుకోలేము అది. స్వామి నువ్వే నేను, నేనే నువ్వు అంటే స్వామి అంత పవర్ఫుల్ నేను అని ఎక్కడ కూడా మళ్ళీ అహంకారానికే మనం ఆపాదించుకుంటాం. ఈ విధంగా కాకుండా సాక్షి అంటే పరమాత్మ ఇక్కడ ఉంటే ఏ విధంగా ఉంటాడు పరమాత్మ? సాక్షిభూతుడుగా ఉంటాడు. అయితే ఈ బయట ఏం జరుగుతోంది? ప్రకృతి ఈ స్థావర జంగమాలతో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ఈ సాక్షిభూతుడు ఏం చేస్తాడు? ఆ జరుగుతున్న దాన్ని గమనిస్తూ ఉంటాడు అంతే, దాంతో నాకేం పట్టదు అన్నట్టు. ఇది యోగితత్వము. ఈ విధంగా ప్రపంచం నానా విధాలుగా పరిణమిస్తోంది, నానా విధాలుగా ప్రవర్తిస్తోంది. అయితే ఈ ఆత్మతత్వానికి, సాక్షిభూతుడుగా ఉన్న ఆత్మతత్వానికి దీంతో సంబంధం ఏమీ లేకుండా ఉంది. ఈ విధంగా సర్వోన్నతమై సర్వభూత నియామకుడుగా ఉన్నతత్వము అన్ని అయి అంత నియామకుడు అంటే నియమము, నియామకుడు అంటే ఆపరేటర్, కంట్రోలర్, సర్వభూత అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేవాడిగా గనక అది పరమాత్మతత్వము అంటే అన్ని అంటే అందులో నేను కూడా వచ్చేస్తాను కదండి, మనం కూడా వచ్చేస్తాం కదా. అంటే మనందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నది ఏ తత్వము? దేనివల్ల ఈ మాట బయటకు వస్తోంది? దేనివల్ల ఈ మాట వినబడుతోంది? ఏ శక్తి వల్ల ఈ పదాలు చదువుతూ, ఏ శక్తి వల్ల ఇదంతా జరుగుతోంది? ఎవ్వనిచే జనించు జగమవ్వని లోనలీనమయ్యుండు, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం వెవ్వడు, అనాది మధ్యలేగువాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, సర్వము ఈశావాస్యం ఉన్న నాతత్వము అన్ని అయి అంత నియామకుడు అంటే నియమము, నియామకుడు అంటే ఆపరేటర్, కంట్రోలర్,
సర్వభూత అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి

0: పద్యలేవు వాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. సర్వము ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించి జగత్యాం జగత్ అనేది ఈశావాసోపనిషత్ చెప్తోంది. ఈ విధంగా సర్వ తత్వము కూడా స్వామిచ్చిందే. ఆ తత్వమంతా కూడా ఒకటే విషయం చెప్తోంది మనకి, ఏమిటంటే అక్కడ సర్వభూత నియాముడిగా నేను ఉన్నాను. అయితే అహంకార తత్వము మనలో ఏం చెప్తోంది, అది నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను నా వల్ల అవుతోంది అనుకుంటున్నాం కాబట్టి ఇది మూఢత్వం అని స్వామి చెప్తున్నారు. అందుకని అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతి అని గీత చెప్తోంది. కాబట్టి మూఢులు నన్ను సామాన్య మనిషిగా తలుస్తున్నారయ్యా అన్న ఒక మాట చెప్పి ఇక్కడ స్వామి ఇక్కడతో ఈరోజు మనము ఎండ్ చేసుకుందామండి. ఇక్కడ ఇంతవరకు స్వామి చెప్పిన దాంట్లో శాస్త్రజ్ఞానము మోక్షానికి కావాల్సిన, అంటే ఆచార్యుడు శాస్త్రాల దగ్గర నుంచి వచ్చే దాని లిమిటేషన్, మోక్ష జ్ఞానం అంటే అసలు ఏమిటి, అనుభవమే మోక్ష జ్ఞానం అన్న విషయం చెప్పడము, అంతకుముందు శుక్ల కృష్ణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి, అది ఆత్మజ్ఞానం తెలియడము తెలియకపోవడము అన్న విషయాలు చెప్తూ మనకి స్వామి ఈ అధ్యాయంలో ఈ మొదటి భాగం ముగిస్తున్నారు. శ్రీ సాయిరామ అర్పణమస్తు.
1: ఇంతవరకు మీరు సాయి గీత ప్రబోధామృతం ప్రత్యేక కార్యక్రమంలోని 33వ భాగంలో శ్రీ కోట శివకుమార్ గారి ప్రసంగాన్ని విన్నారు. వచ్చే వారం తరువాయి భాగాన్ని వింటారు.

శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయికృష్ణుని భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి వరుస

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: నందగోపాల్, నందగోపాల్, నందముకుంద శ్యామగోపాల్, రాధామాధవ రాధే గోపాల్, భక్త ఉద్ధార పర్తి గోపాల్, సాయి గోపాల్ సాయి గోపాల్, సాయి గోపాల్ సత్య సాయి గోపాల్.
0: ఈ భజన కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్షతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, చతుర్షతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఈ భజన లాలిపాటలాగా ధ్వనిస్తుంది. యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి ఒడిలో పెట్టుకుని పాడుతున్నట్లు అనిపిస్తుంది. గోపాల గోవింద ఇలాంటి పదాలలోని గకారం జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానాన్ని అర్థించే వారిని పరిపాలించేవాడు గోపాలుడు. గోపికలు గోపాలురు జ్ఞానం పొందాలన్న బలీయమైన కోరిక కలవారు. స్వామి విద్యార్థులు కూడా అంతే. వేద పాఠశాల ప్రారంభం నుండి, బృందావనంలో కాలేజీ పెట్టినప్పటి నుండి స్వామి విద్యార్థులకు స్వయంగా ఉత్తరాలు రాసేవారు. మీరంతా గోపాలురుగా రూపొందాలని, ఆనాటి గోపికల వలె మధురభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని స్వామి కాంక్షించేవారు. తమ ఆశ్రమానికి అందుకే బృందావనం అని నామకరణం చేశారు. అటువంటి వాతావరణాన్ని కల్పించారు. సాయికృష్ణుడు తన విద్యార్థులతో ఆటలాడేవారు. అక్కడ గోకులం కూడా స్థాపించారు. గోవులకు మేత వేయడం, పాలు పితకడం, వాటి యోగక్షేమాలు చూసుకోవడం అంతా విద్యార్థులే చేసేవారు. అక్కడ శ్రీకృష్ణ విగ్రహాన్ని కూడా స్థాపించారు. దీనంతటికీ ఒక అంతరార్థం ఉంది. స్వామి విద్యార్థులను గోపాలురుగా, అంటే జ్ఞానార్జన చేసేవారుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే శ్రీకృష్ణుణ్ణి జగద్గురువు అంటారు. కృష్ణం వందే జగద్గురుం. ఈ 14 లోకాలలోనూ సమస్త జీవుల భూత వర్తమాన భవిష్యత్తులను ఎరిగినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే ఈ సృష్టిలో ఏకైక పండితుడు. పండిత అంటే పరమాత్మ యొక్క బ్రహ్మాండములోని తత్వమును తెలిసినవాడు. శ్రీరాముడు ఆత్మస్వరూపుడు, శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞాన స్వరూపుడు. శ్రీకృష్ణుడు గురు భగవాన్ గా పిలువబడుతున్నాడు. ఆయన జగద్గురువే కాదు, భగవాన్ కూడా. జగద్గురువుగా అర్జునునికి గీతను బోధించాడు. ఆత్మజ్ఞానమునకు ధార అయినదే రాధ. ఆత్మజ్ఞానమునకు మూలము శ్రీకృష్ణుడు. రాధాకృష్ణ నామాన్ని నీవు జపిస్తే నీవు ఆత్మజ్ఞానాన్ని కోరుతున్నట్లు అర్థం చేసుకోవాలి. స్వామివారు ఒక సందర్భంలో, భజన ఎందుకు చేస్తాము, చేతులతో ఎందుకు తాళం వేస్తాము, దానికి కారణం వివరించారు. మనం ఒక చెట్టు కింద కూర్చున్నాము. ఆ చెట్టు మీద పక్షులు చేరి అలజడి చేస్తున్నాయి. మనం చప్పట్లు కొడితే అవి ఎగిరిపోతాయి. అలాగే జీవితమనే వృక్షం మీద కామక్రోధాది అరిషడ్ వర్గాలు చేరి అలజడి చేస్తుంటాయి. వాటిని పారద్రోలడానికి మనం చేతులతో తాళం వేస్తూ రామ కృష్ణ గోవింద అని నామస్మరణ చేయాలి అన్నారు. అప్పుడు మనలోని దుర్గుణాలన్నీ పారిపోతాయి. శ్రీ బర్డోలయ్ గారు స్వామి చిరకాల భక్తులు, స్వామి కళాశాలలో సేవలందించిన వారు కూడా. ఆయన సోదరుని కుటుంబం అస్సాంలో ఉండేది. ఆయన పిల్లలు ఒక ఇంటిలో భజనకు వెళ్లేవారు ప్రతి గురువారం రోజు. ఒక గురువారం నాడు ఆ ఇంటి యజమాని మరణించాడు. శవం అక్కడే ఉంది. ఆ పిల్లలు ఆ ఇంటి లోపలికి వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు భజన చేయడంలో తప్పేముంది, భజన ప్రారంభించండి అంది. ఈ బర్డోలై సోదరుని పిల్లలు భజన మొదలుపెట్టారు. మధ్యలో వారు తాళం వేస్తున్న చప్పుడుతో పాటు మరొకరు కూడా తాళం వేస్తున్నట్లు శబ్దం వినపడింది. అది మరెవరో కాదు, ఆ చనిపోయిన శవం. లేచి కూర్చొని భజనలో పాల్గొన్నది. అంటే ఆ మరణించిన వ్యక్తి తిరిగి జీవించాడు. తరువాత అతన్ని ప్రశ్నించినప్పుడు, మీరు భజన చేస్తుండగా స్వామి వచ్చి నన్ను నిద్రలేపారు. నీకు కొంతకాలం ఆయువు పొడిగిస్తున్నాను, సత్కర్మాచరణతో సార్థకం చేసుకో అని స్వామి చెప్పారన్నాడు ఆ వ్యక్తి. ఈ విధంగా అతడు భజనలో పాల్గొన్నాడు. తరువాత మరికొన్ని సంవత్సరాలు అతడు జీవించాడు. ఆ ఇంటి వారెంతో ఆనందించారు. బర్డోలయ్ గారు ఈ విషయాన్ని పంచుకున్నారు. ఒక గ్రంథంలో కూడా ఈ సంఘటనను గురించి రాయబడింది. ఈ సంఘటన భగవన్ నామము యొక్క శక్తిని తెలియజేస్తుంది. భజన లేక నామస్మరణ చేయడం వల్ల మనకు ఎప్పుడు ఏ అనుగ్రహాన్ని చూపుతాడో భగవంతుడు మనకు తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో సేవలందిస్తున్న
శ్రీ విజయసారథి గారు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ఒకసారి నేను బెంగళూరు నుండి పుట్టపర్తికి నా కారులో వస్తుండగా బాగేపల్లి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. పెద్ద లారీ నా కారును గుద్దేసి 20 అడుగుల దూరం కారును లాక్కుపోయింది. నేను కారులో ఉన్నాను. స్వామి అని బిగ్గరగా పిలిచాను. మనం ఏదైనా కర్మ చేసినప్పుడు కాలానుగుణంగా దాని ఫలితం వస్తుంది. పంచభూతాలను ప్రార్థించితే వాటి టైం వాటికి ఉంటుంది. అష్టదిక్పాలకులను ప్రార్థించితే వారి సమయం వారికి ఉంటుంది. అయితే సత్యసాయి భగవానునికి అంత సమయం అక్కరలేదు. ఆర్తితో పిలిచిన మరుక్షణమే ఆదుకుంటారు. కారులో ఉన్న నాకేమీ కాలేదు. కారుకు కొద్దిగా గీతలు పడ్డాయి. ఇన్సూరెన్స్ ద్వారా అది కూడా బాగు చేయించాను. భగవన్ నామం యొక్క శక్తి అంతటి మహత్తరమైనది అని శ్రీ విజయసారథి గారు తెలియజేశారు. భక్తోద్ధార పర్తిగోపాల్ అన్న పంక్తికి ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. పర్తిగోపాల్, పర్తి రామ, పర్తి కృష్ణ, పర్తి శివ అన్నట్లు మన సాయి భగవానుడు సకల దేవతాతీత స్వరూపుడు. శివుడు సత్యస్వరూపుడు, కృష్ణుడు ప్రేమస్వరూపుడు. ఈశ్వర్ సత్య హై, ఈశ్వర్ ప్రేమ హై అని మనం పాడుతాము. కాని ఈశ్వర్ సత్యస్వరూప హై, ఈశ్వర్ ప్రేమ స్వరూప హై అని పాడము. సత్యమే ఈశ్వరుడు, ప్రేమయే ఈశ్వరుడు. ఈశ్వరాంబ తనయ సాక్షాత్తు సత్యము, సాక్షాత్తు ప్రేమ. రూపం వేరు, స్వరూపం వేరు. ఆ స్వరూపంలోనే ఇమిడిపోకుండా దానికి అతీతంగా ఉండేవాడు సత్య అనగా సత్యసాయి. అన్ని దేవీదేవతా రూపనామాలకు అతీతంగా ఉండేవాడు సత్యం ఒక్కడే. సత్యసాయి సామ్రాజ్యంలో విద్యార్థుల అదృష్టం మాటలతో వర్ణించలేనిది. సత్యసాయి భగవానునిలోని కృష్ణతత్వం విద్యార్థులు బాగా అనుభవించారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలివచ్చే ఆ నందుని కుమారుడు కృష్ణుడు ఆనందబాలునిగా శ్రీ సత్యసాయిగా అవతరించారని స్వామివారు ఈ పద్యంలో ప్రకటించారు. ఒక సందర్భంలో స్వామి బృందావనం బాయ్స్ హాస్టల్కి వచ్చినప్పుడు శ్రీకృష్ణావతారం గురించి, కృష్ణలీలలను గురించి ప్రసంగించారు. చిత్రకారులు శ్రీకృష్ణుడు కిరీటం ధరించినట్లుగా, నెమలిపించాన్ని ధరించినట్లుగా చిత్రిస్తూ ఉంటారు. కృష్ణుడు ఎప్పుడూ కిరీటం ధరించడు అంటూ తన చేతి రుమాలు తీసుకుని కృష్ణుడు ఎట్లా తలపాగా కట్టుకున్నాడో స్వయంగా అట్లా కట్టుకుని చూపించారు. అడవిలో ఎన్నో నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి కాబట్టి నెమలిపించాన్ని అలంకారంగా ధరించేవాడని చెప్పారు. ఈ సంఘటనలను గుర్తు చేసుకుంటే ఆనాటి కృష్ణుడే ఈ సాయికృష్ణునిగా అవతరించాడని మనకు అర్థమవుతుంది. బాలకృష్ణుని లీలలన్నీ సాయికృష్ణుడు కూడా చూపించాడు. బాలకృష్ణుడు ఎందరో రాక్షసులను సంహరించాడు. పెరిగి పెద్దవాడైన తరువాత తాను చంపకుండా పాండవులతో, ముఖ్యంగా అర్జునునితో చంపించాడు. రాక్షసత్వం తాను నిర్మూలించాడు. మానవత్వంలోని దానవత్వాన్ని అర్జునునితో నిర్మూలింపజేశాడు. కౌరవులలోని లోభబుద్ధిని అంతరింపజేశాడు. ఆనాడు దుష్ట సంహారం జరిపించాడు. నేడు సత్యసాయి కృష్ణుడు దుష్టులలోని దుష్టత్వాన్ని తొలగించి వారిని సన్మార్గవర్తనులుగా రూపొందిస్తున్నారు. ఈ అవతారంలో సంహారకాండ చేపట్టితే ఒక్క మానవుడు కూడా మిగలకపోవచ్చు. అందుకే చమత్కారంతో జనులను ఆకర్షించి, వారిలో సంస్కారం కలిగించి, వారిచే పరోపకారం చేయించి కడపటికి సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తున్నారు. అది కూడా అర్హులకు మాత్రమే. భజనల ద్వారా, సేవల ద్వారా మానవ హృదయం సంస్కరింపబడుతోంది. కనుక భజన లేక నామస్మరణయే ఈ కలియుగంలో తరించే మార్గం. గోపాల, రాధ ఇత్యాది నామాలను ఉచ్చరించినప్పుడు అందలి అర్థాన్ని, అంతరార్థాన్ని భావన చేయాలి. అప్పుడే ఆ అరగంట అయినా మన హృదయాలు పరవశించిపోతాయి.
మనలను ఉన్నత లోకాలకు కొనిపోతాయి. భారత భాగవతాది గ్రంథాలలోని అంతరార్థాలు గ్రహించగలగాలంటే సత్యసాయి సాహిత్యాన్ని మనం పఠించాలి. ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మరొక్కసారి మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా నందగోపాల్ నందగోపాల్ అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చే వారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి.
1: ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. అవధాని ఆసు కవితాశక్తి, సజ్జస్ఫురణ మరియు ధారణాపటిమకు అపూర్వ నిదర్శనం. ఈనాటి అష్టావధానం కార్యక్రమంలో 8 అంశాలపై పృచ్ఛకులు వారి ప్రశ్నలను అవధానిపై సంధిస్తారు. వాటికి అవధాని వరుసగా సమాధానాలను ఇస్తారు. అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, పృచ్ఛకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూర్ణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి.

కొండల పాటంబుగ పగులగొట్టి వజ్రివిధమున మేటి శుభంబులగూర్చుచు ఘాటపు భక్తులను గాచు గణపతి గొలుతున్. చేరగలేదు తారుని ప్రసిద్ధ బుధేంద్రుల కవ్య సంహతింతిరిక చూడలేదు భవదీయ కృపాత్త కవిత్వతత్వ విస్తార మనోంబుజాతులు అవధానములన్ సలుపంగ కాంచుటన్ కోరిక గల్గె చేయనది కూరిమినంగనుమమ్మ భారతీ. ప్రేమ తేనియల్ చిలికించి విశ్వజనుల సర్వవిధముల సతతంబు సంస్కరింప పుట్ట

0: రసికులెల్లరూ మెచ్చు తెరగున పృచ్ఛ చేసి ఈవధానమును రంజిల్లజేయ తొడుగా నిల్వుడని మిమ్ము వేడుకుందు. ఈ సుప్రసిద్ధమైన రేడియో సాయి నిలయంలో స్వామి యొక్క పాదధూళితో పునీతమైనటువంటి స్థలంలో ఈరోజు అస్తావధానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేడు గురు పౌర్ణమి. గతంలో స్వామి భౌతికంగా ఉన్నప్పుడు ఎన్నో బోధలను మనం చక్క చేసేటువంటి వారు. వారి యొక్క ప్రతి మాట మనకు బంగారు బాట, ముత్యాల మూట, తేనెల తీట. స్వామిని గురించి ఒక చిన్న పద్యం ఈ సందర్భంలో వారు చెప్పినటువంటి బోధలను గుర్తు చేసుకుంటూ చెప్పడం జరిగింది. దర్శన స్పర్శనముల ఉదార మధుర భాషణల చేతము రిపింప భక్తజనుల పర్తినవతారమెత్తిన పరమ పురుషు జ్ఞానఖని ప్రతి మాట బంగారు బాట తనివి తీర్చడి తళుకు ముత్యాల మూట. ఇక వ్యవధాన్ని ప్రారంభిద్దాం. సాయిరాం, సమస్య నుండి మీ పృచ్ఛను ప్రారంభించండి. వరుసగా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను.
1: అవధాని గారు, నేనిస్తున్న ఈ సమస్యను పూరించండి. సత్యమెట్లవును శ్రీ సత్యసాయి మాట.
0: చాలా విచిత్రమైనటువంటి సమస్య. స్వామి పేరు సత్యసాయిబాబా, భగవాన్ సత్యసాయిబాబా వారు. ఆయన సత్యస్వరూపుడు. ఆయన ఏది పలికినా సత్యమే. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా ఆయనకు కరతలామలకం. అటువంటప్పుడు సత్యం ఎట్లవుతుంది ఆయన మాట అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దాన్ని నేను సమర్థవంతంగా పూరించడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటిగను.
0: మళ్ళీ చెబుతున్నాను, రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటిగను.
0: మొదటి పాదం ఇది. మొదటి పాదం అండి. రెండో ఆవర్తనంలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. మూడో ఆవర్తనంలో మూడో పాదం చెప్పడం జరుగుతుంది. దాంతో సమస్యాపూర్ణం అయిపోతుంది.
3: అవధాని గారు, అద్భుతంగా మొట్టమొదటి సమస్యకి మొదటి పాదంతో మొదలుపెట్టారు. అయితే దీంట్లో నాకు చిన్న అనుమానం ఏమిటంటే, ఎందరో మహామహులకే జవాబందని ఒక చిక్కు ప్రశ్న నేను వేధిస్తున్నది. దానికి మీ దగ్గర నుంచి నేను జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, కోడి ముందా గుడ్డు ముందా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న సంధించారు అయ్యా. కోడి నోట్లోంచి ప్రసవించదు, వెనక నుండి ప్రసవిస్తుంది. ఏ ప్రాణి అయినా వెనక నుంచి ప్రసవిస్తుంది జంతువు. అందుకోసం కోడి ముందు ఉంటుంది, గుడ్డు వెనక ఉంటుంది. సర్వజనీయమైనటువంటి విశ్వజనీయమైనటువంటి విషయం.
1: అవధాని గారు, ఎస్తాక్షరిలో 13వ అక్షరం నం.
0: స్వీకరించాను.
4: అవధాని గారు, దత్తపదిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది. విశేషంగాని కరము, వరము, నరము, పరము. మరి మన సత్యసాయి భగవానుని ప్రబోధ నుంచి కొన్ని ఆణిముత్యాలని అలా జాలువార్చండి.
0: తప్పకుండా. స్వామి యొక్క బోధలు అనంతం. వాటిలో ఒక చిన్న అంశాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది.
2: కరముగా ప్రేమ పూర్ణులయి గ్రాలుడు సోదర భావమొప్ప వా.
0: ఇది మొదటి పాదం. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి.
2: కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన దివ్య సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: తప్పకుండా. రాసుకోండి.
2: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో, చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో.
6: అవధాని గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నిషేధాక్షరిలో స్వామివారు ప్రపంచానికి నేర్పించినటువంటి సేవా ప్రేమల గురించి ఒక పద్యాన్ని చెప్పండి. మొదటి అక్షరం మీ ఇష్టం.
0: చక్కటి అంశాన్ని ఇచ్చారు. మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఈ ప్రేమ సేవన గురించిన విషయాలు చాలా నిక్షిప్తమై ఉన్నవి, కానీ చాలా మంది వాటిని అవగతం చేసుకోలేదు. స్వామి ప్రపంచానికి వాటి యొక్క విలువను వక్కాణించి స్వయంగా తాను ఆచరించి బోధించడం జరిగిందన్నమాట. అది విశేషమైనటువంటి విషయం వారి అవతారంలో. సరే చెబుతాను. మొదటి అక్షరం నాకే ఇచ్చారు, అంతే కదా?
6: అవునండి, మొదటి అక్షరం మీ ఇష్టం.
0: రైట్. ప్రే
6: రాణి సిద్ధమండి.
2: మన్
6: మన్ చాని సిద్ధమండి.
2: సే
6: తాని సిద్ధమండి.
2: వన్
6: ఆహా సే వన్ మాని సిద్ధమండి.
2: జ
6: నాని సిద్ధం.
2: గ
6: జ గ మాని సిద్ధం.
2: తి
6: జగతి లాని సిద్ధమండి.
0: కి ముదటిపాదం పూర్తయిపోయింది.
2: ప్రేమన్ సేవన్ జగతికి.
1: అవధాని గారు, ఆరో అక్షరం పూ.
0: ఆరో అక్షరం పూ కదా, స్వీకరించాను.
3: అన్ని మీరు ఎలా స్వీకరిస్తూ ఉంటే మరి స్వీకరించండి ఏమిటి చెప్పండి.
0: అయితే ఈ మేధస్సులు కూర్చోబెట్టుకుంటాను, తర్వాత ధారణ చేసి మొత్తం బాధ చెప్పడం జరుగుతుంది.
3: అదే అదే ఆ విషయంలోనే అక్కడికి వస్తున్నాను. మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా అవధానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, దీనికి ఏమైనా లైసెన్స్ కానీ కావాలా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న వేశారు. అవధానం చేయడానికి ఏ లైసెన్సు అవసరం లేదు. అవధానికి ఇంట్రెస్ట్, పృచ్ఛకులకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, సెన్స్ ఉంటే సరిపోతుంది. ఒక్క విషయం, ఆ సెన్స్ కూడా లై సెన్స్ కాకూడదు. అబద్ధాలను పలికే సెన్స్ కాకూడదు అన్నమాట. ఆ సెన్స్ కాకుండా సరిపోతుంది, చక్క అవధానాన్ని నిర్వహించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనికి ఏ లైసెన్స్ అవసరం లేదు.
4: అవధాని గారు, మరి పురాణ కాలక్షేపంకి వచ్చేసరికి ఒక చక్కని పద్యం ఉంది, దాన్ని మీరు విశదీకరించి అర్థం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను.
0: తప్పకుండా.
4: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడున్, దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్.

0: చక్కని పద్యం చదివారు స్వామి. ఎన్నోసార్లు ఈ పద్యాన్ని చదివి మనకు భావాన్ని కూడా విశదీకరించారు. దీని భావం ఏంటంటే ఈ దేహము
1: అవధాని గారు అక్షరం సు
0: స్వీకరించా. ఈ దేహము పంచభూతాలతో నిర్మింపబడినది. ఆ పంచభూతాలు ఏమిటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, ఐదుతో నిర్మింపబడ్డది. ఈ విధంగా నిర్మింపబడ్డటువంటి ఏ ప్రాణి యొక్క శరీరమైనా ఎన్నటికైనా నశించాల్సిందే. అట్లా కాకుండా మనం మాయలు పడి ఏమనుకుంటామంటే ఎప్పుడు ఉంటాం ప్రపంచంలో స్థిరంగా అని అనుకుంటాం అనమాట. అది నిజమైంది కాదు అని స్వామి నొక్కి వక్కాణించారు. తర్వాత దేహి నిరామయుండు, మనం దేహం, దేహంలో ప్రత్యేక ఆత్మ ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉంటాడు అనమాట. అందుకోసం ఆత్మకు ఏ రోగము ఏ బాధ అనేటువంటిది ఉండదు. బాధ ఏమైనా ఉన్నా రోగం ఏమైనా సోకినా కానీ మా దేహానికి మాత్రమే అట్లా. అందుకోసం ఈ దేహికి మోహము అనేటువంటిది, ఈ ఆత్మకు మోహం అనేటువంటిది, బంధాలు అనేటువంటివి ఉండవు. దేహానికి మాత్రమే ఇవి ఉంటుంటవి. అందుకోసం ఈ దేహి అనేవాడు ఆత్మ అనేటువంటిది భగవంతుని యొక్క రూపమే అంశ అన్నమాట. ఆ విషయాన్ని స్వామి స్పష్టీకరించి ఈ దేహం మీద మోహాన్ని వదులుకోండి బాబా, మీరందరూ కూడా దేహం మీద మోహాన్ని వదులుకొని ఆ భగవంతుణ్ణి చేరడానికి తర్వాత మీ ఆత్మదర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ఎన్నోసార్లు స్వామి చెప్పారు ఈ విషయాన్ని. ఇది దీని యొక్క భావం.
2: నా అప్రస్తుత ప్రసంగాన్ని మీరు మరి ఓర్చుకోవాలి, లేకపోతే నా సమస్యలు మరి పూర్తి కావు. ఎంచదంటే నేను ఒక కుక్కని పెంచుకుందాం అనుకుంటున్నాను. అయితే మొరిగే కుక్కని పెంచుకునేదా లేదా అరిచే కరిచే కుక్కని పెంచుకునేదా?
0: ఇదే ఏమిటి అంటే మా ఇంట్లో అయితే కరిచే కుక్కను పెంచుకుంటాను, మీ ఇంట్లో అయితే మొరిగే కుక్కను పెంచుకోండి. ఎందుకంటే మా ఇంట్లో మరిగే కుక్కను పెంచుకుంటే ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఇంట్లో దొంగతనాలు చేయవచ్చు, ఏమైనా ఇబ్బందికరమైన పనులు జరగవచ్చు. మీ ఇంట్లో అయితే నేను వచ్చడానికి ఇబ్బంది అవుతుంది కరిచే కుక్కను పెంచుకుంటే. అందుకోసం ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
1: అవధాని గారు 19వ అక్షరం చే
0: స్వీకరించాను. ఓకే
3: అవధాని గారు, మరి ఆ ప్రశ్నకి అద్భుతంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మరి బాల వికాస్ గురించి ఒక పద్యం సంధించండి.
0: తప్పకుండా స్వామి ముక్కైవంగనదే మ్రానైవంగదు అనేటువంటి సూక్తిని అనుసరించి చిన్నపిల్లలను సన్మార్గంలో పెట్టడానికి బాల వికాసం స్థాపించడం జరిగింది అనమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది ఆ బాల వికాసులు చేరి శీలవంతులుగా దిద్దబడుతున్నారు. రాసుకోండి. మట్టి ముద్దను గైకొని ప్రతిమ చేయు చతురమతి వలె మది కల్మశంబులేని బాలకుల చేర్చి నైతిక పాఠములను కరుపు బాల వికాసేవ గురుతరంగు.
3: బహు చక్కగా చెప్పారు.
1: అవధాని గారు 10వ అక్షరం వి
0: స్వీకరించాను. ఇక ప్రథమావర్తనం అయిపోయింది మనది, ద్వితీయావర్తనానికి పోతున్నాం అనమాట. రెండో రౌండ్ లో ఈ సమస్య దత్తపది వర్ణన నిషేధాక్షరులలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. వినండి. మొదటి పాదం. తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటి గను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. తిరుపతి వలె పత్తి జగతి వెలుగు, ఇది రెండవ పాదం అండి. ఇంకో పాదం చెప్తే సమస్య మొత్తం పూరించబడుతుంది. అప్పుడు దీని యొక్క భావాన్ని పూర్తిగా మీరు గ్రహించగలుగుతారు. దాంట్లో ఉన్న వైరుధ్యం తొలగిపోతుంది.
4: మరి దత్తపదిలో రెండో పాదాన్ని సమకూరుస్తారా
0: సార్? తప్పకుండా. మొదటి పాదం కరముగా ప్రేమ పూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్పా వా అన్న, అక్కడ నరముతోనే బిగిని కావాలి, ప్రారంభించాలి. రెండో పాదం వానరముల బోలే చెంచల మనంబుల వీడిరవంత కూడా
4: అంటే మనం తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం అంతాని.
0: చివరి అక్షరం కా గుర్తుంచుకోండి. మూడవ పాదంలో మూడవ ఆవర్తనంలో ఇంకో ఆ కాకు కంటిన్యూటీ అయ్యేటువంటి పాదం చెప్పి పూరించడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఆవర్తనం నాలుగో చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకు మొత్తం అవగతం అవుతుంది.
2: అవసరం గారు మాటల మూటల్ని మీరు పంచుతున్నారు, మాటకి మూటకి పోలికేమిటి?
0: చక్కటి ప్రశ్న అడిగారు. మాట ఏదైనా మంచిది ఉంటే చెప్పుకోవాలి మాటను. తర్వాత మూట అన్నారే, మూట ఉంటే దాచుకోవాలి. కొన్ని రహస్యంగా ఉంచుకునేటువంటి ఉంటాం అన్నమాట. మూటను ప్రదర్శించకూడదు. ఆ మూటను ప్రదర్శించే ఎవరు దొంగ వాళ్ళు ఎవరైనా ఎత్తుకోపోవచ్చు, అటువంటి అనర్థాలు జరగవచ్చు. అందుకోసం దాన్ని దాచుకోవాలి. మాటలుంటే మంచివి, ఇతరులతో పంచుకోవాలి. అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన విశ్వ సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: ఇప్పటికే ఒక పాదం చెప్పాను నేను, అయితే రెండో పాదం చెబుతాను. స్వీకరించాను. తొమ్మిదవ అక్షరం నీ కదా, స్వీకరించాను. మీ పాదం తీసుకోండి. రెండవ పాదం
6: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొందమందుతో వీడగజేయ వానినవి వెల్గెడి రీతి గసీయ ధర్మమున్. వీడగజేయ వానినవి వెల్గెడి రీతి గసీయ ధర్మమున్.
2: అవధాని గారు, సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడ్డం తెలుసును, స్త్రీ పురుషులకు కూడా ఏమైనా అంటే గ్రహణాలు పడతాయా?
0: అది పురుషునికి పడుతుంది, స్త్రీకి కాదు. ఎందుకంటే పెళ్లిలో వధువు యొక్క పాణిగ్రహణం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కొంచెం స్వేచ్ఛ తగ్గిపోయి గ్రహణం స్వల్పంగా గ్రహణం పట్టినట్టే అవుతుంది. అప్పటిదాకా ఫ్రీగా వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తిరిగేటువంటి వాడికి కట్టుబాట్లుండి సమయానికి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. అది చిన్న గ్రహణం లాంటిదే.
7: రెండో పాదం మన నిషేధాక్షరిలో మొదటి పాదం మీరు ప్రేమన్ సేవన్ జగతికి అని పూరించారు. రెండో పాదంలో మొదటి అక్షరం కా నిషేధం అండి.
0: కా నిషేధం కదా, ధీ వేసుకోండి.
7: రెండోది ప్రాసస్థానం.
0: ప్రాసస్థానం కాబట్టి నాకే అవకాశం. మా
7: కా నిషేధం అండి. మరి
0: తి
7: ఇప్పుడు యతి స్థానం అండి. నానిషేధం.
0: భూ
7: కానిషేధం.
0: గ
7: సత్ నిషేధం.
0: ని ఆ పాదం ఏమిటంటే ధీమతియై తెలియజేసి తెల్లంబుగని
8: అవధాని గారు, 18వ అక్షరం రిమ్.
0: 18 రిమ్ కదా, స్వీకరించాను.
9: అవధాని గారు, పురాణ కాలక్షేపంలో స్వామివారి మీద కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారు రాసిన పద్యం ఇది. చాలా చక్కని పద్యం, మీరు వర్ణింపకోరుతున్నాను. పుట్టుట ఏ ఎరుంగని ప్రభుండవు

0: చాలా చక్కటి పద్యం కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు చెప్పినటువంటిది. ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి, సర్వత్రా విశ్వమంతా నిండి ఉండేటువంటి వాడన్నమాట. అటువంటి భగవంతుడికి పుట్టుక ఏమిటి మరణమేమిటి ఆశ్చర్యకరమైన విషయమే. కానీ మనల్ని ఉద్ధరించడానికి ఆయన మనమిది ప్రేమతోని దర్శన స్పర్శ సంభాషణ భాగ్యాలను ఇవ్వడానికి ఆ విధంగా అవతరించడం జరుగుతుందన్నమాట. అంటే అవతరించుట అంటే దిగిరావడం అన్నమాట. అది ఎలా ఏమంటున్నారంటే ఇక్కడ ఎందుకు ఆ విధంగా వస్తారంటే మాపయిన్ కరుణ పుట్టుటగాదే, మన మీద దయ జనించి ప్రేమ జనించి పుట్టడం అవుతుంది తప్ప వేరే తీరు కాదు. అసలు వాస్తవానికి భగవంతుడు పుట్టిన రోజు అంటే వేదాలు పుట్టిన రోజు. వేదం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే వేదం, తేడా లేదు. అందుకోసం ప్రత్యేకంగా స్వామి భగవాన్ సత్యసాయి బాబా వారు ఇక్కడ పుట్టపర్తిలో అవతరించి ప్రశాంత నిలయంలో కాలు పెట్టినటువంటి రోజు ఏమిటి అంటే ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమతోని మనను మురిపించినటువంటి రోజు అన్నమాట. అంతే తప్ప ఆ జన్మదినాన్ని మనం ఆ సంతోషంతో జరుపుకుంటాం తప్ప. ఆయన అన్నాడు, స్వామి అన్నారు, నాకు పుట్టినరోజు ఏంటి, నాకు ఆనందం ఏమిటి, ఎప్పుడూ ఆనందమే నాకు అని చెప్పారన్నమాట. అందుకోసం వారు ఈ ప్రశాంతి నిలయంలో కాలు పెట్టిన రోజే ఏదైతే ఉన్నదో మనల్ని అందరినీ మురిపించడానికి ప్రారంభించినటువంటి రోజు అని చక్కగా మనకు కరుణశ్రీ గారు చెప్పారు. ఆనందాన్ని మీరు కోలుకోవాలి కానీ నేను ఆనంద స్వరూపుణ్ణి ఎప్పుడు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, మనలో మనమాట, మీరు సారా తాగుతారా?
0: ఏ ఇంత మాట అన్నారు, ఎప్పుడూ తాగుతుంటాను, చాలా బాగా తాగుతుంటాను. పోతే భారత భాగవత రామాయణాలు స్వామి యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి యొక్క కవితామృతాన్ని మన సారా త్రాగుతాను.
2: అవధాని గారు, ఒకటవ అక్షరం ప్రే,
0: ఒకటి ప్రే కదా, సరే స్వీకరించాను.
3: అవధాని గారు, ఆసువుల్లో మరి స్వామివారి అద్భుత కార్యక్రమం ఉంది కదా సేవాదళ్, దాని మీద ఒక పద్యం చెప్పి స్వామివారికి అర్పించండి.
0: తప్పకుండా. సేవాదళ్ అనేటువంటిది మనలో సేవాభావాన్ని త్యాగభావాన్ని ప్రేమను త్యాగాన్ని రెండుంటి సమ్మిళితం చేసి సేవ చేయడంలోని చేయడంతో మనం ఉన్నత స్థితిని పొందుతామని చెప్పి ఈ సేవాదళ విభాగాన్ని స్వామి ప్రారంభించడం జరిగింది. రాసుకోండి.
4: సేవయను కమలదళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వైవిలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్.
0: మళ్ళీ చెప్తాను.
4: సేవయను కమలదళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వైవిలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్.
1: అద్భుతం. అవధాని గారు, నాకి సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. అప్పు ఒక పెద్ద సమస్య కదా.
0: సమస్య
1: అయితే ఎలాంటి అప్పు అయితే సమస్య
0: చెప్తాను. అప్పు పెద్ద సమస్యే, కానీ దాంట్లో మునిగినప్పుడు సమస్య. మునగకుండా ఉంటే పై పైన ఉంటే పర్వాలేదు. ఏంటంటే అప్పు అంటే నీటికి కూడా ఒక అర్థం ఉన్నది. నీటిలో మునిగితే సమస్య, నీటిలో మునిగితే ఉక్కిరి బిక్కిరై చనిపోయే అవకాశం ఉంది. అట్లాగే మన శక్తికి మించిన అప్పైనప్పుడు దాంట్లో మునిగిపోతే ఉక్కిరి బిక్కిరైపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఆ సందర్భంలో అది సమస్యే.
2: అవధాని గారు, నాలుగవ అక్షరం ధా.
0: నాలుగు ధా కదా, స్వీకరించాను. ఇక మనం చేస్తున్న అవధానంలో మనం మూడవ ఆవర్తనకు వచ్చాము. మూడవ ఆవర్తనలో సమస్యకు మూడో పాదని చెప్తాను.
4: తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటి గను తిరుపతి వలెపర్తి జగతి వెలుగు అనిన మనసాయి మాట సత్యమయే కన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట.
0: సత్యస్వరూపుడు ఆయనే సత్యం అయినటువంటి వారి యొక్క మాట అసత్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ సత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట అనేదానికి ఆ అక్కడ వైరుధ్యం కలిగించేటువంటి ఒక ఆరు పెట్టడం వల్ల మొత్తం వైరుధ్యం తొలగిపోయింది అనమాట. ఇక్కడ తర్వాత దీన్ని మళ్ళీ ధారణ బట్టి చెబుతాను. ఇక
5: మరి
0: ఇది మూడవ ఆవర్తనము. దత్తపది మీకు మూడవ పాదం ఇవ్వాల్సి ఉంది, అది రాసుకోండి
5: తప్పకుండా సార్.
0: మొదటి రెండు పాదాలు కూడా చదివి దాని కంటిన్యూషన్లో చెప్పడం జరుగుతుంది.
4: కరముగా ప్రేమపూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరముల ఓలె చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండా.
0: రెండో పాదాన్ని కాతో వదిలాను, వరాన్ని కావరమును దాల్చకుండా.
2: అవధాని గారు
0: మదం మదాన్ని దాల్చకుండా అర్థం మదిభా.

0: శ్రీ వెల్గుడి, ఇది మూడవ పాదం అండి.
1: అవధాని గారు, ఏడవ అక్షరం రూ కింద అణామత్తు.
0: రుణో, రుణో అంటారు అన్నమాట. పూర్ణుడు ఆ విధంగా అన్నమాట. ఉదీర్ణుడు వాటిలో వస్తుంది. అంతే రుణు కదా, స్వీకరించాను.
2: అవధాని గారు, ఏమిటో సమస్యలు. అర్ధ గాడిది ఎవరిని అంటారు?
0: ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే సభా క్రమశిక్షణ అనుసరించి మాట్లాడుతున్నారో ఆ విధంగా కాకుండా అడ్డంగా సభా క్రమశిక్షణను వ్యతిరేకిస్తూ ఎవరైతే మాట్లాడుతుంటారో, ఏమిటంటే ఇతరులను నొప్పించే విధంగా గాని, ఇతరులను విమర్శించే విధంగా గాని మాట్లాడే వాళ్ళని అడ్డగాడిదలు అంటారు.
2: సమస్య తీరింది.
3: అవధాని గారు, వర్ణంలో మూడో పాదం.
0: వర్ణంలో మూడో పదం కదా. ఇప్పటికీ రెండు పాదాలు చెప్పాను, మూడో పాదం చెప్తాను, రాసుకోండి. మొదటి రెండు పాదాలను కూడా ఒకసారి మళ్ళీ అనుకోని మూడో పాదం చెప్తాను. ఆ విధంగా చదవడం వల్ల భావం మీకు స్పష్టమవుతుంది అన్నమాట. అదే

0: ఇయధర్మమున్ పీడిచరించువారలను ప్రేమదలిర్పగ సంస్కరింప బల్. సమధర్మాన్ని విడిచిపెట్టి ఎవరైతే నడుస్తున్నారో వాళ్లను సంస్కరింపడానికి అని బల్, బల్తోని అయిపోయింది పాదాంతం. తర్వాత నాలుగో పాదంతో పూర్తి చేయడం జరుగుతుంది.
1: అవధాని గారు, 16వ అక్షరం.
0: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో విడగజేయవాని అవి వెల్గెడి రీతిగా

0: తర్వాత నాలుగవ పాదంతో పూర్తి చేయడం జరుగుతుంది.
1: అవధాని గారు, 16వ అక్షరం సం.
0: 16వ అక్షరం
1: సం.
0: సమ్ సమ్ ఉంది కదా, సమ్ ఉంటేనే కంటిన్యూ అవుతుంది అవధానం, ఇంకా కొంత ఉన్నదని అర్థం.
2: సమ్ ఉంటేనే తోషం వస్తుంది,
0: సమ్ ఉంటేనే ప్రపంచం నడుస్తుంది.
3: గురువుకి శిష్యుడికి ఉన్న సామ్యం ఏమిటి?
0: చాలా చక్కగా అడిగారు. ఏంటంటే శిష్యుడు విని నేర్చుకుంటాడు, గురువుగారు పాఠాలు చెబుతుంటే విని నేర్చుకుంటాడు. గురువుగారు శిష్యునికి పాఠాలు చెప్పడానికి చదివి సిద్ధమై ఏదైతే ఉన్నదో నేర్చుకుంటాడు. ఆ విధంగా ఆయన యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అది గురువునికి శిష్యునికి ఉన్న తేడా.
1: అవధాని గారు, 20వ అక్షరం తా.
0: 20 తా స్వీకరించాను.
4: అవధాని గారి నిషేధాక్షరిలో మూడో పాదం, ఇప్పటికి రెండు మూడు పూర్తి చేశారు. మూడో
0: అయ్యా, రెండు పాదాలే నిషేధం.
4: అవునండి,
0: ఇక్కడ మూడవ పాదాన్ని చెప్తాను.
4: చెప్పండి.
0: రెండవ పాదంలో నీతో అంతం చేశాను, ఆ నీతోని కలిపి ఇక్కడ చెప్తే అర్థవంతంగా వస్తుంది. అది నిస్సీమ ప్రేమం వెలిగిన లేక నిస్సీమ ప్రేమన్ వెలిగెడి అని కూడా చెప్పుకోవచ్చు.
4: బాగుందండి.
3: ఈ రోజుల్లోని మనం సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో పెద్ద సమస్య, అన్ని సమస్యలే కదా చూస్తున్నాను నేను, మన ఇంటికి అతిథులు రాకుండా ఏం చేయాలి?
0: అంటే మీకు అతిథులు రావడం ఇష్టం లేదన్నమాట.
3: అంటే
0: భార్యాభర్తలు పిల్లలు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళతో సంబంధాలు అవసరం లేదనుకుంటారు. సరే, మీ ఆ విధంగా కోరుకున్నప్పుడు దానికి సొల్యూషన్ నేను చెప్తాను పరిష్కారం. ఇంటి ముందర ఒక బోర్డు పెట్టాలి, ఆ బోర్డు మీద నా భార్య బ్రహ్మ రాక్షసి అని రాచి సరిపోతుంది. ఇంత దూరంగానే ఎక్కడ మీద పడుతుందో ఏమైతుందో గయ్యాలి అని చెప్పి అంటే ఆ పని చేయండి, వీటికి ఎవరు అతిథులు రాకుండా ఉంటారు.
2: అవధాని గారు, పురాణ కాలక్షేప సమయం, ఇది మూడో పద్యం, చక్కని పద్యం, మీ విశ్లేషణ కోరుతున్నాం.

0: చక్కని పద్యం స్వామి చెప్పినటువంటిది. వాస్తవం అసలు ఇది, మనము ఒక మొక్కను గాని తీగను గాని అది వంకర రాకుండా వంకరగా పెరగకుండా దాన్ని దిద్దవచ్చు, మనం సరిచేసే అవకాశం ఉంది. తర్వాత రాయినైనా గాని పరికరాలను తీసుకుని నున్నగా ఉండేటట్టు దాన్ని తయారు చేసుకోవచ్చు, వక్రత్వాన్ని తొలగించి. కానీ ఈ మనసు అనేది ఉంది కదా, దీని మీద చెడు ప్రభావం పడడం వల్ల, దుస్సాంగత్యం వల్ల అది చెడిపోయినప్పుడు దాన్ని దిద్దడం కష్టమైన పనే అసలు వాస్తవానికి. అందుకోసమే అటువంటి దిద్దే అవకాశం మనకు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి, మనస్సులో కల్మష విషయాలు చొరవకుండా ఉండడానికి, మంచి విషయాలే చొరవడానికి అవకాశం ఉండేటట్టు చిన్నతనం నుండే బాల వికాస్ అనే కార్యక్రమాన్ని పెట్టి వాళ్లలో మంచి ఏంటంటే, స్వామి ఒక విషయం చెప్పారు ఏంటంటే, పూర్తిగా ఉండినటువంటి మనస్సులో ఏం చొరగొట్టలేము మనం, అది ఖాళీ ఉంటేనే చొరగొట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అది ఖాళీగా ఉన్నప్పుడే మంచి విషయాలను దాన్ని నింపడానికి, అంటే చెడు విషయాలు ఒకసారి నింపిన తర్వాత ఖాళీ చేయడం కష్టమవుతుంది, ఆ విధంగా నింపి మంచి శీలవంతం తయారు చేయడానికి బాల వికాసను స్వామి స్థాపించడం జరిగిందన్నమాట. అది అందుకోసం మనస్సును ఒకసారి కల్మషమైన మనస్సును సరిదిద్దడం కష్టమైన పని అని స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట.
1: అవధాని గారు, రెండవ అక్షరం మా,
0: రెండవ అక్షరం మా స్వీకరించా.
2: అవధాని గారు, మైదానం చేసిన రాజెవరు?
0: మైదానము చేసిన

0: రాజెవరు. మైదానం అంటే ప్లే గ్రౌండ్ కాదండి ఇక్కడ. మై అంటే శరీరము, శరీరదానం చేసిన రాజు ఎవరు? శివ చక్రవర్తి అండి. కథ ఉన్నది, ఆవురాన్ని డేగ అనుసరిస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు శివ చక్రవర్తి యొక్క ఆశ్రమాలలో వచ్చినప్పుడు అప్పుడు ఆ వేటగాడు వచ్చి అడుగుతాడు, ఇక్కడ ఉందా అంటే, మన భారతంలో చెప్పినది ఒక ప్రాణి యొక్క రక్షణ చేయడానికి అబద్ధం వాడినా తప్పులేదని చెప్పి ఆయన వచ్చి అడుగుతాడు, ఇది నాకు ఆహారం అండి, మీరెట్లా దాచుకుంటే ఎట్లా అని చెప్పి. అప్పుడేదైతే ఉందో ఆయన దానికి సరి అయినటువంటి యొక్క మాంసాన్ని తన శరీరం నుండి కోసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది త్యాగం ఆయన చేసిన, అందుకోసం మైదానం శరీరం దానం చేశాడు.
1: అవధాని గారు, స్వామివారు చెప్పిన 9 భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. ఆ శ్రవణం అనేది సత్సంగాలు విన్నా జన్మ ధరించిపోతుంది. నేను ఆ సత్సంగం మీద ఒక పద్యం చెప్పమని కోరుతున్నాను మిమ్మల్ని.
0: చాలా చక్కని అంశం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలదత్వం, నిశ్చలదత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు చెప్పారు. స్వామి దాన్ని ప్రవేశపెట్టి అందరితోని చేయించారు, తాను స్వయంగా చేసి చూపించి మనకు ఆదర్శప్రాయులైనారు. ఆ సత్సంగాలు ప్రతి సమితిలో, ప్రతి భజన మండలిలో ఏదో ఒక రంగం జరుగుతున్నాయి. సరే, రాసుకోండి పద్యాన్ని. మట్టిని చేరిన ఇనుమును పట్టు తృప్పు అది ఏ అగ్నివడి అంతంబౌ, దిట్టంబుగ సాంగత్యమే గట్టిగా గుణములను మార్చు గద గమనింపం. సాంగత్య బలం వల్ల ఇప్పటికి మన చెడు మార్గంలో ఉన్నా కానీ మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దుర్గుణాలుంటే ఓ ఈ తప్పు అని గ్రహించి మళ్ళీ సద్గుణాలను అలవరుచుకోవడం జరుగుతుందన్నమాట. అది సాంగత్యం యొక్క, సత్సంగం యొక్క ప్రభావం.
2: అవధాని గారు, 8వ అక్షరం డ.
0: 8 డ.
3: అవధాని గారు, దానాల్లో కల్లా గొప్ప దానం ఏది?
0: చక్కగడిగారు, దానాల్లో కల్లా గొప్ప దానం ఏది అంటున్నారు కదా, నిదానం గొప్ప దానం అండి అసలు. ఎందుకంటే మనం పార్లమెంట్ చూసినా, అసెంబ్లీలు చూసినా సహనం అనేటువంటిది లేదు. వ్యతిరేక పక్షం వాడు ఏదైనా మాట్లాడితే అది సరి అయిందైనా అసత్యమైనా సత్యమైనా వెంటనే ఆవేశానికి వచ్చి సహనం లేకుండా విమర్శించడము, గోల జరగడము, కొన్ని చోట్ల కుర్చీలతోనేదో దాడి చేయడం కూడా జరుగుతుంది అనమాట. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నిదానం లేకపోవడం, సహనం లేకపోవడం. స్వామి చెప్పారు సహనమన్నదే కదా చక్కదనము అని స్వామి చెప్పారు. అందుకోసం అది చాలా ముఖ్యమండి అసలు. ఎందుకంటే మనం వేరే బయట అన్నదానం చేసినా, విద్యాదానం చేసిన అన్నదానం కంటే కూడా విద్యాదానం చాలా గొప్పది అన్నారు. సరే, ఇవన్నీ గొప్పవే, కానీ అవి చేసినా చేయకున్నా ఈ నిదానం అనేది లేకపోవడం వల్ల వ్యక్తుల మధ్యలో స్పర్ధలు ఏర్పడుతున్నాయి, దేశాల మధ్యలో ఏదైనా యుద్ధాలు వస్తున్నాయి, ప్రపంచ యుద్ధాలకు కూడా కారణం అదే అవుతుంది. అందుకోసం నిదానం అనేటువంటిది వ్యక్తికి ఉన్నప్పుడు ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
3: చాలా బాగా చెప్పారు
2: అవధాని గారు. 11వ అక్షరం శ్వ.
0: 11వ అక్షరం శ్వ, గ్రహించాను. ఇక మనం నిర్వహిస్తున్నటువంటి అవధానంలో 3 ఆవర్తనలు అయిపోయినవి. దాంట్లో సమస్య 3 పాదాలు చెప్పి పూరించడం జరిగింది. ఇక మనకు మిగిలినటువంటివి దత్తవది, వర్ణన, నిషేధాక్షరి 4 పాదాలు చెప్పాల్సిన అనమాట. అది ఒక్కొక్కటి చెప్పేస్తాను. దత్తపదిలో మొదటి 3 పాదాలు ఒకసారి అనుకుందాం. కరముగా ప్రేమపూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్ప వానరముల వోలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండా మదిభాసిల సేవలు చేసి వెల్గుడి. ఆ విధంగా చేయడం వల్ల లాభం ఏముంటుంది అనేటువంటి చివరి పాదంలో చెప్పడం జరుగుతుంది. పరమున ఆ విధంగా చేయడం వల్ల పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్, పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. ఈ విధమైనటువంటి ప్రవర్తనతోని మన యొక్క ఈ జన్మలో తర్వాత వచ్చే జన్మల కూడా ఏదైతేనో ఎప్పుడు మేలే జరుగుతుంది, శుభం జరుగుతుందని స్వామి చెప్పారు.
3: అవధాని గారు మీరు గీత చదివారా?
0: గీత చదవకేంటి, ఉద్ధవ గీత చదివాను, భగవద్గీత చదివాను, శివగీత చదివాను, గోపికా గీతలు చదివాను, ఒక్క నుదుటి గీత మాత్రం చదవలేదు అంతే. యోగాభ్యాసం చేయలేదు, సిద్ధపురుషుణ్ణి కాను, అందుకోసం ఆ నుదుటి గీత చదవడం మాత్రం నాకు సాధ్యం కాలేదండి.
2: అవధాని గారు 17వ అక్షరం స్క
0: గ్రహించాను.
4: అవధాని గారు వర్ణంలో ఆఖరి పాదం నాలుగో పాదం
0: చెబుతాను, ఒకసారి పై అనుకొని మళ్ళీ మనం దాని అంతంగా చెప్తే భావం చక్క స్ఫురిస్తుంది. చీడలు పట్ట ఎంతయును చేటును పైరులు పొంద మందుతో విడగజేయవానిన వెల్గడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చరించు వారలను ప్రేమదలిర్పగా సంస్కరింపబల్ జాడల మేలుబంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. అర్థము సుస్పష్టము ఏంటంటే మొక్కలకు చీడబడితే మనము మందులను వేసి దాన్ని తొలగిస్తాం. ఆ విధంగానే వ్యక్తులలో దుర్భావాలు దుష్ప్రవర్తనలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి స్వామి ప్రేమతోని ఎన్నో బోధనలను చేసి ఏదైతే ఉందో వాటిని ఈ విధంగా చెయ్యని ఇతరులకు చెప్పడం కాకుండా తాను మొదటికి చేసి ఇతరులకు ఎగ్జాంపుల్ అయినారు, ఉదాహరణ అన్నమాట. ఆ విధానం కోసం ఎన్నో రీతులుగా మేలుబంతి అయ్యి, మేలుబంతి అంటే ఏంటంటే చూచిరా పిల్లలు నేర్పేటప్పుడు చక్కటి రాత రావాలని చెప్పి మీద ఎగ్జామ్ ఒక చక్కటి లైన్ ఉంటుంది అన్నమాట, దాన్ని మేలుబంతి అంటారు, మేలుబంతి అంటారు, దాన్ని బట్టి కింద రాయడం జరుగుతుంది. అంటే ఆయన మనకు సుప్రీం ఎగ్జాంపుల్ అన్నమాట ప్రపంచానికి. అందుకోసం బల్జాడల మేలుబంతిగా చలంగిన ఆ విధంగా తను ఎగ్జాంపుల్ అయి మళ్ళీ ఆయన ఫార్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి ఆ విధంగా. అందుకోసం ఆ విధంగా మనకు ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఉదాహరణ అయినటువంటి ఒక స్వామికి కోటి దండాలని చెప్పడం జరుగుతుంది.
2: అవధాని గారు 15వ అక్షరం లా.
0: 15 లా స్వీకరించాను.
3: అవధాని గారు మిమ్మల్ని గారిని ముఖ్యమంత్రిగా చేస్తే మీరేం చేస్తారు?
0: ఇప్పటికీ ఎవరూ చేయనటువంటి పని చేస్తాను. అదేమిటంటే తరగతులలో పాఠ్యాంశంగా అవధానం పెట్టడం.
3: దీనివల్ల ఫలితం ఏంటంటారు?
0: ఫలితము అవధానం వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది కొందరు అనుకుంటారు కదా, అంటే కేవలంగా ఇది పండితులు చేసే పనే, పండితులకు కవితలకే అర్థమవుతుందని చెప్పి. అవధానం అంటే అసలు ఏకాగ్రత అన్నమాట, ఏకాగ్రత. వాస్తవానికి ఏకాగ్రత అనేటువంటిది వేదంలో అవధానం అనే శబ్దం ఉంది కదా, దాని నుండి సాహిత్య అవధానం ఇది ప్రారంభమైంది. దాన్ని వెంకటాద్రి గారు తర్వాత సాహిత్యంలో ఈ 8 అంశాలతో రూపొందించారు. ఏమిటి అవి? ఇప్పుడు మనం వాడేటువంటి సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ కాలక్షేపము, ఇంకా ఆశువులని చెప్పి ఇంకా కొందరు పుష్పగణన, ఘంటాగణనము, చదరంగము, ఇటువంటివి ఎన్నింటిని పెట్టుకున్నారు. అప్రస్త ప్రసంగం వీటిలో వీటిల్లో కొన్ని 8 అంశాలను మాత్రం ఏర్కొని చేయడం జరిగిందన్నమాట. దానికి ఏదైతే ఉన్నదో ధారణ, తర్వాత ఏదైతే అన్నిటికీ ధారణ, ఆశు కవిత ధార, తర్వాత సద్యస్ఫురణ అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది అయితే ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేటువంటిది అన్నమాట. ఎంత గొప్ప పండితులు అవధాని ముందర ఉన్నా కానీ వాళ్లకు జంకే అవసరం లేదు. తర్వాత ఏదైనా పొరపాటైనా స్వీకరించడం జరుగుతుంది, దాన్ని స్వీకరించి సరి చేసుకుంటారు. కానీ ఆ విధంగా ధైర్యం అనేటువంటిది, ఆ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాడు అవధానం చేస్తాడనమాట. అయితే ప్రయోజనం ఏమిటి అంటే మూడు విషయాలు ఉంటాయి. కనీసం విద్యార్థికి అవసరమే ఏకాగ్రత అనేటువంటిది. ఆ ఏకాగ్రత ఉన్నటువంటి వాడు ఎక్కువ మార్కులు సంపాదిస్తాడు, తక్కువ ఉన్నటువంటి వాడు తక్కువ మార్కులు సంపాదిస్తాడు. అంటే వినేటప్పుడు సరి వినడం, శ్రవణం, తర్వాత దాన్ని అన్నదాన్ని విన్నదాన్ని సరిగ్గా మళ్ళీ ఒకసారి, తర్వాత ప్రాక్టీస్ లో పెట్టడం అనమాట, నిధిధ్యాస అంటారు. అవి లేకపోవడం వల్లనే మనం చేసే ప్రతి పనిలో కూడా జ్ఞాపక శక్తి నశించి గుర్తు రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులకైతే తప్పనిసరి ఆ విధంగా గుర్తు లేకపోవడం వల్ల వాళ్ళ అచీవ్మెంట్, వాళ్ళ యొక్క సాధన తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది అందరికీ అవసరమే, అవధానం అనేటువంటిది. అదే
2: అవధాని గారు, 12వ అక్షరం జ,
0: 12 జ స్వీకరించండి.
1: ఇక నిషేధాక్షరిలో చివరి పాదం అండి.
0: చివరి పాదం కదా, నిస్సీమ ప్రేమన్ వెలిగిన స్వామి ప్రేమావతార వందన శతముల్. ఇక ఈ అవధానంలో నాలుగు పాదాలు కూడా చెప్పవలసినటువంటి పద్యాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, తర్వాత వ్యస్తాక్షరి ఎప్పుడెప్పుడు అడుగుతూనే ఉన్నారు, దాదాపు అయిపోయినవి అనుకుంటాను. ఆశువులు కూడా ఇప్పటికి మూడు అడిగారు, ఇంకొక అంశం మిగిలింది. పురాణ కాలక్షేపం ఒక అంశం మిగిలింది. వారు వరుసగా వాటిని అడగవచ్చు, అడిగితే ఆశు శీర్షిక ఇస్తే దాని మీద ఒక పద్యం చెబుతాను. పురాణ కాలక్షేపానికి ఒక పద్యాన్ని చదివితే దానికి వివరణ ఇస్తాను. అంతటితో అవధానం పూర్తయిపోతుంది. ఆ ప్రస్తుతంలో ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు, సమాధానం చెప్తాను.
3: ఎలాగా ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి,
0: పర్వాలేదు, నేను కూడా ఉంటాను చెప్పడానికి.
2: అవధాని గారు, 14వ అక్షరం భూ,
0: స్వీకరించండి.
5: మరి అవధాని గారు, పురాణ కాలక్షేపంలో ఆఖరి పద్యం
0: చదవండి, చదవండి.
5: అద్భుతమైన పద్యం, దీనికి వర్ణన కోరుతున్నాం. సాధనలు చేసి ఫలమేమి శమములేక, యోగమును చేసి ఫలమేమి ఓర్పులేక, జపము చేసిన ఫలమేమి శాంతి లేక, చవిటి భూమిని దున్నిన ఛాయగాదే.
0: స్వామి, సాధన అంటే ఏమిటి, మనల్ని మనం ఎట్లా సంస్కరించుకోవాలనేటువంటి ఎన్నో మార్గాలు చెప్పారు. అసలు త్యజదుజ్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం అని చెప్పారు. కానీ నేను రోజు సాయి గాయత్రి చెప్తున్నాను, ఓంకారం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి, ఒక సందర్భం వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి సాధన ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుంది అన్నమాట. అప్పుడు అంత సాధన చేసినా కానీ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల పిడమార్గాలను పట్టడం జరుగుతుంది అన్నమాట. అంతరి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక ఇతరులు వస్తారు, మన ముందర స్వీటే ఉంటుంది, తినకూడదు, నీకు డయాబెటీస్ పేషెంటు అంటే, కానీ వీడి మనసు ఆగదన్నమాట ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. ఆ విధంగా సాధన చేసినటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ పిడమార్గంలో పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా జరగడం వల్ల అంటే చూపుల వల్ల కానీ, తర్వాత మన జిఫచాపల్యం వల్ల కానీ, తర్వాత వినికిడి వల్ల కానీ, వినరాని వాటిని వినాలి అని అనిపిస్తుంది వీడికి ఇంద్రియ నిగ్రహం లేకుండా. ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వల్ల ఏదైతే ఉన్నదో వాడు చేసిన సాధన కూడా దండగా అని స్వామి చెప్పేది అనమాట. రెండవది యోగాభ్యాసం చేశాడు, యోగాభ్యాసం చేశాడు కానీ ఓర్పు అనేటువంటిది ఉండదు, ఓర్పు లేకుండా యోగాభ్యాసం చేసి లాభమై ఉండాల్సిన విధంగా అది అన్నమాట. ఇంకొకటి మూడవది, జపము చేసిన ఫలమేమి శాంతి లేక, జపం చేయడం వల్ల ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం కొద్ది సేవ చేయడం వల్ల శాంతి అనేటువంటిది కలగాలి. కానీ శాంతి ఎంతమంది కలుగుతుంది? కొంతమందికే కలుగుతుంది అనమాట. మనశ్శాంతి కలగాలి అంటే మనస్సు ఎక్కడెక్కడికో పరిగెత్తుంటుంది కానీ ఇక్కడ జపం మాత్రం చేస్తుంటాడు, అది లాభం లేదు. దానికి ఏదైతే రిస్ట్రిక్ట్ అయి ఉండాలన్నమాట. ఆ విధంగా చేయకుంటే లాభం లేదు అని స్వామి చెప్తున్నారు. జపం యొక్క ఫలితం శాంతిని పొందడం అని. తర్వాత ఈ విధంగా అవి చేసి కూడా, సాధన యోగము జపం చేసి కూడా ఫలితాన్ని పొందకుంటే అది రైతు చవిటి నేలను దున్నడం వల్ల ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రైతు చవిటి నేలను దున్నితే ఏమి మనకు ఫలితం ఏముండదు, ఏం ధాన్యం రాదు అని స్వామి చెప్పారు.
2: అవధాని గారు, ఇక చివరిది ఐదవ అక్షరం, చివరి అక్షరం ప్ర.
0: ఐదవ అక్షరం ప్ర స్వీకరించాను.
3: అవధాని గారు, నా ఆఖరి సంశయం ప్రశ్న
0: చెప్పండి,
3: మీ మతం ఏంటి?
0: నా మతమా? నా మతం కూడా అవసరం ఉందా అవధానంలో మీకు? ఇక్కడ అన్ని మతాలకు అతీతమైనటువంటి ఒక కార్యక్రమం ఇది. నా మతం ఒకటే, సర్వసమ్మతమైన ప్రేమ మతం, సాయి మతం.
1: అవధాని గారు, మరి ఆ స్కూల్లో ఇప్పటిదాకా బాల వికాస్ గురించి, సేవాదల గురించి, సత్సంగం గురించి అద్భుతమైన పద్యాలు చెప్పారు. ఇప్పుడు మహిళా విభాగం గురించి ఒక పద్యం చెప్పమని కోరుతున్నారు
0: స్వామి. ఏంటంటే మహిళలకు కూడా చక్కని సందేశాలు ఇచ్చారు. అరుంధతిని, అహల్యను, ద్రౌపదిని, వీళ్ళందరినీ కూడా ఉదాహరణలు తీసుకుంటూ చక్కని సందేశాలు ఇచ్చారు. పాతివ్రత్యం యొక్క మహిమను గురించి చెప్పారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఇతరులు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. అందుకోసం కేవలంగా మగవారి యొక్క ప్రాధాన్యత కాదు, ఆడవాళ్ల యొక్క ప్రాధాన్యత కూడా సంఘంలో ఉన్నదనేటువంటి చెప్పారు. అయితే సరే చెప్తాను, చూసుకోండి, వినండి, రాసుకోండి. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్. స్వామి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇది స్వామి సందేశమైన సొంతంది కాదు, నా సొంత పద్యంలో పెట్టా, కానీ సందేశం మాత్రం స్వామిదే. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్ మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్.
1: అదే గారు, దీంతో నాలుగు ఆవర్తనలు పూర్తయ్యాయి కదా, మరి ధారణ
0: తప్పకుండా ఈ నాలుగు పద్యాలను, వ్యస్తాక్షరిని కూడా ధారణ పడదాను
1: చెప్పండి.
0: దాంతో ఈ అవధానం పూర్తవుతుంది. మీరు ఇచ్చిన సమస్య, సత్యమెట్లౌను శ్రీ సత్య సాయి మాట. స్వామి కొంతకాలం క్రితమే, 20-25 సంవత్సరాల క్రితమే చెప్పారు అసలు. అంటే తూర్పు జన్మని, పడమర జన్మని విడిపోయి ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు జోస్యం. తూర్పు పడమర జర్మనీల్ తోచునొక్కటిగను తిరుపతి వలెపత్తి జగతి వెలుగు. చిన్నతనంలో ఈ విషయాన్ని చెప్పారు. అనిన మనసాయి మాట సత్యమయ్యే కన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. ఇక దత్తపది, కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరముల ఓలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండ మది భాసిల సేవలు చేసి వెల్గుడి పరమున ఈ భవంబునను వాసులు మేలని సాయి పల్కెడిన్. ఇది అత్తపది అయిపోయింది. ఇక వర్ణనా

రీతిగా స్వీయధర్మమున్ వీడి చెరించు వారలను ప్రేమదలిప్పగ సంస్కరింప బల్జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. ఇక నిషేధాక్షరి, స్వామి ప్రపంచానికి సేవ అంటేమిటి, ప్రేమ అంటేమిటి విశదీకరించి చెప్పి తను ఆచరించి మనకు మార్గదర్శకుడై మనలను ఆచరించేలాగా చేశారన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రేమం సేవం జగతికి ధీమతి అయి తెలియజేసి తెల్లం

0: కయా ఎస్తాక్షరి మీరు 20 అక్షరాలు ఇచ్చారు, ఆ 20 అక్షరాలు ఒక పాదంలో ఉత్పలమాల ఒక పాదంలో ఉన్నవన్నమాట. అవి వాటిని చెప్తాను. ప్రేమ సుధా ప్రపూర్ణుడై విశ్వజనంబుల సంస్కరించెత. ఇంతటితో ధారణ పూర్తి అయిపోయింది, అవధానం కూడా పూర్తి అయిపోయింది. ఈ అవధానము ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే అడగవచ్చు.
1: ఆ స్కూల్లో ఇంకో ప్రశ్న ఉంది నాకు. మరి స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అందరికీ చెప్పి సేవలో అందరినీ తరించమన్నారు, ఆ స్వామి సేవ మీద ఒక పద్యం చెప్పండి మీరు.
0: స్వామి తను చెప్పడమే కాక చేసి చూపించి మనతో చేయించినటువంటి మహనీయుడు, అద్భుతమైన అవతారం. భవబంధంబుల చిక్కి భవబంధంబుల చిక్కి జీవనపు శోభందక్కి జీవించు మానవ సంఘంబులనుద్ధరింప తగు విన్నాణంబునందించి ఉత్సవమే పారగ ప్రేమ వైద్య జల విద్యాదానములు చేసి మానవతాదీప్తులతో వెలుంగు బుధవంద్యా సత్య సాయీశ్వరా. ఇక ఎవరైనా పృచ్ఛకులు ఏమైనా అడగదలుచుకుంటే అడగవచ్చు. మీరు అడగకుంటే దీన్ని సమాప్తం చేస్తాను. చక్కగా అవధానం అన్ని ఆవర్తన సరి జరిగినవి. స్వామి కృపా కటాక్షముల చల్లగ చూడగా పృచ్ఛకాళియున్ సాయము చేయుచుండగను సన్మ

0: ఇప్పటి వరకు ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. ఈ అవధానం మీరు విన్నదే నిర్వహించిన వారు అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, ప్రిచ్చకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూరణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి. ఇంతటితో ఈ అష్టావధానం కార్యక్రమం పూర్తి అయినది.
1: ఇంతవరకు మీరు 2017 గురుపౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో అన్యోన్యంగా ఉంటూ విద్యావంతులైన దంపతులుండేవారు. భార్య దైవభక్తి గలది. వీరు చిక్కినప్పుడల్లా భగవన్నామస్మరణ చేసుకునేది. భర్త తన సంపాదన వ్యామోహంలో పడి భగవత్ చింతన పట్ల ఆసక్తి చూపేవాడు కాదు. తన భర్తలో పరివర్తన తీసుకురావాలనే పట్టుదలే భగవాన్ బాబావారి మూల కథకి ఆధారం.
1: హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఓయ్ పిలిచారా?
2: పిలిచారా అంటావా? చెవి కోసిన మేకలాగా గొంతుకు చించుకొని 10 సార్లు పిలిచాను. నీవా ఆ జపమాల పట్టుకుంటే
1: ఏమీ వినపడదు. అందులోని నీ పిలుపు అసలే వినపడదు.
2: ఏంచేత?
1: మా పుట్టింటారు వరలక్ష్మి అని పేరు పెడితే అదేదో నోరు తిరగలేనంత పెద్ద పేరులాగా వరాలు కారాలు మిరియాలు అన్నట్టు ఆ పిలుపేమిటండి? వరలక్ష్మి అని నోరారా పిలిస్తే కాస్త పుణ్యమైనా దక్కుతుంది.
2: సంతోషించాలే నీ ప్రబోధికి. నా బీరువా తాళాలు చెవులు కనబడటం లేదు. నువ్వు కానీ తీసావా?
1: లేదు. మీరు ఎక్కడ వెతికారు?
2: రోజు ఆ డ్రాయర్ సొరుగులోనే పెడతాను, కానీ అక్కడ లేవు.
1: రాత్రి 11 గంటల వరకు ఆ బీరువాలో నుంచి మీ ప్రాణప్రదమైన షేర్ సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి మీ బ్రోకర్ ఫ్రెండ్ తో నా చెవులు గింగురుమనేలా సెల్ ఫోన్ లో సంప్రదించి మళ్లీ ఆ కాగితాలు కట్ట బీర్వాలో పడేసి తాళాలు తలగడ కింద పెట్టి పడుకున్నారండి.
2: అవును, యూఆర్ రైట్, నేను మర్చిపోయాను.
1: హరే రామ హరే రామ, రామ రామ.
2: ఒక్క నిమిషం, నీ రణగణ ధ్వని ఆపు. మన పెద్దాడు
1: పెద్దాడు చిన్నాడు ఏమిటండి? పద్మనాభం రాధాకృష్ణ అని పేర్లు పెట్టుకుంటే, పైగా నేను రామనామస్మరణ చేసుకుంటుంటే అది రణగుణధ్వన. సరే, ఇంతకీ పద్మనాభం మీ దగ్గరకొచ్చి ఏం మొరపెట్టుకున్నాడు?
2: వాడు ప్రార్థన చేయకుండా అన్నం తిన్నాడని మందలించావట కదా. వాడు ఒకటే ఏడుపు.
1: వాడి ఏడ్చి మొత్తుకున్నా ప్రార్థన చేయకుండా తింటానంటే అన్నం పెట్టను. మీరా విషయంలో కలుగు చేసుకోవద్దు. పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలుసు. నేను బాల్వికా శ్రీచర్ని, ఇంటి గెలిచి రచ్చగలవమన్నారు. ఇంట్లో నా కొడుకు చెప్పలేని పాఠం ఊళ్ళో పిల్లలకి ఏం మొహం పెట్టుకుని చెప్తాను? నాకు సిగ్గుచేటు.
2: నువ్వో రణపెంకివి, ఈ పిల్లలే సాంఘిక దురాచారాన్ని ఆ మనువు ఎందుకు కనిపెట్టాడో కాని ఇప్పుడు ఏమనుకోని ఏం లాభంలే. చచ్చి స్వర్గానున్న మహానుభావుడెవడో ఎంత వారలైనా కాంతదాసులే అని ఊరికే ఏడ్చాడా?
1: హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఏమండి, మీతో 10 నిమిషాలు మాట్లాడాలి. కొంచెం ఆ కాగితాలు పక్కన పెడతారా?
2: ముందుకు చెప్పు. నిన్న రాత్రి మన పెద్దాడు అదే పద్మనాభం అన్నం తిన్నాడా, సత్యాగ్రహం చేశాడా?
1: బుద్ధిగా ప్రార్థన చేశాడు, నిక్షేపంగా అన్నం తిన్నాడు.
2: అయినా పిల్లలతో నీ మొండివాదనేమిటి? అసలేం జరిగింది?
1: చాలా సింపుల్. వాళ్ళు పాఠాలు చదువుతున్నప్పుడు నేను వెళ్లి మనిషికి జీవితంలో విజయం సాధించాలంటే అత్యంత ముఖ్యమైనది ఏమిటి అని ఆలోచించి అన్నం తినడానికి వచ్చినప్పుడు చెప్పండి, సరైన జవాబు చెప్తే 10 రూపాయలు ప్రెజెంట్ అన్నాను.
2: సమాధానం చెప్పారా?
1: పద్మనాభం తడుముకోకుండా డబ్బు సంపాదించడం అన్నాడు. రాధాకృష్ణ దైవ భక్తి అన్నాడు. రాధాకృష్ణకు 10 రూపాయలు బహుమతి ఇచ్చాను. దాంతో పద్మనాభం ఏమన్నాడో తెలుసా? జీవితంలో ధనం సంపాదన కంటే ముఖ్యమైనదేమీ లేదని నాన్నగారు చెప్పారని అన్నాడు. అది నిజమేనా?
2: అవును. ఏ వయసుకు తగ్గ జ్ఞానం ఆ వయసులో ఉండాలి. ఇప్పుడు వాళ్ల లక్ష్యం ఏమిటి? కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటూ పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి బాగా డబ్బు సంపాదించుకోవాలి అని చెప్పాను. అది నా తప్పంటావా? అయినా ఈ సమాజంలో డబ్బు లేని వాడికి గౌరవం ఉందంటావా?
1: దైవభక్తి ఉంటే బుద్ధి కుశలత, క్రమశిక్షణ, పట్టుదల అబ్బుతాయి. దాంతో వాళ్ళంతటి వాళ్ళు బాగా చదువుకుంటారు, పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారు, ధనం సంపాదిస్తారు, దాన్ని సద్వినియోగం చేస్తారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. నేను నిన్న రాత్రి ఇద్దరికీ వివరంగా చెప్పాను. పద్మనాభం కూడా దైవ భక్తే ముఖ్యమని ఒప్పుకున్నాడు. వాడికి 10 రూపాయల బహుమానం ఇచ్చాను.
2: ఇప్పటి నుంచి దైవభక్తి పేరు చెప్పి భజనలు, ధ్యానాలు, పూజలు, దాన ధర్మాలు అని పిల్లల గుర్రంలోకెక్కిస్తే, చదువులు గంగలో కలిపి సన్యాసుల వెంట వెళ్లి ఏ మఠంలోనో చేరి భజనలు చేస్తారు.
1: నిజంగా అలా చేసిన వాళ్ళెవ్వరూ పాడవ్వలేదు, మహనీయులయ్యారు. అంత అదృష్టం పట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. పిల్లల సంగతి అలా ఉంచండి, మనకీ వయస్సు పెరుగుతుంది. మీరు కాస్త రామ కృష్ణ అనుకోవడం మొదలెట్టండి. రోజుకి 24 గంటల్లో ఒక్క అరగంటైనా భగవత్ చింతనకు టైం లేదా?
2: నిజం చెబుతున్నాను, నాకస్సలు టైం లేదు. నీకే కబుర్లు చెబుతావు. రామ కృష్ణ అనుకుంటే ఆ దేవుడు డబ్బు తీసుకొచ్చి ఒళ్ళో పడేస్తాడా? రోజు రోజుకి ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో చూస్తున్నావు కదా. అయినా ధనం సంపాదించడానికి శక్తి యుక్తి ఇచ్చినది భగవంతుడే కదా. పిల్లలు పెద్దాళ్ళయ్యాక నీ ఇష్టం, నిత్యం నామస్మరణ, ఆ పైనే తీర్థయాత్రలు.
1: అంతవరకు మనం రతుకుంటామన్న గ్యారంటీ ఏమిటి? కాలం చాటిన మరణం పులిలా పొంచుకుంటుంది. అందుకే స్వామి అన్నారు, పాంచభౌతికమైన ఈ దేహం ఎప్పుడో ఒకప్పుడు నశించక తప్పదు. బాల్యంలోనైనా, యవ్వనంలోనైనా, వృద్ధాప్యంలోనైనా, అడవిలోనైనా, నీటి మధ్యలోనైనా ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరికి తెలుసు? దేహంలో జీవమున్నప్పుడే తన్ను తాను తెలుసుకోవాలి.
2: అవును, నాకు తెలుసు. అందుకే ఓపికగానే పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కాస్త డబ్బు సంపాదించి వెనకేస్తే మన బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతాను.
1: ఎంతసేపు డబ్బు డబ్బు అంటారేంటండి? డబ్బుతో ఆయుష్ కొనగలమా, ఆరోగ్యం కొనగలమా, అదృష్టం కొనగలమా, బుద్ధి కొనగలమా? ఇందులో ఏది వక్రించినా సంపాదించిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే కదా.
2: నాకు దైవభక్తి లేకపోలేదు, సాధనకిప్పుడు టైం లేదని వాయిదా వేస్తున్నాను. సరి అయిన సమయం వచ్చినప్పుడు నా భక్తి తడాకా చూపెడతాను. ఈ కాలంలో ధనం కామధేను. ధనం అంటే లక్ష్మి, ధనం సంపాదించడం అంటే లక్ష్మిని ఆరాధించడం కదా.
1: నీకెంత చెప్పినా కంటసోషే.
2: ఒక దేవరహస్యం చెబుతాను విను. మనిషి జీవితాంతం నామస్మరణ చేయనక్కర్లేదు. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో భగవన్నామం స్మరిస్తే మోక్షం వస్తుందిట.
1: ఆ రహస్యం ఎప్పుడో చెప్పారు స్వామి. ఒక దుకాందారుడికి 4 కొడుకులున్నారు. వాళ్ళకి రామ కృష్ణ గోవింద శంకర అని పేర్లు పెట్టాడు. దూరదృష్టితోటి ప్రాణం పోయే ముందు పిల్లల్నెలగా పిలిచిపెట్టే అప్పగింతలుంటాయి కదా, ఆఖరి క్షణంలో వాళ్ళ పేర్లెట్టి పిలుస్తాను, దాంతో నాకు మోక్షం ఖాయం అన్నాడు.
2: అది బుద్ధిమంతుల లక్షణం.
1: మరి ఆ బుద్ధిమంతుడికి ఆఖరి క్షణం వచ్చింది. రామ కృష్ణ గోవింద శంకర అని 4 కొడుకుల్ని పేర్లెట్టి పిలిచాడు. తీరా వాళ్ళొచ్చిందాక ఉండి, మీ 4 ఇక్కడే ఉంటే దుకాణం ఎవరు చూస్తారా అంటూ ప్రాణం విడిచాడు. అంతే, ఆ తర్వాత జన్మలో ఆ బుద్ధిమంతుడు ఆ దుకాణం నడిపే వాళ్ళ దగ్గర వాచ్మ్యాన్ గా చేరాడట.
2: చూడువరాలు, నువ్వు చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇప్పటి నుంచి చిన్న చిన్న మోతాదుల్లో ఆధ్యాత్మిక సాధన చేయకపోయినా ఆఖరి క్షణంలో విష్ణు సహస్రనామం చదివి మరీ పోతాను, చూస్తూ ఉండు.
1: సరే, ఎప్పుడూ పాడే పాటే కదా.
0: కొన్నాళ్ల తర్వాత భర్తకి తీవ్రమైన జబ్బు చేసింది. డాక్టర్ వచ్చి చూసి చికిత్స నిర్దేశించాడు. ఈ అవకాశం పురస్కరించుకుని భర్తలో పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది భార్య.
2: డాక్టర్ గారు, డాక్టర్ గారు, నేనెన్నాళ్ళు ఆఫీస్కు సెలవు పెట్టాలంటారు?
3: ప్రస్తుతం 1 నెలాళ్ళు పెట్టండి. మీకు ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ ఉంది, లివర్ బాగా దెబ్బతింది, పచ్చకామర్లు అంటారు, అదే జాండీస్ వచ్చింది.
2: మై గాడ్, జాండీసా? 4 నెలలు సెలవు పెట్టాలా?
3: నేను సర్టిఫికెట్ ఇస్తాను. ఇది అంటువ్యాధి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ వ్యాధి పూర్తిగా తగ్గే వరకు జీతం నష్టం లేకుండా మీకు స్పెషల్ లీవ్ ఇస్తారు.
2: ఎందుకొస్తుందంటారు ఈ వ్యాధి?
3: నిద్ర చాలకపోవడం, బయట అవి ఇవి తినడం తాగడం, దానికి సాయం మానసికమైన విశ్రాంతి లేకపోవడం.
1: పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. మీరు ఆ సెల్ ఫోన్ ఉపయోగించడం మానేయండి.
2: నువ్వేమిటే మధ్యన?
3: మీరు ఊరుకోండి, ఆమె చెప్పింది నిజం. ఈ సెల్ ఫోన్ మానసిక ఉద్రిక్తను పెంచుతుంది. నేను మీకు మందు రాసిస్తాను. రోజు 3 పూట్ల 2 చెంచాలు ఇవ్వండి. ఉప్పు పులుపు కారం తగ్గించాలి. కొబ్బరి నీళ్లు మజ్జిగ పండ్ల రసం తప్పనిసరిగా ఇవ్వండి. వారం రోజుల తర్వాత వస్తాను. ఇంప్రూవ్మెంట్ ఉంటే సరే సరి, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం.
1: నేను ఆ నియమాలు పాటిస్తూ పథ్యం చేయిస్తాను.
3: బయటకెక్కడికి వెళ్లనివ్వకండి. నిశ్శబ్దం, మనశ్శాంతి, నిద్ర ఇవి ఈ వ్యాధికి ముఖ్యం.
1: అలాగే డాక్టర్ సాయిరాం.
3: సాయిరాం అమ్మా.
1: ఏమండి అలా దిగులుగా పడుకోకండి. డాక్టర్ మీకు మానసిక విశ్రాంతి కావాలన్నాడు. ఈ సమయంలో కాస్త రామ కృష్ణ అనుకోండి. దైవానుగ్రహ ప్రాప్తి, మనశ్శాంతి రెండూ వస్తాయి.
2: అబ్బబ్బా, నీ ప్రబోధలతో విసిగించకు. ఆఖరి దశలో నేను రామ కృష్ణ అనడం కాదు, విష్ణు సహస్రనామం వల్లిస్తాను.
1: ఆఖరి దశ ఎప్పుడొస్తుందో చెప్పి వస్తుందా? ఎన్నాళ్ళుంటామో మనకేం తెలుసు.
2: ఏమిటి అలా భయపెడతావు? అది సరే, మొన్న ఎవరో స్పెషలిస్ట్ వచ్చి మందు రాసిచ్చి 3 పూటలా తీసుకోమన్నాడు. మరి ఆ మందు తెప్పించలేదా? ఆ మందు ఇవ్వకుండా రోజూ నా మొహాన్ని విభూతి పెట్టి ఊరుకుంటున్నా?
1: తెప్పించాను, బీర్వాలో పెట్టాను.
2: ఆ మందు తాగడానికా బీర్వాలో పెట్టడానికా?
1: అది కాదండి, ఆ మందు ఎప్పుడో వీలు చూసుకుని అంతా ఒకేసారి తాగుతారు కదా అని దాచాను.
2: రోగం ఉన్న సమయంలో మందు తీసుకోకుండా ఎప్పుడో తాగితే రోగం తగ్గుతుందంటావా?
1: మరి మనం పుట్టినప్పుడు భవరోగంతో పుట్టాం. రోగానికి దైవచింతనే మందు కదా. మరి నిత్యం తాగకుండా మీరు అంతా ఆఖరిని ఒకేసారి తాగుతానంటున్నారు కదా.
2: అందుచేత నాకీ పాఠం చెప్పడానికి నా ప్రాణంతో చెలగాటం ఆడుతున్నావన్నమాట. సరే, నువ్వు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. ఏ రోజుకెలా ఉంటుందో. ఈ రోజు నుంచి నామస్మరణ సాధన మొదలు పెడతాను.
1: చాలా సంతోషం. ఈ మార్పు మీలో రావాలనే మందు మీకు తెలియకుండా మీ చేత తాగించాను.
2: నేను తాగలేదే.
1: నిత్యం పండ్ల రసంతో కల్పిస్తున్నాను. డాక్టర్ గారు అలా కూడా ఇవ్వచ్చని చెప్పారు.
2: నిజంగా వరలక్ష్మి, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నువ్వు బాల వికాస్ పిల్లలకే కాదు, నాకు కూడా గురువే. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రతి మానవుడు అనుదినం భక్తితో, అచంచల విశ్వాసంతో, ఆవేదనతో, శరణాగతితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. భగవదనుగ్రహం లభించేలా చేసేది మనఃపూర్వకంగా చేసే ప్రార్థన మాత్రమే అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రబోధించారు. ప్రార్థనకున్న అద్భుత శక్తిని సోదాహరణంగా నిరూపించే ఎన్నో కథలు పంచమవేదమని కీర్తింపబడ్డ మహాభారతంలో ఉన్నాయి. అందులో ఒక కథకు రూపకల్పనే ప్రార్థన నాటిక. వినండి.

0: నమో శ్రీకృష్ణాయ నమః.
1: ధర్మస్వరూపులు, అగ్రజులు, కురువంశశ్రేష్ఠులు, హస్తినాపురాధీశ్వరులు, యుధిష్ఠిర రాజన్యులకు నమో వాకలు.
0: ఆయుష్మాన్ భవ. సహదేవ, సుప్రభాత వేళ, ప్రార్థనా సమయంలో వచ్చాం. ముఖ్యమైన విషయం ఏదైనా చర్చించాలా?
1: ముఖ్యమైన విశేషమా అన్నగారు? ప్రభువులకు మా మనవి వినే తీరిక చిక్కితే మనవి చెయ్యాలని వచ్చాను.
0: సహదేవ, అసమాన పరాక్రమశాలివి, అత్యంత వినయ సంపన్నుడవు, అగ్రజులందరికీ ప్రియతముడవు. నీ మనసులో మాట వినాలని మాకు కుతూహలంగా ఉంది.
1: ఇప్పటికైనా వింటానన్నారు మహాభాగ్యం ప్రభు. నా మనవి వినటానికి ఈనాటికైనా తమకు వీలు చిక్కింది. ధన్యుణ్ణి.
0: అంటే ఇన్నాళ్ళు నీ మనవిని ఆలకించటానికి తీరిక లేదని చెప్పామా సహదేవా?
1: తీరిక లేదని కాదు, కాని తత్సమానమైన సమాధానాన్ని ఇచ్చారు. ఈ విషయం ముఖ్యమని తమరు భావించకపోయి ఉండవచ్చు, కాని గుండెలు మండే ఆవేదన నన్ను ఆ విషయం మర్చిపోనివ్వలేదు.
0: నీ మనస్సును అంత కరిచివేసిన విషయం కూడా నేను వినలేదా?
1: అవునా గ్రజ, కురుసభలో ద్రౌపది మాన సంరక్షణ సమయంలో అడిగాను. ఇది సమయం కాదన్నారు. అరణ్యవాస సమయంలో అడిగాను. అరణ్యవాసం వ్రతం లాంటిది కాబట్టి ఇతర విషయాలు చర్చించకూడదన్నారు.
0: అవును.
1: అజ్ఞాతవాస సమయంలో అడిగాను. మన ఉనికిని కాపాడుకోవలసిన సమయం కదా, ఇప్పుడు సందేహం ఏమిటన్నారు. శ్రీకృష్ణ రాయబార సమయంలో అడుగుదాం అనుకున్నాను. తమరు సంగ్రామ రచనలో నిమగ్నమయ్యారు. నా సందేహం నా పెదవి దాటి పైకి రాలేదు. తలుచుకుంటే జ్వాలాతోరణమై నా హృదయాన్ని దహించి వేస్తోంది.
0: ఇన్నాళ్ళు నీకు బాధ కలిగించినందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా నీ సందేహానికి సమాధానమిస్తాను. అడుగు సహదేవ.
1: ధన్యోస్మి. ఇప్పటికైనా నా సందేహ నివృత్తికి అవకాశం కల్పించారు. కాని నేను అడగబోయే విషయం పాండవుల ఐదుగురి గౌరవ ప్రతిష్టలకు, క్షత్రియులుగా మన శౌర్య పరాక్రమాలకు అగ్ని పరీక్ష లాంటిది. అందుకే నేనొక్కణ్ణి ఏకాంతంలో మిమ్మల్ని విషయం అడగదలుచుకోలేదు. మన అన్నదమ్ములందరి సమక్షంలో అడగదలుచుకున్నాను.
0: నీ అభీష్టం అదే అయితే అలాగే కాని సహదేవ, మీరందరూ నాకు ప్రాణ సమానులు. ఒకవేళ నీ పట్ల నేను అన్యాయంగా ప్రవర్తించి ఉంటే అందరి సమక్షంలో నిన్ను క్షమాపణ కోరడానికి వెరవను, వెనుకాడను.
1: సరే, నాకు అనుమతినివ్వండి. భీమార్జున నకులని తీసుకుని వస్తాను. ప్రభువులు వేచి ఉండగలరా?
0: తప్పక వేచి ఉంటాను.

0: అగ్రజులకు అభివాదాలు.
1: ఆయుష్మాన్ భవ.
0: అగ్రజ, నా సందేహాన్ని అడగమంటారా?
1: నిస్సంకోచంగా నిర్భయంగా అడుగు సహదేవా.
0: ఆనాడు కురుసభలో భారతవర్షంలో ఏ స్త్రీ పడిన అవమాన భారాన్ని సహించిన ద్రౌపది దీనావస్థ తలుచుకుంటుంటే ఈనాటికి గుండెల్లో శూలాలు కుచ్చుతున్నట్లు బాధ కలుగుతోంది అగ్రజ.
1: సహదేవా, సంయమనము పాటించు. సహదేవా, చేసిన పాపానికి ఫలితం, నేరానికి శిక్ష ఎంతటి మహనీయునికైనా అనుభవించక తప్పదు. దాన్ని నివారించగల శక్తి ఒక భగవంతుడికి తప్ప అన్యులకు లేదు.
0: పాంచాలి చేసిన పాపం ఏమిటన్న గారు?
1: అడిగారు కనుక చెప్తున్నాను, వినండి. సంస్కారం కలిగిన ఏ వ్యక్తి అయినా ఎవరైనా కాలుదారి పడితే సానుభూతి చూపిస్తారు, చేతనైతే చేయందించి లేవదీస్తారు.
2: తమరన్నది యదార్థం.
1: సామాన్యునిలో ఆ సంస్కారం ఆశిస్తాం. కాని ద్రౌపది ధర్మమూర్తులని పేరుపడ్డ పాండవులకు అర్థాంగి, కురువంశానికి కోడలు, మహాసాధ్వి అని కీర్తింపబడిన ఇల్లారు. ఆమె ఈపాటి సంస్కారాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదా? కాని మయసభలో ఆమె ఏం చేసిందో తెలుసా? మీకెవరికీ తెలియని రహస్యం కనుక చెప్తున్నాను. సోదర సమానుడు, కురువంశానికి భావి సమ్రాట్టు, అభిమానధనుడు, నూర్గురు మహావీరులకు అగ్రజుడు అయిన సుయోధనుడు మయుని శిల్పకళా చాతుర్యానికి భ్రమపడి అడుగు తడబడితే నవ్వడం తప్పు కాదా? అభిమానధనుడైన సుయోధనుడు ఆ అవమాన భారాన్ని సహించగలడా? మీరే చెప్పండి.
0: అంటే అంత చిన్న తప్పుకు ఇంత దారుణమైన శిక్ష విధించడం సమంజసమేనంటారా?
1: నిస్సందేహంగా కాదు. కౌరవులు చేసింది సహించరాని నేరం
0: అని ఒప్పుకున్నారు కదా, మరి దానికి తగిన రీతిలో మీరు స్పందించాలి కదా.
1: నిజమే, స్పందించాలి. అలాగే స్పందించాను కూడా.
0: అసత్యం, తగిన రీతిలో మీరు స్పందించలేదు. మీలో వీర చైతన్యం పురివిప్పలేదు.
1: నేను స్పందించలేదని, నాలో వీర చైతన్యం పురివిప్పలేదని నీకెలా తెలిసింది?
0: చెబుతాను వినండి. ద్రౌపది జుత్తు కొట్టుకుని కురుసభలోకి ఈడ్చుకు వస్తున్నాడు దుశ్శాసనుడు. ఆ దృశ్యం చూసి నాలో ఆవేశం కట్టలు తెచ్చుకుని పౌరుషం పడగనిప్పింది. వీరాధివీరుడమైన మనం ఈ దారుణాన్ని అరికట్టలేమా అని ఆవేశంతో నేను లేచే లోపల అన్నగారు భీమసేనుని వీరగర్జన వినిపించింది. నా మనస్సుకు కాస్త ఉపశమనం కలిగింది. క్షత్రియోచితమైన వీరత్వాన్ని ప్రదర్శించారు అన్నగారు, భీమసేనుడు. పొంగిపోయాను. వారిని మనస్సులోనే అభినందించాను.
1: అలాగా
3: కౌరవ పరివారాన్ని నా గాంధీవంతో అక్షయ తుణీరంతో హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాను నేను.
0: చూశారా, ఇది వీరోచితమైన ప్రవర్తనంటే. సగర్వంగా అన్నగారు అర్జునుడికి నమోవాకరు చేశాను.
1: చాలా మంచి పని చేశావు.
0: అక్కడితో ఆ ప్రతిజ్ఞల ప్రస్థానం ఆగిపోలేదు. మా అన్నగారు నకులుడు జ్వాలాముఖిలా లేచి, వయస్సులో మీకంటే ఎంతో చిన్నవాడు నకులుడు, ఎంత భీకరమైన సవాలు చేశాడో, ఎంత వీరత్వాన్ని ప్రదర్శించాడో చూశారా?
1: చూశాను సహదేవా. నకులుణ్ణి కూడా నువ్వు ప్రశంసించి ఉంటావు?
0: ప్రశంసించడం కాదు, పరమానందంతో పరవశించిపోయి ఆయన పాదాలకు నమస్కరించాను.
1: నీ వంటి సోదరుడు ఉండడం నిస్సందేహంగా మాకు గర్వకారణం సహదేవ. ఇంతకీ కురుసభలో జరిగిన వైనాన్ని వర్ణిస్తున్నావు తప్ప నీ సందేహం అడగనేలేదు.
0: పూర్వాపరాలు వివరిస్తే తప్ప సమస్య అర్థం కాదగ్రజ, అందుకే చెప్పాను. ఇప్పుడు నా సందేహం వ్యక్తపరుస్తాను, సూటిగా సమాధానం ఇవ్వండి.
1: ఇస్తాను. ఆడిన మాట తప్పనని నీకు తెలుసు కదా.
0: ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. అన్నగారు తమరు నీతి కోవిదులు, శాస్త్ర పరిజ్ఞానం పుష్కలంగా కలిగిన ప్రాజ్ఞులు. కౌరవులు దుర్మార్గులని తెలుసు, శకునిమామ మాయావని కూడా మీకు తెలుసు. అయినా జూదం ఆడారు, ధనకనక వస్తువాహనాల్ని కోల్పోయారు, అయినా జూదం కొనసాగించారు. ఇంద్రప్రస్థం రాజధానిగా సుభిక్షంగా అలరాడుతున్న సమస్త సామ్రాజ్యాన్ని చతురంగ బల సమేతంగా ఒడ్డి ఓడిపోయారు. అప్పటికీ జూదం మానలేదు. త్రిలోకాధివీరుడైన నలుగురు అన్నదమ్ముల్ని పణంగా పెట్టారు, ఓడిపోయారు, అయినా జూదం మానలేదు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని, జీవితాంతం రక్షణ కల్పిస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చేపట్టిన అర్థంగి, మహాపతివ్రతను, యజ్ఞ వరప్రసాదంగా పుట్టిన పుణ్యస్త్రీని, పాండవ పట్టమహిషిని భంగంగా పెట్టి ఓడిపోయారు. ఏ కులస్త్రీ సహించలేని అవమానానికి ఆమెను గురి చేశారు. జోదమాడింది మీరు, ఆమెను ఓడిపోయింది మీరు, ఆమెను దుర్భరమైన అవమానానికి ఆవేదనకి గురి చేసింది మీరు. ఇన్నింటికి కారకులైన వీరు వీరకిశోరంలా ప్రవర్తించక పెదవిప్పకుండా తలవంచుకుని కురుసభలో కూర్చున్నారే, మీకు సిగ్గువయ్యలేదా? ధర్మరాజుని నామధేయం ధరించారు మీరు, ఇది మీకు ధర్మమేనా? కనీసం వద్దు నివారించలేదు, ఇది మీకు న్యాయమేనా? సమాధానం చెప్పండి.
1: ఇదేనా నీ సందేహం సహదేవ?
0: 15 సంవత్సరాలుగా నా మనోవేదన ఇదే.
1: అడగలేకపోయారు కాని భీముడు, అర్జునుడు, నకులునిది కూడా ఇదే సందేహం అయి ఉంటుంది. సరే, నా సమాధానం చెప్తాను, ధర్మాధర్మాలు మీరే నిర్ణయించండి. శ్రీకృష్ణాయ నమో నమః. సహదేవ, శత్రువులు సవాలు విసిరినప్పుడు వెనుదిరగడం రాజలక్షణం కాదు. అందుకే వ్యసనమని తెలిసిన జూదం ఆడాను. ఇక కురుసభలో ద్రౌపది దీనావస్థను చూశాను, మనస్సు వికలమైంది. ఆమె దురవస్థకు బాధ కంటే ఆమె ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. అంత అవమానాన్ని భరిస్తూ కూడా ద్రౌపది, ధృతరాష్ట్ర చక్రవర్తి, భీష్మ పితామహ, విదుర మహాశయ, ద్రోణాచార్య, కృపాచార్య పెద్దలు మీరు దుర్యోధనుడికి కులస్త్రీని అవమానించడం తప్పని చెప్పలేరా? ఇది కూడని పని అని హెచ్చరించలేరా? ఈ అనాచారాన్ని ఆపలేరా? నా మానాన్ని సంరక్షించలేరా అని దీనంగా ప్రార్థిస్తోంది. ఎంత అజ్ఞానంలో పడిపోయింది ద్రౌపది అనుకున్నాను. పాండవ వంశాన్ని కంటికి రెప్పలా కన్న తల్లిలా శ్రీకృష్ణ పరమాత్మ కాపాడుతున్నాడని ఆమెకు తెలుసు. అయినా ఈమె దైవాన్ని మరచి మానవ మాత్రుని ప్రార్థిస్తుంది అని విస్మయం కలిగింది. ఇది వీరత్వం ప్రదర్శించవలసిన సమయము సందర్భము కాదని తెలుసుకున్నాను. వెంటనే కనులు మూసుకొని, కృష్ణ, వాసుదేవా, ఆపత్ సమయంలో నిన్ను మరిచిపోయి మానవ మాత్రుని ఆశ్రయిస్తోంది ద్రౌపది, ఆమెను మన్నించు, నిన్ను ప్రార్థించి రక్షణ పొందేలా ఆమెకు బుద్ధి ప్రసాదించు అని శ్రీకృష్ణ పరమాత్మను మనఃపూర్వకంగా ప్రార్థించాను. ఆ పరమాత్మ నా ప్రార్థన విన్నాడు. వెంటనే కృష్ణ, వాసుదేవ, పాహిమాం అని ఎలుగెత్తి ప్రార్థించింది ద్రౌపది. మరుక్షణంలో అభయమిచ్చి అక్షయ వస్త్రాలు ప్రసాదించి ఆమె మాన సంరక్షణ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, ద్రౌపది మాన సంరక్షణ నా ప్రార్థన వల్ల జరిగిందా, లేక మీ గదలు గాంధీవాల వల్ల జరిగిందా?
0: అన్నగారు, అన్నగారు, అన్నగారు!
1: ఆలోచన తప్ప ఆవేశం సమస్యల్ని పరిష్కరించదు సహదేవ. కౌరవులపై మన విజయం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం తప్ప మన వీరత్వానికి నిదర్శనం కాదని గ్రహించు. వాసుదేవుని పాదపద్మాలు మనసులో నిలుపుకో. నిండు మనసుతో ఆ దేవదేవుణ్ణి ప్రార్థించు. ఏ సందేహమూ నిన్ను ఆవరించదు, ఆవేదనకు గురి చెయ్యదు.
0: అన్నగారు, మీ మౌనం వెనక ఇంతటి ప్రార్థన ఉందా? ఇది తెలుసుకోలేని నా అజ్ఞానాన్ని మన్నించండి. జన్మజన్మలకు మీ వంటి ధర్మమూర్తికి అనుజులుగా పుట్టేలా ఆశీర్వదించండి.
1: ఆయుష్మాన్ భవ.

ప్రపంచంలోని అన్ని ద్వంద్వాలకు అతీతంగా ఉండేవాడే సమచిత్తం కలవాడు. ఈ సూక్తిని తెలియజేసే కథ సమచిత్తం విందాం. గౌతమ బుద్ధుడు దేశ సంచారం చేస్తూ ప్రజలకు ప్రబోధలు చేస్తూ ఒక గ్రామం చేరాడు. ఆ గ్రామాధికారికి బుద్ధుడంటే గిట్టదు. ఎవరైనా బుద్ధిని మాట ఎత్తితే చాలు, మండిపడేవాడు. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి తన గ్రామంలో అన్ని ఇళ్లకు భిక్షాటనకు వస్తాడనే విషయం తెలుసుకుని గ్రామంలో ఉన్న వారందరినీ సమావేశపరిచి, "ఈరోజు బుద్ధుడు మన గ్రామానికి భిక్షాటనకు వస్తున్నాడు. అతనికి మీరెవ్వరూ భిక్ష వేయకూడదు. మీ ఇంటి తలుపులను కూడా తీయకూడదు" అని ఆదేశించాడు. తాను కూడా తన ఇంటికి తాళం పెట్టి ఇంటి ముందు అరుగుమీద కూర్చున్నాడు. బుద్ధుడు ఏమీ ఎరుగనివనిలాగా చిరునవ్వుతో గ్రామాధికారి ఇంటి ముందు నిలబడి, "భవతీ భిక్షాం దేహి" అన్నాడు. వెంటనే ఆ గ్రామాధికారి ఆవేశంతో చిందులు తొక్కుతూ, "ఏమయ్యా సోమరి సన్యాసి, పనీ పాటాలేక భిక్షం ఎత్తి పొట్టపోసుకుంటున్నావు? పైగా ఎంతోమంది యువకులను శిష్యులుగా చేర్చుకుని వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావు. కష్టపడి పని చేసుకుని పొట్టపోసుకో పో" అని నిందించాడు. బుద్ధుడు ఏమాత్రం చెలించక చిరునవ్వుతో, "అయ్యా, నాకొక సందేహం ఉంది. మీరు తీరుస్తారా?" అన్నాడు. గ్రామాధికారి, "ఏమిటా సందేహం?" అని గద్దించి అడిగాడు. అప్పుడు బుద్ధుడు, "అయ్యా, మీ ఇంటికి ఒకడు అడుక్కోవడానికి వస్తాడనుకోండి. మీరు దయతో అతనికి ఇవ్వడానికి ఒక పళ్లెంలో మీకు తోచిన పదార్థాలను పెట్టుకుని వస్తారనుకోండి. మీరు ఆ పదార్థాలను అతనికి ఇవ్వబోతే అతడు వాటిని స్వీకరించకపోతే వాటిని మీరు ఎవరికి ఇస్తారు?" అని ప్రశ్నించాడు. దానికి గ్రామాధికారి, "ఇదేం సందేహం? ఆ పదార్థాలు నావి కనుక మళ్లీ నేను వాటిని నా ఇంట్లోకి తీసుకుని పోతాను, అంతేకదా?" అన్నాడు. బుద్ధుడు చిరునవ్వుతూ, "అయితే ఆ పదార్థాలు అన్నీ మీకే చెందుతాయి కదా?" అన్నాడు. గ్రామాధికారి, "అవును, నాకే చెందుతాయి" అన్నాడు. బుద్ధుడు వెంటనే చాలా చక్కగా సమాధానం చెప్పారు. "నేను మీ ఇంటికి వచ్చి 'భవతీ భిక్షాం దేహి' అన్నాను. మీరు నన్ను దూషించారు, దూషణలనే భిక్ష పెట్టారు. కాని మీరు పెట్టిన వాటిని నేను స్వీకరించలేదు. మరి ఆ దూషణలు ఎవరు స్వీకరించాలి? మీరే చెప్పండి" అన్నాడు. గ్రామాధికారికి ఏమీ తోచలేదు. ఏం చెప్తాడు? బుద్ధుని పాదాల మీద రాలి క్షమించమని ప్రార్థించాడు. నిందాస్థుతులను, కష్టనష్టాలను సమచిత్తంతో స్వీకరించాలి. కోపతాపాలకు, రాగద్వేషాలకు లొంగిపోకూడదు. అడగడం భక్తుని లక్షణమూ కాదు, అడిగితేనే ప్రసాదించడం భగవంతుని లక్షణమూ కాదు. ఈ సందేశాన్ని తెలియజేసే ఒక చక్కటి కథ అడుగకువే మనస విందాం. పూర్వం కాంచీపురంలో శ్రీవత్సాంకుడు అనే పండితుడుండేవాడు. అతడు రామానుజాచార్యుల వారి ప్రథమ శిష్యుడు. ఇతని తండ్రి రామచంద్ర భట్టాచార్యులు ఒక గ్రామానికి అధికారిగా ఉండేవారు. తండ్రి మరణానంతరం శ్రీవత్సాంకుడు ఆ గ్రామానికి అధికారి అయినాడు. అతనిని గ్రామస్థులు కూరేశుడు అని పిలిచేవారు. కొంతకాలమైన తరువాత కూరేశుల వారికి రామానుజుల వారి వద్దకు వెళ్లి ఆయన సేవ చెయ్యాలనే తీవ్రమైన కాంక్ష కలిగింది. రామానుజులు శ్రీరంగంలో ఉండేవారు. కూరేశులు తన గృహాన్ని, ఆస్తిపాస్తులను కొంతమంది పెద్దలకు అప్పజెప్పి తన భార్యతో శ్రీరంగానికి బయలుదేరాడు. వారిద్దరూ కాలినడకతో ప్రయాణం సాగించారు. ఒక రాత్రి వారు దట్టమైన అరణ్యంలో ప్రవేశించారు. కూరేశుని భార్య, "ఏమండి, ఈ అడవుల్లో భట్టాచార్యులు ఒక గ్రామానికి అధికారిగా ఉండేవారు. తండ్రి మరణానంతరం శ్రీవత్సాంకుడు ఆ గ్రామానికి అధికారి అయినాడు. అతనిని గ్రామస్థులు

లో ప్రవేశించారు. కూరేశుని భార్య, ఏమండి ఈ అడవుల్లో దొంగలుంటారా అని ప్రశ్నించింది. కూరేశుడు, ఎవరుంటే మనకేమి, మన దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు కదా అన్నాడు. అది కాదండి, మీరు మంచినీరు తాగే బంగారు లోటాను మాత్రం తెచ్చాను అన్నది నెమ్మదిగా. కూరేశుడు, చీచి, ఈ బంగారపు వస్తువు ఉండడం వల్ల కదా నీకింత భయం ఏర్పడింది, ఏది ఆ లోటాను ఇలా ఇవ్వు అని అందుకని దాన్ని దూరంగా విసిరిపారేశాడు. ఇక నిర్భయంగా నిశ్చింతగా ఉండు అన్నాడు. భార్యాభర్తలిద్దరూ శ్రీరంగం చేరుకున్నారు. ఎంతో ప్రయాసతో ప్రయాణం చేసినందువల్ల బాగా అలసిపోయారు. ఒక సత్రంలోకి వెళ్లారు. వెంటనే కూరేశుడు నీరసంతో స్పృహ తప్పిపడిపోయాడు. అప్పుడే శ్రీరంగనాయకుల వారి గుడిలో నైవేద్యానికై గంట కొట్టారు. ఆ గంటను విన్న కూరేశుని భార్య ఈ విధంగా చింతించింది. శ్రీరంగ, నీ దాసుడైన కూరేశుడు ఇక్కడ ఆహారం లేక స్పృహ తప్పి పడిపోయినాడయ్యా. మరి నీవు షడ్రసోపేతమైన ఆహారాన్ని భుజిస్తున్నావు, ఇది న్యాయమా? నీ దాసుని ఆకలి నీది కాదా అని. కొన్ని నిమిషాలలో శ్రీరంగ దేవాలయంలోని ధర్మకర్త మేళతాళాలతో నైవేద్యాన్ని తీసుకుని కూరేశుడు బస చేసిన సత్రానికి వచ్చాడు. స్వామి, శ్రీరంగస్వామి ఆజ్ఞ అయినది, మీకు ప్రసాదం తెచ్చాను, లేచి భుజించండి అని కూరేశునితో అన్నాడు. కూరేశుడు లేచి కూర్చుని ఆశ్చర్యంతో, అయ్యా, నేనెటువంటి సహాయాన్ని అడగలేదు, కోరలేదు, నేను ఆశించినదే అందివ్వడానికి దైవానికి కూడా అధికారం లేదు, ఇది ఎట్లా జరిగింది అన్నాడు. కాని ఎంతో భక్తి శ్రద్ధలతో తెచ్చాడు కనుక ధర్మకర్త నిమిత్తమై కొంచెం స్వీకరించి తాను తిన్న శేషాన్ని తన భార్యకు అందించాడు. ఆమెతో నెమ్మదిగా, నేను భగవంతుని ఆహారాన్ని అడగలేదు, నేను అన్నం నిమిత్తమై రాలేదు, ఆత్మ నిమిత్తమై వచ్చాను ఇక్కడికి, నీవేమైనా పొరపాటున ఆశించావా అని అడిగాడు. ఆమె కంట నీరు కారుస్తూ, స్వామి, నేను అన్నాన్ని ఇవ్వమని అడగలేదు, మీరు నీరసించి కింద పడిపోయారు, ఆ క్షణాన రంగా నీ దాసుడిట్లా బాధపడుతూ ఉంటే నీవెట్లు నైవేద్యాన్ని స్వీకరించగలవు అని మనసులో అనుకున్నానండి అన్నది. కూరేశుడు, పిచ్చిదానా, అడిగినప్పుడు అందించేవాడు ప్రభువు, అడుగకనే అందించేవాడు విభుడు. అడగడమనేది భక్తుల లక్షణం కాదు, సర్వము స్వామికే వదిలేయాలి అని బోధించాడు.

ఓం శ్రీ సాయిరామ్. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియోసాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక

ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8 కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20 రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయాన్ నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు చూడు.

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి?
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను చార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా? ఎవరు గుర్తు చేయాలా? నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ యూత్ కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోస్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. మన జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్ కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్ అవును కదా, 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది ఫస్ట్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మేము చేయాలి. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టం అని. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత ఒకసారి ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్ లో మేము ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తాము తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్. సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్కి చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత? అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ ఎస్ మేడం, నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆనే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది, ఫుల్ వరల్డ్ వైడ్ అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని. ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండేది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేము అనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టుపర్తిలో చేసేకి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకో కూడా అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాము. స్వామి ఒకసారి స్వామి అడిగినారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు? నేను చెప్పినాను, స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు? స్వామి మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లే తో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడు కుల్వంత్ హాల్లో చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలీ సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాలి, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాం. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాం. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేమందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాం, వేరే వేరే కాంటాక్ట్స్ తో ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలా అని. అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము. కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రెజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
0: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
2: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతా ఉంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్ స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని, కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు వీళ్ళు ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను వాడు అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది, సరే అయితే వెళ్ళిరా. అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉన్నింది, ఫోన్ నంబర్ ఉన్నింది, వాల్ అక్కడ టవర్ లో, అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను, ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని. అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరేగా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే, ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తా. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది, అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు, కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12:00, 1:00 ఇప్పుడు కొడతా ఉంది. ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉంది అని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని. ఎక్కినారు, నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది, కానీ పెద్ద కవర్ బయటది అది బ్రేక్ అయింది, బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు అది సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్తున్నాను మీరు వైర్ మార్చుకోండి. బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు, ఒకది నాకు నచ్చింది అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 డేస్ నుంచి ఆ లైట్ ఉంది, ఇన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపుర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్, అని ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది రాత్రి చూస్తే, ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు అట్లా. ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5-10 ఇయర్స్ తర్వాత కూడా నేను రావచ్చు అని రిప్లై చేసుకుంటాను. ఎట్లా ఇన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా. సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నాడని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
0: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ కానీ సంఘటన కానీ ఏదైనా జరిగిందా? ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
2: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను. అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు, సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం. నాకు మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకు ఆ థాట్ వచ్చింది, అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని ఎందుకో. అందుకే నేను చెప్తున్నాను, ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ, కానీ దొరికింది. 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది, సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేసినారు గోల్డెన్ జూబిలీ. దట్ మీన్స్ కి స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాదు 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయ, మేమే భక్తులు చెప్పాలా స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలా, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా. నాకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ స్వామి, వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జులై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చరల్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము. నా ఐడియా ఉంది, మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 డేస్ ఓన్లీ. నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైమ్. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్లో, ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th ఈవినింగ్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practice 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. అండ్ నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్కి, మీరు డివోషన్తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది. సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారని అంతే నేను లాస్ట్లో చెప్పి వెళ్ళినాను. తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి నిరాశ ఉంటుంది, స్వామి ఏం చెప్పలేదని వాళ్ళు అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో. ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినాను మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
3: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
2: మేము స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాకింగ్. ఒకసారి నాకు గుర్తుంది ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్ని ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక 2 స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామిని స్లోలీ అలౌ చేస్తాం. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి 80స్లో స్వామి యాక్సెప్ట్ చేస్తున్నారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో. 86లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వీ విల్ బికమ్ వాట్ యూ కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం, ఆడపిల్లలకి, కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషనల్ అట్లా నాకు అనిపించదు. నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68 ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు. కానీ స్వామి అట్లా, స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
0: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
2: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను. మళ్ళీ 2 హై స్కూలింగ్ చేశాను, ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు. అప్పుడు స్కూల్, స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనిమ ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది, నా సిస్టర్, నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపి లాగా. అని మళ్ళీ 2 నేను, నా సిస్టర్ 1, మేము హై స్కూల్ ఫినిష్ చేసిన తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనమస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినాను, స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసాయని చెప్తే నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 ఇక్కడ వర్క్ చేశాను. ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే సరే చెయ్యని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను. అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని, మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను కానీ నేను రాలేదు, ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్ లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్ లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు? నేను చెప్పినాను, లేదు మేడం నేను ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు కదా అందుకే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాము, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు హీ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్లి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్ నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయమను. సో నాకు చెప్పినారు జాయిన్ చేయి అని చెప్పినారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను. అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు, కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలని నా పిహెచ్డి థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే, సొంతంగా నా థీసిస్ నేనే టైప్ చేశాను, ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది, ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేస్తున్నారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా అని, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్, నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏమి లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్ గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్, కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామి డైరెక్టర్.
0: మరి నిన్ననొచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
2: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్పినారు ఆ డ్రామా, ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు, సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాలి, తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాలి, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాము. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి, ఎందుకంటే స్వామికి అక్కడి నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఎక్స్ స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది, ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేసినారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్తో పని చేయాలా స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్ మేము రావాలా, కానీ క్యాంపస్లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది, ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
1: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
4: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయినా, నవంబర్ 26th సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం, బాటనీ ఇంటర్వ్యూకి. నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్ తో అమ్మాయి వెళ్లిపోవడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్ట్ లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, స్వాతి సహా అని నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు అని తీసుకెళ్లింది. కూర్చున్నాం జయమా మేడం పక్కన, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్ గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు, స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు నాకు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్ అండ్ దెన్ 1991లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 1991లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశానికి ఇవ్వాలి కార్డ్ అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఫస్ట్ వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్ వాడు, స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబం తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్లి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్ ఇట్లా అప్పటికి అలవ్ చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డు తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి, నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను అసలు. ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ చూడడమే కాదు నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సాయిరామ్.
0: జువాల్జీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
2: నా పేరు రమాసుందరి అండి. నేను 1972లో స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయినా. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సాయి డివోటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. చాలా ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవము అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారు అనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటువంటి లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి దీంట్లోకి వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి వచ్చారు. అక్కడ నిలుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడున్నారు అన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెలు, మా నాన్నగారు, మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లె సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుని డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి ముందు మించుకున్నాను అనుకుంటాను వాళ్ళు. నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మ ఏమైంది ఏమని తెలియదు, నాకు తెలియదు, స్వామి ఊళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడిన సరికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ఒడిలో తల పెట్టుకుని పడుకొని ఉండిందనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొని ఉండి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా స్వామి అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆరాధనతో నాకు తెలియటం లేదు. నేను దాగ్రానా లేను అనుకున్నాను, నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువ అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి రెండు బస్సులు ఫెయిల్ అయినాయి. టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడము స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. స్వామి స్పీడ్ గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. తర్వాత మా అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దగ్గర నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
1: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
5: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండరు అప్పుడు, భగవంతం గారు బాలకృష్ణ అని. వాళ్ల వెనుక నిల్చుకున్నారు స్వామి. నిల్చుకుని నాకు ఇట్లా రెండు చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి, మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలు ఉండేవి. పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళని ఎవరింట్లో వదిలి వాళ్ళని తీసుకొని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు కర్నూలులో. చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ బీఎస్సీ హోమ్ సైన్స్, తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా నాది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను. మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే. నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలరు చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదే విధంగా వాళ్ళు చేయించిచ్చారు. ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.
0: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
6: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
7: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత అందరు రమక్క ఎలా ఉన్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు సుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరి కొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచ్ అమ్మా అంట. అలాగే ఎంత ఆనందం అంటే నిజంగా నేను అనుకున్నాను, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం, నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్. నాకు చాలు, ఎక్కడికి వెళ్లాలనేది నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
1: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
8: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను. తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు. నేను కొన్ని డాన్స్ తెలుసుకోవడం మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను. నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదు చెప్పారు అన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నాతక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి 6th బర్త్డేకి పుట్టపర్తిలో జంతువు నామ నరజన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించి అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనక్కి వచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్ర పూచినప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అది మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి అత్తక హాస్టల్ కిచెన్ వెన్ వైపు రోడ్ సమూహం లేకున్నా నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడంకి, మేడం అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నాతక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి 6th బర్త్డేకి పుట్టపర్తిలో

0: నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడం కి, మేడం రోడ్ సంగు లేదు, స్వామి గారి వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పాను మాట. తర్వాత మేడం చెప్పే జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకొస్తాం, ముందు గేట్ పండి వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారు మాట. సో సో నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బిఎన్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపన్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్, ఒక రిపేర్ చేసామాట, ఏదో చిన్నగా విసికేసి రాలేసి ఏదో ఒక రిపేర్ చేసాం. స్వామి ఒక ఆడగాని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తది ఏమైందంటే, అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తన ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామికి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్డు రిపేర్ చేశాం కదా స్వామికి, దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీకు ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశామన్నమాట. పొద్దున్న లేగానే ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడింది, అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తే కాగితం తీసాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్టు వచ్చారు, చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అట్టుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారు అనమాట. నాకు అనిపింది ఏంటంటే, స్వామి అంత హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ రిసౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 64th సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము, ఏదో మాసం బాధ అనమాట. తాత స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని, మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకొని దండం పెట్టుకున్నాను. స్వామి ఇలాగా ప్రశ్న తెచ్చామట, స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడేమో స్వామి నాకు తీవ్రంగా నవ్వు చూసారన్నమాట. నేను తల ఉంచుకున్నా స్టూడెంట్ పక్కన చెప్పారు, వెంకట్ స్వామి నేను నీ వైపు చూస్తున్నారు, బ్లెస్డ్ చూడు చూడు అన్నమాట. అప్పుడు నాకు అనిపి మనం మన మనసులో ఎంత ఫీల్ అవుతాం, స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే, స్వామి కొత్త హాస్టల్ కొత్త డైనింగ్ హాల్ ఇండాగ్రేషన్కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము, అదే వైకుంఠ ఏకాదశి స్వామి వచ్చారన్నమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే, ఇంకే వైకుంఠము, నేనున్నప్పుడు మీరందరికీ భోజనం చేస్తున్న ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను, మీరున్నారు, మీరందరూ కలిసి భోజనం చేస్తున్నా అతని ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామికి చెప్తే అదక అవును కదా, మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసులో అలాగే తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించింది, ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్, అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారన్నమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే, స్వామి వచ్చినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ ద పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ గానీ, క్లీనింగ్ గానీ, డెకరేషన్ గానీ, అందరూ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసారు. స్వామి వచ్చినట్టే అనిపిస్తుంది, స్వామి స్వయం గా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరామ్.
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
2: ఓం శ్రీ సాయిరామ్. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్ కి వచ్చాను. అక్కడ బిఏ ఎంఏ రెండు చేశాను. నేను 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని. స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్ గా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేట్ ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం, కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరామ్.
3: సాయిరామ్, నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్ లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్లని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు.

0: ఈ సత్యం తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజీకి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి, అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్లం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్ని చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు, తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే ఆ తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీబాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరామ్, నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగుపెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరామ్ అండి.
1: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
3: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్ లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్ తో మన అమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి అని. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామీస్ గ్రేస్. నేను పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఆర్ ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈ రోజు క్యాంపస్ కు వస్తే చాలా హ్యాపీగా ఉంది. Golden Jubilee celebrations to all my sisters who have come and those who have not come also. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
4: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
5: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరు హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పర్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తానో రానో అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించాను అని చెప్తే మా పెద్దనాన్న, మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి, ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నాకు మ్యారేజ్ సెట్ అయింది, పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షన్ హాల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షన్ హాల్ వేరే దొరికింది, దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకుని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మకన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా గానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్, మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా గాని వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాటని ఎప్పుడు నెరవేరుతుందా, అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో, హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామి ఉంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్లో ఏం చేయట్లేదు. కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివిటీ, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్కి 50 ఇయర్స్, అది కోఇన్సిడెన్స్గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికీ గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికి బెస్ట్ విషెస్.
2: శ్రీమతి పల్లవి గారు.
6: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998లో ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్గా రమా అక్క కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామి కేమ్ డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకొని రమా అక్కని నన్ను చూస్తూ రమా అక్క మీద వేశారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్కి నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపతికి అవెస్ట్ 9D4D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావనలో డ్యూటీ చేస్తున్నాం, మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్కడ వెళ్ళండి ఇద్దరు, మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమెది ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అంటే సడన్ గా స్వామికి కారు వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదేవి లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ ఆఫ్ అస్ అంటే స్కార్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు, ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్, అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది, స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐఎమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట, ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. సాయిరామ్.
4: శ్రీమతి ఉషా చెరువురి.
7: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం ఉన్నది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్, స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూసి అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్. బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి, స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. గానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించింది అంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవ్వరు మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్లో, ఏంటంటే ఏమి మారదు, ఎప్పుడు ఏమి మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అనమాట. సాయిరామ్.
2: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
8: సరామ్. మీ పేరు సంధ్యా ప్రేమ్ శంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990 to 93 బ్యాచ్ నల్లి నేను చదువు. నేను ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు, మాకు తెలుగును అట్లా వస్తులేదు. అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఓ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి అత్ర లెటర్ ఇచ్చి నేను, సో నేను రాసినది ననుగు మళ్ళీ మాలినికు కావాలి, సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరుదు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు, నేను ఎంపీసీ రాసి నేను, వాళ్ళు ఎంపీసీ. 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి ఎందుకంటే నా పేరు లేదు అక్కడ, అంతా క్రై చేసాను నేను. ఎందుకంటే మా పేరే లేదు, మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేశారు. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంత. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినది మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన, ఎంపీసీ రాసి లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది అక్కడ వెళ్ళి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్ళి చూసినది బీసీ రిజినల్లీ నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది, ఎక్కడెప్పుడు అట్లాస్ట్ ఈ ఇద్దరులకే సిక్త్ అంతే అడ్మిషన్ అయిపోయింది కదా అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది, మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు వాళ్ళు ఓకే చెప్పినారు, స్వామి లాట్స్ తీసుకున్నారు కదా అప్పుడు నన్ను పేరు చూసి బీజెడ్సినల్లి లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి, అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్. సో దిస్ ఇస్ మై ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంతే అందరూ వాళ్ళ ఖుషిగా ఉన్నారు, మా క్లాస్మేట్స్ మా బ్యాచ్మేట్స్ అందరూ వచ్చినారు. ఖుషి అంటే ఖుషి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సాయిరామ్ థ్యాంక్ యూ.
4: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
9: సాయిరామ్ సిస్టర్స్, నా పేరు ప్రశాంతి బుడ్డిగా, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్లో 1995 నుంచి 2000 వరకు చదివాను. బీఎస్సీ హోమ్ సైన్స్, ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాస్ మ్యారేజెస్ స్వామి 2000లో మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిల మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం, వాళ్ళు అడిగారు స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది ఆ మాస్ మ్యారేజెస్ లో. నాకు కూడా ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే, నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 సార్లు అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట, లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు, మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి, పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితే లేదు, వాకర్తో నడిచేవాళ్ళు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము, ఎందుకంటే మనకి మళ్ళీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చేయర్ తప్పించి నేను ఆవిడ కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్ళీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే, స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికే అని అర్థం, ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే, ఆవిడ యాక్చువల్గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి, అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 ఫిబ్రవరి 29 ఆవిడకు విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ తర్వాత ఆవిడ చనిపోయారు. సో విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని, ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు, అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్మో అంతొద్దు, చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తో, ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు, అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరికి వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు, స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు మీ భర్త పేరేమిటి అని. నేను రాధాకృష్ణ అంటే, స్వామి తెలుసు స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరి రెండోసారి అడిగారు. మళ్ళీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ, విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ, ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు.
8: అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు, కానీ తర్వాత కూడా నాకు నేను ఏమీ స్వామితో మాట్లాడినా ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అండ్ నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21st కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 డేస్ ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
2: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
4: నిజం లలిత.
2: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు, కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
4: తప్పకుండా.
10: డ్రామా చేసి డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే ప్రోగ్రామ్స్ 22nd జులై ప్రశాంత నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్ మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ నేను రాశాను అని. షిర్డి సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ, యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఎనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు, మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నేను నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది, కానీ నాకు నచ్చలేదు, ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడే స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్టపర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే, కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను, ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను ఓకే, స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే, స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
4: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి, అదేంటంటే అప్పుడు షిర్డీ బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని, చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
2: అవునా?
4: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాలు ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
11: Sairam, my name is Lata Sharma from Darjeeling. I was a student of Anandapur College, passed out in the year 1993. And today for Golden Jubilee, we've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patel ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it, but Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
12: Om Shri Sai Ram. Sadhguru Sai natakanni maa Rajeshwari madam gare rasi direct chesaru. Asli natakanni padella kindate pradarshinchalsindi. Appudu velekapoyina natakaniki Swami aasisulu labhinchayi. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈరోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కాని రిహార్సల్స్ లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి, ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కొచ్చి ఒక్కొక్కరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కళ అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునేవారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతులమీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయి అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
1: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
4: షిరిడీ సాయి నాటకంలో లతా శర్మ తప్ప మిగిలిన పాత్రదారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
13: సాయిరామ్, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd BCOM హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడి సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐ టైంలో కూడా ఎవ్వరు ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్ లా అనిపించారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే నిజంగా ఆ స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరామ్, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్గా ప్రతిసారి వేదాలో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి, వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాలో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేను ఏమంటున్నానంటే, స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాలలో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను, అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి, ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపడా నీళ్ళు వచ్చాయి. అంత హ్యాపీగా, అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు కనిపించకూడదు, ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి. స్వామి వస్తున్నారు స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ప్రతి పాట, ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు, అక్కడుండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పటిలాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం హాస్టల్. ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సారా,
4: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
14: Come on, ladies. Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
15: సాంస్కృతిక కార్యక్రమాలలో ఇతర అంశాలు ప్రదర్శించిన విద్యార్థినుల అనుభూతులు కూడా ఇప్పుడు విందాం. కుమారి హర్షిణి

0: నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైలేష్ శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఆయ్ హే ఆజ్ అది. సో చాలా రెలవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగర్, కోరస్ అందరికీ ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటిల్ లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరలీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామికి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాము, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అజ్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాము ఇంకా సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,

0: సాయం, నా పేరు నయన. ఈరోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈరోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి, దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేశాను కొన్ని రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు, సో నేను ఉండనని చెప్పాను. కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామి నువ్వు నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందర ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్, మాకు కూడా ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో, కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్ నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్నా స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేసినావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. ఆ డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సారాం. నా పేరు అలేఖ్య, నేను 3rd బీకామ్ ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియంలోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగా స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో ఆ నేను 8 to 9:30 ఆడిటోరియం లో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేశాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాన్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాతే తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియం కి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మ్యామ్. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుంటే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము, మేము ఇక్కడ కూర్చున్నాము, అలా కూర్చున్నాము, ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారం.
1: కుమారి దివ్య.
0: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd BSc MPC చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళుంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు, బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలేరండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది. అన్ని ఫొటోస్ చూసి స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో మాకు అనిపించింది, నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట. స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమొహన్నానా, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ మీ రూమ్ లోనే, మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట, బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి ఎన్ని అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం, బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందర రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం, బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడివిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సారు
1: కుమారి చిన్మయి.
3: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తుండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము, వాళ్ళు స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాశనం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
4: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
5: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఇప్పుడు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులు అందించిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ వింటారు.

0: సరిగిట ఝుమ్తరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము గణాలందరికి అధిపతి అయిన గణాధిపతి గురించి ప్రార్థించుకున్నాము.
2: చక్కగా పాడడం పెద్దన్నయ్య.
1: ఇప్పుడు దేవతలందరికీ అధిపతి అయిన దేవాధిపతి అయిన మన స్వామి గురించి ఒక మంచి పాట పాడుకుందాం రా.
2: మధురంగా పాడుకుందాం పదా.

0: భగవాన్ బాబా వారి దివ్య చరణాల విందమలకు సహస్ర శతకోటి నమస్సుమాంజనులు సమర్పిస్తూ ఈనాడు మనం మన దేవదేవునికి జన్మనిచ్చి పెంచిన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి మరియు మాతృవాత్సల్యాన్ని పంచి ఇచ్చిన కరణ సుబ్బమ్మ గారి దివ్య చరిత్రను బుర్రకథగా చెప్పుకుంటున్నాము.
1: ఓహో,
0: అంతేకాకుండా ఇద్దరి తల్లుల ముద్దుల కొడుకైన మన స్వామి గురించి కూడా చెప్పుకుంటున్నాంరా.
1: శభాష అన్నయ్య, ఆ దేవదేవునికి జన్మనిచ్చిన దేవుడమ్మ చరిత్రని ఈ రోజు మనం బుర్రకథ రూపంలో చెప్పుకుంటున్నాం.
0: అవును,
1: నిజంగా మనది కోటి జన్మల పుణ్య ఫలం రా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఆ తల్లి తనిలో సమకాలికులుగా పుట్టాం మనం.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పారా.
2: వినరా సోదర ఈశ్వరమ్మ కథ వినుల విందుగను, జయము జయము శ్రీశ్వరాంబకు జయము దిగ్విజయము. కథను విన్న మన భక్త కోటికి

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: కొండమ రాజు గారి చిన్న చెల్లెలైన వెంకట సుబ్బమ్మ గారికి,
1: ఆహా
0: సుబ్బరాజు గారికి వివాహం జరిగింది.
1: ఓహో,
0: అది 1895 సంవత్సరం.
1: అంటే 1890 అన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పేవారా. సుబ్బరాజు గారు ఈశ్వరునికి గుడి కట్టించిన అనతి కాలంలో ఆయనకు ఒక చిన్న కుమార్తె కలిగింది. ఈశ్వరుని అనుగ్రహం వల్ల కలిగిన ఆడపిల్ల కనుక ఈశ్వరమ్మ అని నామకరణం చేశారు.
1: ఎంతటి పవిత్రమైన నామకరణం అది.
0: ఆ చిన్ని బాలిక అందచందాలు చూడరా,
1: చెప్పరా అబ్బాయి.

0: ఈశ్వరమ్మ గారికి 5 ఏళ్ల వయసు నిండగానే వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ కలిసి పుట్టపర్తి చేరారు. ఇక్కడే స్థిరపడిపోయారురా.
1: ఎంత అదృష్టవంతులు వాళ్ళంతా.
0: అవునరా. అయితే ఇక్కడ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలరా.
1: వెరీ ఇంపార్టెంట్ విషయమా? ఏమిటరా అది?
0: ఈశ్వరమ్మ గారు కారణ జన్మురాలురా.
1: అవునురా.
0: ఆమె ఎవరంటే?
1: ఎవరా?
2: శృతలోన అదితిరా
1: బామనుని తల్లిరా.
2: త్రేతలోన కౌసల్యా
1: శ్రీరామచంద్రుని
2: తల్లిగా. పరమున దేవకిగా
1: శ్రీకృష్ణ పరమాత్మని తల్లిగా.
2: కలిలో దేవగిరం మరా
1: షిరిడి సాయిబాబా తల్లిగా.
2: ఆ నలుగురు కలిసి నాణ్యమైన

0: అదితి, కౌసల్య, దేవకి, దేవగిరమ్మలు వారి వారి అంశములను ఈశ్వరమ్మలు ఇన్ముడింపచేసి దేవుడమ్మగా రూపొందించి మరలా చరితార్థులయ్యారా.
1: వాళ్ళంతా దైవ మాటలు రామవి,
0: అంతా దైవలీలలు కూడా.
1: అవునురా.
0: శ్రీరామచంద్రుడు కౌసల్యని, శ్రీకృష్ణుడు దేవకిని, సిడి బాబావారు దేవగిరమ్మని తమ మాతృమూర్తులుగా ఎంచుకున్నట్లే సాక్షాత్ అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈశ్వరమ్మ గారిని తమ మాతృమూర్తిగా ఎంచుకున్నారరా.
1: ఎంతటి అదృష్టవంతులు ఈశ్వరమ్మ గారు!
0: ఎంతటి వారికి అంతటి ఉన్నతమైన జన్మరా!

0: సముద్రంలో రత్నాలని ఒక్క చోటకే చేరుతాయంటారు.
1: అవునరా.
0: అలాగే రత్నాకర వంశంలోని రత్నాలలో ఒకరైన శ్రీ పెదవెంకమరాజు గారికి నామగిరమ్మ గంగమ్మ అనే ఈశ్వరమ్మతో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పారా. అత్త మామలైన శ్రీమతి లక్ష్మమ్మ గారు శ్రీ కొండమరాజు గారి కనుసన్నరలో అణకుగా మెలుగుతూ అటు మీసరగండ వంశానికి ఇటు రత్నాకర వంశానికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిందిరా ఈశ్వరమ్మ.
1: ఆమె మరి దైవ మాతరా.
0: అవునరా. ఆమె సంసారం పిల్లాపాపలతో చల్లగా ఉంది.
1: ఓహో.
0: ఒకనాడు మన ఈశ్వరమ్మ నీళ్ల కోసం నూతి వద్దకు వెళ్లి నూతిలో చేదవేసిందిరా.
1: వీడవడండి బాబు, నూతి వద్దకు వెళ్లి చేదేయకపోతే బంతేస్తాడటండి.
0: అంతలో ఆకాశంలో మెరిసింది నీలిరంగు గోళమొకటి. గిర్రును తిరుగుతూ వచ్చి ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించింది.
1: ఓహో.
0: ఈశ్వరమ్మ స్పృహ తప్పింది.
1: అయ్యో.
0: దీని పండితులు ప్రాచీన శాస్త్ర గ్రంథాలు పరిశీలించి ఇది ప్రసవానికి సంబంధించింది కాదు, కేవలం ప్రవేశమే అని తేల్చారా.
1: ఇదంతా చూస్తుంటే పెద్ద మిరాకిల్ లా ఉందిరా.
0: ఇంకా ముందుందిరా. ఈశ్వరమ్మ గారు అస్తమ గర్భం దాల్చారు. క్రమేపీ నెలలు నిండుతున్నాయి. అయితే ఒక శుభ ముహూర్తమున మన తల్లి ఈశ్వరమ్మ ఎటువంటి బిడ్డకి జన్మనిచ్చిందో వినరా.

0: దేవకి అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మించాడు.
1: ఆహా,
0: ఈశ్వరమ్మ అష్టమ గర్భంలో సాయి కృష్ణుడు జన్మించాడు.
1: బాగా పోల్చావు.
0: అది 1926 సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు స్వామివారు జన్మించారు.
1: అయితే సోదరా,
0: చెప్పరా.
1: స్వామి సోమవారం జన్మించారు.
0: అవును.
1: నేను శనివారం జన్మించాను.
0: ఓహో,
1: మరి నువ్వే వారం జన్మించావురా?
0: నేను ఆదివారం సండే పుట్టానురా.
1: ఏమిటి, ఆదివారం పుట్టావా?
0: అవును.
1: అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ రా.
0: ఇదేమిట్రా మరీ దారుణంగా మాట్లాడుతున్నావు?
1: ఆదివారం పుట్టడానికి ఛాన్సే లేదు.
0: మరీ దారుణంగా ఉందిరా, ఆదివారం ఎందుకు పుట్టకూడదురా నేను?
1: ఎందుకంటే ఆదివారం ఇస్ ఏ పబ్లిక్ హాలిడే రా.
0: అయ్యో,
1: ఆఫీసులు బంద్, షాపులు బంద్, స్కూళ్లు బంద్, హాస్పిటల్లు బంద్, కాబట్టి నీ పుట్టుక కూడా బందే.
0: బాగుందిరా నీ లాజిక్. కథలోకెళ్ళాం పద ఇక.
1: పదరా.
0: ఈ విధంగా స్వామివారు పుట్టాక సత్యనారాయణ వ్రతకథ ప్రసాదం తిన్న తరువాత ఈశ్వరమ్మ గారికి బాలు పుట్టారు.
1: అవునురా.
0: ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మవారు కనుక మరియు కరణం సుబ్బమ్మ గారి ప్రోద్బలం చేత ఆ చిన్ని బాలునికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారా.
1: ఎంతటి చక్కని నామకరణం రా.
0: పుట్టిన పున్నమి చంద్రునికి పురిటిలోనే ఒక పాము పాన్పు వేసిందిరా. పామును చూసి లక్ష్మమ్మ వారు కెవ్వుమిన కేక వేశారు. అందరూ పరువు పరును వచ్చారు, కానీ అక్కడ పాము కనపడలేదురా.
1: అసలు అది పామైతే కదరా.
0: మరి ఏమిట్రా అది?
1: సాక్షాత్తు ఆ ఆదిశేషుడే శేషశాయికి పాన్పు పట్టడానికి ఆదిశేషుడి రూపంలో వచ్చాడురా.
0: ఆహా, బాల భానుని పోలినటువంటి ఆ బాల సాయిని ఊయల్లో వేసి మన అమ్మ ఈశ్వరమ్మ తన్మయత్వంలో ఏ విధంగా జోల పాట పాడుతుందో వినరా.

0: ఆ చిన్ని బాలుడు దినదిన ప్రవర్ధమానని పెరుగుతున్నాడు రా. 9వ 7 రాగానే బడిలో వేశారు యథావిధిగా. అయితే బడిలో బాలసాయి తన తోటి విద్యార్థులకి తన సంచి నుండి మిఠాయిలు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్లు, బలపాలు వగేరాలు తీసి ఇస్తుండేవారా.
1: ఏమిటి స్వామి బలపాలు ఇచ్చేవాళ్ళ?
0: అవును.
1: అరే భలే ఛాన్స్ మిస్ అయిపోయాను రా. నేనే స్వామి క్లాస్మేట్ అంటే ఎంత బాగుండేదిరా.
0: నువ్వు స్వామి క్లాస్మేట్ అయితే నీకేమిట్రా బెనిఫిట్?
1: ఏముందిరా, మా టీచర్ గారు ఒకరోజు హోంవర్క్ కడకుండా ఉంటే మా ఊరి అమ్మవారికి 10 బలపాలు ఇస్తానని మొక్కున్నాను రా.
0: మరి టీచర్ హోంవర్క్ అడిగారా?
1: టీచర్ గారు హోంవర్క్ అడగలేదు. 10 బలపాలు ఇవ్వాలిగా అమ్మవారికి.
0: మరి మొక్కు తీర్చాలరా.
1: 10 బలపాలు ఇచ్చే స్తోమత మన దగ్గర ఎక్కడుందిరా?
0: మరి బలపాలు ఇవ్వాలి మరి.
1: అందుకే ఉన్న 1 బలపాన్ని 10 ముక్కలు చేసి అమ్మవారికి కల్పించి వెనక్కు తీయకుండా పరిగెత్తానురా బాబు.
0: దేవాంతకుండా ఉన్నావురా. అయితే స్వామికి ఇవన్నీ ఎవరిస్తున్నారు అని తోటి విద్యార్థులు అడిగితే అవన్నీ తనకి గ్రామదేవత అందిస్తుంది అని చెప్పేవారురా.
1: ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే దేవతలు తక్షణం అమలు జరపాల్సిందే.
0: అవునరా. ఈ విధంగానే పాఠశాలలో బడులు చదువుకుంటూ ఉండగా మన స్వామివారు అందరి విద్యార్థులకి భజన పాటలు నేర్పుతుండేవారురా.
1: భజన పాటలా? అవెలా ఉంటాయిరా?

0: సత్యం చేసే అద్భుత లీలలు చూసి అపార్థం చేసుకున్నాడు తల్లిదండ్రులు.
1: అయ్యయ్యో,
0: ఒకనాడు సత్యాన్ని నిలదీశారు వెంకమ్మరాజు గారు.
1: ఏమన్నా?
0: తానెవరో చెప్పమని.
1: దానికి సత్యం ఏం జవాబు చెప్పాడు?
0: అది 1945 మన స్వామి వారు డిక్లరేషన్ ఇచ్చిన రోజురా. ఇక మీకు నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పని నెరవేర్చే సమయం ఆసనం అయ్యింది అంటూ ఏమంటున్నారు విన్నరా?
1: చెప్పరా.

0: బాల స్థాయికి భక్తులు పెరుగుతున్నారా?
1: అది క్వైట్ ఆబ్వియస్. నన్ను చెప్పారా?
0: నేర్పుతో వారి బాధలు గాథలు వింటూ వారందరినీ తగిన విధంగా ఆనందింపచేస్తున్నారు.
1: మన స్వామి ఇప్పుడు చేసేది అదే కదా.
0: భజనలు పాటలు మారుమోగుతున్నాయి.
1: ఆహా,
0: ఒకనాడు ఈశ్వరమ్మ గారు స్వామి గురించి భక్తులను అడగ్గా ఆ భక్తులు, అమ్మ ఈశ్వరమ్మ తల్లి, మన స్వామి ఎవ్వరికి అందినంత ఎత్తుకి ఎదిగిపోయారు తల్లి. భక్తులు స్వామిని గురు పీఠం మీద కూర్చోబెట్టి ఏ విధంగా స్తుతిస్తున్నారో వినవమ్మా.

0: ఈశ్వరమ్మ గారు సకల సద్గుణ సంపన్నురాలు,
1: ఆహా,
0: అచ్చమైన ఆదరణ, స్వచ్ఛమైన కరుణ, దయార్ద్ర హృదయ, సహనశీలి, శాంత స్వభావిని, కల్లా కపట మెరుగని కరుణామూర్తి, అమృతమూర్తి, ఆనందమూర్తి. అయితే సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాల్లో తీసుకువెళ్లారా?
1: అందుకనే అంటారా?
0: ఏమిని,
1: మానస సరోవరంలోనే ఉంటాయి రాజహంసలని.
0: నిజమేరా.
2: కర వంశపు రాజమాత సమతకు మమ

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇకపోతే మనం కరణ సుబ్బమ్మ గారు చెప్పుకోవాలరా.
1: అవునరా.
0: సుబ్బమ్మ గారు గ్రామ కరణం గారేనా, లక్ష్మీనారాయణరావు గారి మొదటి భార్య.
1: ఆహా.
0: గ్రామస్తులందరూ ప్రేమతో గౌరవంతో కరణ సుబ్బమ్మ గారు అని పిలిచేవారందరూ.
1: ఓహో.
0: ఆమె ముఖంలో లక్ష్మి కళ ఉట్టుపడేదిరా.
1: ఆహా.
0: పావన స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ ఆమె.
1: సుబ్బమ్మ గారు సాయంకాలం వేళ పప్పు కూర పులుసు అన్నం మాప కుమాప ఆలు ఓలు మాలో మీలు గౌగేపే అన్నీ కలిపి స్వామికి, తన చిన్ని తండ్రికి, మనస్వామికి చక్కగా ముద్దుగా ముద్దలు కలిపి, ఇది ఈశ్వరమ్మ గారిది, ఇది పెదవెంకరాజు గారిది, ఇది కొండమరాజు గారిది అని ముచ్చటగా పెట్టేవాళ్ళురా.
0: అయితే ఇది కిట్టని చుట్టుపక్కల వాళ్లు, ఆత్మీయులు, చుట్టుపక్కల ఉండే బంధువులు అందరూ ఆమెను చూసి చీదరించుకునేవారురా.
1: అయ్యో.
0: అయితే సుబ్బమ్మ గారికి ఇవన్నీ సముద్రంలో వర్షాల్లాంటివిరా.
1: అవునురా.
0: అయితే ఒకనాడు ఇలానే స్వామికి ఇష్టమైన పకోడాలు చేసి స్వామివారికి పెడుతూ ఉండగా స్వామిని పిలిచి, నాన్న సత్యన్ నోరు తెరువు, పకోడీ పెడతా అని చెప్పి అడిగింది. అప్పుడు స్వామి నోరు తెరిచారు. ఆనాడు ద్వాపర యుగంలో యశోదాదేవికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్టుగానే ఆ బ్రహ్మాండమంతా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతల భూర్ భువ సువర్ మహర్జన స్తభ సత్య చతుర్దశ భువనాలు మొత్తం బ్రహ్మాండమంతా తన నోటిలో కరణ సుబ్బమ్మ గారి చూపించారు.
1: ఆనాటి భక్తులంతా ఈశ్వరమ్మ గారు దేవకి అని, కరణ సుబ్బమ్మ గారు యశోద అని పోల్చేవారా.
0: ఎంత చక్కగా పోల్చేవారా. కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమే కాకుండా స్వామి కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులందరికీ పగలనక రాత్రనక వండి వార్చి వడ్డించేవారా.
1: అదిగా నిజమైన భక్తి అంటే.
0: అందుకనే స్వామి ఆమె రుణం ఉంచుకోలేదురా.
1: మన స్వామిది ఎప్పుడూ అప్పర్ హ్యాండేరా.
0: ఆమె తన అంతిమ దశలో స్వామి వచ్చే వరకు కొన్ని ఊపిరితో ఉండి, స్వామి వచ్చి తన నోట్లో తులసి తీర్థం పోసే వరకు ఉండి, ఆ తరువాతే కన్ను మూశారు. స్వామిలు ఐక్యమయ్యారా.
1: రుణానుబంధం అంటే ఇదేరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: స్వామి దేవుడని అనట అనట ప్రపంచమంతా తెలిసిందిరా.
1: అందుకేనట్రా అక్కడక్కడ ఫారినర్స్ కూడా కనిపిస్తున్నారు.
0: అవునరా, భక్తులందరూ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకనే కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమని దర్శనం అందరికి భక్తులందరికీ అందాలని ఒక కుటీరం నిర్మించారు. ఆ తర్వాత స్వామి అక్కడే ఉండిపోయారు. అయితే ఇలా భక్తులందరూ స్వామిని దర్శించుకుని తమ ప్రదేశాలకు రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండేవారు. ఇది తెలిసిన ఈశ్వరమ్మ గారి గుండెలు కలత చెందిందిరా.
1: అవునరా,
0: ఆమె తన తనయుడు తనకి దూరం అయిపోతాడమన్న బెంగతో ఒకరోజు స్వామిని చేరి
1: ఏమన్నారా
0: ఏమన్నారో మన పెద్దనే చెప్తాడు, వినరా.

0: మహాసాధ్వి ఈశ్వరమ్మ గారు స్వామిని తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో మూడు కోరికలు కోరారా?
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: ఈ కలికాల ప్రభావం చేత మనుషుల ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయిరా.
0: ఇప్పుడు ఏమైందిరా?
1: ఈ రోజుల్లో అబ్బాయి పుట్టగానే జ్యోతిష్యం దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు.
0: ఏమని?
1: అబ్బాయి చేతిలో అమెరికా వెళ్లే రేఖలున్నాయా అని.
0: ఒకవేళ అమ్మాయి పుడితే?
1: అమ్మాయికి అమెరికా అల్లుడు వచ్చే రేఖలున్నాయా అని.
0: ఓహో, చివరికి అమెరికాయే టార్గెట్ అన్నమాట.
1: అవునరా.
0: అయితే ఒక చిన్న సందేహం రా.
1: ఏమిట్రా?
0: ఒకవేళ రేఖలే లేకపోతే ఏం చేస్తారా?
1: ఏం చేస్తారా? బ్లేడ్ తీసుకుని చేతులు కోసుకుంటారంతే.
0: అందుకే స్వామి అంటారా?
1: ఏమని?
0: విద్య నేర్చుకోవటానికి విదేశాలకు వెళ్లొచ్చు, కానీ ఉన్నత విద్య నేర్చుకుని దాన్ని విదేశాలలో తాకట్టు పెట్టి హైటెక్ బిచ్చగలలాగా మాత్రం మారద్దని.
1: చక్కగా చెప్పారా.
0: అయితే ఈశ్వరమ్మ గారు మాత్రం తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో స్వామిని మూడు కోరికలు కోరారు.
1: అవునరా.
0: ఆ మూడు కోరికలు సతీ సమేతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనుసంధానమే అవినాభావ సంబంధం కలవై ఉన్నాయిరా.
1: అదేలారా?
0: ఇది కేవలం రచయిత అనుభూతి మాత్రమే.
1: ఓహో.
0: మొదటిది బ్రహ్మ సృష్టికర్త, ఆయన భార్య చదువుల తల్లి సరస్వతి. అందుకని పుట్టపర్తిలో స్కూల్ పెట్టించమని కోరింది.
1: స్కూలే కాదురా, మన స్వామి ఏకంగా యూనివర్సిటీనే స్థాపించారు.
0: రెండవది విష్ణువు, ఆయన భార్య లక్ష్మి. లక్ష్మి అంటే ఈశ్వరమ్మ గారి దృష్టిలో కేవలం డబ్బనే కాదురా.
1: మరి ఇంకేంట్రా?
0: లక్ష్మి అంటే విషహరిణి, బాధహరిణి అని కూడా అర్థం ఉంది.
1: ఓహో.
0: అందుకనే పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టించమని కోరింది.
1: మన స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్నే కట్టించారా.
0: మూడవది మహేశ్వరుడు, ఆయన భార్య గంగ. భగీరథుడువై గంగను పర్తికి తీసుకురా స్వామి అని కోరిందిరా.
1: మన ఈశ్వరమ్మ గారి పేరు కూడా గంగమ్మే కదరా.
0: అవునరా. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతి స్వరూపమే కదరా మన స్వామి.
1: అవునరా.
0: ఆనాడు మహాసాధ్వి ఈశ్వరమ్మ కోరిన కోరికల ప్రతిరూపాలే ఈనాటి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరియు సాయి గంగా ప్రాజెక్ట్ రా.
1: అవునరా.
0: ఇలా ముచ్చటగా మూడు కోరికలు కోరి చివరగా స్వామిని చేరి.
1: చేరి ఏమన్నారా?
0: స్వామి, మీరు ఎన్ని ప్రదేశాలు విదేశాలు తిరిగినా ఉన్న గడ్డని, కన్న తల్లిని, పుట్టపర్తిని మాత్రం వదిలిపెట్టి వెళ్లొద్దు నా తండ్రి, అలా అని నాకు మాట ఇవ్వు అని కోరింది.
1: మరి స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా?
0: ఈశ్వరాంబకి స్వామి మాట ఇచ్చారురా.
1: ఏమని?
0: పుట్టపర్తి వదిలి పెట్టనని, వదిలి వెళ్ళనని.
1: ఓహో.
0: అయితే తల్లి కోరింది తనేని హృదయం కరిగి ద్రవించిందిరా.
1: బాగా చెప్పారు.
0: దేవుడి దివాణంలో దేని కొరత? అమ్మ అడిగిందే తడవుగా ఆచరించి చూపించారు మన స్వామి.
1: అవును.
0: ఎంత గొప్ప ఇంతివమ్మా ఈశ్వరమ్మ తల్లి.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: ప్రతి భావి జీవితంలోనూ ఏదో ఒక ఫన్నీ ఈవెంట్ జరిగే ఉంటుందిరా.
1: ఓహో, అయితే మరి నీ జీవితంలో అటువంటి ఫన్నీ ఈవెంట్ ఏంటో చెప్పరా కాస్త.
0: ఏముందిరా, మొన్న మధ్య మా చిన్న తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా.
1: అయ్యో, రూపాయి బిళ్ళ మింగేశాడా? మరైతే ఏమైందిరా తర్వాత?
0: అప్పుడు నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య, తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పదా అన్నాను.
1: మరి మీ అన్నయ్య ఏమన్నాడరా?
0: నువ్వు నోరుమూయరా, వాడు రూపాయి బిల్లే మింగేశాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 100 మింగుతాడు అన్నాడరా.
1: బాగుందిరా, దేవంతుకుడరా మీ అన్నయ్య. కథలోకి వెళ్దాం పద.
0: పదరా,
1: ఈశ్వరమ్మ గారే మనసు స్వామి మయమైంది.
0: ఆహా,
1: ఆమె ఆసాధ్యాస అంతా స్వామి.
0: అవునరా,
1: భక్తులు స్వామి చేసే మహిమలు లీలలు ఈశ్వరమ్మ గారితో పరమానందంతో చెబితే ఆమె మాత్రం పరధ్యానంగా వినేదిరా.
0: ఎందుకనిరా?
1: కారణం, బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది కనుక.
0: అంతేరా.
1: అమ్మ, కమ్మని పదం అమ్మ, ప్రథమ స్థానం, గంగా స్నానం, అమృతపానం, కార్తీక దీపం, పరమ పవిత్రంరా అమ్మ. బొమ్మ గీసి చూపలేనంత మహోన్నత స్థితి గల సిరి సంపదరా అమ్మ పదం అమ్మతనం.
0: ఆహా,
1: అయినా భక్తులకి స్వామి ఆకలితో పనేమిట్రా, అదే ఆ తల్లి ఆవేదన. భక్తులకి స్వామి దేవుడే అయినా ఆ తల్లికి తనుడే కదరా.
0: మహా బాగా చెప్పారు.

0: ఈశ్వర అమ్మగారు మిత భాషిణి.
1: ఆహా,
0: పరభాషయుగని పల్లెటూరు గృహిణిగా.
1: నిజంరా,
0: పరదేశీయులు పరభాషీయులు ఈశ్వరమ్మగారిని పలకరిస్తే ఆమె మాత్రం తన హృదయ భాషతో ఏమనేవారో తెలుసా?
1: ఏమనేవారా?

0: బ్రహ్మ అన్ని పనులు తాను చేయలేకనే అమ్మని సృష్టించాడు.
1: అవునురా,
0: బ్రహ్మ చేసే పనులు అమ్మ చేయగలదు, కాని అమ్మ చేసే పనులు ఆ బ్రహ్మ చేయలేడురా. స్వామి నారాయణ సేవ చేస్తూ పుట్టపర్తి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలందరికీ ఈశ్వరమ్మ గారి చేత బట్టలు పెట్టించేవారు.
1: ఓహో,
0: ఆ చీరలు అందుకున్న ప్రజల మోములు వర్ణించలేమురా.
1: మొన్న కొడైకెనాల్లో కూడా స్వామి నారాయణ సేవ చేశారా?
0: ఈ రోజు కూడా స్వామి ఇక్కడ నారాయణ సేవ చేశారా?
1: వాళ్ళ మొహాలు చూస్తే ఎంతటి ఆనందంతో వెళ్లివేసిపోతున్నారా.
0: ఆనందం అంతా చూసి ఈశ్వరమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లేవి. ఆనంద బాష్పాలతో ఈశ్వరమ్మ మనస్సు ఏమంటుందో వినరా.

0: కాంతినిచ్చే సూర్యునికైనా గ్రహణం తప్పదురా.
1: అవునురా.
0: ఈ శ్రమ గారి తమ్ముడు అల్లుడు ఒక్కరే. ఆయన మరణించారు.
1: అయ్యో పాపం.
0: అప్పుడు తన కూతురిని మన్మరాలని తన వద్దకు తీసుకుని సాకింది ఈశ్వరమ్మ. గోరు చుట్టుపై రోగటి పోటనట్లు అనతి కారణంలో పెద్ద వెంకమరాజు గారు కూడా పరోపదించారు.
1: ఎంతటి కష్టం వచ్చి పడిందిరా.
0: ఈశ్వరమ్మ గారి మనస్సు అస్తవ్యస్తమైంది.
1: అంతే
0: కష్టాల కడలిలో ఊగిసలాడుతున్న ఈశ్వరమ్మ జీవిత నౌకకి చుక్కాని లైట్ హౌస్ తానే అయ్యి ఉడుదుడుకులన్నింటినీ సరిచేస్తారా మన స్వామి.
1: ఆహా
0: అమ్మ, ఈశ్వరమ్మ నీది మహోన్నతమైన చరితం తల్లి.
2: శ్రీ మహోన్నత

0: అది 1972వ సంవత్సరం మే నెలలో బృందావనంలో సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయిరా.
1: ఓహో,
0: స్వామితో పాటు ఈశ్వరమ్మ గారు కూడా బృందావనంలోనే ఉన్నారు. అయితే 4 రోజులుగా జ్వరంతో ఒడి నొప్పులతో బాధపడుతున్న ఆ మాతృదేవతకి స్వామి రత్న ఖచ్చిత కిరీట ధారి కోదండరామునిగా దర్శనమిచ్చారా.
1: ఎంతటి భాగ్యశాలిగా ఈశ్వరమ్మ గారు.
0: అంతేకాకుండా తన మహిమాన్విత స్పర్శతో ఈశ్వరమ్మ గారిని ఉపశమనింపజేశారా. ఎంతటి వారికమ్మా ఈ భాగ్యము.

0: స్వామి గోదండరామునిగ దర్శనమిచ్చిన సంగతిని, ఆ అనుభూతిని మరునాడు పెద్ద బొట్టుగారితో చెప్పారు ఈశ్వరమ్మ గారు.
1: ఆహా,
0: అంతటి మహద్భాగ్యాన్ని పొందిన ఈశ్వరమ్మ గారిని పెద్ద బొట్టుగారు కొనియాడారు.
1: అంతే కదా,
0: అంతటి అనుభూతులు అందరికి దక్కవు. అరుదైన వారికి, అమ్మలాంటి వారికి ఆ భాగ్యాలు సొంతంరా.
1: అవునరా.
0: అయితే సోదరా, అది 1972 మే నెల 6వ తేదీ చరిత్ర పుటల్లో నల్ల సిరాతో రాయవలసిన రోజురా. ఉదయం నగర సంకీర్తన ముగిసింది. స్వామి ప్రభాత దర్శనమిచ్చి స్నానానికి వెళ్లారు. ఈశ్వరమ్మ గారు స్నానం ముగించుకుని పట్టు చీర ధరించి వరండాలో కూర్చున్నారు. అంతలో స్వామి స్వామి అంటూ అక్కడ ఒరిగిపోయారు. వస్తున్నా వస్తున్నా గృహం వాయి అంటూ ఒక్క ఉదుటిన స్వామి అమ్మని చేరారు. అంతే అమ్మ అంతిమ శ్వాస వదిలారు. స్వామిలో ఐక్యమైపోయారు.

అవని రాలి పోయింది ఒక తార, అంబరాన వెలిగింది దివ్య తార. పవిత్రాత్మ అంతిమ దశలో పరమాత్మనే కోరుకుంటుందంటారు. పక్కనే కూతురు మనుమరాలు ఉన్న వారిని పిలవక స్వామినే తలిచారు ఈశ్వరమ్మ.

ఇప్పుడు ఏం చేసేరుడు ఆగిపోయాడు. అయిష్టంగానే భక్తులంతా గగ్గోలు పెడుతున్నారు. ఆకాశం దుఃఖిస్తోంది, అవని సమస్తం విలపిస్తోంది. ఈశ్వరమ్మ మనకి లేరు ఇక భౌతికంగా.

0: అమ్మా, ఈశ్వరమ్మా, నిన్నెన్నటికీ మేము మర్చిపోలేమమ్మా. ఎందుకంటే
1: అవునరా, ఈశ్వరమ్మ గారు పరమపది నుంచి ఇప్పటికీ 37 సంవత్సరాలైనా ఆమె మన కళ్ళ ముందు భౌతికంగా లేకపోయినా ఈనాటికి స్వామి వద్దకు వచ్చి అమృత గడియలను గడిపి తిరిగి వెళ్తున్నారా. ఆమె స్మృతికి చిహ్నంగా స్వామి 6వ తేదీన ఈశ్వరమ్మ డేగా డిక్లేర్ చేశారు.
0: అంతేకాకుండా మొన్న 1వ తారీఖున కొడైకెనాల్లో ఈశ్వరమ్మ గారిది పంచలోహ విగ్రహాన్ని తూర్పు దిక్కుగా ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే అమ్మ దర్శనం చేసుకునేటట్టుగా కొడైకెనాల్ లేక్ ని చూస్తూ ఉండేటట్టుగా స్వామి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

0: మాతృ దేవోభవ.
1: తల్లికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారా? తండ్రి యోగ మొదటిసారిగా చెప్పేది ఆ తల్లేరా?
0: పితృదేవోభవ.
1: అవసరమైనప్పుడు తండ్రి స్థానంలో ఆ తల్లే తన తనయులను పోషిస్తుందిరా.
0: ఆచార్య దేవోభవ.
1: 40 మంది ఉపాధ్యాయులు 40 మంది విద్యార్థులకు నేర్పే పాఠాలను ఒక్క తల్లి తన 10 మంది పిల్లలకు నేర్పుతుందిరా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా.
1: అవునమ్మా.
0: విద్యాలయాల నువ్వు, వైద్యాలయాల నువ్వు, నవ్వులో నువ్వు, పువ్వులో నువ్వు, సాయి గంగలో నువ్వు, ఆకాశ నువ్వు, అఖిల నువ్వు, మా గుండెల నిండా నువ్వమ్మా.
1: అవునమ్మా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్ను అర్థిస్తున్నాము. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా. నువ్వు కళ్ళు కన్న పుట్టపరితి ఎంతగా మారిపోయిందో చూద్దుగానివమ్మా.
1: ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా ఈశ్వరమ్మా.
2: ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నారు. సాయిరాం.

the students of Bhagavan

잘 하는 안

土心妈，姐姐在吗？杰森多西玛，杰杰赛玛，杰森多西玛，杰杰赛玛。